రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ జగత్తంతటికీ అధిష్టాన తత్వమే నేను, అదే ఆత్మ. ఈ నేను అనే తత్వాన్ని గుర్తించడం ఎంతో అవసరం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1991 గురు పౌర్ణమి సందర్భంగా ప్రసాదించిన ఉపన్యాసంలో ఈ నేను అనే తత్వాన్ని ఎంతో హృదయంగా వివరించారు. తనను తాను గుర్తించుటయే ఎరుక అని, తనను తాను గుర్తించకపోవటమే మరపు అని స్వామి తెలియజేశారు. ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

దివ్యాత్మ స్వరూపులారా. కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని మరిపించినది, మై మరపించినది ఈ భ్రమని, ఈ జగత్తంతయి కూడాను దృశ్య ద్రష్టల యొక్క సమ్మిళిత స్వరూపమే. భ్రమనే జగత్తు, జగత్తే దృశ్యము, బ్రహ్మనే ద్రష్ట. దృశ్య ద్రష్టముల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టి.

ప్రేమస్వరూపులారా, ఈ విశాల సృష్టి యందు మానవుడు తెలుసుకునవలసినటువంటి విషయములు అనంతములై ఉండగా సామాన్యముగా సర్వానుభవములో సర్వ మానవుల నుండి వెలువడేటువంటి నేను నేను నేను అనేటువంటి పదమును గుర్తించమని భారతీయ వేదాంతములు ప్రబోధించుటో ఉండేటువంటి అంతరార్థమేమిటి? నిజముగా ఈ అనంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మానవుడు గుర్తించుకుంటే సర్వమును గుర్తించిన వాడవుతాడు. యద్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అని శృతి ప్రమాణం. కనుక నేను నేను అనేటువంటి పదమునకు చక్కగా అర్థమును గుర్తించినప్పుడే మానవుడు సర్వమును గుర్తించిన వాడవుతావు. జన్మ కర్మచ మే దివ్యం, భగవద్గీత యందు ధర్మ కర్మచ మే దివ్యం. మామేతి సో అర్జున, అర్జున క్షత్రజ్ఞ చాపి మాం విద్ది అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఈ గీత యందు ఎక్కడ చూచినా కూడాను నేను నేను నేను అనేటువంటి పదము ఆకాశము వలె సర్వవ్యాపకమై సర్వాంతర్గతమై చక్కగా ప్రబోధిస్తూ వచ్చుచున్నది. ఏ వేదశాస్త్ర ఇతిహాస పురాణములు చూచినప్పటికీ స్వావిమర్శో మోక్ష, నిన్ను నీవు తెలుసుకోమని బోధిస్తూ ఉన్నది. లోకములోని ప్రతి మానవుడు కూడాను తనను తాను పరిచయము గావించుకున్న సమయము లోపల నేను రాముడను, నేను భీముడను, నేను రంగడు, నేను లింగడు అని ఆ పేరుతో నేను నేను అనేటువంటి పదము చేతనే తనను తాను పరిచయము గావించుకుంటున్నాడు. నిజముగా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ భాషలందు నేను నక్క, నేను కుక్క, నేను చిరుత, నేను పులి, నేను గరుడను, నేను చిలుకను అని తమ తమ భాషలతో తాము కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉచ్చరిస్తూ ఉన్నవి. కనుక నేను అనేటువంటి యొక్క పదము పూసలలోని దారం వలె ఆకారం మానవుని యందు అనేక భేదములు ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను నేను నేను అనే సూత్రము వ్యాపించి అయి ఉన్నది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ అనంతమైన అగాధమైన ఈ నేను అనేటువంటి తత్వాన్ని గుర్తించడం అత్యవసరం. కానీ దురదృష్టవశాత్తు అల్పమై అనిత్యమై ఉండిన ఈ దేహమే నేను నేను అని భ్రమించడం చేతనే మానవుడు అనేక బాధలకు గురి అవుతున్నాడు. శృతి అహం ఏతత్ నా అని స్వరూప జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వస్తున్నది. అహం ఏతత్ నా అనగా అహం నేను, ఏతత్ ఇది, నా కాదు, నేను ఇది కాదు అనేటువంటి స్వరూప జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వస్తున్నది. ఈ జ్ఞానమే సత్ చిత్ ఆనంద స్వరూపములను స్మృతికి తెప్పిస్తూ సమ్యక్ జ్ఞానమును కూడాను ప్రబోధిస్తూ ఉన్నది. నేను ఇది కాదు ఈ పదమునందు మూడు పదములు ప్రత్యేకంగా ఉంటున్నవి. నేను ఇది కాదు ఇది మూడు పదములు. నేను అనగా ఏమిటి? దీనిని శృతి ప్రమాణం పురస్కరించుకొని ఆత్మ అనియు, పరమాత్మ అనియు, బ్రహ్మ అనియు, ప్రత్యేగాత్మ అనియు అనేక నామములను ప్రబోధిస్తూ వస్తున్నది. ఇక్కడ నేను అనేటువంటిది వైశ్వానర స్వరూపాన్ని కూడా ధరిస్తున్నది ప్రతి మానవుని ఎందుకు కూడాను. మానవుడు భుజించిన ప్రతి ఆహారమును కూడాను తాను జీర్ణింపజేసి దాని యొక్క రసస్వరూపాన్ని సర్వాంగములకు కూడాను సరఫరా చేయటం చేతనే ఇక్కడ వైశ్వానర స్వరూపాన్ని ధరిస్తున్నది.
కనుకనే భగవద్గీత

వైశ్వానరోభూత్వ, నేను ప్రతి మానవుని యందు కూడాను వైశ్వానర స్వరూపంలో ఉంటున్నాను. ఇక్కడికి పరమాత్మ అనగా దీని యొక్క అంతరార్థము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారములకు అతీతమైనటువంటి యొక్క తత్వమునకే పరమాత్మ అని పేరు. ఇలాంటి పరమాత్మ తత్వమును బ్రహ్మత్వంగా రూపొందింపచేస్తూ వచ్చింది. బ్రహ్మ అనగా ఏమిటి? వ్యాపకత్వమే బ్రహ్మ యొక్క తత్వము. ప్రతి మానవుని ఎందుకూడను నేను నేను నేను అనేటువంటి పదము వ్యాపించియే ఉంటున్నది. కనుకనే సర్వ మానవుని ఎందుకూడను వ్యాపించి ఉండినటువంటి యొక్క నేనే బ్రహ్మము అని. కనుక నేను అనేటువంటిది బ్రహ్మస్వరూపమే. ఇంకా ఇది ఇది అనేటువంటి పదము సర్వ దృశ్యముని ఎందుకూడను ఆసూత్యమై ఉంటున్నది, అనుసూత్యమై ఉంటున్నది. ఇది మైక్, ఇది పాత్ర, ఇది బట్ట, ఇది ఫ్యాన్, ఇది షెడ్డు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది ఆకాశము, ఇది గుట్ట పిట్ట గుట్ట. సర్వమునెందుకూడను ఇది ఇది అనేటువంటి యొక్క పదము అంతర్లీనమై ఉంటున్నది. ఏతావాత దీని యొక్క అంతరార్థం ఏమనగా ఇది అనగా దృశ్యమునకు సంబంధించినటువంటిది. సమస్త దృశ్యమునకును ఇది ఇది అని చెప్పబడుతున్నది. ఇది అనేటువంటి పదమే లేకపోతే బట్ట అని చెప్పడం వల్ల ఏది బట్ట? ఇది బట్ట. దీనిని నిరూపిస్తూ ఉంటుండాలి. కనుక సమస్త దృశ్యముని ఎందుకూడను శూన్యమై అశూన్యమై సర్వవ్యాపకత్వమై ఉండినటువంటి ఒక తత్వమునికే ఇది అని పేరు. ఇది దృశ్యము, నేను ద్రష్ట కాబట్టి నేను దృశ్యము కాదు. నేను ధరించినటువంటి ఇది అనగా ఇది దేహము, ఇది అనగా సర్వమును చూసినట్టుగా నా దేహాన్ని కూడాను నేను చూస్తున్నాను. కనుక దేహం కూడాను దృశ్యమే. కనుక ఈ దృశ్యమైనటువంటి యొక్క దేహమును నేను అనేటువంటి యొక్క ద్రష్టగా భావించటము ఎంత అజ్ఞానం. కనుక మన దేహము కూడాను ఒక దృశ్యముతో ఒక్కటి. కనుక దేహమునే నేనని భావించటము ఇది కేవలము అనర్థము. ఇది సమాధులయందు సుషుప్తులయందు గాఢ నిద్రయందు కూడాను ఈ శరీరము మనకు కనిపించటం లేదు. కనుక నీవు దేహము కాదు, నీవు ద్రష్టనే. అయితే జగత్తునందు నానా రూపములతో సృష్టింపబడినటువంటి ఈ జగత్తులో అంతటికీ ఒక అధిష్టాన సత్వము ఒకటి ఉంటున్నది. ఈ అధిష్టాన వస్తువు నుండి ఏ సర్వమును కూడా నిర్మింపగలుగుతుండాలి. అధిష్టానమే లేక ఏ వస్తువును కూడాను ఎవరు కూడాను నిర్మాణం చేయలేరు. అనేక ఆభరణములు రూపనామములతో ఉండినటువంటి ఆభరణములు సువర్ణము నుండి కూడాను ఆవిర్భవిస్తున్నవి. ఆభరణములకు రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును కాని అన్నింటి ఎందు కూడాను సువర్ణము ఒక్కటిగానే ఉన్నది. ఆభరణములు కరిగించినప్పటికీ ఈ యొక్క బంగారు తాను తానుగానే ఉంటున్నది. బంగారునకు ఎట్టి మార్పు కాని ఎట్టి వికారములు కాని పొందవు. అదే విధముగానే ఈ దృశ్యమంతయు కూడాను అనేక రూపనామములతో ఉండినప్పటికీ దీనికి ద్రష్ట నేను అనేటువంటిదే అధిష్టాన సత్వం. నేను అనేటువంటి అధిష్టానం నుండియే సర్వము కూడాను ఆవిర్భవిస్తున్నవి. కనుక నేను నేను అనటము కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి అర్థాన్ని మనము తీసుకుని రాదు. నేను ఆత్మనే. ఇట్టి సత్యమును గుర్తించినప్పుడే మానవుడు ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తునందు ఎట్టి విచారమునకు అవకాశం ఇవ్వక ఆనందములో మునిగి ఉంటాడు. అధిష్టానము లేక ఆకారములు కల్పించవు. కనుక సర్వాకారములకు కూడాను అధిష్టానమైనటువంటి యొక్క నేను తత్వమే సత్యము నిత్యము. ప్రతి మానవుని యందును సర్వ జీవుల యందు కూడాను ఆవిర్భవించేటువంటి మొదటి శబ్దము నేను. ప్రణవం కంటే ముందుగానే కలిగినటువంటిది నేను. కాని ఇట్టి సామాన్యమైన సర్వానుభవంలో ఉండిన సర్వ మానవుల నుండి వెలువడుచుండిన ఈ నేను అనేటువంటి పదమును మనం అతి సులభంగా ఒక చులకంగా మనము తీసుకుంటున్నాము. కనుకనే మనము ఇన్ని కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావలసి వస్తున్నది. మానవత్వములో ఉండినటువంటి దివ్యత్వము భిన్నము కాదు. ఒక రాముడు అనేటువంటి నటుడు హిరణ్యకశిపుని వేషం వేసుకున్నాడు. అతను వేదిక పైకి వచ్చాడు.
ఆ వేదిక పైన ఉండినటువంటి సూతుడు, అయ్యా మీరెవరు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ హిరణ్యకశిపుడు రామును మర్చినాడు. అధప్ర సుప్రసారద ప్రవిభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంకిత సింధుర ద్వార సంబదవదగంధ కందనం పెట్టిన హిరణ్యకశిపుడు చక్రవర్తిని ఎరుంగవా సూత సూతకుల నేత అనగా సర్వశక్తిమయుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వేంద్రియములను తన యొక్క హస్తమునందు కేవలము ఆట బొమ్మల వలె ఆడించినట్టి ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి చక్రవర్తి ఎరుంగవా నీవు అని తాను అహంకారంతో జవాబు చెప్తున్నాడు. కాని వేసినది రాముడే. రూపము హిరణ్యకశిపుడు, తాను నటించేటువంటి నటనంతా హిరణ్యకశిపుని యొక్క నటనే. కాని హిరణ్యకశిపుని కంటే రాములు వేరు కాదు, రాముని కంటే హిరణ్యకశిపుడు వేరు కాదు. ఈ రెండింటి ఎందుకు తాను ఒక్కడే ఉంటున్నాడు. జీవుడున్ను దేహమందు, హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండ్రు, బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకటి కరడు, మంచి చెడ్డ బొమ్మలందు ఒకటి అంటే రెండు ఉండు. ఇది ఇక్కడ ఒక్కటియే. రాముడనేటువంటి వాడు హిరణ్యకశిపుని వేషం వేసుకున్నాడు. కనుక దీని యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించి విచారించినప్పుడు రాముడు హిరణ్యకశిపుడు ఒక్కడే. హిరణ్యకశిపుడు లోకానికి, స్టేజ్కి మాత్రమే, కాని వేసినవాడు రాముడే. అదే విధముగా సర్వ మానవత్వంతో ప్రకటించేటువంటి యొక్క ఈ దేహములన్నీ కొను వేదిక పైన ఒక యాక్టర్స్ మాత్రమే, లోపల ఉన్నది ఆత్మతత్వం ఒక్కటే. అట్టి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఈనాడు విస్మరించి వికార ఆకారములతో కూడినటువంటి యొక్క ఈ వేషములన్నీ విశ్వసించి అనేక బాధలకు గురి కావలసి వస్తున్నది. కనుక మొట్టమొదటి వేషం వేసిన వాడు ఎవరు అని తనను తాను మాత్రమే గుర్తించుకున్నప్పుడు ఈ వేషములన్నీ కూడా ఈ తాత్కాలికమైనటువంటి యొక్క దీన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వమై ఉంటుంది. బ్రహ్మవిత్తమైవ భవతి, ఎవడు బ్రహ్మజ్ఞానమును గుర్తించగలడో తాను బ్రహ్మగా రూపొందగలడు. బ్రహ్మ విద్యాప్నోతి పరం, బ్రహ్మ విద్యాప్నోతి పరం అనగా ఈ యొక్క నేను అనేటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు పరముగా మారిపోతాడు. తరతి ఆత్మవిత్ అనగా తరతి శోకం, ఈ యొక్క శోకమును నివారణ గావించుకునేటువంటి యొక్క తత్వము తానెవరో గుర్తించుకున్నప్పుడే నివారణ గావించుకోగలడు. నేహ నానాస్తి కించిత్, ఉన్నది ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం, రెండవది లేనే లేదు. ఇది శృతుల యొక్క ప్రమాణము. కాని మానవుడు ఈ శృతులను కాని పెద్దల యొక్క బోధనలు కాని పెడచెవిని పెట్టడం చేతనే తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. తాను దేనిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకోగలడో దానిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఏక మిత్పిండం, ఏక మృత్పిండం నానేనా సర్వ మృణ్మయం విజ్ఞాతం భవతి. ఒక మట్టిని మనం గుర్తించుకుంటే ఆ మట్టితో చేయబడినటువంటి యొక్క పాత్రలు అన్నింటికీ ఎందుకు మట్టి ఉన్నదని సత్యం మనకు గోచరమవుతుంది. కుండలో మట్టి ఉన్నది కాని మట్టిలో కుండలు లేవు, కుండలు కల్పితం. కనుకనే ఈ దృశ్యములు ఎందుకు ద్రష్ట ఉన్నాడు కాని ద్రష్టలో దృశ్యములు లేవు. కనుక నీవు ద్రష్ట ద్రష్ట అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు చక్కగా నీవు గుర్తించడం ప్రయత్నించాలి. ఈ ద్రష్టకు అనేక పేర్లు ఉంటున్నవి. జాగ్రత్త అవస్థ యందు ఈ నేను అనేటువంటిదే సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అనేక రూప నామములతో కూడటం చేతనే విరాట స్వరూపుడు అని ఇతనికి పేరు. సర్వ విషయములతో కూడా నువ్వు వ్యవహరించడం చేత వ్యావహారికుడు అని దీనికి పేరు. ప్రతి పదార్థమునందు కూడా అభిమానము కలగటం చేతనే విశ్వుడు అని ఒక పేరు. జాగ్రత్త అవస్థ యందు ఈ నేను అనేటువంటి యొక్క ఆత్మకు ఇన్ని రకములైనటువంటి పేర్లుగా రూపొందుతూ వస్తున్నాయి. ఇంకా స్వప్నావస్థ యందు ఈ నేను అనేటువంటి దీనికి అనేక రకములకు పేర్లు కూడా ఉంటున్నవి. స్వప్న కల్పితుడు అని దీనికి పేరు. మనస్సునే ఆకారంగా ధరించేటువంటి వాడు కాబట్టి ప్రత్యేగాత్మ అని కూడా ఇతనికి ఒక పేరు. ఇంతేకాదు, ప్రజ్ఞ చేత తాను ప్రతి తత్వమును కూడా గుర్తించడానికి పోతున్నాడు కాబట్టి ఇతనికి చిత్రైకాగ్రతము అని పేరు. ఈ విధంగా నేను అనేటువంటి ఒక పదమునకు అనేక పేర్లుగా ఉంటున్నవి. సుషుప్తి యందు
అంతఃకరణ యొక్క ప్రభావము చేత తర్వమును తెలుసుకుని గలుగుతున్నాడు. కనుకనే ఇతనికి తైజస్సుడు అని పేరు, రాత్నుడు అని పేరు. కనుక ప్రపంచము లోపల ఒక్క బంగారుగా ఉండినప్పటికీ అనేక నగలు చేసినప్పుడు ఆ నగలకు అనేక పేర్లుగా ఉంటుంటాయి. రూపనామములు వేరు వేరుగా ఉండినప్పటికీ కాని అన్నింటి ఎందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సువర్ణం ఒక్కటే. ఈ జగత్తు కూడాను అనేక రూపనామములతో కనిపించుతున్నప్పటికీ అన్నింటి ఎందు ఉన్నది నేనే, నేను అనేటువంటి ఒక తత్వమే సర్వవ్యాపకత్వంగా ఉంటున్నది. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ అనగా అందరి నుండి కూడాను ఏ శబ్దము సమముగా ఏకంగా ఆవిర్భవించుతున్నదో అది ఏ ఆత్మ. రాముడెవరు అంటే నేను అంటున్నాడు, కృష్ణుడెవరు అంటే నేను అంటున్నాడు, విజయ్ ఎవరు అంటే నేను అంటుండాలి, సుజయ్ ఎవరు అంటే నేను అంటుండాలి. విజయ సుజయ రాముడు కృష్ణుడు వేరు వేరు రూపనామంతో ఉండినప్పటికీ అందరి నుండి కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క జవాబు సమంగానే వస్తున్నది. అది ఏ సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క సమత్వమైనటువంటి ఆత్మ. నేను లేనటువంటి యొక్క వ్యక్తి కాని ప్రాణి కాని ఈ జగత్తులో కానరాదు. యోగి భోగి జోగి విరాగి బైరాగి ఎందు కూడాను నేను అనేటువంటి యొక్క శబ్దం ఆవిర్భవించుచునే ఉంటున్నది. కనుక ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించడమే ఇది సరైనటువంటి యొక్క అంతరార్థం. ప్రతి మానవుడు కూడాను ఇది నా ఇల్లు, నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము అనుకుంటున్నావు, కానీ రామాయ్ నేనెవరు అనేటువంటిది తెలియటం లేదు. నేను అనేటువంటిది తెలియకుండా నా దేహం అనుకుంటే ఇది ఏ విధంగా నీకు సంబంధించింది? నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరైపోయినా నీవు వేరు కావాలి. నా బట్ట అంటే బట్ట వేరు, నేను వేరు. కాబట్టి నా దేహం అనుకున్నప్పుడు దేహం నీవు కాదు. దేహం ఒక దృశ్యము, ఇంద్రియముల యొక్క దృశ్యము, మనస్సు ఒక దృశ్యము, చిత్తం ఒక దృశ్యము, అంతఃకరణ యొక్క దృశ్యము, దృశ్యమే. కనుకనే

சர்வ வேதாந்த சங்கிரகம்பு. வேதாந்தம் வேதாந்தம் வேதாந்தம் வேதாந்தம் அனగా ఏమిటి? ఏదో అర్థం కానిటువంటి పదమును ఉచ్చరించడం వేదాంతం కాదు. తనను తాను గుర్తించుకోవటమే ఎరుక, తనను తాను గుర్తించుకోలేకపోవటమే మరుపు. మరుపే దృశ్యము, ఎరుకే బ్రహ్మము. జాగ్రత్తలోని జాగ్రత్తనే ఎరుక. నిరంతరం కూడా నువ్వు జాగ్రత్త ఎందే మనం ఉంటుండాలి. ఇదియే ఎరుక అనేటువంటి తత్వమునకు అంతరార్థము. దీనినే వేదాంతం కూడాను ఎరుకు మరపనకుండా జాగ్రత్త సప్రాశక్తులు అరమరను లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ గడ్డి తారకం అన్నాడు. ఆ తారక తత్వం అనేటువంటిది ఈ యొక్క నేను నేను అనేటువంటి యొక్క అంతరాత్మ యొక్క ప్రబోధనే. భగవద్గీత ఎందు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మమును కూడాను నీవు విసర్జించమన్నాడు. అన్ని ధర్మములు, ధర్మం అంటే తెలిస్తే కదా అన్ని ధర్మములు వదలడానికి. ఇక్కడ ధర్మం అనగా ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క ప్రాణ సమానమైనటువంటి గుణం ఒక్కటి ఉంటున్నది. అదియే ఆ వస్తువు యొక్క సహజ ధర్మము. అగ్నికి వేడి దాని ధర్మం. వేడి లేకపోతే అది బొగ్గవుతుంది, అది అగ్ని కాదు. చక్కెరకు తీపి దాని యొక్క ధర్మము. తీపి లేకపోతే అది చక్కెర కాదు, ఇసుక అవుతుంది. అదే విధంగానే మానవునికి ఒకటి ధర్మం. ఏమిటి? వాంఛనే వాని. భగవద్గీత ఎందుకూడను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మములు కూడాను నీవు విసర్జించమన్నాడు.

ఏమిటి వాంఛనే వాని ధర్మం? నిరంతరం కూడా నువ్వు వాంఛను పెంచుకోవటమే వాని ధర్మం. కనుక నీ వాంఛను త్యజించడమే సర్వధర్మా పరిత్యజ్య. దీనినే వైరాగ్యము అని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చాయి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని. మనకు ఈ డిజైర్స్ లే పెద్ద లగేజ్ గా ఉంటుండాలి. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వాంఛలు మితిమీరి పోవటం చేతనే మానవునికి మతులు భ్రమిస్తున్నాయి. ఈ మతి భ్రమించడం చేతనే మతిలేని మానవుడిగా ఉన్మత్తుడుగా మారుతున్నాడు. ఉన్మత్తుడు ప్రపంచమునకు అతి దూరమైపోతున్నాడు. దీనికి కారణము వాంఛలే. వాంఛలు కూడాను కొంత అదుపులో ఉంచుకోవాలి. పశువులైనా కూడాను తన కడుపును నిండించడమే తన వాంఛను విరమించుకుంటుంది. ఈనాటి మానవుడు తిని భుజించి ఆనందించేటువంటి దానికంటే అధికంగా కూడాను ఆశలు పడుతున్నాడు. ఇక్కడ పశుపక్షి మృగాదులకు దాచుకునేటువంటి యొక్క కుచితము కాని దోచుకునేటువంటి యొక్క దుర్మార్గము కాని వాటికి లేవు. మానవత్వములో జంతువునాం నరజన్మ దుర్లభమని చెప్పుకుని కూడాను తన మానవత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. దీనికి కారణము నేనెవరు అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే మూల కారణం. ప్రేమ స్వరూపులారే, నేను ఆత్మను అనేటువంటి యొక్క విజ్ఞానము ప్రతి మానవునికి అందును వికసించాలి. ఇది వికసించినప్పుడే జ్ఞానము ప్రకటింపజేస్తుంది. వికసించి ప్రకటించినప్పుడే మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి యొక్క సందర్శనం మనకు ప్రాప్తిస్తుంది. కనుక మనలో ఉండినటువంటి యొక్క దివ్యమును వికసింపచేసుకోవాలి. ఈ వాంఛలకు కూడా నువ్వు కొంచెం వరకును మితిమీరినటువంటివే కాకుండా కొన్ని విరుద్ధమైనటువంటి వాంఛలు కూడాను మానవుడి యందు ఆవిర్భవిస్తుంటాయి. ఈనాటి మానవుడు సర్వసామాన్యముగా కని పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులనే మర్చిపోతున్నాడు. నిజముగా తాను విజ్ఞాని అయినప్పుడు నా రక్తం ఎవరిది? నా తల్లిదండ్రులది. నా బ్లడ్, నా ఫుడ్, నా హెడ్, నా దుడ్డు అంతా పేరెంట్స్. ఇట్టి జ్ఞానమే ఉంటుంటే తల్లిదండ్రులను బాధ పెట్టడానికి కానీ తల్లిదండ్రులను మర్చడానికి కానీ మనసు వస్తుందా? ఈ నాలుగు మరిచినటువంటి ప్రత్యక్ష రాక్షసి కాబట్టే తల్లిదండ్రులను మరుస్తున్నాడు. తల్లిదండ్రులను ఎవరు మరుస్తాడో వాడు ప్రత్యక్ష కలియుగ రాక్షసుడనే చెప్పవచ్చు. మరువ రాదు. మరచవలసినది అహం, ఎరుకపరచినటువంటిది నిజమైనటువంటి తత్వం. కనుకనే మానవత్వం అనేటువంటిది ఇంత అల్పత్వమైనటువంటి యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటి దానిని మర్చిపోవటం వల్ల భగవంతుని ఇంకే విధంగా జ్ఞాపకంలో పెట్టుకోగలడు? కనుకనే కలి ప్రభావము మితిమీరిపోయినది. జాగ్రత్త అవస్థ యందు నేను నేను అనేటువంటిది ప్రత్యక్షంగా నూటికి నూరు భాగములు ఉంటున్నవి. స్వప్నావస్థలో అర్ధ భాగము క్షీణిస్తుండాలి. సుషుప్తిలో పూర్తి సూక్ష్మ స్వరూపాన్ని ధరిస్తుండాలి. కనుక మానవత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకున్నట్టు ప్రయత్నించాలి. వేదిక పైన ఆడుతున్నంత వరకు నీవు హిరణ్యకశిపుడే కావచ్చు, కానీ ఈ వేషము తాత్కాలికమనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.

ఆ వేదిక పైన ఉండినంత వరకు కూడా నీవు హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు అనేటువంటి పేర్లతో అహంకారం ఉట్టిపడవచ్చు. కానీ ఎంతసేపు, ఎప్పటికీ ఈ వేషము నీకుండదు. వెనుకకు పోతానే వేషమును మార్చుకుంటావు, నీ స్వస్వరూపాన్ని నీవు ధరిస్తావు. కనుక తాత్కాలికమైనటువంటి యొక్క క్షణభంగురమైనటువంటి యొక్క ఈ వేషము లోపల ఇంత మిణిమిట్టు పడటము, ఇది నీకు సరి అయినటువంటిది కాదు. అహంకారము, ఆడంబరము, మరుపు, పరదూషణ, ఇవన్నీ కూడా మానవునికి పాపములకు హేతువు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఈ సత్యతత్వాన్ని మీరు గుర్తించాలి. స్వార్థమును స్వప్రయోజనమును త్యజించాలి. ఎప్పుడు కూడా స్వార్థము, స్వార్థము, స్వార్థము. ఏమిటి ఈ స్వార్థము? ఎంతవరకు ఈ స్వార్థము? నీ తత్వాన్ని నీవు మర్చిపోయినటువంటి స్వార్థము నీకు ఇంక ఇతరులు ఎందు ఎంతకాలం ఉంటుంటుంది? అది కూడా నువ్వు ఒక కాలంలో మర్చిపోతావు. కనుక అన్ని మర్చవలసినటువంటిది. ఏనాటికైనా కూడా నువ్వు జగత్తును మర్చవలసినటువంటిది. ఈ జగత్తునకు పేరే జగత్తు అని పేరు. జగత్ రావటం పోవటమే. ఇలాంటి జగత్తులో మనం ఉంటుండి ఇది సత్యము నిత్యమని భ్రమించటము ఎంత అజ్ఞానం. నీవు సత్యము, ఈ వేషము సత్యము కాదు, ఈ యాక్టింగ్ అంతా సత్యము కాదు, ఈ అనుభూతులన్నీ సత్యము కాదు, ఇవన్నీ నువ్వు భ్రమలే. కనుక నాహం బ్రహ్మ, నేను కూడా నువ్వు ఒక బ్రహ్మని. కాని భ్రమేనాహం,

0: ప్రేమయుక్తం బ్రహ్మేణో పాశకం మనః భ్రమే ఈశ్వర సత్వత్వం భ్రమే ఈ జగత్ యొక్క స్వరూపము అంతా భ్రమనే. భ్రమను మనము తగ్గించుకున్నప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కరిస్తాడు. ప్రేమ స్వరూపులారా, గురు పౌర్ణిమ ఏమిటి? ఈ గురు పౌర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం, గురువు ఈ జగత్తు నందు మరొకడు లేడు, అంతా తానే. నేను మానవుడు అనుకున్నంత వరకు నీవు శిష్యుడిగా ఉండవచ్చు, నేను ఆత్మస్వరూపుడు అనుకున్నప్పుడు నీవే గురువుగా మారచ్చు. మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు. కనుక ఎవరో బోధ గురువులు బాధ గురువులను మనము ఆశ్రయించి ఇంకా మరింత భ్రమను మనం పెంచుకొని బ్రహ్మను మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. నిన్ను నీవు ఆశ్రయించు, నీ తత్వాన్ని నీవు గుర్తించు, అది ఏ సరి అయినటువంటిది.
1: ఏదో ఒక ఉపదేశం తీసుకుంటాం, ఈ ఉపదేశాన్ని స్మరిస్తూ ఉంటుంటే దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుందని విశ్వసిస్తాం.
0: అసలు ఉపదేశం అంటే ఏమిటి?
1: ఉపదేశం అనగా స్వస్థానములకు స్వస్థమే ఉపదేశం.
0: అంతేకాని ఓం నమ శివాయ అనే పంచాక్షరములు కానీ ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరం కానీ ఉపదేశించడం కాదు.
1: కేవలము
0: శబ్దముతో కూడినటువంటి ఒక ఉచ్చారణలే, కానీ శబ్ద బ్రహ్మం ఉంటుండాలి. జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ,
1: ఈ అష్టైశ్వర్య స్వరూపుడు నీవే.
0: అట్టి శక్తివంతుడై, అట్టి ప్రజ్ఞానవంతుడై, అట్టి దివ్యవంతుడై, అట్టి జ్ఞానవంతుడై నీ ఉండగా నీవు మరులను ఇంకొకరికి ఎందుకు నీవు ఆశ్రయించాలి?
1: దీనిని పురస్కరించుకుని వేదము
0: స్వమిమర్శో మోక్ష అన్నాడు. స్వవిమర్శ, స్వ తన తత్వాన్ని తాను గుర్తించాలి.
1: కానీ ఈనాడు
0: ఎంతటి విద్యావంతుడైనా ఎంతటి మేధావంతుడైనా ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ తనను తాను మరచిపోయి జగత్తునే జప్తి అని ఉంచుకుంటున్నాడు. తనను తాను తెలుసుకునక దేనిని తెలుసుకుని ప్రయోజనమేమి? దీనిని పాషాణ హృదయుడని పేరుగాంచినటువంటి యొక్క చర్చలు కూడాను అమెరికా వారిని గురించి బోధిస్తూ వచ్చాడు. ఈనాటి విజ్ఞానికుడు అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తనను తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు. ఈ విజ్ఞానం దేనికోసం? ఇదంతా కేవలము పొట్టకూటి కోసం పాటుపడేటువంటి మార్గం అన్నారు. చిన్న పిల్లవాడు ప్రహ్లాదుని కూడా నువ్వు తండ్రిని ప్రశ్నించాడు, లోకములన్నీ గడి

0: చేరవు. ఏమిటి నీ యొక్క శక్తి? అన్నింటినీ జయించున్నాను అనుకుంటున్నావు, కానీ నీ యొక్క ఇంద్రియాలను, నీ యొక్క చిత్తాన్ని నీవు జయించలేకపోతే ఇంక నీవు జయించినది ఏమిటి? పేరునకు హీరో కాని ప్రవర్తనలో జీరో అన్నాడు. ఈనాటి యొక్క విజ్ఞానికులు కాని విద్యావంతులు కాని కేవలము పట్టభద్రుల్లో హీరోలే కాని ప్రవర్తనలో అందరూ జీరోలే. భౌతిక ప్రతి కోసమని ఇన్ని రకమైనటువంటి బాధలు పడుతున్నారు. ఏనాడు తన యొక్క చిత్తమును, తన యొక్క ఇంద్రియములను తాను నిగ్రహించును వాడే నిజమైనటువంటి గొప్ప. 100 మంది మేధావుల కంటే ఒక మంచి హృదయం కలిగినటువంటి వాడే జగత్తుకు ఉపకారం చేయగలడు. మంచి హృదయము లేక మాలిన్య హృదయముతో ఎంత పట్టమును ఎత్తుకున్నప్పటికీ వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పుడే కాని అధికుడు కాదు. పోతున్నారు మనవారంతా కూడా విదేశాలకు. ఎందుకోసం పోతున్నారు? భిక్షమెత్తడానికి పోతున్నారు. ఆ భిక్షము ఈ దేశంలోనే ఎందుకు ఎత్తకూడదు? ఇది ఆ గొప్ప చదువు, ఇదే మానవత్వము, ఇదే నిజమైనటువంటి యొక్క వేదాంతము. ఇది సరైనటువంటిదే కాదు. మనం బయటికి పోయి ఏమి నేర్చుకుని వస్తున్నాము? దుర్గుణములు, దురాచారములు, దురహంకారములు కూడాను దుర్బుద్ధులతో మనం నిండి వస్తున్నాము. దీనికోసమా మనం 1000 రూపాయలు ఖర్చులు పెట్టి విదేశములకు వెళ్ళటము? అక్కడ పోయేటువంటి యొక్క ఈ నీచపు పనుల కంటే ఇక్కడ ఉంటుండి ఒక్క చిన్న గుణవంతులుగా నీవు బ్రతికితే చాలు. బ్యారెల్స్ బ్యారెల్స్ డాంకీ మిల్క్ ఉంటే ప్రయోజనం ఏమిటి? ఒక టీ స్పూన్ కౌ మిల్క్ చాలు మనకు. కనుకనే గంగగోవు పాలు గంతడైనను చాలు, కడవడైన నీల కరవు పాలు. తల్లిదండ్రులు అనేక రకమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను అనుభవించి వీళ్ల తలకంతా కూడా కావలసినంత ధనమును పంపించేస్తే ఆటికి పోయి వీళ్ళు తలను పగులు కొట్టుకుని రావటమా? ఇది తల్లిదండ్రులకు అయినటువంటి కీర్తియా? ఇలాంటి అపకీర్తి తెచ్చేటువంటి వాడు చచ్చినా కూడా సమానమే. అలాంటివి మనం చేయకూడదు. భారతీయుడు, భారతీయులని పేరు పెట్టుకున్నటువంటి వారు భాగ్యాన్ని మనం సంపాదించాలి. ఏ భాగ్యము? జ్ఞానభాగ్యాన్ని సంపాదించాలి. కనుక మనము చదవవలసినటువంటి చదువులు సర్వము భారతదేశంలోనే ఉంటున్నాయి. ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతదేశంలో లేనటువంటిది మరి ఏ దేశంలో కూడాను లేవు. అన్ని కూడాను భారతదేశం నుంచి పోయినటువంటివే. కానీ ఈనాటి మన అవివేకం ఇంతటితో నిద్రపోతుండాలి. భారతదేశం నుంచి 1 రూపాయి పదార్థము అమెరికా దేశానికి తీసుకుపోతున్నారు. వాడు దాన్ని చక్కగా ప్యాకులు చేసి మంచిగా షేక్ చేసి దాని మేకప్ చేసి అన్ని పంపిస్తే అదే పదార్థాన్ని మనవాడు 100 రూపాయలు కొనుక్కుంటున్నారు. దాని వెల 1 రూపాయే. కానీ ఈ మేకప్లకు మనం ఇస్తుంటున్నాము ఈ యొక్క డబ్బు. 1 రూపాయి ఇచ్చి ఒక పదార్థం మనం కొంటే దానికి 10 రూపాయలు ప్యాక్ చేసి ఆకర్షణీయంగా ఇస్తారు. కాబట్టి ఆ 9 రూపాయలు కూడా మనం ఆకర్షణకి ఇచ్చామే కానీ ఈ పదార్థానికి కాదు ఇచ్చిందేది. ఈ విధంగా మనము ఆకర్షణీయులుగా మనం మారిపోతున్నాము. అది మనం ఆర్టిఫిషియల్ కాదు. హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్. ఈ గుండె లోపల ఉంటున్నది కానీ బయట లేదు. కానీ ఈనాటి మానవుడు తన గుండెను బయట పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇది అనిత్యమైన జీవితం. గుండెను లోపల పెట్టుకుని జీవించాలి. ఇదంతా కూడా ఒక్క భారతదేశం నందే కూడా ఇది ఆవిర్భవిస్తుండాలి. భారతదేశాన్ని మించినటువంటి దేశం మరొకటి లేదు. అందువలనే సర్వావతారములు కూడా భారతదేశం నందే అవతరిస్తున్నాయి. మహత్తరమైనటువంటి యొక్క భారతదేశాన్ని ఈనాడు మనము ఆవిష్కరించుకుంటూ దానిని సరైనటువంటి రీతిలో అనుభవించలేకపోతున్నాము. ఇటువంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంత గర్వించాలి, ఎంత ఆదర్శవంతమైన జీవితాలుగా మనం అనుభవించాలి. లేదు లేదు, విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతీయుల యొక్క భాగ్యాన్నంతా కూడా వారు తీసుకుని పోతున్నారు. మనమంతా భారతదేశాన్ని వదలి విదేశీయులు వదిలిపెట్టినటువంటి మాలిన్యాన్ని మనం తెచ్చుకుంటున్నాం. నిజమైన భారతీయుని యొక్క లక్షణము కాదు. కాదు, భారతీయుడు ఆత్మస్వరూపుడు, సత్యాన్ని గుర్తించినటువంటి వాడు. అన్ని దేశములు వారు కూడా ఆత్మస్వరూపులే, కానీ వారు దానిని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం వారి దగ్గర లేకపోతున్నాయి. భారతీయుడు ఆత్మస్వరూపుడు అనేటువంటి గుర్తించుకోవడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం వేద శాస్త్ర ఇతిహాస పురాణములు ఎందుకు ప్రమాణ స్వరూపాన్ని ధరిస్తున్నాయి? ప్రేమ స్వరూపులారా, సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. నీవే ఆత్మ అనేటువంటి యొక్క తత్వాన్ని తగినటువంటి రీతిలో పరిశోధన చేయండి. నిన్ను నీవు తెలుసుకోమని ప్రబోధిస్తూ ఉంటున్నాయి వేదములు. దానిని నీవు ప్రశ్నించాలి, తెలుసుకునేందుకు ప్రయత్నించాలి, తగినటువంటి యొక్క ప్రాక్టికల్లో ఆచరణలో పెట్టాలి. అప్పుడే నీ యొక్క తత్వం నీకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక నేను నేను నేను అనేటువంటి పదము సామాన్యమైనటువంటి 2 అక్షరములు కాదు, లక్షల అర్థములతో కూడినటువంటి యొక్క అక్షరము 2 అక్షరములు. అలాంటి నేను తత్వాన్ని మనం ఈనాడు విస్మరిస్తున్నాము. ఈ నేను అనేటువంటి అల్పమైనటువంటి ఈ దేహానికి మనము ఆ భావిస్తున్నాము.
1: దేహము నేను కాదు, నేను అన్నింటికి నీ సాక్షిభూతుడై ఉంటున్నాను. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించాలి. మనం ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఈ లోకంలో, ఎన్ని మనం నేర్చుకున్నప్పటికీ ఈ లోకంలో, అన్ని లోకములకు సంబంధించినటువంటివి కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై చేసేటువంటివి. ఇంద్రియములే అనిత్యములైనటువంటివి, దాని నుండి వచ్చినటువంటి ఫలితములు అనిత్యం కాక సత్యం ఎట్టవుతాయి? నిజమైన సత్యము హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది, బయట నుంచి వచ్చింది బయటికే వెళ్లిపోతుంది. కాబట్టి మానవుడై పుట్టినటువంటి వాడు బయట నుంచి పుట్టడం లేదు, భగవంతుడి నుంచి పుట్టాడు. నీవే భగవంతుడవు. అలాంటి దివ్యమైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. మానవుడు మానవుడు మానవుడనగా విశ్వాసము గల జీవి అని దీని అర్థం. మనం విశ్వసించినటువంటి దానిని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే, ఆచరించినప్పుడే అది విశ్వాసం మరింత అభివృద్ధిగాల్చుతుంది. ఈనాడు మనం విశ్వసించినటువంటి దానిని మనము ఆచరణలో పెట్టడం లేదు, కనుకనే మన విశ్వాసము దినదినములకు తరిగిపోతుండాలి. కనుక విశ్వసించినటువంటి దానిని మనము ఆచరణలో పెట్టాలి. కానీ ఈనాటి మానవుడు ఈ సత్యాన్ని ఏమాత్రము విచారించటం లేదు. బాహ్యమైన లౌకికమైన జగత్ సంబంధమైన ప్రాకృతమైన విషయములు ఎందే మనస్సును అంకితం చేస్తున్నాడు. సముద్రము నుండి పుట్టినటువంటి అలలు అనేక రూపనామములను ధరించి సముద్రం నందే ఆడిపాడి తిరిగి సముద్రం నందే లయమైపోతుండాలి. కాని ఈ అలల యొక్క రూపనామములు కాని, అలల యొక్క ఆటపాటలు కాని కట్టకరపటికి సముద్రం నందే లయమైపోతుండాలి. కనుకనే మానవుడు దివ్యత్వం నుండి పుట్టి దివ్యత్వం నుండి జీవించి దివ్యత్వం నుండి అంత్యం కావాలి. అదే నిజమైన మానవత్వానికి సరైన లక్ష్యము. నీతి ఎందే పుట్టి, నీతి ఎందే పెరిగి, నీతి ఎందే అణంగు నీటి బుడగ. నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు, కనుకనే ఆ వాటర్ నుంచినే పుట్టింది ఈ యొక్క బుడగ. కనుక భగవత్ తత్వం నేను నేను అనేటువంటిది ఇది అధిష్టాన పదార్థము. సర్వభావములు కూడా నేను నుండి ఆవిర్భవించినాయి. దివ్యాత్మ స్వరూపులారా, నేను నేను అనేటువంటి దాన్ని గుర్తించడంలో యావత్ విశ్వాసాన్ని కూడాను, ఒక విషయాన్ని కూడాను మనం గుర్తించిన వారం అవుతాం. ఈ విధమైనటువంటి దేనిని గుర్తిస్తే సర్వం నువ్వు గుర్తింపబడును, దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. కస్మిన్ను భగవో, చూశారా, దేనిని నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో అదే నీవు. ఒక గదిలో ఒక వ్యక్తి అనేక పదార్థములు వెతుకుతూ ఉన్నాడు, అన్ని పదార్థములు కనిపిస్తున్నాయి, కానీ వెతికేటువంటి వాడు తనకు కనిపించడం లేదు. నీవు అన్నింటినీ వెతుకుతున్నావు ఈ జగత్తులో, కానీ నిన్ను నీవు వెతుక్కోవటం లేదు. అదే ఉండినటువంటి అజ్ఞానం. నిన్ను నీవు వెతుక్కుంటే ఇవన్నీ నీ హస్తగతమైపోతాయి. కనుక నీ త్యాగరాజు కూడాను ఏ దానిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నవాడవుతాడో దానిని తెలుసుకోవడానికి నాకు శక్తి ఇమ్మని ప్రార్థించాడు. భగవంతుడా, అష్టగ్రహములు కంటారు కూడా నేను స్వాధీనుడైపోతున్నాను అనుకుంటున్నాము, అష్టగ్రహముల పూజలు చేస్తున్నాను, అనేక రకమైనటువంటి ఆరాధనలు సలుపుతున్నాను, ప్రయోజనం ఏమిటి? అనుగ్రహ బలం ఒక్కటి అష్టగ్రహం నా హస్తగతమైపోతాయన్నాడు. నీ అనుగ్రహం కావాలి అన్నాడు. దానిని మనం సంపాదించుకున్నప్పుడు సర్వము కూడా సంపాదించుకున్న వారం అవుతాం. మనం ఏమాత్రం కూడా అల్పులము కాదు, బలహీనులము కాదు, పేదవారం కాదు. మనకంటే రిచ్వాడు, మనకంటే శ్రీమంతుడు ఈ జగత్తులో మరొకడు లేడు. ఆ ధైర్య సాహసం చేత మనము సాధనలో పాల్గొనాలి.

పురందరదాస్ చెప్పారు, నేనెందుకు బీదవాడిని అవుతాను, నా భగవంతుడే నా హృదయంలో నిలిచి ఉంటున్నాడు, అలాంటి నేను బీదవాడిని కాదు, సర్వమును తానే.

అన్నీ నీవే, నేననేది ఏమిటండి? నేనే నీవు, నీవే నేను, ఏ విధమైన భేదము లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి భావములు కలిగినటువంటి యొక్క మహాపవిత్రుడైనటువంటి జీవితం భారతదేశంలో అనేక వేల మంది జన్మించినటువంటి వారు. ఇలాంటి ఆదర్శమూర్తుల యొక్క దివ్యత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాము. ప్రేమ స్వరూపులారా, గడచినది గడచినది, కాని మున్ముందైనా కూడా మన భావాన్ని మనము చక్కగా దివ్యత్వంగా మనం భావిస్తూ రావాలి. మనం అల్పులుగా భావించరాదు. మనం అమృత పుంజములు, అమృత పాండములు. ఈ అమృత పాండము నుంచి ఏ రంధ్రము కొట్టినా అన్ని అమృతంగానే రావాలి. తున్నంతరిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు. నీవు అమృత పుత్రుడు కాదు కనుక నీ మాటలు కాని, నీ చేతలు కాని, నీ తలంపులు కాని అన్ని కూడా నువ్వు దివ్యమైనటువంటివిగానే రావాలి. అప్పుడే నీవు దివ్యమానవుడుగా రూపొందుతావు. తాత్కాలికమైనటువంటి ఇంద్రియముల యొక్క సుఖములకు, ఇంద్రియముల యొక్క భోగములకు నీవు ఏమాత్రం కూడా నువ్వు దాసుడు కావద్దు. అప్పుడే నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించుకున్న వాడవుతావు.

0: ఇలాంటి తత్వరూపాన్ని మనం అందుకోవాలి. ఈ బాహ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం విసర్జించాలి.
1: తనువు చూచి మురసిపోకన్నా
2: మట్టి బొమ్మిది
1: పందమన్నది ఇందు లేదన్నా.
2: తనువు చూచి మురసిపోకన్నా
1: మట్టి బొమ్మిది అందమన్నది.

0: సర్వతత్వము శాంతి మార్గము పొందరన్నా, మనసునందు జయము పొందన్నా, ఇంద్రియంబుల తక్కు చూసి మురసిపోకన్నా, మనసునందలి చతుర దొంగలు చర్యలన్నీయు గాంచుచుండుము, ఒట్టి మాటల వాడుకాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మలు చూడకూడన్నా, ఈ మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా, పసుపు మటన్న వారలు గట్టి ఓడలు కట్టితాను, పట్టు బట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పుట్టు స్వామిని కన్ను విప్పి చూడరోరన్నా, మున్ను షిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరే గాని, కన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా, కన్ను విప్పి చూడరోరన్నా. మన యొక్క జీవితం అంతా కూడా ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత దివ్యమైనటువంటిది, ఎంత నవ్యమైనటువంటిది, ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని మనము పాడు కోరికలకై మనం ప్రాకులాడి జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం. ప్రేమ స్వరూపులారా, ఈ యొక్క దేహతత్వాన్ని దృశ్యంగా నీవు భావించుకో, దీన్ని పనిముట్టుగా నీవు స్వీకరించి దీనితో సర్వ కార్యములు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు చేయి. అప్పుడే ఈ మానవత్వం దివ్యత్వంగా రూపొందుతుంది. దీనికి మార్గము ఒక్కటే, దైవ చింతనే దీనికి మార్గం. బ్రహ్మవిత్తమైవ భవతి, దైవ చింతన చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ దైవంగానే రూపొందుతావు.
1: భజన వినాశక శాంతి నహీ, హరి భజన వినాశక శాంతి నహీ.

ఇంతవరకు మీరు 1991 జూలై 26 గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి భ్రమను తగ్గించుకుంటే బ్రహ్మను దర్శించవచ్చని తెలియజేస్తూ దేహతత్వాన్ని పనిముట్టుగా స్వీకరించి దీనితో పవిత్రమైన కార్యాలు చేస్తే అది దివ్యత్వంగా రూపొందుతుందని బోధించారు.

అనేక పర్యాయములు నేను మిమ్మల్ని ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తుంటాను. ఎందుకంటే ప్రేమయే మీ సత్యస్వరూపం. అది నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారు. ఎప్పటి నుండి? ఆమెకు మీరు పుట్టి పెరిగి పెద్దవారైన తరువాత, ఆమె మీ తల్లి అనే అభిమానం ఏర్పడిన తరువాత ఆమెను ప్రేమిస్తున్నారు. ఈమె నా తల్లి అనే విశ్వాసమే లేకపోతే మీరు ఆమెను ప్రేమించలేరు. కాబట్టి విశ్వాసమే ప్రేమకు మూల కారణం. శాంతి, సత్యము, ఆనందము ఎక్కడో బయట లేవు, మీయందే ఉన్నవి. మీరే శాంతి స్వరూపులు, మీరే సత్యస్వరూపులు, మీరే ఆనంద స్వరూపులు. వీటికోసం బయట వెతకటమే మీరు చేస్తున్న పొరపాటు. ఏదీ మీకంటే వేరుగా లేదు, అన్నీ మీ నుండి వచ్చినవే. ప్రతి ఒక్కటి అంతర్భావం యొక్క ప్రతిబింబమే. ఎవ్రీథింగ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి, మీరు మీ భక్తులతో పాటు మా ఇంటికి వేంచేసి భోజనం చెయ్యాలి అని స్వామిని వేడింది ఒక సాధ్వీమణి. ఒక సాధ్వీమణి అని మాత్రమే పేర్కొని ఆవిడ పేరు చెప్పకపోవటం సమంజసం కానప్పటికీ, ఆ విధంగా ఆమె పేరు మరుగుపరచటానికి కూడా కారణం లేకపోలేదు. ఓ అలాగే, భోజనమెందుకు, పలహారం చాలు అని ఆమె కోరికను సమ్మతించారు స్వామి. ఆమె తలపెట్టిన కార్యానికి అంతే చాలును. పాపం భోజనమంటే ఖర్చు ఎక్కువ, పలహారం చాలు అని ఆమెకు ఖర్చు తగ్గించాలనే స్వామి ఉద్దేశమా? ఏది ఏమైతేనేమి, స్వామి కార్యం సఫలం కాకుండా పోతుందా? వారు తలుచుకున్నదేదో చివరికి అదే జరిగి తీరుతుంది. ఒకనాడు తమ భక్తులను వెంటపెట్టుకుని స్వామి ఆ ఇల్లాల ఇంటికి వెళ్లి వింద ఆరగించటానికి వచ్చారు. ఆమె వారందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు. గారెలు కాఫీ ఘుమఘుమలాడుతుండగా ఆవిడ అందరికీ పుష్కలంగా పళ్లాల్లో వడ్డన కూడా చేసేశారు. స్వామి ముందు ప్రత్యేకంగా రెండు గారెలను ఉంచి, స్వామి, మీరెప్పుడూ ఏది భుజించినా ఏదో ఒకటి రెండు ముక్కలు నోట్లో వేసుకుని పెట్టినవన్నీ పూర్తిగా ఆరగించినట్టు నటిస్తారు. ఇది మీకు పరిపాటే కదా. అయితే ఈరోజు నేను ఆ పద్ధతికి ఒప్పుకోను. ఈ రెండు గారెలు పూర్తిగా అంటూ ఆవిడ అంటుండగానే స్వామి ఆ గారెలు రెండూ పూర్తిగా తినబోతున్నానని అతి వినయంగా బదులు చెప్పేశారు. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తాను చెప్పినట్టుగా ఆ గారెలు రెండింటినీ పూర్తిగా తిన్నారు స్వామి. కాఫీ కూడా తీసుకున్నాక భక్తులతో పాటు తిరిగి తాను నివసిస్తున్న సుబ్బమ్మ గారింటికి బయలుదేరారు. స్వామికి అల్పాహార విందు చేసిన ఆ స్త్రీరత్నం కూడా స్వామి వెంటే వెళ్లారు. సందు మళ్లారో లేదో తనను వెంటబడి వస్తూన్న ఆమెను ఒక్క క్షణం తేరిపారా చూశారు స్వామి. కడుపులో ఏదో గాభరాగా ఉన్నట్టు, కడుపును రెండు చేతులతో పట్టుకుని బాధపడుతున్నట్టు కనిపించారు స్వామి. చుట్టూ ఉన్న భక్తులు స్వామికి ఏమైందో అని ఆందోళన చెందారు. గలేర్మంటూ ఒక్క మాటగా వాంతి చేసేసుకున్నారు స్వామి. వెంటనే గలగలమంటూ నవ్వటం కూడా మొదలుపెట్టారు. కొద్ది క్షణాల క్రితం మన పరతీశ్వరుడు ఆరగించిన రెండు గారెలు యథాతథంగా ఏ విధమైన మార్పు చెందక ఆ వమనంలో విసర్జింపబడి ఉన్నాయి. అక్కడ వారందరి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. కాని ఆ గారెలను అతి శ్రద్ధతో స్వామికి నివేదన చేసిన ఆ ఇల్లాలు మాత్రం ఆపాదమస్తకం కంపించిపోయింది. నిలువునా నీరయింది. ఆమె ముఖం కత్తివాటుకు నెత్తులు చుక్కలేనట్టుగా తయారైంది. స్వామి, ఈ మహాపాతకిని, హంతకురాలిని క్షమించండి ప్రభు అంటూ స్వామి పాదాల చెంత వాలిపోయింది. స్వామి ప్రేమతో తన కరకమలాలతో ఆవిడను లేవనెత్తి, బంగారు సంతోషం అన్నారు. ఆమె హృదయ విదారకంగా రోదించింది. ఎంతటి కుట్ర తలపెట్టాను ఈ మధురమూర్తికి అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయింది. ఆ కాలంలో ముఖ్యంగా గ్రామాలలో జాతి భేదాలు, ఆచారపు కట్టుబాట్లు అతి తీవ్రంగా పాటించేవారు. క్షత్రియ బాలుడైన స్వామి బ్రాహ్మణి అయిన సుబ్బమ్మ గారింట్లో నివసించటం, భుజించటం, అంతకన్నా వారు తినగా మిగిలిన భుక్తశేషం ఇతరులకు ప్రసాదంగా పంచటం మొదలైనవి ఆ పుట్టపర్తిలో కొంతమందికి సుతరాము గిట్టలేదు. అది తీరని అపచారంగానూ, అత్యాచారంగానూ భావించటం మొదలెట్టారు. అంతకు పూర్వమే వేర్వేరు కారణాల వల్ల స్వామిపై విరోధం పెంచుకున్న వారికి స్వామి ప్రవర్తన మరింత కడుపు మంట రేపింది. అయితే కొంతమంది సంఘ సంస్కర్తలు జాతి భేదములు కూడవని వాదించినట్టుగా స్వామి వర్ణాశ్రమ ధర్మాలను ఎన్నడూ ఖండించలేదు. ప్రస్తుతపు సమాజంలో ప్రజల నడుమ తరతమ భేదాలు కల్పించటము, ద్వేషభావములు పెంపొందించటానికి బదులు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తించి వారి వారి కులధర్మాలను పాటించటమే సంఘ సంక్షేమానికి, అభ్యుదయానికి తోడ్పడగలదన్న అభిప్రాయాన్ని స్వామి బలపరుస్తారు. ఒక గదికి నాలుగు గోడలు ఎలాగో, అదేవిధంగా ఈ సమాజానికి చాతుర్వర్ణ్యములు అలాంటివేనని, ఇవే మన సముదాయాన్ని సురక్షితం చేసి సమాజాన్ని నిలబెట్టగలవని స్వామి చెప్తారు.
కానీ ప్రస్తుతపు వ్యావహారిక ప్రపంచంలో ఈ పురాతన ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను దైనందిన జీవితంలో అనుసరించటం సాధ్యపడదనే స్వామి అభిప్రాయమేమోనని మనకు తోస్తూ ఉంటుంది. కాని కులవృత్తులనే పూర్తిగా విసర్జించినప్పుడు ఇక వాటిని అంటిపెట్టుకుని ఉన్న ఆచారాలను పాటించకపోవటంలో తప్పేమీ లేదనే స్వామి అభిప్రాయమేమో అని గోచరిస్తుంది. సాంఘిక జీవనానికి ప్రజలు పోటీ పడుతున్న ఈ కాలంలో తమ నడుమ తిరిగి తారతమ్యాలు కల్పించుకోవటము కేవలము ద్వేషములకు, దుఃఖజీవనమునకు మాత్రమే దారితీయగలదని స్వామి అంటారు. ఇందువల్లే కాబోలు 1940 తమ సన్నిధిని, సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు బాలసత్యసాయి. అయినప్పటికీ ఈనాటికి కూడా అన్ని జాతుల వారు ఏకం కావాలని కాని, వర్ణాంతర వివాహాలు జరగాలని కాని ఎన్నడూ చెప్పలేదు. ఈ జాతి భేదాలను గురించి రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ మా ఆనందమయీ మొదలైన మహనీయులు పూర్వము ప్రబోధించినవే స్వామి కూడా బలపరుస్తారు. అన్ని తెగలవారు స్వామి దగ్గరికొస్తారు. వారిలో కొంతమంది వర్ణాంతర వివాహాలను చేసుకున్నవారు, మరికొందరు పూర్తిగా సనాతన పద్ధతులను పాటిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మొదటి రకం వారి వద్ద జాతి నిబంధనలను నిర్దేశించటం కాని, లేక రెండవ రకం వారిని సనాతన పద్ధతులను ఉల్లంఘించి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించటం కాని స్వామి ఎప్పుడూ చేయలేదు. ఒక్క విషయం మనం ఇక్కడ తప్పకుండా గమనించాలి. వేదానికి సంబంధించిన అధ్యయనము, యజ్ఞము, యాగము మొదలైన విషయాలలో వాటిని పాటించుటయందు స్వామి పారంపర్యమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి నిర్వహణ విషయంలో అట్టి నిబంధనలను అతి కఠినంగా పాటింపచేయించారు. అంతమాత్రంచేత వేద తత్వమును, సూక్తములను అన్ని జాతుల వారు తెలుసుకోగోరటం స్వామి ఎప్పుడూ ఖండించలేదు. కాని వేదాధ్యయనము, వేద ప్రబోధము మొదలైన విషయాల్లో మాత్రం స్వామి పారంపరతకు, అర్హతాధికారములకు ప్రాముఖ్యతను ఇచ్చి అదే విధంగా నిర్వర్తింపచేస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువులు జరిపించటంలో సంప్రదాయము, పారంపరత అతి ముఖ్యమని, అర్హత గలవారే ఈ దైవ కార్యాలను జరిపించాలని నిక్కచ్చిగా వక్కాణించి అలాంటి నిబంధనలనే పాటిస్తారు స్వామి. మనం సులభంగా అవగాహన చేసుకోలేని అంతరార్థంతో కూడిన పరమ వైదిక విషయాలను, పవిత్ర వేదమంత్రములను అందించిన ఋషుల పరిశుద్ధాత్మ పవిత్రతను రక్షించటంలో స్వామి చూపే శ్రద్ధ వర్ణనాతీతం. వారు ఆ వేదమాతను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు అనటంలో సందేహమే లేదు.

ఉదాహరణకు పుట్టపర్తిలో మిగతా వారందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినా, వేద విధులకు వేదం నేర్చుకునేవారికి ప్రత్యేకంగా వంటలు తయారు చేయించి భోజనం ఏర్పాట్లు జరపబడేవి. బెంగళూరులో అఖిల భారత విద్యార్థులకు వేసవి ఆధ్యాత్మిక సాంస్కృతిక శిక్షణనిచ్చే ప్రత్యేక కార్యక్రమాలు సత్యసాయి కళాశాలలో ప్రతి సంవత్సరం జరిగేవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మశ్రీ జమ్మలమడుగు మాధవరామ శర్మ గారికి స్వామి విడిగా వంట భోజన అనుష్ఠానాదులకు ప్రత్యేక స్థల సదుపాయాలు ఏర్పాటు చేయించారు. దీనికి మురిసిపోయిన శ్రీ శర్మగారు స్వామిని, ఆహా, వీరే వర్ణాశ్రమ రక్షకులు అంటూ వేణోళ్ల పొగిడారు. ఆ కాలంలో పుట్టపర్తిలో వేద పాఠశాల నడపబడేది. ఆ పాఠశాలలో సంస్కృతమును మాత్రమే నేర్చుకునేవారు మామూలుగా క్రాప్ నుంచుకోవటానికి అనుమతింపబడేవారు. కాని వేదమును అభ్యసించేవారు మాత్రం తప్పకుండా శిఖను అంటే పిలకను ధరించాలని ఆదేశించారు స్వామి. వేద సంరక్షణలో, సనాతన ధర్మాచరణలో స్వామి ఎంత శ్రద్ధ చూపించారన్నది దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ కాలంలో వేద విధులమని చెప్పుకుంటూ అసలు వేదమంటేనే తెలియని వారు కూడా ఎంతో మందున్నారు. నిజమైన వేద పండితులను బూటకపు పండితుల నుంచి వేరుపరిచి వారికి తన వద్ద ఆశ్రయమిచ్చి వారిచే సనాతన ధర్మాచారములను అవలంబింపచేస్తూ ఆ ధర్మాన్ని నిలబెడుతున్నారు సనాతన సారథి అయిన మన సాయి. కలికాలములో భగవన్నామ సంకీర్తనమే సులభమైన మోక్ష సాధన అని తెలియచేయటానికే కాబోలు, ప్రజలందరినీ వేద మతాచారముల వైపుకే మరల్చక నామ సంకీర్తనమును ప్రబోధించి ఇది పాటిస్తేనే చాలునని భావమేమో స్వామి భజన మార్గమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారని తోస్తుంది. కాని అనాదిగా వస్తున్నటువంటి దైవశక్తి అయిన వేదములు నేలమట్టం కాకుండా క్షీణస్థితిని వందకుండా వాటిని పునరుద్ధరించటం కూడా స్వామి అవతార కార్యక్రమంలో ముఖ్యాంశము. ఋషులు అందించిన ఈ వేదవాణిని పునరుద్ధరించేందుకు, వాటి పవిత్రతను నిలబెట్టి రక్షించేందుకు ఆ సంప్రదాయమునకు చెందిన వారు కొంతమంది ఉన్నా చాలునని కాబోలు. అటువంటి వారిని, వేద విధులను తన వద్ద చేర్చి వర్ణాశ్రమ ధర్మములను, సనాతన సదాచారములను తీవ్రంగా వారిచే పాటింపచేస్తున్నారు స్వామి. వారిని ఆ సన్మార్గమున నడిపించి పోషిస్తున్నారు. కాని ఇతరుల విషయంలో మాత్రం ఈ ధర్మములను అంతగా నిబంధించకపోవటం మూలాన్నే ఆ కాలంలో సదాచార పరాయణులైన కొంతమందికి బాలసత్యసాయి అవలంబించే పద్ధతులు అక్రమంగాను అనాచారంగానూ తోచాయి. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని పాత విరోధం కలవారు సనాతనులను పురిగొల్పారు, కుట్రలు పన్నారు. పర్యవసానం ఆనాడు ఆ ఇల్లాలు విషపుగారెల విందు చేసి స్వామి ప్రాణానికే హాని తలపెట్టేసింది. కాని చివరకు తను చేసిన దుష్కార్యానికి పశ్చాత్తాపాగ్నిలో వేగి బాబా పాదాల చెంద శరణు కోరింది. స్త్రీ స్వాభావిక తత్వమైన వాత్సల్యము, మాతృప్రేమ కూడా ఈ ఆచారముల వెర్రికి బలిచేసి అంతటి దుష్కర్మను తలపెట్టిందామె. పగబూనిన వారి చేతిలో కీలుబొమ్మై ఆ అమృతమూర్తి బాలసత్యసాయికే విషం పెట్టి హత్య చేయాలని ప్రయత్నించింది. రుబ్బిన పిండిలో విషం కలిపి గారెలు వండిపెట్టింది. భోజనానికి రండి అంటూ కపటప్రేమను ఒలకపోసి వంచనతో స్వామిని ఆహ్వానించి విషఫలహారమును నివేదించి అది పూర్తిగా ఆరగించేటట్లు చేసి అదీ చాలక బాబా ప్రాణాలు కోల్పోవటం కళ్లారా చూడాలని కరణం సుబ్బమ్మ ఇంటికి తాను కూడా బయలుదేరింది. ఆవిడ మొండి ధైర్యానికి మనం ఏమని చెప్పగలం? అసాధ్యురాలు. అంతటి కరడుగట్టిన హృదయాన్ని స్వామి ఎంతటి చమత్కారంతో తపింపచేసి కరిగించేశారు. హాలాహలమును మింగిన కాలకాలుడు మన స్వామి. గారెలను గారెలుగానే వమనంచేసి తన మహత్తైన వింతలను స్వామి ప్రదర్శించారు. ఆమెను ఎవ్వరూ ద్వేషించకూడదు. తెలియనితనం వల్ల, తెలివి తక్కువ వల్ల ఆవిడ ఈ పనికి పూనుకుంది అంతేకదా అంటూ గంభీరంగా పలికాడు పర్తివాసుడు. తనను సిలువ వేసిన వారి కోసమే యేసుప్రభువు కూడా ఆనాడు ప్రార్థనలో, ఓ తండ్రి, వారేమి చేస్తున్నారో వారికే తెలియదు అన్నారు. 2000 సంవత్సరాల అనంతరం కూడా ఆ ప్రేమతత్వం మారలేదు.
ఆ ప్రేమవాణి అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతిధ్వనించింది. అఖండ ప్రేమతత్వమే భగవత్ స్వరూపము, అది ఎన్నటికీ మార్పే చెందదు. ఆమె నాకు హాని తలపెట్టినట్టుగా మీరెన్నడూ భావించకండి. ఒక విధంగా అది నాకు ఉపకారమే అయింది. ఆమె తలపెట్టిన కార్యం వల్లనే కదా నా దైవత్వము పరీక్షింపబడి తద్వారా మీకందరికీ నా సత్యస్వరూపము నిరూపించటానికి ఉపకరించింది. స్వామిని ఎవ్వరూ మోసగించలేరు, వారిని విషం కూడా చంపలేదు అన్న సత్యాన్ని మీకందరికీ ఆమె ద్వారానే కదా నిరూపింపబడింది. నన్ను పరీక్షించింది, అందులో నేను ఉత్తీర్ణుడు కాగానే తాను భక్తురాలిగా మారిపోయింది అని ఆమె ప్రసంగం వచ్చినప్పుడల్లా స్వామి చెప్తారట. శిష్యుని గురువు పరీక్షించినట్టుగా ఆ శిష్యుడు కూడా గురువును పరీక్ష చేయాలి. నా కార్యములొక్కొక్కటి ఒక్క పైసా విలువైనా చేస్తాయా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నన్ను గురువుగా ఆమోదించు అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. తదుపరి ఆ సాధ్వీమణి స్వామి యందు భక్తి పెంచుకుని గొప్ప భక్తురాలైంది. తానే స్వయంగా తన దుష్కృత్యాన్ని కొత్తగా వచ్చిన భక్తులందరికీ వివరించి స్వామి యొక్క దైవత్వాన్ని అద్భుత శక్తులని విపులీకరించి బలపరిచేది. అందువల్ల ఇక్కడ ఆ ఇల్లాలి పేరు చెప్పనప్పటికీ తప్పులేదనిపించినా తద్వారా పాత విషయాలు గుర్తుచేసి ఆమె కుటుంబమునే కళంకపరిచినట్లవుతుంది. కాబట్టి ఆవిడ పేరు ఇక్కడ చెప్పకుండా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తరువాతి కాలంలో కూడా స్వామి ఆవిడ ఇంటికి పలుమార్లు విందుకు వెళ్లారు. సాధారణ భోజనం చాలమ్మా, ఆనాటిలాగా ఏవీ స్పెషల్స్ చేసి వడ్డించకు అంటూ స్వామి ఆమెను పరిహాసం చేసి దానికి ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరగకముందే బంగారు బంగారు అంటూ చల్లని మధురమైన మాటలతో ఆవిడికి ఊరట కలిగించేవారు. ఒకనాటి సాయంకాలం భక్తులను వెంట పెట్టుకుని స్వామి చిత్రావతి తీరానికి వెళ్లారు. భక్తి మార్గమును గురించి ఉపదేశించిన తర్వాత మెల్లగా తన హస్తాన్ని ఆ చిత్రావతి ఇసుకలోకి దూర్చారు. స్వామి హస్తం పైకి తీయగానే సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ అంటూ ఒక్క మాటుగా భక్తుల కంఠములు ప్రతిధ్వనించాయి. స్వామి కరకమలాలలో తళుక్కున మెరిసింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి విగ్రహం. అది సుమారు అరచేతి పొడవు గలది. అమ్మా, ఇది నీకోసమే అంటూ ఆ విగ్రహాన్ని తనకు విషం పెట్టిన ఇల్లాలికే ప్రసాదించారు. ఆ ఇల్లాలి పేరే ఒక విష సంబంధ సూచన కలది. కాలనాగమై కాటెయ్యాలనుకున్న ఆమె అందించిన కాలకూట విషమునకు ప్రతిగా మన స్వామి నాగసాయియే అమృత కుండల రూపంలో నాగరాజమే అయిన ఆ కార్తికేయుని విగ్రహాన్ని ఆవిడకు అనుగ్రహించారు. కీడు తలపెట్టిన వారికి కూడా మేలే చేసేవారు మన స్వామి అని చెప్పటానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ కావాలా? భక్తురాలిగా మారగల భాగ్యం ఆమె ఒక్కర్తికే దక్కింది. కాని స్వామి అందు పగబూలిన వారందరూ భక్తులుగా మారేంత పుణ్యానికి నోచుకోలేదు. ప్రహ్లాదుని, మీరాబాయిని విషమేమీ చేయలేకపోయినా హిరణ్యకశిపుడు, రాణా అంతటితో తమ ప్రయత్నాలు మానుకున్నారా? కుట్రలు పన్నటం మానలేదు కదా, మరొక విధంగా చంపటానికి ప్రయత్నం చేయలేదు. అలాగే స్వామి మహత్తర శక్తులను ప్రత్యక్షంగా దర్శించినప్పటికీ దుష్టులు తమ చర్యలను ఎంతమాత్రం మానలేదు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 7వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి దివ్యాశీస్సులతో అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ జీఎన్మూర్తి గారితో పరిచయాన్ని కొనసాగిస్తూ ఈనాడు వారు మనకి వివరించబోయే మరికొన్ని అనుభవాలను విని తరిద్దాం. జీఎన్మూర్తి గారు,
1: తప్పకుండా. అవతార ప్రకటన స్వర్ణోత్సవ సౌరంభంలో స్వామి అనుగ్రహంతో ప్రసంగానికి ముందు అనిల్ కుమార్ పరిచయం చేశారు. అనిల్ కుమార్ పరిచయం చేస్తూ ఉండగా స్వామి మాట్లాడుతూ, అందుకే నా దగ్గరకు వచ్చాడు అన్నారు. యువతకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల నిర్వహణ గురించి అనిల్ కుమార్ వివరిస్తున్నారు.

0: సమయంలో అందుకే నా దగ్గరకు వచ్చాడు అన్నారు స్వామి. నేను పులకించిపోయాను. అంతకు ముందు ఉన్నటువంటి నాకు సందేహాలన్నీ ఒకసారి తీరిపోయినాయి. అంటే సాధించిన విజయాలు గాని లేదా ఎదుర్కొన్నటువంటి సమస్యలు గాని అన్నిటికీ నేనే కారణం. అందువలన నీవు ఇతరత్రా భావించవలసిన పని లేదు అనేటువంటి ఒక స్పష్టత నాకు స్వామి అందుకే నా దగ్గరకు వచ్చాడు అన్న దాంట్లో అనిపించింది.
1: మీ సందేహ నివృత్తి
0: అయిపోయింది, పూర్తిగా సందేహ నివృత్తి అయింది. ఈ ప్రసంగానికి ముందు కొద్ది రోజుల ముందు డాక్టర్ కరుణశ్రీ స్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి పాపం 4 రోజులైంది, స్వామి దృష్టిలో పడలేదు అని ఆయన ఆవేదన. కాని స్వామి ఆయన ఎక్కడ చూశారు, చూసి హనుమంతునాయుడు గారనే ఒకతను ఉండేవారు అప్పుడు, అతన్ని పంపించి జంజాల పాపయ్య శాస్త్రి ఉంటాడు అక్కడ తీసుకురా అన్నారు. వెళ్లి అతనికి కరుణశ్రీ అంటే తెలుసు కానీ జంజాల పాపయ్య శాస్త్రి తెలియదు. గుంటూరులో ఆయన ఎస్పీగా 6 ఏళ్లున్నా. సరే లేడు స్వామి అని అంటే నీ తలకాయ అక్కడ పోయి ఆ స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పాపం చూడు ముసలాడు 3 రోజుల నుంచి ఆయన పట్టించుకోలేదు. వీళ్ళు రమ్మని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టన్నారు. తీసుకొచ్చి అతన్ని కొడుకుని వాళ్ళ కుటుంబం వచ్చారు. వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఆ వరుసలో నాకు ఆ రోజు టోకెన్స్ లో ఫస్ట్ లైన్ వచ్చింది. అదృష్టవశాత్తు వారికి కొంచెం దగ్గరలోనే
1: కూర్చుని
0: స్వామి వచ్చారు. స్వామి వచ్చి ఏం కరుణశ్రీ ఆహ్వానం లేదని రాలేదా ఇన్నాళ్ళు? ఆయన ఒక్కసారి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి చాలా దీనంగా స్వామి ఇటీవల నా ఆరోగ్యం సరిగా లేదు అంచేత రాలేకపోయాను స్వామి అన్నాడు. ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక కరుణకి ప్రతిరూపం అయితే ఎట్లా ఉంటుందో అట్లా స్వామి. ఏం పర్వాలేదు బంగారు, నేను చూసుకుంటానుగా, నేను చూసుకుంటాను పద నువ్వు అన్నారు. అని అతన్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి రమ్మన్నారు. తీసుకెళ్లారు. ఆ రోజు మాట్లాడి నీ కుటుంబంతో వచ్చావుగా మొరనాడు చూస్తాలే అన్నారు. మొరనాడు మొత్తం కుటుంబం వెళ్ళింది. వెళ్తే సాయి సుధాలహరిని ఒక పుస్తకం స్వామి మీద అతను రాసి ప్రింట్ చేశాడు. ఆ బుక్స్ అని పట్టుకుని వచ్చాడు స్వామికి సమర్పించాలని. అంటే స్వామి ఆ పుస్తకాలు చూసి ఇది ట్రస్ట్కి బుక్ ట్రస్ట్కి తీసుకెళ్లి ఈ తర్వాత అని ఆ పుస్తకం చేతితో పట్టుకుని ఉన్నాడు. ఈయన ఏది ఒక పద్యం చదువు అన్నారు. స్వామి చేతిలో ఒక కవర్ ఉంది. ఆ కవర్ అలా పట్టుకుని ఉన్నారు. ఓ పద్యం చదువు అన్నారు. స్వామిని ఒక్కసారి సంస్మరించిన చాలు, వెండికొండ నవ్వినట్టు గుండెలోన శివుడు తాండవించినట్టు అన్నాడు ఆయన. వెండికొండ కాదు బంగారు, బంగారు కొండను రాసుకో వెంటనే అని మరొక పద్యం చదువు అందులోంచి అన్నారు. అంటే అతను కన్నీటితో కాళ్లు కడుగబోన్ మునుముందు గంగ నీ పాదాలు కడుగుచుండే, తీయ తీయని పండ్లు తినిపింతమని రాగా శబరి నా ముందు సాక్షాత్కరించే, మాలతీ మాల నీ మౌలి కైసేయబోన్ జడలలో నెలవంక నాట్యమాడే, నీ పాదుకలు సంస్పర్శింతమనుకున్నా తొలినాడే భరతుడు ఎత్తుకుని పోయే, పట్టుకుచ్చుల ఛత్రంబు పటబోవ ఆదిశేషుని శీశంబు లడ్డు వచ్చాయి, ఎటుల నీ సేవ చేయుటో ఎరుగుపడక తిరుగుచుంటి నీ ప్రశాంతి మందిరం చుట్టూ తిరగొద్దులే అన్నారు స్వామిని. నువ్వు యు ఆర్ ఎ డివైన్ పోయెట్ అన్నారు. కాగలించుకుని యు ఆర్ ఎ డివైన్ పోయెట్ అన్నారు. అన్న తర్వాత ఎంత అయింది ఈ పుస్తకం నీకు ప్రచురించడానికి అన్నారు. ఏదో లే స్వామి అన్నాడు. ఎంత అయిందో చెప్పు అన్నారు. లే స్వామి అన్నారు. స్వామి అలా అడుగుతున్నారు, ఈయన ఎందుకు లే స్వామి అని తట్టుపటాయిస్తున్నాడు. తర్వాత మీ ఆశిస్సులే 10,000 స్వామి అన్నాడు. అయితే ఇందా ఇది ఉంచు అన్నారు. అది తీసి కవర్ బయటకు వచ్చి ఆయన తీసి చూసుకుంటే అందులో 100 రూపాయల నోటు 10,000 సరిగ్గా. మీ ఆశిస్సులే 10,000 అన్నాడుగా, అది 10,000 ఉన్నాయి అందులో. కళ్ళెంట నిర్ధారణగా ప్రవహించే ఇతనికి ఈ సన్నివేశం చూసి నువ్వు పుట్టినరోజుకు రా, 65వ జన్మదినోత్సవం నెక్స్ట్, పుట్టినరోజుకు రా, కవి సమ్మేళనం పెడతాను అప్పుడు స్వామి ద్వారపాలకులు వాళ్ళు నన్ను రాణిస్తారో అన్ని ఏర్పాట్లు నేను చూస్తానుగా అన్నారు. కానీ రాలేకపోయాడు. అతను ఈ విషయాలన్నీ నాకు చెప్తూ శాంతిశ్రీ గారింట్లో ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అక్కడ ఇవన్నీ చెప్పాడు. చెప్తున్నప్పుడు మూర్తి గారు మీరు మాట్లాడిన ప్రతి ప్రసంగంలో స్వామిని గురించి వచ్చిన ప్రసంగంలో నా పద్యం ఒకటి చదివి వినిపించండి అన్నాడు. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కరుణశ్రీ పద్యం లేనిది ఎక్కడా ప్రసంగించడం లేదు స్వామి దగ్గరతో సహా అని ఆ అనుభవం అయింది. అయిన తర్వాత ఈ అవతార ప్రకటన స్వర్ణోత్సవ సంబరాలు ముగిశాయి. అందులో స్వామి మాట్లాడుతూ అనిల్ కుమార్ ముందు, తర్వాత నేను మాట్లాడాం. స్వామి ఇద్దరు ప్రొఫెసర్లు మాట్లాడారు, ఇప్పుడున్నారు. మా జీవితంలో ఇంతకన్నా విలువైన మాట మళ్లీ మేము వింటామని అనుకోలే. అనేక మంది విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్స్ కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ పరిచయం చేస్తూ ఉండడం వల్ల పరిచయం చేస్తున్న దాంట్లో ఈ ప్రొఫెసర్ అన్న మాట వాడారు పెద్దగా మేము అది ఆనందపడలేదానికి. కానీ స్వామి ఒకసారి నోటింట ప్రొఫెసర్ అని వచ్చాక
1: ముద్ర పడిపోయింది.
0: అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా స్వామి యొక్క ప్రేమ వాత్సల్యంతో కూడిన ఔదార్యానికి మురిసిపోయామని అదొక సంఘటన. తర్వాత గుంటూరుకు తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత అఖండ భజనకి నవంబర్ లో వచ్చాం. మళ్ళీ వెంటనే వచ్చినప్పుడు ఒక గంట అయింది వచ్చి దిగాను పుట్టపర్తిలో. వెళ్ళి రమణరావు గారిని కలిశాను మామూలుగా దారిలో. కలిస్తే ఆయన నీవేవో ఫోటోలు స్వామి ఏదో అనిల్ కుమార్కి ఇచ్చారు వెళ్ళి కనుక్కో అన్నాడు. అంటే అనిల్ కుమార్ దగ్గరికి మామూలుగా ప్రతిసారి కలుస్తాను, అలా కలుస్తుంటే అమ్మ బ్రదర్ వచ్చావు ఉంటుండి ఫోటోలు ఇస్తాను. ఇప్పుడే నేను వచ్చాను, నేను దర్శనానికి వెళ్తున్నాను, ఫోటోలు తర్వాత తీసుకుంటానులే అంటే లేదు లేదు నీకేం పోయింది, ఆ ఫోటోలు నేను నీకు ఇవ్వలేదు అనుకో, స్వామి వచ్చి అడిగారంటే నా పీక తీస్తారు ఇప్పుడు అని చేతని చెప్పి ఫోటోలు నాకు ఇచ్చాడు. అవి పట్టుకుని నేను వచ్చాను, కూర్చుని ఉన్నాను. స్వామి దర్శనం లైన్కి వచ్చారు. వచ్చి ఎప్పుడు వచ్చావు అన్నారు. స్వామి ఒక గంట అయింది అన్నాను. ఫోటోలు పంపించాను అంటేగా నిజానికి నా కళ్ళంటి నీళ్లు ఆగలేదు. కారణం ఏంటంటే 65వ జన్మదినోత్సవ సంరంభం కోసం స్వామి ఆ ప్రయత్నంలో అనుక్షణం తీరికలేదు. అనుక్షణం అందులో నిమగ్నమై ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు, ఎంతమందితో మాట్లాడారు. అలాంటి ఎప్పుడో స్వామి దగ్గర మాట్లాడిన ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఫోటోలను గురించి అడిగితే ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము, ఎన్ని వందల వేల ఫోటోల గురించి ఒక్కడు పట్టించుకున్న వాళ్ళేడు, అడిగిన వాళ్ళేడు, కావాలన్న ఆపేక్ష మాకు లేదు, అలా ఉండేది. కానీ స్వామి ఫోటోలు పంపించానందయ్య అన్నారు. వెంటనే అనిల్ కుమార్ ఇచ్చాడు స్వామి అన్నాను. చాలా సంతోషం ఉన్నారు. దగ్గరగా నమస్కారం చేసుకుంటాను స్వామి అంటే దగ్గరగా వచ్చారు చేసుకో అన్నారు. రమణరావు గారు తర్వాత వచ్చాక అలా స్వామిని అడగకూడదు, ప్రత్యేకంగా మీరు అడిగితే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, ఏదో నీకు ఒక ప్రత్యేకత ఉన్నది అనేటువంటి దృష్టితో ఫీల్ అవుతారు అని అన్నాడు ఆయన. అంటే నేను కొంచెం చివుక్కుమంది అన్నాక అయినా ఆయన ఏదో డిసిప్లిన్ అన్నాడు కదా, ఎందుకు వచ్చిన దూరంగా ఉంటే మంచిది లే అనుకుని దూరంగా ఉన్నాం. అక్కడతో అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయి మళ్లీ వచ్చా. వరల్డ్ కాన్ఫరెన్స్ స్వామి బర్త్డే. వరల్డ్ కాన్ఫరెన్స్ లో నన్ను ఒక విభాగంలో కన్వీనర్ గా ఉంచారు. మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ దానికి చైర్మన్. స్వామి స్పీచెస్ అంటే అప్పుడు వరల్డ్ కాన్ఫరెన్స్ పుట్టినరోజుతో కలిపి 7 స్పీచెస్ ఇచ్చారు. ఆ 7 స్పీచెస్ లో అంటే స్పీచ్ అయిపోయిన వెంటనే స్వామిది అది ఇంగ్లీష్ లోకి వెంటనే రిటర్న్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అనిల్ కుమార్ ఉంది, రిటర్న్ ఇంగ్లీష్ లోకి తయారు చేసి ఇవ్వాలి. ఆ బేసిస్ మీద అది మిగిలినటువంటి అన్ని దేశాల వాళ్ళకి అది ఆ కాపీ ఇస్తారు, ఇంగ్లీష్ కాపీ. దాని నుంచి వాళ్ల భాషల్లోకి అనువాదం చేసుకుని మొన్నటి ఉదయం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఆ స్కీమ్ అప్పుడు. సరే నేను ఇవరకు ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ బాగా అలవాటు పడ్డటువంటి దీంట్లో ఉన్నాను కదా, ఆ చేయలేనా అని అనుకున్నా. ఆయన చెప్పిన వెంటనే అలాగే అన్నాను. నేనేంటంటే ఇంటి దగ్గర నా వీలును బట్టి ఏదో ఒకసారి ఈజీగా పడుకున్నప్పుడు ఒకసారి రిలాక్స్డ్ గా ఉండి ట్రాన్స్లేట్ చేసుకుంటాను. ఇక్కడ అలా కాదు. స్వామి స్పీచ్ అయిపోయింది, బయలుదేరి వచ్చాము. నాకు ఎస్ వేణుగోపాలరావు గారు ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్, ఎన్ఎండిసి చైర్మన్ చేశాడు. ఆయన వరండాలో ప్లేస్ ఇచ్చారు. ఆయన వరండాలో ప్లేస్ ఉంటే ఈ కమిటీ మెంబర్లు మేము కలిసి కూర్చోవాలి. ఆ బల్బు 9 అయిన తర్వాత లైట్ వెలగనివ్వరు. అక్కడేమో 9 తర్వాత కార్యక్రమం ప్రారంభించాలి. ఇదంతా కూడా ట్రాన్స్క్రిప్ట్ తెలుగులో ఉన్నదంతా కూడా ముందు రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని ఇంగ్లీష్లో అవి చూసి నేను కొంచెం తడబడ్డా. తర్వాత 10-11 ఎక్కడో తీసుకెళ్తే ఈహెచ్వి రూమ్ ఉండి అక్కడ మీకు అలాటెడ్ అన్నారు. అసలు ఆ రూమ్ లో కాదు కదా, దరిదాపులు మీరు రావడానికి వీళ్ళే పోమన్నారు వాళ్ళు. అలా 4-5 చోట్ల తిప్పారు. 5 చోట్ల మీకు ఇక్కడ ప్రవేశం లేదు పోమన్నారు. పొమ్మంటే ఈ లోపు మిగతా మెంబర్స్ ఎలా ఉన్నారంటే, ఏంటి సార్ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము ట్రాన్స్లేట్ చేసుకుని ఇచ్చుకుంటాం. ఏంటి మీరు 12 లోపల ఇవ్వాలి, వాళ్ళ టైం అయిపోతుంది, మీరు ఇలా తిరుగుతూ ఉంటే చేత కాకపోతే చెప్పండి అన్నాడు. నాకు చేత కాదు, క్షమించండి. ఆ ఈగో అంతా ఇట్స్ కమ్ డౌన్
1: అయిపోయింది.
0: నా వాళ్ళ కదా, నేను చేయలేను స్వామి, నేను చేయలేను, ఏదో పొరపాటు నేను చేయగలను అనేటువంటి ఒక ఆత్మాభిమానంతోనో లేదా అహంకారం ఏదో గాని అది పోయింది ఇప్పుడు నాలో. నేను చేయలేను, ఎందుకంటే లైట్ లేదు, అది ట్రాన్స్క్రైబ్ చేయడం ఇవ్వలేదు, 12 లోపల ఇవ్వమంటున్నారు, 11-20 అంతా అయింది, నా వల్ల కాదని చెప్పి ఆ మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ పిలిచి, సత్యదేవ్ గారు, సాయిరామ్, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసుకోండి, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎవరికైనా చేసుకోండి, నేనేమి అనుమాత్రం ఫీల్ అవును, చాలా సంతోషంగా ఫీల్ అవుతానని చెప్పాను. సత్యదేవ్, ఏమనుకుంటున్నారు మీది, దిస్ ఈజ్ స్వామిస్ వర్క్, ఈ నేమ్స్ అన్ని స్వామికి ఇచ్చాం, స్వామి అప్రూవ్ చేసినటువంటి పేర్లు. మార్చాలని నేనేవాడిని, ఇప్పుడు ఇందులో ఏదైనా మార్చాలనంటే నేను మళ్ళీ స్వామి పెర్మిషన్ తీసుకోవాలి. ఈ సాధ్యమా ఇప్పుడు? అప్పుడు మొట్టమొదటిసారి అండి టెన్షన్ అట్ ది హైట్ ఆఫ్ ఇట్స్ ఆస్పెక్ట్ చూశాను నేను. ఏమైతుందని సాయిరామ్ ఆ నమస్కారం పెట్టుకుని వాళ్ళు అక్కడే ఓ బలుపు తెచ్చి వేణుగోపాలరావు గారు వెరండాలోనే ఏర్పాటు చేశారు. ఆయన పెర్మిషన్ తీసుకుని చేస్తే అప్పుడు 1:20 పూర్తి చేశాను. ఈ మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహరావు గారు, ఆయన నా పేరు సజెస్ట్ చేశాడు. ఆయనకి ఏంటంటే భయం, నిజంగా సజెస్ట్ చేశాం గానీ మూర్తి గారు కెన్ హీ రైజ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఇందూలాల్ షా వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేరుతుంది, ఏంటి ట్రాన్స్లేషన్ అన్నారు అనుకో స్టేట్ కు వస్తుంది పేరు అనేటువంటి దృష్టిలో ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన అంటే ఇన్ని ప్రెషర్స్ మధ్య టెన్షన్స్ మధ్య నాకు అసలు చేసి చేయగలిగిన శక్తి కూడా పోతుంది అని అనుకుని సరే అన్నిటికీ స్వామి ఉన్నారు, ఎందుకంటే నేను చేస్తాను లేదు వదిలేమంటే వదలని వీలేదన్నారు కాబట్టి స్వామిని ప్రార్థించి కూర్చున్నానండి. కూర్చుంటే అద్భుతంగా చేయించారు. నేను చేయడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. నేను మొదటిసారి బాగా ఫీల్ అయింది స్వామి ఇట్ ఇస్ ఓన్లీ యూ దట్ కెన్ డూ, ఐఎమ్ ఓన్లీ నథింగ్ బట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ వెన్ యూ కాల్ మీ. ఆ పనిముట్టు అన్న మాట కూడా నువ్వంటేనే తప్ప అనే పనిముట్టును కూడా అప్పుంది అర్హత లేదనే స్థితికి వచ్చాను.
1: ఆ భావంలో ఆ భావం మీలో వచ్చేంత వరకు స్వామి తీసుకొచ్చారు.
0: సిజిలింగే
1: అయింది
0: తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అది తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగుంది అన్నాడు. తర్వాత ఈజీ అయిపోయింది. అంటే బిగినింగ్ స్వామి దగ్గర మొట్టమొదటి ప్రారంభమే చాలా కష్టం అవుతుంది. కష్టం చేసిన తర్వాత ఎప్పుడైతే మనం శరణాగతి భావంలో ఇది నా వలన కాదు అని, అందుకే నిత్య ప్రార్థన ఎప్పుడు స్వామి నీవే నాలో ప్రవేశించి నా చేత పలికిస్తే పలుకవుతుంది కానీ నా వల్ల పలుకులే స్వామి అనుకుని మాట్లాడడం కాదు అని. ఇది దిస్ ఇస్ ఎ లెసన్ ఆఫ్ లైఫ్.
1: ఇది ప్రతి ఒక్కరూ
0: ప్రతి ఒక్కరిది దిస్ ఈజ్ ఎ లెసన్ ఆఫ్ లైఫ్. అది అయిందండి. 65వ జన్మదినోత్సవం వచ్చింది, జరుగుతుంది బాగా. ఆ జన్మదినోత్సవం చూసినప్పుడు మిత్రులంతా అక్కడ కూర్చుని ఏమిటి జన్మదినం గురించి చెప్పు అన్నారు. మామూలు కూర్చుని చెప్పంటే కరుణశ్రీ గారు పద్యం చెప్పమన్నాడు కదా, ఏదో అవకాశం ఉంది. పుట్టుటయే రంగుని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే మహానుభవ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాలువెట్టిన రోజు, ప్రేమ సుఖపెట్టని రోజు సమస్త విశ్వమునని. నీకు పుట్టుక ఇవ్వడు స్వామి, ఈ పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం మాకోసమని. హ్యాపీగా నీవుంటావు, హ్యాపీగా ఉండమని మమ్మల్ని అంటున్నావు. హ్యాపీనెస్ అంటే ఏమిటో తెలుసుకోవడానికే నీ దగ్గరికి వచ్చావు స్వామి, అది లేకనే మీ దగ్గరికి వచ్చావు. యూనియన్ విత్ గాడ్ అన్నారు, అందుకు చేసే ప్రయత్నం మాత్రమే హ్యాపీనెస్ కి తోవ తీసుకెళ్తుందేమో అని అనిపించింది. పుట్టినరోజు అయిపోయింది అద్భుతంగా. పుట్టినరోజు అయిపోయిన తర్వాత డైరీలు పంచారు. స్వామి లైన్లో రమణరావు గారు తీసుకెళ్లి ఆ కన్వీనర్ కదా నువ్వు, ఆ ముందు దీనిలో కూర్చోబెడితే వెనకాల మూర్తి గారిని ఎందుకు ముందు కూర్చోబెడుతున్నావు అని అడిగారు. ఓపెన్ దీనిలో ఆయన దాని కన్వీనరు తిట్టినా ఒకవేళ ప్రశంసించినా ఆయన్నే చేస్తాడు స్వామి అంచేత దానికి అంత టెన్షన్ కి గురయ్యాడు కాబట్టి ఆయన ముందు ఉండాలి, స్వామిని వింటే అతను రాయడానికి వీలవుతుంది తర్వాత అని కూర్చోబెట్టానని చెప్పారు. అయిన తర్వాత స్వామి వచ్చారు, డైరీస్ ఇస్తున్నప్పుడు నాకు డైరీ ఇచ్చారు. ఐ కెప్ట్ ఇట్ ఈవెన్ టుడే. అది వాడకుండా దాని సూక్తులతో ఉండి స్వామి మొట్టమొదట నాకు ఇచ్చినటువంటి ఆ అమృత హస్తాలతో ఇచ్చిన డైరీని అలాగే ఉంచా. ఇట్స్ అ మాన్యుమెంట్ ఫర్ ఎవర్ అని. అయిన తర్వాత మొత్తం పుట్టినరోజు పూర్తి అయిపోయింది. అయిపోయాక మధ్యలో ఫ్యామిలీ వచ్చారు, ఆ శైలిలోనే అక్కడ ఉన్నారు. లోపల స్వామి బస ఏర్పాటు తర్వాత చేయించారు అనుగ్రహంతో. వాళ్ళు వెళ్ళిపోయారు ముందు. ఆమె కాలేజీ ప్రిన్సిపల్ దీనిలో ఉంది కదా, ఆ వెళ్ళిపోయింది. పిల్లలు కూడా వెళ్ళిపోయారు కాలేజీని. నేను ఒక్కడిని మాత్రం మిగిలేను కాను. ఆ రోజు స్వామి నా దగ్గరికి వచ్చి, ఏమి వాళ్ళు వెళ్ళారా అన్నారు. స్వామి అనుగ్రహంతో వెళ్ళారు స్వామి. నువ్వెప్పుడు వెళ్తున్నావు అన్నారు. స్వామి అనుగ్రహం అన్నారు. సర్లే అన్నారు అని విభూ సృష్టించి ఇచ్చారు. అయిపోయిన మర్నాడు ఒక పెద్ద లామినేటెడ్ ఫోటో పంపించారు రామారావు గారు స్వామి. అద్భుతమైన ఫోటో, ఇవాళ వరకు అలా ఉంది అది. అది ది ఫస్ట్ గిఫ్ట్ దట్ స్వామి గేవ్ టు మీ. అది ప్రవేశం అంటే స్వామి వచ్చినట్టే అనిపించిందని. అది 65వ జన్మదినోత్సవంలో జరిగినటువంటి. దీంతో పాటు నాకు ఇంకొక నేను ఒక 10 వ్యాసాలు నా పేరుతో వచ్చాయి అన్ని పత్రికల్లో. 15 వ్యాసాలు నేను రాసి నిర్వాహకులు అడిగిన దానికి సూచన ప్రకారం ఇచ్చాను. 15 మంది పేర్లతో వ్యాసాలు వచ్చాయి. అనిల్ కుమార్ వాళ్ళు ఎట్లా రాస్తూ వేదం మొత్తం మీద అంతా బాగా ఆర్గనైజ్ చేసాం. ఫోటో సెలక్షన్, స్వామి ప్రెస్ ఇవ్వడం అన్ని, అది చాలా అవకాశం ఇచ్చారు. అన్ని ఆర్టికల్స్ రాయడం అంటే నాకు అంత తక్కువ టైంలో, తక్కువ రోజుల్లో, అంటే స్వామి రాయిస్తే రాయించడం. నేను ఇందులో రావడం నన్ను ప్రసంగాలు వ్యాసాలే స్వామి నన్ను
1: ఆకర్షించి
0: తీసుకొచ్చాయి. అంచేత స్వామి దాంట్లో కూడా స్పీచ్ నాకు ప్రాణం, స్వామి రాసినటువంటి వాహినుడు ప్రాణం నాకు. అంచేత అది దగ్గరకు రాగలిగాను అనేటువంటి ఒక తృప్తి కలిగింది అనమాట. అది అయిన తర్వాత జనవరిలో బెంగళూరులో ఆల్ ఇండియా సోషల్ వర్క్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక ఎఫిలియేటెడ్ కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ని ఇన్వైట్ చేయడం ఫస్ట్ టైం అది. వాళ్ళు దే ఇన్వైటెడ్ మీ టు ప్రిసైడ్ ఓవర్ వన్ సెషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అండ్ టు రివ్యూ. అది నాకు వాళ్ళు అలాట్ చేసింది. నేను ముందు పుట్టపోతొచ్చాను. పుట్టపోతొచ్చి కూర్చుని ఉంటే స్వామి నాకు అనిపించింది తర్వాత అనాలిసిస్ లో, ఒక పర్టికులర్ టైం ప్రతి ఒక్కడికి ఉంటుందేమో, రాసిపెట్టి ఉంటుందేమో, అంచేత ఆ టైంలో ప్రతిదీ స్వామి దగ్గరకు రావడం, పలకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు ఈ టైం స్వామి నాకు కేటాయించారేమో అని అనిపించేటట్టుగా వచ్చారు, పలకరించారు. ఏమి సమాచారం, ఎప్పుడు వచ్చావు, ఏమి అన్నారు. స్వామి ఇలా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ బెంగళూరు వెళ్తున్నాను. ఏమి కాన్ఫరెన్సు అన్నారు. ఇలా సోషల్ వర్క్ ఒక కాన్ఫరెన్సా, పని చేయడమేగా అన్నారు. అంటే సబ్జెక్ట్ స్వామి అది ఆర్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ వర్కింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ సెటప్ చెప్పాను నేను. సంతోషం, వెళ్ళిరా అన్నారు. విభూ సృష్టించి ఇచ్చారు. ఇక్కడ తీసుకుని నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అందరం. నేనేంటంటే ఎక్కడ మాట్లాడినా స్వామి థీమే థీము, స్వామి వాల్యూసే. అందులో మాట్లాడుతున్నప్పుడు వాల్యూస్ ఫర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ లవ్, లవ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఫర్ సొసైటీ, సొసైటీ ఫర్ సైన్స్, సైన్స్ ఫర్ నేషనల్, నేషనల్ ఫర్ వరల్డ్, వరల్డ్ ఫర్ పీస్. ఇఫ్ దెర్ ఆర్ వాల్యూస్ దెర్ విల్ బి పీస్, ఇఫ్ దెర్ ఆర్ నో వాల్యూస్ నో పీసెస్, ఈజ్ ఓన్లీ పీసెస్ నో పీస్. అది స్వామి చెప్పింది. అది చెప్పి ఇలా ఏవో 2-3 అవే కొటేషన్స్ చెప్పాను. చాలా బాగుంది. సమంగప్పు కూడా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. సెన్స్ ఆఫ్ రూమర్ పెరిగిన సొసైటీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కల్పించింది స్వామి. అది వాళ్ళు మెచ్చుకున్నారు. ఈవినింగ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే, ప్రజెంట్ కోయిన్సిడెన్స్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెంగళూరు యూనివర్సిటీ కన్క్లూడింగ్ స్పీచ్, హనుమంతయ్య, హనుమంతప్ప గారు. ఆయన ఇక్కడ వైస్ ఛాన్సలర్ తర్వాత వచ్చారు. ఆయన అప్పుడు బెంగళూరు వైస్ ఛాన్సలర్. ఆయన చూస్తే మాట్లాడితే నేను మాట్లాడినటువంటి దాంట్లో ఒక 5 సెంటెన్స్ రిపిటేషన్. ఎందుకంటే ఆయన కూడా స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైజు అండ్ సెల్ఫ్ రియలైజేషన్ వాటి గురించి చెప్పాడు. అది అద్భుతం అనమాట. నేను అనుకున్నా స్వామి అందువల్ల ఇక్కడ పంపించారేమో అని. తిరిగి మళ్లీ పుట్టపోతూ వచ్చి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని నేను వెళ్ళిపోయాను. ఫిబ్రవరి 18 వచ్చాను అదే ఏడాది. ఫిబ్రవరి 18 వచ్చినప్పుడు విశేషం ఏంటంటే ఒక 2 ఫోటోలు కొన్ని తీసుకొచ్చాను స్వామి చేత బ్లెస్సింగ్స్ కోసమని. తర్వాత పెద్ద విశేషం, ఒక 2 ఏళ్ల పాటు ఒక 100 ఎపిసోడ్స్ పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి మన స్వామి దగ్గర త్రిభువన విజయం నిర్వహణలో శ్రీనాథుడి పాత్ర నిర్వహించాయన, హిందూ కళాశాల ప్రిన్సిపల్ కూడా పూర్వాశ్రమంలో. ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి, ఆయనతో ఏమిటంటే, ఒకటి నా కల్లో ఒక డ్రీంలో కనపడి నేను స్వామిని ప్రార్థించి స్వామి భాగవతం మీద లెక్చర్లు ఏర్పాటు చేయించే అవకాశం కల్పించి స్వామి అని అంటే చేసుకో అన్నారు. అంటే నేను కళలో వచ్చిన తర్వాత దాని మీద అతను ఎస్వి యూనివర్సిటీలో థీసిస్ పింగళ లక్ష్మీకాంతం గారు చేశాడు భాగవతం మీద రీసెర్చ్, గోల్డ్ మెడలిస్ట్. అంచేత అద్భుతమైనటువంటి వ్యక్తి. కులపతి గారు మీరు ప్రతి వారం ఈ హరిహరనాథ క్షేత్రంలో మీరు ప్రసంగించండి, మా భాగవత మకరందం అని టైటిల్ పెట్టుకుందాం, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంటాక్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ ఇవి బుధవారం మీరు మాట్లాడితే నెక్స్ట్ వీక్ దాని ఎసెన్స్ సమీక్ష ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ చేసేటట్టు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రారంభం జరిగింది. 100 వీక్స్ జరిగిందండి. 100 వీక్స్ అంటే 100 వీక్ ఒకసారేను, 100 ఎపిసోడ్స్, 100 వీక్స్, 100 వీక్స్ జరిగిన 100 ఎపిసోడ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చాయి.
1: 2 సంవత్సరాలు
0: 2 సంవత్సరాలు. అందులో క్రిటికల్ అనాలిసిస్, క్రిటికల్ రివ్యూ చేయాలి కదా. అనాలిసిస్ లో స్వామి భాగవత వాహిని ఫస్ట్, 2-3 ఇంగ్లీష్ లో ఉన్నటువంటి కామెంటరీస్ ఆన్ భాగవత, తెలుగులో పోతంలో ఉండేటువంటి పద్యాలు వాటి వివరణ, ఇవన్నీ తీసుకుని ఆయన స్పీచ్ ని పెట్టి దాంట్లో నుంచి కంక్లూడ్ చేసి 100 ఎపిసోడ్స్ రాసి స్వామి దగ్గర తీసుకొచ్చాను. అండ్ దిస్ 100 ఎపిసోడ్స్ ఫోటోస్టాట్ తీయించి దానిలో నీట్ గా పెట్టి తయారు చేసి స్వామి ఫోటో ముందు పెట్టి డెడికేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ అని అది తీసుకుని రోజు కూర్చుంటున్నా. లక్కీగా ఆ రోజు మీరు లోపలికి రానన్నారు. ఆ ఇంటర్వ్యూ టైంలో లోపలికి వెళ్ళాక మిగతా విషయాలు అయి ప్రధానంగా ఏం నీకని అడిగారు. అడిగితే స్వామి చెప్పారు, తెలుసు తెలుసు అన్నారు. ఇది బ్లెస్ చేయండి స్వామి అన్న, అది బ్లెస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర అలాగే ఉంది, అది
1: మాన్యుమెంటల్ వరకు
0: అలా ఉండిపోయింది. మాన్యుమెంటల్ అలా ఉండిపోయింది. ఉండిపోతే మొన్న కుబేర యాగం అని విజయవాడలో ఒక యాగం చేయించడానికి సిద్ధేశ్వరానంద భారతి స్వామి వచ్చి ఆయన నన్ను చూసి ఒక బెదర్చేత అంటే పూర్వాశ్రమంలో బెదర్చేత ఫోన్ చేయించారు. నేను వెళ్లాను. వెళ్తే బాబా గారి సందేశ వ్యాప్తిలోనే ఉన్నారా అన్నాడు. అదే చెయ్యండి, చాలా మంచిది. మిమ్మల్ని ఎప్పుడూ నిరంతరం కాపాడేది ఆ నామమే, తర్వాత ఆ సేవే అన్నాడు ఆయన. అన్న తర్వాత వాళ్ళ బ్రదర్తో చెప్పినట్టున్నాడు ఆయనతో, ఈ భాగవత మకరంద గురించి ఆయన అడిగాడు. వెతుకుతాను సార్, ఎక్కడో ఉండాలి, అవన్నీ బాగా కాగితాలు కూడా ఇదైపోయి ఉంటాయి, తీసి జాగ్రత్త చేస్తాను, కానీ స్వామికి అంకితం చేశాను. ఒకవేళ నేను ఇచ్చి మీరు ప్రింట్ చేసినా సరే డెడికేటెడ్ టు భగవానే, అది ఆలోచన మీరు ఉంటే చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను, లేదా అలాగే ఉండనివ్వండి. వాడు
1: ఒప్పుకున్నారు.
0: ఎందుకంటే స్వామి దగ్గర నుంచి వచ్చాకే ఈయన కొత్తాడం పీఠాధిపతి అయ్యాడు. స్వామి దగ్గర నిర్వహణ చేశాడు కదా, స్వామి దగ్గరకు వచ్చినాడు. అది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆ ఇంటర్వ్యూలోనండి స్వామి పర్సనల్ విషయాలు లోపల మాట్లాడారు. పర్సనల్ విషయాలు మాట్లాడుతూ బయట మాట్లాడుతున్నప్పుడు రెండు అంశాలు చూశాను. ఒక చెట్టియారు భార్య వస్తే స్వామి కుర్చీ తీసుకొచ్చి వేశారు. ఓకే, నువ్వు ఇవాళ చైర్మన్, ఇక్కడ కూర్చోవాలి స్వామి.
1: ఆవిడికి వేశారు.
0: ఆవిడికి అంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు భక్తుడిని ఎలా ప్రేమిస్తాడో అన్న దానికి నిదర్శనం నేను చూశా. ఎంతమంది లక్ష మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవాదారులు ఒకసారి వాళ్తారు, అలాంటిది ఆయన తెచ్చివేశారు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత రెండు, నీ భర్త రాలేదేమో అని అడిగారు. అంటే ఆయనకి ఆరోగ్యం ఆరోగ్యం బాగుండకేమలే, డబ్బు మీద వ్యామోహం, డబ్బు ఆరోగ్యం బాగానే ఉంది, బొంబాయి వెళ్తాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు, ఇక్కడికి మాత్రం రాలేడు అన్నారు. అంటే లేదు స్వామి, అనారోగ్యంగానే ఉన్నది, నేను చూసుకుంటాను బంగారు, ఏం బాధపడు. అంటే చెప్పవలసినటువంటి రియలైజ్ చేయించడానికి కావలసిన మాటలు ఓన్లీ నీలో కనువిప్పు కలిగించడం మాత్రమే అంటారు. తర్వాత వెంటనే కరుణాసముద్రుడు, అది మనం ఎక్కడా నేను ఇప్పటివరకు జీవితంలో చూడలేదు, ఒక్క స్వామి దగ్గర తప్ప. అది జరిగింది. తర్వాత ఒక అమెరికన్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేలా పక్క పక్కనే రాసుకుంటూ కూర్చుంటే, ఏ సెపరేట్ దిస్ ఇస్ నాట్ అమెరికా, దిస్ ఈజ్ ఇండియా, సిట్ సెపరేట్లీ అంట అని ఆ అమెరికన్ లేడీకి స్వామి ఏదో ఎవరు సృష్టించి ఇచ్చినటువంటివి పారేసుకుంది. పారేసుకున్న తర్వాత స్వామి దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆమె పక్క ముసిమూసిన వాళ్ళతో చూస్తున్నారు. చూసి చిన్న కవర్ తీశారు. తీసి ఆమెకి ఇచ్చి చూడంటే ఒకసారి కెవ్వుమని అరిచింది. ఎందుకంటే ఆమె పోగొట్టుకున్నటువంటి బ్యాంగిల్స్ స్వామి కవర్లో తీసి అనిపించారు. ఇది నేను చూసి డైరెక్ట్ గా చూసిన దాంట్లో. తర్వాత ఇంకొక అతనికి పాట్నా నుంచి వచ్చాడు, 17 ఇంటర్వ్యూలు ఇచ్చారట స్వామి, ఇది 18వ ఇంటర్వ్యూ. వచ్చాడు, కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే అతనికి కూడా ఏదైనా స్వామి నాకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంగరం ఇలా ఇలా ఇలా ఇలా అంటున్నాడు. అటువంటి స్వామి తీయన్నారు. తీసి ఇచ్చిన తర్వాత ఆ ఉంగరం తీసుకున్నారు. ఉఫ్ అని ఉదరు ఉంటే బ్రహ్మాండమైన ఉంగరం కింద వచ్చింది. వచ్చి దాని మీద స్వామి ఫేస్ ఎంబాస్ అయి ఉంది. అది తీసుకొచ్చి ఇచ్చి అందరికి ఇస్తున్నారు. నాకు ఇచ్చారు. ఎట్లా ఉంది అన్నారు. స్వామి అబ్సల్యూట్లీ సూపర్బ్ స్వామి, ఏదో మాటలు రాక ఏం చెప్పాలో తెలియక అబ్సల్యూట్లీ పెర్ఫెక్ట్ సూపర్బ్, అబ్సల్యూట్లీ పెర్ఫెక్ట్ స్వామి. ఎస్ Swami is always perfect. Sai alone is perfect. So what a great lesson.
1: Revelation.
0: What a great lesson. Revelation and a lesson it to me. Swami alone is perfect. Sai alone is perfect. Sai is always perfect. Aipoyindi. ఇంకొక లేడీ ఇదివరకు నల్ల పూసలు గొలిసి ఇచ్చారట, అది పప్పులు అది అయిపోయింది, అంత పోయి చేయించి తెగిపోయింది. అవి లోపల పెట్టుకుంది, అది తీయాలని స్వామి అంటున్నారు. పాపము ఎప్పుడో నేను ఇచ్చిన చేయిన ముక్కలు అయిపోయింది, తెచ్చుకుంది, ఇక్కడికి వచ్చింది, అది ఎప్పుడు నేను అడుగుతానా అని చూస్తుందని చెప్పి తీ అన్నారు. తీయన్నారు, తీసి అడుగుతున్నారు. అడిగి హాయ్, ఏం మూర్తి, ఏమిది అన్నారు. దిస్ ఈజ్ ఎ బ్రోకెన్ చైన్ స్వామి అన్నారు. అన్నా నేను, అంటే మాటలు రాక ఆయన సప్లై చేయాల్సిందే. దిస్ ఈజ్ ఎ బ్రోకెన్ చైన్ స్వామి. ఎస్, స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ హార్ట్స్, స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ థింగ్స్, స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ చైన్, దట్ ఈజ్ ది చైన్ ఆఫ్ స్వామి అని. ఇవి స్వామి స్టోర్స్ నుంచి వచ్చాయి అని చూసి ఇలా అన్నారు. ఇలా అంటే తెర గోల్డ్ ఆర్నమెంట్కి పేపర్ పెడతారు చూడండి, ఎర్ర రాయితంతో సహా వచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం టు సీ. ఆయనకేమో రింగు సరిపోకపోతే చేతికి ఇచ్చేశారు, రింగ్ ఏమో మార్పు చెప్పారు, ఇక్కడ చెప్పారు. నేను చూసింది అందులో ఉండే లెసన్స్ రెండు అద్భుతమైన లెసన్స్
1: చెప్పండి
0: దాంతో. ఇప్పుడు ఎందుకంటే స్వామి ఈజ్ హియర్ టు రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, ది కన్ఫర్మేషన్ ఇస్ ఓన్లీ. అది మోడిఫై చేయాలి, వాడిని ప్యూరిఫై చేయాలి, వాడిని కోడిఫై చేయాలి, వాడిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. అల్టిమేట్ ఎయిమ్ స్వామిది అది ఈ వీటి ద్వారా డెమాన్స్ట్రేట్ చేశారు.
2: ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 7వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జయ పర్తీష, జయ పరమేశ, జయ సాయీశనము, అభయ ప్రదాత, ప్రేమ ప్రదాత, జయ సాయీశనము, కరుణాసాగర, హే పరమేశ, జయ సాయీశనము.
0: ఈ భజన మాండు రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శుతి దైవతం, చతుర్శుతి రిషభం, కాకలి నిషాదం. ఈ రాగఛాయలు కలిగిన మరికొన్ని సాయి భజనలు

0: ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1970-80 ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాల పాటు స్వామి సన్నిధిలో భజనలు పాడే భాగ్యం పొందినవారు శ్రీ శాంతను ప్రసన్న ముఖర్జీ. ఎన్నో భజనలు రూపొందించి సాయి భగవానుని సమక్షంలో పాడిన అదృష్టవంతులు వీరు. ఈ భజనపై తమ భావాలను వారు ఇలా పంచుకున్నారు. 1974 మొదటిసారిగా పర్తి వచ్చాను. అప్పుడు నేను 11th క్లాస్లో ఉన్నాను. మేము కలకత్తాకు చెందిన వాళ్లం. అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఒక దివ్య పురుషుడు హస్తచాలనంతో విభూతి సృష్టిస్తారని విని ఆసక్తితో మా కుటుంబం ఇక్కడికి వచ్చింది. అంతేగాని భక్తితో కాదు. పర్తి వచ్చి స్వామిని మొదటిసారిగా దర్శించినప్పుడు నా కన్నుల వెంట బాష్పాలు జాలువారాయి. స్వామి నారాయణ సేవలో ఉండగా కొంత దూరం నుండి దర్శించుకున్నాం. స్వామివారి పట్ల ఆకర్షితుడనయ్యాను. స్వామి పట్ల భక్తి ఆలస్యంగా నాలో ప్రవేశించింది. 2వసారి 1976 వచ్చాము. 1977 సమ్మర్ కోర్సులో పాల్గొనే భాగ్యం కూడా కలిగింది. నెల రోజుల సమ్మర్ కోర్సులో స్వామివారి సమక్షంలో భజనలు పాడే అవకాశం దక్కింది. స్వామివారితో అప్పుడప్పుడు సంభాషించే భాగ్యం కూడా కలిగింది. పర్తిపురీషుడుగా స్వామివారిని గుర్తించగలిగాను. ఆ సమ్మర్ కోర్సులో 2 భజనలు స్వామివారి సమక్షంలో నేను స్వయంగా రూపొందించినవి పాడే అదృష్టం లభించింది. స్వామి నా వంక చూస్తూ నా భజన ఆలకించారు. స్వామి స్టేజు మీద సింహాసనంలో ఆసీనులై ఉంటే మేము కింద కూర్చుని పాడేవాళ్లం. స్వామి అనుగ్రహంతోనే భజనలు రూపొందించగలిగాను. ఇది నా ప్రత్యేకత, ఘనత ఏమీ కాదు. స్వామి లేకపోతే మనం జీరోలం, హీరోలం కాదు.

నా జీవితంలో అది ఒక మరపురాని మధుర స్మృతి. అది నిజంగా ఒక ముఖ్యమైన మలుపు. సమ్మర్ కోర్సు నుండి తిరిగి వెళ్లిన తరువాత నా చదువు, ఉద్యోగం మొదలైనవి కొనసాగిస్తూనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండేవాణ్ణి. స్వామివారు సర్వదేవత అతీత స్వరూపులు, పర్తిపురికి ప్రభువు మాత్రమే కాదు భక్త సంరక్షకుడు అని నా విశ్వాసం. 1986లో నేను పర్తి వచ్చినప్పుడు ప్రశాంతి సర్వీస్ ప్రారంభమైంది. అంతకు ముందు కూడా ప్రతి సంవత్సరం పుట్టపర్తి వస్తూ ఉండేవాళ్లం. 1986లో నాకు ఇంటర్వ్యూ లభించింది. అప్పటికి నాకు వివాహం అయినప్పటికీ సంతానం కలుగలేదు. అప్పుడు స్వామి డాక్టర్ క్యాకరేగా స్వామి విల్ గివ్ యూ ఏ సన్ అండ్ డాటర్ అన్నారు. అభయ ప్రదాత అంటే అదే. అంతేకాదు స్వామి ప్రేమ ప్రదాత కూడా. స్వామి నేను భజనలు పాడవచ్చా అని ప్రార్థించినప్పుడు తప్పక పాడవచ్చు అన్నారు. 1988లో నా భార్యకు ఇంటర్వ్యూ లభించింది. అప్పుడు భజనలు పాడటానికి స్వామివారి అనుమతి కోరినప్పుడు తప్పక యువర్ హస్బెండ్ ఈజ్ ఏ వెరీ గుడ్ బాయ్, భజన పాడవచ్చు అన్నారు. 1986లో ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 1977 తర్వాత ఇది రెండవ ఇంటర్వ్యూ. రూంలో నేను చిట్ట చివర కూర్చున్నాను. స్వామి నన్నుద్దేశించి, కలకత్తా సమ్మర్ కోర్స్ మే ఆయా, ఇధర్ ఆవో, సామ్నే ఆవో అన్నారు. అప్పటికి నేను సమ్మర్ కోర్సు వచ్చి 9 సంవత్సరాలు అయ్యింది. 12 సంవత్సరాల క్రితం సమ్మర్ కోర్సుకు వచ్చావు కదా అన్నారు స్వామి. అంటే నేను మొట్టమొదటిసారిగా 74లో వచ్చాను కాబట్టి ఆ 3 ఇయర్స్ కలుపుకుంటే 12 సంవత్సరాలు అవుతుంది. స్వామి పలికిన వాక్యం రెండు విధాలా కరెక్టే. స్వామి పదసన్నిధిలో కూర్చుని వారి పాదసేవ చేసుకునే భాగ్యం లభించింది. ప్రేమ ప్రదాత అంటే ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? ఆ రోజులలో ఇతర గాయకులతో పాటు అప్పటి విద్యార్థులు కూడా భజనలు పాడేవారు. స్వామి సాధారణంగా 4-5 భజనల తరువాత బయటికి వచ్చేవారు. స్వామిని భజనకు రమ్మని ప్రార్థించే విధంగా విద్యార్థుల భజనలుండేవి. నేను కూడా అప్పుడొక భజన రూపొందించాను.

1978లో స్వామి బర్త్డేకి వచ్చినప్పుడు మరో భజన రూపొందించాను. స్వామివారి దయా ప్రేమలను వర్ణించే భజన అది. మీరంతా ఏమనుకున్నా స్వామివారే నా సర్వస్వం. నేను నథింగ్, స్వామి సంకల్పం లేకుండా ఒక అంగుళం కూడా నేను కదలలేను. నేను జన్మదినోత్సవానికి వస్తున్నాను కాబట్టి స్వామివారు అనుమతి ప్రసాదించితే వారి సమక్షంలో పాడవచ్చు కదా అనుకున్నాను.

ఈ భజన పాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి చిరునవ్వు చిందించారు, మరొక్కసారి తమ సహజ ధోరణిలో తాళం వేశారు, వ్రేలితో ఏదో గాలిలో రాశారు. అది ఏ విధమైనదైనా అంతా స్వామి అనుగ్రహంగానే నేను భావించాను. నా జీవితంలో కష్టనష్టాలు కలిగినప్పుడు, నా కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ప్రతి విషయంలోనూ స్వామి అదృశ్యహస్తం నా వెంట జంట ఉండి నన్ను కాపాడిందని నా ప్రగాఢ విశ్వాసం. స్వామి దయా ప్రేమలకు హద్దులు లేవు. దయాసాగరుడు, ప్రేమసాగరుడు సాయి. కష్టాలలో ఉన్నప్పుడు స్వామివారి ఉనికిని మనం గుర్తించగలం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనం అధికంగా ప్రార్థన చేస్తాము. అటువంటి ప్రార్థన నేను చేసిన ప్రతి సందర్భంలోనూ స్వామి అనుగ్రహ ఆశీస్సులు నేను పొందాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇటువంటి అనుభవాలెన్నో ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వామి అనుగ్రహిస్తారు. నేను మరొక గణపతి భజన కూడా రూపొందించాను.

నేను చిన్నప్పుడు గాత్ర సంగీతంలో అలహాబాద్ సమితి నుండి సంగీత ప్రభాకర్ కోర్సు చేశాను. నేను స్కూలులోనూ కాలేజీలోనూ చదువుతున్నప్పుడే ఆ కోర్సు పూర్తి చేశాను. స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు. స్వామి తమ జీవిత కాలమంతా ఇతరుల కోసమే త్యాగం చేశారు. మనం కూడా స్వామికి కృతజ్ఞతగా ఏదైనా చేయాలి. ప్రతి సంవత్సరం ప్రశాంతి సేవకు రావడమే మనం చూపదగిన కృతజ్ఞత అని నాకనిపిస్తుంది. అదే ప్రార్థిస్తాను. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ప్రశాంతి సేవకు రాగలిగే అదృష్టం ప్రసాదించమని. ఈ సేవలో నేను పొందే ఆనందం మాటలలో వర్ణించలేనిది, వెలకట్టలేనిది. ఈ ఆనందాన్ని నేను జీవితంలో మరే ఇతర ఆనందాలతో పోల్చలేను. స్వామి అనుగ్రహంతోనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను ఇప్పటికీ కూడా. ఈ భజనలోని ప్రతి పంక్తి స్వామివారి చుట్టూనే తిరుగుతుంది, స్వామివారి దయా ప్రేమలనే వర్ణిస్తుంది. జయ సాయీశ నమో అని చివరికి శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది ఈ భజన. ఏ భజనలో అయినా నమో అన్న పదం వినిపించిందంటే అది శరణాగతికి ప్రతీక. నా చివరి శ్వాస వరకు ఆమరణాంతం ఈ ప్రశాంతి సేవలో పాల్గొనగలిగేటట్లు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని నా ప్రార్థన. స్వామి, మీరు కోరిన రీతిగా మానవాళిని సేవించుకునే భాగ్యం కలిగించమని, అందుకే ఈ జీవితం అంకితం కావాలని అనుక్షణం నేను ప్రార్థించుకుంటాను. ఈ భౌతిక జీవితంలో ఒడిదుడుకులు కష్టనష్టాలు లేకుండా ఉండవు. అవి కూడా జీవితంలో ఒక భాగమే. అయినప్పటికీ ఆ కష్టనష్టాలను తట్టుకుని మళ్లీ నిలదొక్కునే శక్తిని స్వామివారే ప్రసాదించారు అంటూ శ్రీ శాంతనూ ప్రసన్న ముఖర్జీ ముగించారు. ఇంత చక్కని భావనతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా జయ పర్తీష జయ పరమేశ అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. 4వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఘనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన సక్తులగుచు స్వపర భేదము వీడి సర్వజీవులయందు సమభావము జూపు సరసులగుచు కష్టజీవులయందు కరుణ జూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మంబు ధరణి విలయంగ పరులకు ఆదర్శ సద్భావ పురుషులగుచు జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతోడ సాటి మానవులందెప్పుడు మేటియగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరుతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై వెలుగుచుందురు మద్భక్తులెప్పుడు అని స్వామివారు సెలవిచ్చారు. ఇలాంటి సాయి భక్తునిగా ఎదగడానికి సాధనతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అని స్వామి చెబుతూ వచ్చారు. మీకు భక్తి లేకపోయినా నేను ఊరుకుంటాను, కాని క్షమశిక్షణ లేకపోతే మాత్రం ఊరుకోను అని అన్నారు. 1978 నుంచి ప్రశాంతలే ఆశ్రమంలో జీవనం సాగిస్తూ స్వామివారు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులను స్వామి రూపంలో చెక్కుతూ స్వామి యొక్క అపురూపమైనటువంటి విలువలను బోధనలు విద్యార్థులకు అందజేస్తూ ఆధ్యాత్మిక జీవనంలో సాధనతో పాటు తమదైన క్రమశిక్షణ జీవన శైలిని అవలంబిస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్రీ గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు మనతో వచ్చి ఉన్నారు. సాయిరాం సార్.
2: సాయిరాం
1: సార్, మీరు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు క్రమశిక్షణ గురించి ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. ఒకసారి మీరు చెప్పినటువంటి మాట నాకు ఇంకా గుర్తుంది. ఈ కళాశాలల్లో మాధ్యమం క్రమశిక్షణ, స్వామి అన్నటువంటి మాటను మీరు మాకు చెప్పారు. ఈ కళాశాలలో మొదటి మాధ్యమం క్రమశిక్షణ, తరువాత 3 భాషలు ప్రేమ, సేవ మరియు సాధన అని. మరి 41 సంవత్సరాలు మీరు ఆశ్రమంలో జీవిస్తూ స్వామిని అంత దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి మీరు, ఎంతో మంది విద్యార్థులను చూసినటువంటి వ్యక్తి మీరు, మీ ఉద్దేశంలో క్రమశిక్షణ అంటే ఏంటి?
2: ఓం శ్రీ సాయిరాం. క్రమశిక్షణ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క బాహ్యమైనటువంటి అంతర్గతమైనటువంటి ప్రవర్తనకి సంబంధించినటువంటి విషయం. బాహ్యంగా సంఘంలో నివసించేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఆంతరంగికంగా కూడా తన యొక్క శక్తులన్నింటినీ వినియోగించేటప్పుడు కూడా ఎవరైతే ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారో దానిని మాత్రమే క్రమశిక్షణ అని చెప్తారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మానవుడు తన జీవితాన్ని శాంక్టిఫై చేసుకోవాలి. శాంక్టిఫై చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదేమిటంటే పరోపకారార్థం ఇదం శరీరం అని. అనాదిగా భారతదేశంలో అందరూ ఋషులు, మునులు, యోగులు, యోగి పొంగవులు, అవతారాలు వారందరూ కూడా మనం జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక్క విషయం అర్థమవుతుంది. వారందరూ కూడా విశ్వశాంతికి, విశ్వమానవ కళ్యాణం కోసం మాత్రమే జీవించారు తప్ప వారికి అంటూ ప్రత్యేకంగా ఏదో సంపాదించుకోవటానికి కానీ అనుభవించటానికి కానీ ఏ రోజుని జీవించలేదు. అసలు అది జీవిత పరమావధి కాదు. అంటే స్వార్థరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితాన్ని విశ్వానికి ఒక కానుకగా అందించగలగాలి, దాన్ని క్రమశిక్షణ అంటారు.
1: అంటే సార్, ఇంతకుముందు మా సోదరులు, మీ విద్యార్థులు 3 బుర్రకథ చెబుతూ వచ్చారు. బుర్రకథలో చాలా రక్తి కట్టించినటువంటి అంశం ఆ రావణ రామ యుద్ధం. దాంట్లో సార్ మనం చదువుతున్నా గాని హనుమంతుడు చెప్పినటువంటి విధంగా రావణుడు ఎంతో క్రమశిక్షణ పాటించాడని చెబుతూ ఉంటారు. ప్రొద్దు 4 గంటలకు లేచాడు, వేద పారాయణ చేసేవాడు, తర్వాత యజ్ఞయాగాలు చేసేవాడు. అలాంటి రావణుడు కూడా మరి అంత దుర్గతికి ఎందుకు పాలైనట్టు?
2: ఎంత క్రమశిక్షణకి పాటించినప్పటికీ కూడా అది కనుక మనలో ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిని తీసుకొని రాకపోతే ఆ క్రమశిక్షణకు మనకి మేలేమీ చేయదు సరికదా. మనకి కీడు చేస్తుంది, సంఘానికి కూడా కీడు చేస్తుంది. రావణ బ్రహ్మ యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రావణాసురుడు రామచంద్ర ప్రభు కంటే ఎక్కువ చదువుకున్నారు ఆయన.
1: అవును సార్,
2: ఆయన నవవ్యాకరణ పండితులు. శ్రీరామచంద్రులు వారు నవవ్యాకరణములు చదివినట్టుగా ఎక్కడా ఉండదు. కానీ రామచంద్ర ప్రభు యొక్క క్రమశిక్షణ అంతా కూడా భక్తితో కూడినటువంటి క్రమశిక్షణ. అదంతా కూడా ఏ రకంగా ఉపయోగించారంటే ఆయన తన సర్వ జ్ఞానాన్ని కూడా ధర్మ సంస్థాపనకే ఉపయోగించారు. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు శ్రీరామచంద్రమూర్తి. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి గారు వారికి రాజ్యాభిషేకం చేస్తామన్నారు. ఎందుకు చేస్తారో అని అడగలే ఆయన. సరే మీరు అన్నారు తండ్రి, మీరు మీ మాట నేను జవదాటను, పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మం. అదే తండ్రి మళ్లీ పిలిచి మీకు రాజ్యం ఇవ్వట్లేదు, మీరు అడవిలకు వెళ్ళాలి, తమ ఆజ్ఞ, వెళ్తున్నాను అన్నారు. అంతేకాని ఎందుకు వెళ్ళమంటున్నారు, నన్ను కోని వెళ్ళమన్నారు, 14 సంవత్సరాలు అడవికి వెళ్ళమన్నారు. అడవికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ నా రాజ్యం నాకు ఇచ్చేస్తారా, ఇవ్వరా, అటువంటి ఆలోచన ఏం లేదు అసలు అక్కడ. అంతేకాకుండా భరతుడు వెళ్ళాడు, ఆయన తెలిసిన తర్వాత ఏదో తప్పు జరిగింది అని తన తల్లితో వాగ్యుద్ధంలోకి దిగారు. తర్వాత అన్నారు శ్రీరామచంద్రులు వారికి వారి రాజ్యం అది వారికి ఇచ్చాయని వెళ్లారు. ఆయన వెళ్లి ఆయన కాళ్ల మీద పడి అడిగారు, మీ రాజ్యం మీరు తీసేసుకోండి, నాకు వద్దు, దయచేసి రండి అని. అక్కడ కూడా ధర్మం అంటారు. ధర్మం ఏమిటి అంటే తండ్రి గారి ఆజ్ఞ నేను 14 సంవత్సరాలు అడవిలో ఉండాలని, తమరు పరిపాలించాలని 14 సంవత్సరాలని. ఇప్పుడు మీరు నాకు రాజ్యం ఇచ్చేశారు కదా, ఈ రాజ్యం మీద నాకు పరిపూర్ణంగా అధికారం ఉంది కదా, ఈ రాజ్యం నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీరు తీసేసుకోండి అంటారు భరతుల గారు. అదంత సులభం కాదంటారు. ఎందుకంటే నన్ను అడవిలకు వెళ్ళమన్నది నా తండ్రి గారు, మిమ్మల్ని రాజ్యం చేయమన్నది మన తండ్రి గారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని కనుక మళ్లీ ఆ మాటను కనుక వెనక్కి తీసుకోవాలంటే తండ్రి గారే తీసుకోవాలి. కానీ వారు స్వర్గస్థులయ్యారు.
1: ఓహో,
2: ధర్మం అంగీకరించదు దానికి.
1: ఓహో,
2: ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్షణం ధర్మం ధర్మం ధర్మం. తల్లి అడుగుతుంది, నన్ను కూడా మీరు తీసుకెళ్ళండి మీతో పాటు అడవికి. లేదమ్మా, మీరు భర్తృ సేవ చేయాలి, అది మీ ధర్మం. మీరు జీవితాంతం తండ్రి గారితో ఉండాలి, వారి సేవ చేయాలి, అది మీ ధర్మం, మీరు ఉండండి. లక్ష్మణ స్వామి తీసుకెళ్ళమని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు తీసుకెళ్తాను, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ తల్లి యొక్క పర్మిషన్ కావాలి, నువ్వు పెళ్లి చేసుకుని భార్య యొక్క పర్మిషన్, వారిద్దరూ అంగీకరిస్తే నేను తీసుకెళ్తాను, లేదా తీసుకెళ్తాను.
1: అంటే సార్ ఈ క్రమశిక్షణ మీరు చెప్తున్నారు కదా, రామచంద్రుడు అంతా ధర్మంతో కూడినటువంటి ఆ ప్రవర్తనను ఆయన అందరికి ప్రస్ఫుటం చేశారని, అదేవిధంగా మీరు 42 సంవత్సరాల పాటు స్వామిని చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడు అవతరించినప్పుడు స్వామివారు కూడా పలు సందర్భాల్లో ఎన్నో క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలను విలువలను తెలియజేసి ఉంటారు. అవి కొంచెం మన శ్రోతల కోసం తెలుపుతారా సార్?
2: నిజంగా చెప్పాలంటే నేను 1979లో వచ్చాను. అప్పటికే యాక్చువల్ గా చాలా సంవత్సరాలు అవతారం భూమి మీద నడవటం జరిగింది. అప్పటికే కోటాను కోట్ల మంది మానవుల యొక్క జీవితాల్లో వారు ప్రవేశించి వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి జీవితాలను అందించడం జరిగింది. అప్పటికే నేను చాలా లేట్ గా వచ్చాను. అయినప్పటికీ 79 నుంచి మీరు చెప్పినట్టుగా దగ్గరగా ఉండి నివసించడం చేత నేను చూశాను. చూసి సమ్ టైమ్స్ నేను అంటూ ఉండేవాడిని, ఎవరైనా అడిగితే స్వామివారు డిసిప్లిన్ గురించి ఏం చెప్పారు, ఆ డిసిప్లిన్ గురించి మీరు ఏమైనా చెప్పండి అని అంటే, ఇన్ ఏ సర్కాస్టిక్ మేనర్ ఐ యూజ్ టు సే, స్వామివారిదండి ఫ్రైటనింగ్ డిసిప్లిన్ అని అనేవాడిని. ఫ్రైటనింగ్, వారి డిసిప్లిన్ చూస్తే మనకి భయం వేస్తుందండి అనేవాడిని. ఎందుకు అంత భయంకరమైన డిసిప్లిన్ అండి అని. అంటే మానవ దృక్కోణంలోంచి చూసినప్పుడు మనకి అది భయంకరమైన డిసిప్లిన్ లా కనిపిస్తుంది, కానీ అవతారమూర్తికి ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు హెమ్. వారికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అందులోనూ. వారి అవతారమే భగవద్ అవతారం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితమే భగవతత్వం. వారి క్రమశిక్షణను అసలు ఎప్పుడూ కూడా ఉల్లంఘించరు. ఉదాహరణకు మీకు చెప్తాను, సాధారణంగా నా ఉద్దేశంలో స్వామివారు ఎప్పుడు పడుకున్నారు నేను అనుకోను, నిద్రించేవారిని నేను అనుకోను అసలు ఎప్పుడు. పొద్దున ఏదో 4 గంటల దగ్గర నుంచి కనుక ఒకవేళ మెలకుగా ఉండి ఉంటే సాయంకాలం భజనలు అయ్యి ప్రోగ్రాంలు అయ్యి ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రాత్రి 12-1 గంట కూడా వెళ్తూ ఉండేవారు స్వామి. ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ
1: రాత్రి
2: 12-1 గంటకి వారు రిటైర్ అయినటువంటి రోజులు కూడా తెలుసు నాకు.
1: మరుసటి రోజు
2: 4 గంటలకు వచ్చేస్తారు. ఎందుకు అసలు 60th బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది, 5th సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ లో స్వామివారు బయట ఆల్మోస్ట్ 12-1 గంట దాకా ఉండాల్సి వచ్చేది. భక్తజన బృందంతో పాటు ఉండేవారు బయట, మళ్ళీ 2:30 దర్శనానికి వచ్చేసేవారు. ప్రజలందరూ కూడా స్వామి ఏంటి ఇలా వచ్చేస్తున్నారని భయపడిపోతూ ఉండేవారు. ఇంత ఇంత ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు కోప్ అప్ అని చెప్పి బృందావనంలో వారు దర్శనం ఇచ్చేవారు. తెల్లవారుకట్ట ప్రజలందరూ వెళ్లి 5 గంటలు 6 గంటలకేదో లైన్ లో కూర్చోవడం అది జరిగేది. వీరు 6 గంటలకల్లా దర్శనం ఉండని బయటకు వచ్చేసేవారు. అక్కడ చాలా చలిగా ఉండేది. అందరూ స్వెట్టర్లు వేసుకుని అవి వేసుకుని ఎన్నో రకాలైనటువంటి దుస్తులు ధరించి వారిని వారు ఆ చలి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు. స్వామివారు మామూలుగా వచ్చేసేవారు, కూర్చునేవారు, అక్కడ ఎంతసేపైనా భజనలు వినేవారు, లోపలికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎన్ని గంటలైనా అలా కూర్చునేవారు బయట.
1: అంటే మనసుపై కంప్లీట్ నియంత్రణ,
2: కంప్లీట్ బాడీ మీద, అసలు వారికి బాడీ మీద మనసు రెండింటి మీద కూడా వారికి కంప్లీట్ కంట్రోల్ చెప్పారు కూడా చాలా సార్లు. ఊరికే సరదాగా అంటూ ఉండేవారు ఎప్పుడైనా. మీరు ఎన్ని గంటలు కూర్చోవాలనుకోండి, మధ్య మధ్యలో లేచి ఏదో ఒకసారి బాత్రూమ్కి వెళ్లి రావాల్సి వస్తుంది, అటువంటివి ఏమి ఉండవు నాకన్నారు. బికాజ్ ప్రకృతి నా కంట్రోల్లో ఉంటుంది అనేవారు. ఒకనొక రోజుని మధ్యాహ్నం 2:30-3 గంటలకు వారు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మేము టీచర్లందరూ అక్కడ ప్రశాంతంలో కూర్చుని ఉన్నాం. ఆ రోజుల్లో ఇసుక పరబడి ఉండేదన్నమాట. ఇసుక మీద నడుచుకుంటూ వచ్చి స్వామివారు దర్శనం ఇచ్చేవారు. స్వామి దర్శనం ఇస్తున్నారు. మేము ఆసనాలు వేసుకుని ఇసుక మీద కూర్చుంటే ఆసనాలు వేసుకున్నప్పటికీ కూడా మాకు చాలా వేడి తగులుతూ ఉండేది.
1: కానీ స్వామి మాత్రం ఎలాంటి చెప్పులు
2: ఏమీ లేకుండా నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చేస్తే నిజంగా అడిగారు మా టీచర్ ఒక ఆయన, స్వామి తమరు ఇలా ఏవి కూడా చెప్పులు ధరించకుండా వస్తే తమ కాళ్లు కాలుతాయి కదా, అది మాకందరికీ దుఃఖం కలిగిస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పులు వేసుకుని దర్శనం ఇస్తే ఎవరు ఏం కాదని అనరు కదా, ఎవరు లేచి ఎందుకు వేసుకున్నారు స్వామి చెప్పులు అని అడిగేవారు ఎవరు లేరు కదా, అటువంటిప్పుడు మీరు ఏదో చెప్పులు ధరించి దర్శనం ఇవ్వచ్చు కదా అన్న. ఏమిటి కాలుతుందా అన్నారు. మరి కాలుతుంది కదా స్వామి అన్నారు. ఎవరు చెప్పారు నీకు అన్నారు. అదే స్వామి మేము చూస్తున్నాం కదా స్వామి శరీరం మాకందరికి కాలుతుందంటే అదే మీకు నాకు ఉన్న భేదం. ఏమిటో తెలుసా, పంచభూతాలు నాలో అధీనమై నాకు అధీనమై ప్రవర్తిస్తూ ఉంటాయి, మీరు వాటికి అధీనులై మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ చల్లబడుతూ ఉంటుంది. అంత భగవద్ అవతారంలో అటువంటి ఆయన చెప్పులు వేసుకుని మాత్రం రాను రాకూడదు అని చెప్పి డిసిప్లిన్. మన క్యాంటీన్లో కూడా మీకు గారు బాగా గుర్తుంటే మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం పాటు చెప్పులు వేసుకుని భోజనానికి లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఏ క్యాంటీన్లోకి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళటానికి లేదు. ఈ రోజు కూడా మీకు చెప్తున్నాను, నేను 40 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్నాను కాలేజీలోను, నా క్లాస్ రూమ్ లోకి నేను చెప్పులు వేసుకుని వెళ్ళాను. చెప్పులు బయట వదిలేసి వెళ్తాను. స్వామి చెప్పాలి, స్వామి మొట్టమొదటే 79లోనే మాకందరికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు కానీ టీచర్లు కానీ అందరూ కూడా వాళ్ళ చెప్పులు వాళ్ళు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి అని. విద్యాలయం కాబట్టి, సరస్వతీదేవి యొక్క ఆలయం కాబట్టి అది, ఆ సరస్వతి ఆలయంలో ఆ రకమైనటువంటి క్రమశిక్షణని భక్తిని కూడా మనం పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు కూడా నేను క్లాసులకు ఏ రోజున కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాను.
1: అంటే స్వామి విద్యార్థులకు ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంపై కూడా, క్రమశిక్షణతో మెలగాలనే విషయంపై కూడా చాలాసార్లు చెప్పే ఉంటారు కదా సింబి, మీరు చెప్తున్న దాన్ని బట్టి దాంట్లో కొన్ని విషయాలు మరి తెలియజేస్తారు.
2: 79లో స్వామి కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి కొన్ని విషయాలన్నీ కూడాను చాలా చక్కగా వారికి ముందే అన్ని తెలుసు. అందుకని ఏం చేశారంటే వచ్చినటువంటి టీచర్లు స్టూడెంట్స్ అందరూ కూడా భిన్న ప్రాంతాల నుంచి రావటం, భిన్నమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావటం సాధ్యం జనరల్ గాను. వాళ్ళందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు వాళ్ళందరూ. అందుచేత స్వామి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ, ఎటువంటి క్రమశిక్షణ విద్యాలయాల్లో ఉండాలి అన్నది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, అలాగే ఎన్నో యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు. ఏ యూనివర్సిటీలోనూ కూడా ఎవరో చెప్పులు విప్పుకుని క్లాసులకు వెళ్ళి కూర్చుని చదువుకున్నటువంటి విద్యార్థులు కాదు. ఈ రోజున షూస్ వేసుకుని వెళ్లే క్లాసులో కూర్చుంటున్నారు కేజీ దగ్గర నుంచి అందరూ కూడా. ఏదో డ్రెస్ కోడ్ అని పెడతాం, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి దుస్తులు ధరించి వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. స్వామి ఉద్దేశంలో అలా ఉండడానికి వీలు లేదు. అందుకని ఏం చేసేవారంటే స్వామి ప్రతి ఆదివారం కూడా భజన అయిపోయిన తర్వాత 10 గంటల సమయంలో యూనివర్సిటీకి వచ్చి కాలేజీకి వచ్చేవారు. కాలేజీకి వచ్చి మా ప్రేయర్ హాల్ ఉండేది
1: ఫాయర్ ఆదివారం,
2: ఆల్మోస్ట్ ప్రతి ఆదివారం వచ్చేసేవారు. కొంత వచ్చి నేను టీచర్లందరితో మాట్లాడదలుచుకున్నాను కాబట్టి వాళ్ళందరినీ సమావేశం అవ్వమనండి అక్కడ కూర్చోమనండి అని చెప్పేవారు. మేమందరం వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం, సోఫా వేసేవాళ్ళం. స్వామివారు సోఫాలో కూర్చునేవారు, మేమందరం కింద కూర్చునేవారు. కూర్చున్నప్పుడు మాకు అదే పనిగా క్రమశిక్షణ బోధిస్తూ ఉండేవారు. మీరు ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీరు ఏ రకంగా బిహేవ్ చేయాలి అన్ని చెప్పేవారు. ఎంతవరకు చెప్పేవారంటే ఆశ్రమ కాంపౌండ్ దాటి టీచర్లు బయటకు వెళ్లి ఒక హోటల్లో కూర్చొని టీ తాగడం కూడా వారికి ఇష్టం ఉండేది కాదు. హీ నెవర్ లైక్ నీకు కావాలి అని అంటే అంతగా టీ తెప్పే, నువ్వు బయటని తెప్పించుకో కావాలంటే. అంతేగాని వెళ్ళి అక్కడ కూర్చోకు, రకరకాలైన ప్రజలు వస్తారు అక్కడికి ఎంతో మంది. క్రమశిక్షణ లేనటువంటి వారు ఎంతో మంది వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి గొడవైనా రావచ్చు, ఏం జరుగుతుందో తెలీదు. రకరకాలైన ప్రజలందరూ అక్కడికి పోగొనినప్పుడు మనం తప్పు చేయకపోవచ్చు, ఎవడో తప్పు చేయొచ్చు, మనకేదో నష్టం కలగచ్చు. అక్కడ అసలు అటువంటి ప్రదేశంలో నువ్వు ఎందుకు ఉండాలనేవారు స్వామి. ఎలా ఉంటుందంటే ఇదంతా స్వామితో సిద్ధాంతం, నువ్వు ఉండకూడనటువంటి ప్రదేశంలో అసలు నువ్వు ఎందుకున్నావు, తప్పు నీదో కాదన్న తర్వాత విషయం అది. నువ్వు చూడకూడని దాన్ని నువ్వు ఎందుకు చూశావు?
1: కంప్లీట్ ఇంజ నిగ్రహణ.
2: అంటే నువ్వు వినకూడని దాని గురించి ఎందుకు విన్నావు? అసలు నువ్వు కొన్ని చూడకూడదు. ఈ రోజున పెద్ద ప్రాబ్లం ఏమవుతోంది, చూడకూడనివన్నీ కూడా చూసేస్తున్నారనమాట. ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని వారందరూ కూడా ఏది కావాలంటే అది చూస్తున్నారు. స్వామి ఏం చెప్పేవారంటే, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటి అంటే, పిల్లలు ఏం చేస్తున్నారు అని 24 గంటలు పర్యవేక్షిస్తూ ఉండాలి. 24 వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు. ఏదో స్కూల్కి పంపించేసాం, అది టీచర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు, తప్పు అది. వాడుకుండే బాధ్యత వాళ్ళకుంది, మీకుండే బాధ్యత మీకు ఉంది. మీరు బాధ్యతలంతని వాడి మీద వదిలేశాను అని అంటే అది తప్పు అది.
1: సార్, మేము విద్యార్థులు ఉన్నప్పుడు వినేవాళ్ళ సార్, స్వామి కూడా ఈ విధంగా పర్యవేక్షించేవారని. బయటకు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్, బయట ఎవరైనా టైం గా టైం లో కనబడితేవారని చాలా తీవ్రంగా మందలించేవారని
2: నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అదంతా 79 లో మేము కాలేజీ, మామూలుగా మా కాలేజీ 9:00 స్టార్ట్ అవుతుంది అంటే స్వామి వారు చాలా మందిని ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్లి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ మమ్మల్ని అందరూ మేము వరండాలు కూర్చుండేవాళ్ళం. కాలేజీ 9 ఓ 40-50 మినిట్స్ టైం వస్తుంది. ఆ 40 మినిట్స్ లో స్వామి ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి వరండాలో ఉంటే మాతో ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు, మా భాగ్యం. మేము కూర్చునేవాళ్ళం, రోజు కూర్చునేవాళ్ళం మేము. స్వామి వారు ఒక్కొక్కసారిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి గబగబా బయటకు వచ్చేవారు. మిమ్మల్ని అందరినీ చూసేవారు, వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. వారి యొక్క డిసిప్లిన్ కానీ వారి యొక్క విధానం కానీ ఎంత బాగుంటుందంటే, ఒకనొక రోజు స్వామి టీచర్లందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. మేమందరం ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన విజిటింగ్ ప్రొఫెసర్. ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ పీజీ డిపార్ట్మెంట్ కి. ఆయన పాఠాలు చదువుతున్నారు. ఆయనకి స్నఫ్ తీసుకునే అలవాటు ఉంటుంది, ఆయన ముక్కుపొడిని తీసుకునేవారు. సో స్వామి ఆయనకి కొత్త, స్వామి ఆయనకి పెద్ద స్వామి గురించి ఏం తెలియదు కూడా. ఆయన వచ్చారు, లోపల కూర్చున్నారు ఇంటర్వ్యూ రూమ్ లో.
1: కొంచెం వయసు అయిన వ్యక్తి,
2: బాగా పెద్దవారు, దగ్గర 70 ఉండే అప్పుడే. ఆయన ముక్కుపొడి డబ్బా తీసి ఆయన ముక్కుపొడిని పీలుస్తూను
1: స్వామి సమక్షంలోనే
2: ముక్కుపొడిని పీలుస్తూ, కొందరికి తెలియదు వారి స్వామి సమక్షంలో ఎలా ప్రవర్తించాలి అనేది వారికి తెలియదు. అంచేత వారు వారి లోకల్లో వాళ్ళు ఉంటారు, వారికి ఎలా తోస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వామి కూడా దాన్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యేవారు. స్వామి దాని గురించి పట్టించుకునేవారు కాదు. ఏమనేవారంటే వాడి తరహా అది వాడికి తెలియదు ఇంకాను. వాడి చంటి పిల్లవాడితో సమానం స్వామికి, యాక్చువల్ గా చెప్పాలి అంటే. నెమ్మదిగా తెలుసుకుంటాడు వాడి దారిలో. అందుకే ఆల్వేస్ వీ సే స్వామి గివ్స్ ఎ లాంగ్ రోప్ అంటాం.
1: అవును సార్,
2: ప్రతి వాడికి తెలిసినటువంటి విషయం స్వామి ఈ అవతారాన్ని కాదు, కృష్ణ అవతారంలో కానీ రామావతారం అన్ని అవతారాలను కూడా దుష్టులు అందరికీ కూడా చాలా లాంగ్ రోప్ ఇస్తారు.
1: శిష్యులకి 100 సార్లు
2: అలాగే అందరికి వాడికి 100 నీకు చెప్తారు, రిమైండ్ చేస్తారు కూడా, 100 తప్పులు మాత్రమే కాస్తానని చెప్తారు అందరికీ. అంతే ప్రపంచంలో ఈ అవతారాలు కూడా అంతే, అవతారం యొక్క తత్వమే మారదు. అందుకే ఆయన చెప్పారు, రామావతారంలో రాముడుగా వచ్చాను, కృష్ణావతారంలో అప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్లీ వచ్చాను ధర్మ సంస్థాపన కోసం అని. ఈయన ముక్కుపొడి పీలుస్తున్నారు, పీలుస్తుంటే ప్యాంటు షర్ట్ మీద పడుతోంది. ఆయన జీవరిమాల తీసి జనరల్ దేశని అసలు చేసినప్పుడు తుడుచుకుంటున్నారు. ఆ జీవరిమాల చాలా డైరెక్ట్గా ఉంది, నేచురల్ డార్క్ అయిపోతుంది బాగా స్నఫ్ కలర్ లాగా. స్వామి వారి ఇంటర్వ్యూలో మాతో చాలా విషయాలు చర్చించి అన్ని మాట్లాడుతున్నాం. వారికే చూశారు, వారికే చూస్తే ప్రొఫెసర్ గారు మరి ఈ ముక్కుపొడిని పీల్చడం అనేది మంచిది కాదు కదా, డిసిప్లిన్ లోనూ మంచిది కాదు, ఎంతదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పీల్చేస్తుంటే అందరూ చూస్తూ ఉంటారు, దీనికి చూసి కొంతమంది మళ్ళీ అడిక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏముంది, ఆయన పెద్ద ప్రొఫెసర్ గారు పీల్చు, మేము పీల్చచ్చు అని పీల్చచ్చు వాళ్ళు ముక్కుపొడం. రెండోది ఏంటంటే మీకు ఆరోగ్యానికి చాలా హానికరమైనది, ఇది ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంది, అందుచేత మరి దీన్ని మీరు మానేస్తే మంచిది కదా అన్నారు. అంటే ఆయన మామూలుగా చూస్తూ స్వామికి అన్నారు, స్వామి ఇప్పుడు ఆల్రెడీ నాకు 70 వచ్చేసాయి, ఈ వయసులో నేను ఇది మానేయాల్సిన అవసరం అంత ఉందంటారా, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంది, కంటిన్యూ నష్టం ఏమిటి అన్నారు. సరేలేండి అన్నారు స్వామి, డిడ్ నాట్ కంటిన్యూ ది డిస్కషన్ విత్ హిమ్, వదిలేశారు, అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చి మాతో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడుతూ వారి చేతిలో జీబ్రుమాల ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ జీబ్రుమాలతో వారు చెమట తుడుచుకుంటూ ఉండేవారు. నుంచుని మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ వారు వారి యొక్క పేదాలను కూడా తుడుచుకుంటూ ఉండేవారు మధ్య మధ్యలో. ఆ రోజున స్వామికి తాంబూలం వేసుకునే అలవాటు ఉండేది, అందువల్ల వెండి బాక్స్ ఉండేది, ఆ వెండి బాక్స్ లో తాంబూలాలని అమర్చబడి ఉండేవి, ఒక్కొక్కటి తీసి వేసుకుంటూ ఉండేవారు. యాక్చువల్లీ అమ్మవారిని మనం వర్ణించినప్పుడు ఏమంటామంటే తాంబూల పూరిత ముఖి అంటాం. అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం, అంచేత అమ్మవారు తాంబూలం తీసుకుంటారు. తాంబూలం తీసుకుని ఎర్రటి పేదాలతో కనిపిస్తూ ఉంటుంది, అలా కనిపిస్తారు అమ్మవారు ఎప్పుడు కూడా. అమ్మవారు కాబట్టి ఆయన తీసుకుంటూ ఉండేవారు. సరే ఆయన తాంబూలం తీసుకుంటూ ఉండేవారు. అంచేత ఆ రోజున మూత్ తుడుచుకున్నప్పుడు ఏమైందంటే రెడ్ స్ట్రెయిన్స్ వచ్చాయి ఆయన జబురుమాల మీద.
3: ఆయన రెడ్ స్ట్రెయిన్ అంతా వచ్చేసరికి చూసుకున్నారు, అది చూశారు, మా కేసు చూశారు, మళ్ళీ ఎటు చూశారు, మళ్ళీ మా కేసు చూశారు, మళ్ళీ ఎటు మళ్ళీ చూశారు. చూసి మాతో అన్నారు, నేను నిన్న కృష్ణమూర్తి జీవురుమాలంతా బాగలేదే అని అన్నాను కదా మీతోటి అన్నారు. అవును స్వామి, మరి ఇప్పుడు నా జీవురుమాలు కూడా బాగలేదు కదా అన్నారు. స్వామి దానికి దీనికి చాలా భేదం ఉంది స్వామి, అది అది అది స్నఫ్, అది పిల్చడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఒళ్ళు బట్టలన్నీ పాడవుతాయి. లేదు లేదు, మీకు నా ఎందున్న భక్తితో మీరు అలా మాట్లాడుతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను వారిని వద్దు అని అన్నాను అంటే తప్పు అని వారిని అన్నాను అంటే ఇది తప్పే. అంచేత నేను ఈ రోజు నుంచి ఇంకా తాంబూలం వేసుకోకూడదు అని చెయ్యి ఎక్స్టెండ్ చేసి జీవురుమాలు చివరితో అలా పట్టుకుని రెండు వేళ్లతోటి ఆ జీవురుమాలు వదిలేశారు. ఆయన వదిలేసి ఆ వదులుతూ అన్నారు, ఈ జీవురుమాల్ని ఎలా వదులుతున్నానో అదే విధంగా ఈ అలవాటు కూడా వదిలేస్తున్నాను అన్నారు. స్వామి అన్న, ఇట్ షుడ్ బి సో సింపుల్ అన్నారు. ఇట్ షుడ్ బి సో సింపుల్ ఫర్ ఎనీబడి. ఒక చెడ్డ అలవాటును విడిచిపెట్టడం అనేటువంటిది అంత సింపుల్ గా విడిచిపెట్టగలే శక్తి నీకు ఉండాలి. విడిచిపెట్టాలి దాన్ని, విడిచిపెట్టి ఎందుకు, నీకు మంచిది సంఘానికి మంచిది, అది రెండింటికి కూడా. నీ మనస్సు మీద నీకు అంత నియంత్రణ ఉండాలి, అంత క్రమశిక్షణ ఉండాలి అనేవారు.
1: చెప్పడం మీద కాకుండా చేసి ఆచరించి చూపించారు మనందరికీ.
3: ఆచరించి చూపించారు ప్రతిదీ. పొద్దున 4 గంటలకు లేవాలంటే వారు లేచేవారు, ముందు వారు లేచి వారు అన్ని చేసేవారు. అందుకే స్వామి మాతో అన్నారు ఒకసారి, నాకు ఒక్కడికి మాత్రమే గురుస్థానంలో ఉండేటటువంటి అధికారం ఉంది, అది నేను ప్రకటిస్తున్నాను ప్రపంచానికి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ నేను చేసిన తర్వాతే నేను చెప్తాను, నేను చేయనిది ఏది కూడా ఇతరులను చేయమని చెప్పని ఎప్పుడు కూడా. అంచేత నేను ఒక్కడే గురువు అన్నారు, అంతే గురుస్థానంలోనే ఉంటానన్నారు. అంచేత మాకు కూడా అదే చెప్పేవారు, మీరందరూ టీచర్లు, మీరందరూ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు మిమ్మల్ని ఎప్పుడు కూడా నిశ్చితంగా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. నా టీచర్ చేసినప్పుడు నేనెందుకు చేయకూడదని అడుగుతాడు, అంటే మీరు చేయకూడదని. నిజానికి మీకు ఒక విషయం చెప్పచ్చో చెప్పకూడదో నేను ఇంటర్వ్యూలోను, నేను 79లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఏ చైన్ స్మోకర్.
1: చైన్ స్మోకర్ సార్?
3: ఐ వాజ్ మై సెల్ఫ్ ఎ చైన్ స్మోకర్. నేను దగ్గర దగ్గర 3-4 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చేవాడిని. అంటే బయటకు వెళ్లేవాడిని, మందిరంలో ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత సిగరెట్ కొనుక్కునేవాడిని, అంటించేవాడిని, కాలుస్తూ కాలేజ్ గేట్ దాకా వెళ్లేవాడిని, గేట్ దగ్గర బయట పడేసి ఆర్పేసి లోపలికి వెళ్ళిపోయేవాడిని.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్
3: ఒక సంవత్సరం పాటు స్వామి టాలరేటెడ్ మీ. నిజంగా చెప్పాలంటే స్వామివారు నన్ను టాలరేట్ చే, పాపం వారు ఏమి ఇబ్బంది పడ్డా నాకు అనిపిస్తుంది, అయ్యో స్వామివారు ఏదో మనసుకైనా కష్టం కలిగించానేమో ఆ రోజుల్లో అని. ఆ తర్వాత వారు నాకు కబురు పెట్టేవారు, నాకు తెలియక ఎవరితోనో చెప్పకుండా కబురు పెట్టేవారు. ఎవరెవరితోటో చెప్పేవారు, వెళ్ళి చెప్పండి అని, బికాస్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మీ ఐ థింక్. సో వచ్చారు వాళ్ళందరూ, వచ్చి ఎవరెవరు నాకు తెలియని వారు కాలేజ్కి వచ్చి ఎవరు గంగాధర శాస్త్రి అని పిలిచేవారు, వెళ్లేవాడిని. వెడితే ఎవరైనా నువ్వు స్వామి కాలేజీలో పాఠాలు చెప్తున్నావు కదా, పంతులు కదా, నువ్వు పంతులుగా ఉండి చుట్టలో బీడీలు సిగరెట్లు ఇవన్నీ కాల్చకూడదు కదా, మరి నువ్వు పిల్లలకి ఎలా చెప్తావు కాల్చకూడదు, మానేయాలి అంటే నేను వారితో పొలైట్ గా చెప్పేవాడిని, అయ్యా మీకేం కష్టం కలిగించాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ ఉండేవాడిని. చివరికి సంవత్సరం అయిపోయిన తర్వాత స్వామి వారి అంతటి వారు ఒక రోజు నాకు చెప్పారు, ఇది ఇలా చేయటం వల్ల నీకే నష్టం, నీ ఆరోగ్యం పాడవుతుంది. నిజంగా అప్పటికి నా ఆరోగ్యం కొంత పాడైంది, ఇంకా ముందుకు పాడవబోయే స్థితిలో ఉంది అది. ఆ స్థితిలో స్వామివారు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చారు, లే అన్నారు. లేని రహస్యంగా మిగతా వాళ్ళందరూ కూడా వింటే బాగోదేమో అన్నట్టుగా చాలా, హీ వాజ్ విస్పరింగ్ ఇన్ టు మై ఇయర్స్ అనమాట, చెప్పారు ఇలా ఇలాగా, నీ తండ్రి ఒకనొక కాలంలో నీకు తెలియదు అసలు, మా తండ్రి గారు సరిగ్గా నాకే తెలియదు, స్వామి చెప్పారు ఆ రోజునే, నీ తండ్రి వయసులో ఉన్నప్పుడు చుట్టలు కాల్చేవాడు, బీడీలు కాల్చేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, హీ వాజ్ అడ్మిటెడ్ టు హాస్పిటల్, హీ వాజ్ అబౌట్ టు డై, నేను వారిని రక్షించాను. మీ ఇంట్లో ఎవరు ఏ రకమైనటువంటి పొగాకు అలవాటు ఉన్నప్పటికీ కూడా మీరు దాంతో నశించిపోతారు, ఇట్ డజంట్ హెల్ప్ యూ, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బ్యాటర్, యూ హావ్ టు స్టాప్ ఇట్ అన్నారు. అని ఏమిటో తెలియదు ఆశ్చర్యం, నేను అప్పటికే చాలా ట్రై చేశాను. ఎందుకంటే ఆ సంవత్సరం పొడుగునా స్వామివారు ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా ఏదో నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా ప్రతి ఉపన్యాసంలోనూ పబ్లిక్ డిస్కోర్స్ లో కూడా ఏమంటూ ఉండేవారంటే, టీచర్లు ఉంటారు చాలా మంది, వాళ్ళందరూనేమో ఏవేవో చేయకూడని పనులు చేస్తారు, వాళ్ళు విద్యార్థులు చేయకూడదని ఎలా చెప్పగలుగుతారు, వేర్ ఇస్ ది మోరల్ రైట్ టు దెమ్ అంటూ ఉండేవారు. అంటే నేను తలకరించు కూతురు వినాల్సి వస్తూ ఉండేది, ఏ స్వామి నన్నే తిరుగుతున్నారేమో అనుకుంటూ ఉండేవాడిని, విచ్ ఇస్ ట్రూ. సరే అన్ని చెప్పారు ఆ సంవత్సరం అయిన తర్వాత, చెప్పి అలా కొంచెం ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకో వెనక్కి వచ్చి నా భుజం మీద వారి చేతితో తట్టారు, ఇలా తట్టారు, ఇలా ఇలా తట్టి మానేస్తావు, ఇక ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్లు అవి కాల్చావు, మానేస్తావు అని వెళ్ళిపోయారు. అంతకుముందు నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను అది జరగలేదు, కానీ ఆ రోజున వారి ఇలా తట్టి నువ్వు మానేస్తావు అన్నారు. బిలీవ్ మీ ఆర్ నాట్, ఆఫ్టర్ దాట్ అసలు ఎవరి రోజున నేను సిగరెట్ ముట్టుకోలేదు, అసలు నేను కాల్చలేదు, నాకు కాల్చాలని కోరిక అసలు ఏం జరగదు.
1: సంకల్పానికి దైవబలం తోడైంది.
2: వారు అంటే ఇలా ఇలా టచ్ చేసి తీసేయగలరు శరీరంలోంచి? అసలు ఏదైనా ఒక అపకారం నీకు ఒక విషయం వల్ల జరుగుతోంది అని అంటే దాన్ని నీ మనస్సులోంచి కూడా తొలగించేసేటటువంటి లక్షణం వేరుకుంది. ఆ రకంగా స్వామి స్వయంగా క్రమశిక్షణ పాటించి మాకు చూపించేవారు ఏం చేయాలని. ప్రతి ఆదివారం కాలేజీకి వచ్చి మాకు చెప్పేవారు. చాలా గొప్ప విషయం చెప్పారు స్వామి. అసలు నేను మరిచిపోలేనటువంటి విషయాలు చెప్పారు స్వామి మాకు టీచర్లకి. బంగారు, మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే ప్రత్యేకంగా నేను ఆదివారాలు వచ్చి మీతో మాట్లాడతాను, మీకు ఈవేళ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి అన్నారని. ఇప్పుడు పుట్టపర్తికి ఎంతో మంది వారి పిల్లలందరినీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు, హర్యానాలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, బొంబేలో ఉన్నారు. కావాలంటే వారి పిల్లల్ని పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చేర్చి చదివించగలుగుతారు. కానీ వారు కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చేర్పిస్తున్నారో తెలుసా? నన్ను చూసి నా దగ్గర ఉంటే విద్యతో పాటుగా ఆధ్యాత్మిక సంపత్తిని కూడా వారు పొందగలుగుతారు అనే విశ్వాసంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ చేర్చినటువంటి పిల్లల్ని నేను మీ దగ్గర అప్పచెప్తున్నాను. అంటే ఏంటి, నాకు మీ ఎందు ఎంతో విశ్వాసం ఉంది, మీరందరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీని బాగా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి నేను మీకు మీ పిల్లల్ని అప్పచెప్తున్నాను. అందుచేత ఈ పిల్లల యొక్క అభివృద్ధికి విద్యాపరంగాను ఆధ్యాత్మికంగాను కూడా జాగ్రత్తగా చూసి పెంచి పోషించాల్సిన అవసరం మీకుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళందరికీ కూడా నా యందు విశ్వాసంతో ఇక్కడ చేర్పించారు. వీళ్ళకైనా జరిగితే వాళ్ళకి నా మీద విశ్వాసం పోతుంది, అది కాపాడాల్సిన బాధ్యత మీది, వాళ్ళకి నా యందు ఉండేది. మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి అనేవారని, ఏదోలే వీళ్ళందరూ పరుల పిల్లలు, మన ఇష్టం మనం పాఠాలు చెప్తే పెద్ద ఏముంది, ఎవడ అడగదలుచుకున్నాడు మన్ని అని కనుక మనం బాధ్యతారహితంగా పాఠాలు చెప్తే వాళ్ళకి చదువు రాక వాళ్ళు పాడైపోతారు. రేపు వాళ్ళు చదువు రాక పాడైపోవడానికి మీరు కారకులు అవుతారన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఇలా కనుక మీరు చేస్తే మీ పిల్లలు పాడైపోవడానికి భగవంతుడు కారకుడు అవుతాడు. మీరు కనుక నా పిల్లలందరినీ బాగా చూసుకుంటే మీ పిల్లలందరినీ నేను బాగా చూసుకుంటాను. జాగ్రత్త, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇట్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ ఈవెన్ టుడే.
4: ఈ బాధ్యతను మర్చిపోరాని విధంగా మీకు గుర్తు చేశారు.
2: చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఏంటంటే, ఎవరికైనా అపకారం చేయాలని ఆలోచన రావటం కూడా తప్పనేవారన్నమాట. అసలు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్వామి జస్ట్ డిడ్ నాట్ వాంట్ ఓన్లీ ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ ఇస్ దేర్. నువ్వు 9 కాలేజీ కంటే 9 వస్తావు, 12 దాకా కూర్చుంటావు, 1 వస్తావు, 4 వెళ్తావు. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ది డిసిప్లిన్. దట్ ఇస్ నాట్ ఎలోన్ ది డిసిప్లిన్. అది ఒక్కటే డిసిప్లిన్ కాదు. స్వామి గారు ఏం చెప్పారంటే 2 ఉంటాయి. 2 ని నువ్వు కంప్లీట్ గా మాస్టర్ చేసినప్పుడే 1 ఈజ్ కంప్లీట్ అనేవారు. దాని సెకండ్ సైడ్ ఏమిటంటే, మీ ఫిజికల్ డిసిప్లిన్ తో పాటు మీ మానసిక డిసిప్లిన్ కూడా మీరు పెంచాలి. ఇంటర్నల్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం. అంటే ఏంటంటే, లా ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఎథిక్స్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఒక లాయే ఇంపార్టెంట్ అండి, సో వీ విల్ మేక్ ఎనీ లా అంటే ఎలా కుదురుతుంది?
4: స్పిరిట్ ఆఫ్ ద లా అంటారు.
2: స్పిరిట్ ఆఫ్ ది లా ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా మనకి. అందుకని స్వామి అన్నారు ఇంటర్నల్ డిసిప్లినర్ అండ్ హీ హాస్ గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇది, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆల్సో. అదేంటంటే, ఆంతరంగికమైనటువంటి డిసిప్లిన్ ఎవడైతే కల్టివేట్ చేసుకుంటాడో ఫిజికల్ డిసిప్లిన్ ఆటోమేటికల్లీ హీ మాస్టర్స్. ఆంతరంగికమైన డిసిప్లిన్ అంటే ఏంటంటే, స్వామి అన్నారు పంచేంద్రియములను కూడా నీ అధీనంలోకి తెచ్చుకోవటం డిసిప్లిన్.
4: పంచేంద్రియములను
2: కూడా నీ అదుపులో నీ అధీనంలోకి తెచ్చుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి క్రమశిక్షణ అన్నారు. అది రియల్ డిసిప్లిన్. అది ఫిజికల్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిజికల్ డిసిప్లిన్, వీ నెవర్ టాక్ అబౌట్ ఇంటర్నల్ డిసిప్లిన్, విచ్ ఇస్ రాంగ్. అసలు క్రమశిక్షణ అంటే ఏంటంటే, అప్పుడు చెప్పారు మాకు ఉపన్యాసం, నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అని, నీ కళ్ళని నువ్వు డిసిప్లిన్ చేయన్నారు. స్వామి, కళ్ళని డిసిప్లిన్ చేయడం ఏంటి అంటే, ఏదైనా చూడకూడదు కనిపించింది అనుకో నీకు, జనరల్ గా ఏం చేస్తావంటే అది మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ప్రతి వాడికి కూడా. అది చూడకుండా ఉండగలగడమే కంటిని డిసిప్లిన్ చేయటం, నీ నేత్రాలను డిసిప్లిన్ చేయటం. వినకూడనటువంటి ఏమైనా వినిపిస్తూ ఉంటే అది వినకూడదు అని చెవులకు చెప్పి నియంత్రించటం, ఆ డిసిప్లిన్ అది. మానసికమైన డిసిప్లిన్ ఏదైతే అధర్మమైనది ఉందో అది నీ మనసులోకి రాకుండా దాన్ని ప్రివెంట్ చేయటం మానసికమైన డిసిప్లిన్. చేతులతో కానీ కాళ్లతో కానీ నోటితో కానీ కళ్లతో కానీ చెవులతో కానీ దేనితోటి కూడా నీ ఇంద్రియాలతో ఏ పని అయితే నువ్వు చేయకూడదో ధర్మ ప్రకారంగా దాన్ని చేయకుండా ఉండటము అనేటువంటి ప్యూర్ డిసిప్లిన్ అది.
4: చాలా చక్కగా సెలవు ఇచ్చేస్తారు. ఇంత మీరు చెప్పినట్టు ఇప్పుడు మాకు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. రావణునికి రామునికి ఉన్నటువంటి ఆ భేదము ఒకరు బాహ్యమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తే మరొకరు ఆంతరంగిక క్రమశిక్షణ పాటించి ధర్మానికి స్వరూపులు ఒకరయ్యారు, అధర్మానికి స్వరూపులు ఇంకొకరయ్యారు.
3: రెండు
4: చాలా చాలా చక్కగా చెప్పుకోవచ్చు. స్వామి అన్నట్టు చెట్టు కొమ్మల పూలు పుట్టించు చేతితో మన మనంబున భక్తిని నాటుకొలుపు. పువ్వు లోపల పిందె పొడమించు చేతితో మన మనంబున రక్తి నాటుకొలుపు. పిందె లోపల విత్తు పుట్టించు చేతితో మన మనంబున శక్తి నాటుకొలుపు. విత్తు లోపల చెట్టు పెరిగించు చేతితో మన మనంబున ముక్తి నాటుకొలుపు. దినదినంబున అభివృద్ది వచ్చునట్లు, కడకు ఇయ్యది ఫలసిద్ధిగా అంచునట్లు, ఎల్ల వేలల సాయి మనచెంత ఉండునట్లు, దీవెనలు అందించు ఓ సత్య సాయిదేవ, సత్య సాయిదేవ. మీ సమయాన్ని, మీ విలువైనటువంటి సమయాన్ని ప్రేక్షక మన శ్రోతలందరికీ అందించినందుకు రేడియో సాయి బృందం నుంచి కృతజ్ఞతలు.
3: నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి నాకు మీకు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గాను దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి డిసిప్లిన్ గురించి. యాక్చువల్ గాను హౌ ఆశ్రమ్ ఇస్ సో మచ్ డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ ఆశ్రమంలో ఉండాలని స్వామి ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణ నియమావళిని యాక్చువల్ గా స్వామి రూపొందించారు.
4: అది
3: దాట్ వీ విల్ హ్యావ్ టు డిస్కస్ లేటర్ అన్నమాట.
4: తప్పకుండా
3: అది చాలా ఇంపార్టెంట్. అది
4: తప్పకుండా
3: వీ విల్ డూ ఇట్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
4: థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్.
5: నిత్య జీవితంలో చాలా సందర్భాలలో మనకు ఏమి చేయాలో తోచని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలనాడు కృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత మన ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్నిచ్చే జ్ఞానబాండం. వయస్సుతో నిమిత్తం లేకుండా నేటి మహిళలు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు సందేహాలతో సతమతమవుతున్నారు. భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో అటువంటి కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహరావు గారు వివరిస్తారు. విందాం.
6: సాయిరామ్, నా పేరు హర్షవర్ధిని. నేను వర్కింగ్ యూత్ అండి. నాకు కలిగిన సందేహం, ఇప్పుడు నేను ఒక జాబ్ హోల్డర్ని, సో నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ జీవితానికి మధ్య ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి?
7: అమ్మా సాయిరామ్, వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మిక జీవితం అనే విషయంలో కొంత గ్యాప్ పెట్టుకునే మనం ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి మనం జీవించేది మన ఆధ్యాత్మిక కొరకే. అల్టిమేట్ మన లక్ష్యము మోక్షప్రాప్తియే. దాంట్లో ధర్మ అర్థ కామ మోక్ష. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థం సంపాదిస్తూ ధర్మబద్ధమైన కామాలు మనం అనుభవిస్తూ మన లక్ష్యమైన మోక్షాన్ని మనం చేసుకోవాలా. కాబట్టి కేవలము ధనముకే, విత్తానికే విలువ ఇస్తూ ఆధ్యాత్మిక దాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయంలో ప్రతి విషయంలో అలాగనే ఉంటుంది అన్నమాట. ఇంకా మీ ఉద్యోగ విషయంలో మీకు కలిగేటువంటి కొన్ని డౌట్స్ ఎలాగంటే, ఇంకా ఎక్కువ నేను విద్యాభ్యాసం చేసి ప్రమోషన్ చూసి ఇంకా ఆ లైన్లో నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే నేను ఎక్కువ సుఖపడతా అనేటువంటి ఒక అభిప్రాయం ఉండవచ్చు. మంచిదే, కానీ మీ శక్తి ఎంతవరకు ఉన్నది మనం చూసుకోవాలి. దాన్ని మన శక్తిని మించిన పని ఎప్పుడూ చేయవద్దు. ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ బ్యాడ్. ఆ విధంగా మనం పోతూ నీ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోండి. ఎప్పుడు కూడా మనకు భగవద్గీత సమత్వము సమభావన అనే విషయాన్ని ఎప్పుడూ బోధిస్తూ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఆ విధంగా మనము సంతోషంగా మన ఎంప్లాయర్ని కూడా సంతోషపెట్టొచ్చు, మనం కూడా సుఖపడొచ్చు. ఆ విధంగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. సాయిరామ్.
6: సాయిరామ్ సార్, నా పేరు అరుణ ఇంగువ. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను ఫైనాన్స్ ఫీల్డ్లో 15 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను. నాకున్న సందేహం హర్ష అడిగిన దానికి కంటిన్యూషన్. స్వామి చెప్తూ ఉంటారు, మీరు తీసుకునే ప్రతి రూపాయికి 3 రూపాయలు సరిపడి పనిచేయండి అని. అది ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో 9 గంటలు చేయాల్సి వచ్చినా కూడా 12 గంటలు చేస్తూ నా జీవితంలో 15 ఏళ్లలో ఒక పుష్కరం అట్లా అయిపోయింది. అలా చేయడం మొదలెట్టాక వాళ్లకు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది, వీళ్ళు 12 గంటలు చేసేస్తారు ప్రతిసారి అని. అది ఒక జీవితంలో ఒక స్థాయిలోకి వెళ్లిపోయాక అప్పుడు దాన్ని ఎట్లా ఆపాలి, ఎక్కడ లైన్ గీయాలి, మనం స్వామిని ఫాలో అవ్వాలి ఆయన చెప్పింది అనే ఉద్దేశంతో చేస్తూ, కాకపోతే మన కుటుంబానికి సమయం ఇవ్వలేకుండా జరగకుండా ఎట్లా ఉండాలి అనేది ఒక అందరికీ వచ్చే క్వశ్చన్.
7: సాయిరామ్, చక్కగా ఇంతవరకు హర్ష గారు అడిగిన ప్రశ్నకు దీనికి కొద్దిగా లింక్ ఉన్నది. మీరు సిన్సియర్ హానెస్ట్ గా మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి, మీరు ఒక రూపాయి మీరు జీతం తీసుకుంటే 3 రూపాయలు మీరు పనిచేయండి అని స్వామి సలహా మనకు. అంటే అర్థమేమి, మనం ఎవరికి రుణపడకుండా మన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయాలా, అది స్వామి యొక్క సందేశం. అయితే మనము ఆ మంచి నీతిని మనం ఫాలో చేస్తున్నప్పుడు మన ఎంప్లాయర్ గాని ఇంకా ఇతరులు గాని మన ధర్మాన్ని నిష్ఠను గనక వారు సరిగా అర్థం చేసుకోకుండా మనం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ లో మనం కొద్ది జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మము వన్ సైడ్ కాదు, యూ షుడ్ బి ఈక్వల్ టు అండ్ ఫ్రో. అంతేగాని వన్ సైడెడ్ మీద ఏది కూడా కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదనమాట. మన మంచితనాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే మనం దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలా. స్వామి చెప్పినట్టుగా మీరు 9 గంటలకు బదులు 12 గంటలు పనిచేసినారు, సంతోషమే. ఇంకా ఎక్సెస్ అయినప్పుడు మీరు దానికి ఒక ఉపాయం ద్వారా మీరు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుద్ది, మీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. రెండవది, మీకు డబ్బు వస్తుండొచ్చు కాక, కుటుంబంతో పిల్లలతో మీరు ఏమి సంతోషాన్ని కానీ ఇంకేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పాల్గొనడానికి మీకు విలువలు ఉండదు. కాబట్టి అట్టంటప్పుడు నీతో వచ్చేది ఆధ్యాత్మిక విలువలే గాని ఈ ధన సంపద కాదు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ముందు మనసులో శాశ్వతమైనది ఆ ఆధ్యాత్మిక విలువ. మన ఎంబడి వచ్చేది చేసిన పాపము చేసిన పుణ్యము వచ్చును తన వెంట. మన ఎంబడి వచ్చే దాని గురించి మనం వాల్యూ ఇవ్వకుండా ఈ ప్రాపంచిక టెంపరీ విషయాలకు మనం విలువ ఇస్తున్నామంటే అశాశ్వతానికి విలువ ఇస్తున్నామంటే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పరిస్థితులను గమనించి ఎక్కడ పులిసా పెట్టుకోవాలో పెట్టుకోండి. మీకు శారీరకంగా మానసికంగా మీ శక్తి ఉన్నంత వరకు మీరు పోండి. ఇంకా శక్తికి బియాండ్ అవుతున్నది అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఎప్పటికప్పుడు మీరు చూసుకొని అక్కడ పులి స్టాప్ పెట్టుకుని ఇతరులను నొప్పింపక తానువ్వక అనేటువంటి విషయాన్ని చూసుకుంటూ ఆ విషయాన్ని మీరు మీరే నిర్ణయం చేసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మీరు జనరల్ ఒక్వేషన్ నేను చెప్పగలుగుతా. నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఏ పనైనా చేయగలుగుతా, నా శక్తికి మించిపోయిందంటే నేను చేయలేను. కాబట్టి ఆ శక్తి ఉన్నదా లేదా అనేటువంటి నిర్ణయము మీరు ఆలోచన చేసి తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం. సాయిరామ్.
8: సాయిరామ్, నా పేరు రాజేశ్వరి అండి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక గృహిణిని. గృహస్థురాలుగా నేను ఎన్నో పనులు రోజు చేస్తూ ఉంటాను. వంట చేసినప్పుడు, ఇంటిని శుభ్రం చేసినప్పుడు, చాలా పనుల్లో ఎన్నో క్రిములు కీటకాలు చనిపోతూ ఉంటాయి. ఇలా చేయడం పాపం అంటారా? దీనికైనా ప్రత్యామ్నాయం ఉందంటారా?
7: సాయిరామ్, ఇప్పుడు మన గృహస్థులకు ఇంటి వ్యవహారాలు చేసుకునేటప్పుడు మనకు తెలిసి తెలియక కొంత హింస జరిగిపోతుంటుంది. దీనికి పంచశూన దోషములు అని శాస్త్రం చెప్పింది. దానికి పొయ్యి, చీపురుగట్ట, కత్తిపీట, జలకుంభము, ఇవి కొన్ని ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేసేటప్పుడు మనకు తెలియకుండానే హింస జరిగిపోతుంది. ఆ హింస జరుగుతున్నప్పుడు మనం దాని నుండి బయటపడేదానికి కూడా ఒక ఆల్టర్నేట్, మనకు ఓ ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి. ఏంటి అవి అంటే పంచమహాయజ్ఞములని గృహస్థుడు ప్రతినిత్యం ఆచరించాల్సింది. మనకు గీత 3వ అధ్యాయం చాలా చక్కగా చెప్పింది విషయాన్ని గురించి కూడా. ఏంటిది అవి అంటే, ఫస్ట్ దేవయజ్ఞము అంటే దేవతలను పూజించుట, ఋషి యజ్ఞము అంటే ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనము అధ్యయనం చేయడము లేక శ్రవణం చేయడము సత్సంగం చేయడం అనేటువంటిది రెండవది. మూడవది మనుష్య యజ్ఞం అంటే మనుషులకు మనం సహాయం చేయడం, రోగగ్రస్తులకు, ఎవరైనా బాధపడుతున్న వారికి, ఎవరైనా బీదలకు, ఏదో రకంగా వాళ్ళని సంతోషపెట్టేటువంటి ప్రయత్నం. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావనతో పోతే అది మనుష్య యజ్ఞం అవుతుంది. తర్వాత పితృయజ్ఞము అంటే పితృదేవతల తిథులను మనం తప్పనిసరిగా ఆచరించాలి. వారి అనుగ్రహం చేతనే మనకి శరీరం వచ్చింది. ఈరోజు మనం ఇలా ఉన్నా అంటే వారి ఆశీస్సులే. కాబట్టి ఆ తిథులను గుర్తుపెట్టుకుని వాళ్ళు శ్రద్దాపూర్వకంగా ఆ పితృదేవతలను ఆరాధించే కార్యక్రమాన్ని తీసుకోవాలి. లాస్ట్ లా భూతయజ్ఞము, ప్రాణులకు మనము ఏదో విధంగా ఇప్పుడు గోశాలకు వెళ్ళి కొంతమంది గోవులకు కొంత గడ్డి గాని అటువంటి పెడుతున్నాం. అట్లా ప్రతి జీవికి మనం ఏది ఏమి చేయగలుగుతామో మన శాయశక్తులు చేస్తూ ఉంటూ ఆ పని చేసిన తర్వాత కూడా రామార్పణం కృష్ణార్పణం సాయి అర్పణం అనేటువంటి భావనతో మీరు పోండి. నేనే చేస్తున్నది మనకు వద్దు, ఆహా ఆ కర్తృత్వ బుద్ధి వద్దు మనకు. స్వామి నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినాడు నేను చేస్తున్నా అని ఎప్పుడు కూడా నిష్కామంగా చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే గృహస్థులకు కొంత ఎగ్జంప్షన్ ఉన్నది. కానీ మనము వాటి చోటుకెళ్లి వాటిని నిర్ధించకూడదు. మన ఇంట్లో వచ్చినప్పుడు మీ ఎటువంటిది ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇంకప్పుడు మనం వాటితోటి మనము తప్పించుకోవాలి. ఆ తప్పించుకోకపోతే ఏమైపోద్ది, మన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకు వాటిని నిందించాలి అంటే, మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో అతి శ్రేష్టమైనది. కాబట్టి ఒక మానవునికే మోక్షం పొందే అధికారము అవకాశం పరమాత్ముడు ఇచ్చినాడు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మిగతా క్రిమి కీటకాలకు వాటికి అంత విలువ లేదు. అట్లా అని చెప్పేసి వాటిని హింసించమని ఉద్దేశం కాదు, కానీ వీలైనంత మట్టుకు ఈ ఉత్తమమైన ప్రాణిని మనం కాపాడుకోవాలి. ఎందుకు, మనం ఆ మోక్షమైనటువంటి పురుషార్థాన్ని సాధించాలి కాబట్టి. ముందకి ఇంతకు సెలవిస్తున్నాను ధర్మార్థ కామ మోక్షములని. ఆ పరమ పురుషార్థమైన మోక్షానికి ఒక మానవుని కాపాడాల్సింది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలను మనము తీసుకోవచ్చు. శాస్త్రం మనకు పర్మిషన్ ఇచ్చింది, దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సాయిరామ్.
9: సాయిరామ్ సార్, నా పేరు సాహితి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సాధారణంగా మనం ఒకసారి సన్మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుని అందరి గురించి మంచిగా ఆలోచించాలని నిర్ణయించుకున్నా చుట్టుపక్కల వారి మాటలకో లేదా అక్కడున్న పరిస్థితులకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడుగా ఆలోచించే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
7: మీరు బేసికల్ గా మంచిగా ఉన్న మీ యొక్క ఆ పరిస్థితులు ఆ సహవాస దోషం వలన అటువంటి యొక్క చెడు ఆలోచనలు చెడు మార్గంలో వెళ్లేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఆ దుస్సాంగత్యాన్ని ఆ పరిస్థితులను మనము దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అవాయిడ్. ఇప్పుడు ఏదైనా గాని అటువంటి వారిని మనం మంచిగా చేయాలనుకుంటే మీకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఆ పని చేయగలుగుతారు, లేకపోతే అది కష్టమైపోతుంది. ఎందుకంటే ఆ సంఘదోషం అనేది చాలా బలవత్తరమైనది. ఈ రోజులలో ముఖ్యంగా పాశ్చాత్య కల్చర్కు అలవాటు పడినటువంటి పరిస్థితులలో మనము వాళ్ళ యొక్క ప్రలోభాలకు వాళ్ళ ఫోర్సుకు మనం లోబడిపోయి మన మంచితనాన్ని కూడా మనం కోల్పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా పోవద్దు, ఎందుకంటే వీలైనంత మటుకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలా. దుస్సాంగత్యం వద్దు మనకు. మీకు లేదండి ఇంకా నేను వాళ్ళని వదులుకోలేను అనే పరిస్థితులలో మాత్రము కొద్దిగా తెలివిగా ప్రవర్తించాల. ఎప్పుడు అవసరం అనుకుంటే, అత్యవసరం అనుకుంటే అక్కడ ఏదో ఉండు, అక్కడ ఉంటే మీరు ఏదో ఫార్మాలిటీస్ లాగా ఉన్నట్టు ఉండి మీ ప్రయత్నంలో మీరు ఉండాలి. మీ జాగరూకతతో మీరు ఉంటూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఎప్పుడు కూడా వర్జించాల్సిందే. ఎప్పుడు దుష్టులతో సాంగత్యం, దుష్టంటాడంటే వాడు మంచి ఆలోచన లేనివాడని అర్థం. ఇంకా అది ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు, ఇప్పుడు ఈ సందర్భం మనకు అక్కర్లేదు. కానీ మంచి విషయాలని ఎప్పుడు మనం చూసుకోవాలి అంటే మంచి వారి స్నేహం చేయండి. అంటే మంచి వారి స్నేహం ఏంటంటే చెడు వారి స్నేహం వదిలేయండి అనే అర్థం కదా. ఆ విధంగా చేయండి. సాయిరాము.
10: అంకుల్, ఇప్పుడు నార్మల్ గా నేను మార్నింగ్ 8:00 కి బయలుదేరి ఆఫీస్ కి వెళ్తాను, సాయంత్రం మళ్ళీ 8:00 కి వచ్చేస్తాను. ఈ మధ్యలో నార్మల్ గా అమ్మకి సహాయం చేయాలన్నా, ఇప్పుడైతే అన్ని తనే చేస్తున్నాను. నాకు మార్నింగ్ బాక్స్ దగ్గర నుంచి అన్నిట్లోనే తను నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడైనా అమ్మకి చేయాలి అంటున్నా కూడా నేను అప్పటికే టైర్డ్ అయిపోయి వచ్చేస్తాను, కాబట్టి నా శరీరం మనసు సహకరించకపోవచ్చు. నాకు ఉంటుంది చేయాలని, కానీ అవి సహకరించకపోవడం వల్ల నేను చేయట్లేదు. ఇప్పుడు మరి దానికి నేను ఎలా?
7: సాయిరామ్, మీకు అమ్మకు సహాయం చేయాలనే సంకల్పము ఉన్నది, కానీ మీ పరిస్థితుల ప్రభావం చేత మీరు చేయలేకపోతున్నారు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి? కనీసం ఒక సానుభూతిని మీరు పెట్టుకున్నప్పుడు మీకు వీలైనప్పుడు అల్లన్నా కనీసం చేయాలి. ఇప్పుడు మీరు డ్యూటీ ఉన్నదంటే సాటర్డే సండే జనరల్ గా రెస్ట్ ఉంటుంది. ఆ రోజులలో కనీసం మా అమ్మకు మీరు రెస్ట్ ఇచ్చేసామా, ఈ రోజు నేను చేస్తా పని. ఆ విధంగా మీ యొక్క తల్లి యొక్క మీకు హెల్ప్ మీరు చేస్తూ ఉండొచ్చు, మీ భావనను కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అమ్మ కూడా సంతోషిస్తుంది, మీరు కూడా సంతోషపడతారు. ఎందుకంటే మీ యొక్క డ్యూటీ యొక్క పరిస్థితిని బట్టి మీరు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సరే, చేయగలిగిన సమయాలలో కూడా చేస్తే అది మీకు వారికి ఇద్దరికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విషయం ఆ ఎప్పుడు అనేది మీరు నిర్ణయించుకోవాలి, ఏ పరిస్థితిలో ఉండాలని నేర్చుకోవాలా. ఇంకోటి ఏంటంటే, అప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ ముఖ్యంగా మదర్ తో ఎప్పుడు కూడా యూ షుడ్ బి వెరీ పొలైట్, హార్ష్ గా ఎప్పుడు ఉండొద్దు. మీరు సంతోషంగా మాట్లాడినప్పుడు ఆమె ఎంత పని చేసినా అలసిపోదు. అది అర్థమైంది కదమ్మా? ఎందుకంటే మీరు అమ్మైనాక మీ అమ్మ సంగతి అప్పుడు అర్థమవుతుంది మీకు, ఇప్పుడు అర్థం కాదు మీకు. కాబట్టి తల్లిని ఎప్పుడు కూడా ప్రేమగానే మనం మర్యాద పూర్వకంగానే మనము వాళ్ళని సంబోధిస్తూ వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాలి. స్వామి అంటున్నాడు, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, అంతే కదా. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని మీరు పెట్టుకోండి. స్వామి చాలా సింపుల్ గా చెప్పినాడు, వ్యాస మహర్షి దీని కొరకు చాలా చెప్పినాడు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమని. ఇంకా చెట్లు ఎందుకు కాయలు కాస్తున్నాయి, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి, ఆవులు ఎందుకు పాలిస్తున్నాయని చెప్పినాడు మన స్వామి. ఒకటే మాట చెప్పినాడే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ హెల్ప్, డోంట్ హర్ట్ ఎనీబడి. సాయిరామ్.
6: సాయిరామ్ అండి, మనం ఆఫీస్లో చేసే పనికి దాని వల్ల వచ్చే ఫలితానికి చాలాసార్లు మనకి మనం ఆపాదించేసుకుంటాం. ఒకవేళ అది మంచి ఫలితం ఇచ్చినా చెడు ఫలితం ఇచ్చినా చాలాసార్లు మన వల్లే జరిగింది. ఎస్పెషలీ మనకు కావాల్సిన ఫలితం రాకపోతే అయ్యో నేనేదో తక్కువ చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అని కొన్ని రోజుల పాటు దాని గురించి బాధపడి మదనబడి దాన్ని మరొకసారి రిపీట్ చేయకుండా ఉండాలి ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇలా అనుకునేటప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, స్వామి కదా అన్ని చేయిస్తారు మన చేత, మనం ఓడిపోయినా కూడా ఆయనే మనం ఓడిపోయేట్టు కూడా చేస్తున్నారు, సో దట్ మనం అందులో నుంచి నేర్చుకుని ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ఉండాలి అని. కానీ ఇలా అవ్వడానికి కొంచెం టైం పట్టేస్తుంది, ఇది అర్థం కావడానికి. ఆ రెండు మూడు రోజులు కొంచెం బాధలో వెళ్ళిపోతుంది. ఆ రెండు మూడు రోజులు ఇంకొంచెం ఒక రోజుకి తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి?
7: సాయిరామ్, మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది కొంత. ఎందుకంటే ఒక్కటి రెండు రోజులు నేను ఇబ్బంది పడుతున్నా, ఇంకా నాలుగు రోజులైతే ఆ మదన నాకు తగ్గుతుంది అని చెప్తున్నారు, అదే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, స్వామి నా ద్వారా చేయిస్తున్నాడు, నేనే చేస్తున్నా అనేటువంటి కర్తృత్వ భావన కలిగినప్పుడు, కర్తృత్వ భావన ఎప్పుడు ఉంటుందో దాని ఫలితం మనని బాధిస్తుంది. నేను కర్తను కాననుకుంటే అది భావించదు. గీత స్పష్టంగా చెప్తుంది, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అయ్యా నేను ఏమి చేసేవాణ్ణి కాదు, నేను కర్తను అనేటువంటిది జ్ఞాన మార్గంలో వెళ్తుంటే ఇంకా వానికి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇక భక్తుడు ఏం చేయాలి, ఇది పరమాత్మని చేతిలో నేను పనిముట్టిని, ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపాధిని ఉపయోగించుకుంటాడో ఆయన అతని ఆయన ధర్మ పాలముంచినారు, అదే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, స్వామి నా ద్వారా చేయిస్తున్నాడు, నేనే చేస్తున్నా అనేటువంటి కర్తృత్వ భావన కలిగినప్పుడు, కర్తృత్వ భావన ఎప్పుడు ఉంటుందో దాని ఫలితం

0: నేను పనిముట్టిని ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపాధిని ఉపయోగించుకుంటాడో ఆయన అతని ఆయన ధర్మం పాలం ముంచినా నీట ముంచినా భారం అనేదే స్వామి అని దండం పెట్టుకోవడం. అప్పుడు పూర్తి భారం స్వామి మీద వేసేసి మీరు ఉండండి, మీరు వదిలేయండి. అంతేగాని సగం స్వామి చేస్తున్నాడు సగం నేను చేస్తున్నా అని ఈ హాఫ్ హాఫ్ బిజినెస్ ఇక్కడ వద్దు మనకు. మీరు మొత్తం తీసుకుంటే మీరే తీసుకోవాలా లేదా అంటే స్వామికి వదిలిపెట్టాలా, అర్థమైంది కదా. ఇప్పుడు నా ద్వారా స్వామి చేయిస్తున్నాడు అనుకోవడం కరెక్ట్, ఎందుకంటే మనం భక్తులం. జ్ఞానం ఏమంటే నా ఏవ కించిత్ కరోమీతి యుక్తో మన్యత తత్వవిత్ తత్వం తెలిసిన వాడు నేనేం చేసేవాడిని కాదంటాడు ఆయన సాక్షి. ఇప్పుడు ఆ స్థాయికి మనకు పోకుండా కనీసం భక్తులాగా ప్రకృతి ద్వారా పనులు జరుగుతున్నాయి అనేటువంటి భావన మనకు మంచిది. వాస్తవంగా చెప్పాలంటే ఏ పని జరుగుతున్నా ఈశ్వరుని ద్వారా పని జరుగుతుంది. ఈశ్వర సర్వభూతాన మృద్దేశ అర్జున తిష్టతి అన్ని బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అయ్యా ఆ యంత్రాన్ని తిప్పేటువంటి వాడు ఈశ్వరుడు అన్ని సకల ప్రాణులలో ఉండి సకలం చేస్తూ ఉంటాడు. కానీ నేనేమనుకుంటున్న అహంకారం చేత నేనే చేస్తున్నాటువంటి భావన పడతాను అనమాట. ఒక బండి కింద కుక్క ఏమనుకుంటది, బరువంతా నేనే మోస్తున్నా అనుకుంటది. బరువు మోసదాది ఈ దొమ్మరి వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోతుంటే వాళ్ళతో పెంపుడు కుక్కలు ఉంటాయండి, అవి ఆ వాళ్లతో కూడా పోతుంటాయి, ప్రయాణం చేస్తుంటాయి. ఆ బండ్లలో ఎడ్ల బండ్లలో వాళ్ళు తీసుకొని పోతుంటే ఆ బరువు అంతా మేము మోస్తున్నాం అనుకుంటదంట. ఇప్పుడు మన పని అలాగున్నాయి. ఏది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేని జరగదండి. ఇప్పుడు నేను చెయ్యి లేపాలనుకుంటా, అందరు చెయ్యి లేపుతున్నారా అండి? ప్యారలైజ్ వచ్చినప్పుడు చెయ్యి ఎందుకు లేపలేనండి? అంటే దాని అర్థమేంది, ఈ చెయ్యి లేపేదానికి ఒక హిడెన్ శక్తి, ఒక అన్నోన్ శక్తి ఒకటి ఉన్నది. కనబడే దానికి కనబడకుండే ఒక శక్తి, మహత్తరమైన శక్తి ఉన్నది. అదే పరమాత్మ, అదే సమస్తాన్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏమంటే అర్థమైంది. కాబట్టి ఆ శక్తికి మనం సరెండర్ కావడమే అది భక్తుని లక్షణం. ఇంకా రెండో మాట లేదు, ఆ విధంగా మీరు పోవాలి. రెండవది, అప్పుడప్పుడు నేను అయ్యో ఈ విధంగా మంచి చేస్తే మాత్రము, మంచిగా అయింది, చెడు చేస్తే మాత్రము నా వల్ల పొరపాటు అయిందని మదన పడతారు. మంచి చెడు జరుగుతున్నంత కూడా ఈశ్వరేచ్ఛ. ఆఖరికొస్తే మనం ఎవడైనా తిడుతున్నాడు అంటే కూడా ఏదో వాడికి మనకేదో కనెక్షన్ ఉంది, గత జన్మలో మన కనెక్షన్ ఉన్నది. కాబట్టి వాడి ద్వారా పరమేశ్వరుడు ఆ విధంగా చేయిస్తున్నాడు అని ఓర్పుతోని పోతివా, నీకు సమస్య లేదు. సమత్వం యోగ ఉచ్యతే సిద్ధ సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సమభావన పెట్టుకోవడమే యోగం. యోగం అంటే ఎక్కడో కాదండి, ఈ భావన పెట్టుకుని మీరు ఆఫీసులో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఇది ఒడుదుడుకులు అనేది సహజము, వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఆతాహే జాతాహే. వాటి గురించి మీరు పట్టించుకోకుండా భగవంతుని మీద భారం వేయండి. పట్టించుకోకుండా అంటే పని చేయడం అని కాదు, పని చేస్తూ మీ ఫలితాన్ని గురించి రామ అర్పణం కృష్ణ అర్పణం పోతుంటే మనశ్శాంతి పొందగలుగుతారు. సాయిరామ్.
1: భూమి మీద ఎన్నో ప్రాణులు నివసిస్తున్నాయి. ప్రతి ప్రాణి ఇంకో ప్రాణి మీద ఆధారపడుతూనే బతుకుతుంది, వాటి మనవడి కోసం, ఆహారం కోసం కానీ, రక్షణ కోసం. ఈ క్రమంలో మానవుడు మనవడి కోసం జీవహింస చేస్తూనే ఉన్నాడు. సో ఈ మానవులందరూ ఆ జీవహింస చేయడం తప్పని వాళ్ళు తెలుసుకోలేరు కొంతమంది. సో మనం అందరూ శాకాహారులుగా మారాలంటారా, మాంసాహారులుగా మారడం తప్పు లేదంటారా?
0: ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుందాం, జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవత్వాన్ని బోధించినప్పుడే ఆ జీవికి శక్తి వస్తుంది. అది శాకాహారమా మాంసమా ఆరామా అనేటువంటిది ఇప్పుడు మనం విచారణ చేద్దాం. శాకాహారంలో కూడా హింస ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. మాంసాహారంలో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాణిని చంపినప్పుడు మనం ఏ విధంగా బాధపడతామో వాటికి కూడా వికాసవంతమైన మనసు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను అనుభవించేటువంటిది మనస్సే. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది మనస్సే, దాని ధర్మం అది. మగతి ఇప్పుడు వృక్షాలు కాయలు పండ్లు ఉన్నాయి, వాటికి మనసు ఉందంటే మనసు చాలా తక్కువ. ఎట్లా అంటే క్లోరోఫామ్ చేసినప్పుడు మత్తులో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఒక ప్రాణిని కోసినప్పుడు అవి హింసించినప్పుడు అది బాధపడుతుంటే మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అయితే ఈ చెట్లను వృక్షాలను మా విధంగా చూడలేము, కానీ దాంట్లో కూడా హింస ఉన్నదని జైనులు వాళ్ళందరూ కూడా దాని పరీక్ష చెప్పినారు. కాబట్టి మనం ఎటుకుడుక వెజిటేరియన్ అనే విషయంతో అధికంగా వద్దు. హితము మితము ఋతము, అది హితమయంగా ఉండాలా మితమే ఉండాలా. ఈవెన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా ఇక రెండోదికి వస్తే మాంసం. ఈ మాంసం అనేది రజోగుణ సంబంధమైన ఆహారం. అందరూ వెజిటేరియన్ కావాలంటే అది సృష్టిలో అవుతుందో కాదో నేను చెప్పలేనమాట. ఎందుకంటే స్వామిని కూడా ఒక హెర్లి అని ఒక అతను అడిగినాడు, స్వామి నాకు మాంసం అంటే చాలా ఇష్టము, నేను తింటా అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, అరే చూడరా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే నీ మనసు చాలా సూక్ష్మమైపోవాలి. సూక్ష్మ ఆహారం అయినటువంటి అంటే పరిశుద్ధమైన ఆహారం తీసుకున్నప్పుడే నీ బుద్ధి శుద్ధమవుతుంది. అయ్యా నేను

0: ఆహారంకు నా మనసుకి ఏం సంబంధం అండి? నేను ఏదైనా తినొచ్చు. మనసు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది కదా. మనసు ఆపరేతో సాపచ్చాహే అంటాడు. కరెక్ట్ కాదు. అసలు మనసు అంటే ఏంది? మన ఆలోచనలే మనసు. మనసు అనేటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మన తినేటువంటి ఆహారం, మన చేసే పనులను విహారం, ఆహార విహారాలతోటే మన అలవాట్లు, మన ఆలోచనలు వస్తాయి. అటువంటి అప్పుడు రజోగుణ సంబంధము, తమో గుణ సంబంధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మన బుద్ధి, మన మనసు పరిశుద్ధి ఎట్లా అవుతుంది చెప్పండి? కాబట్టి కాజాలదు. అయితే మోక్ష ప్రాప్తికి మాత్రము తప్పకుండా శాకాహారం అవసరము. లేదండి నేను కాయ కష్టాలు చేసుకున్నా, నేను రెజ్లింగ్ చేస్తా, నేను ఫుట్బాలర్, నేను స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటే, నాకు శరీర దారుఢ్యం కావాలనుకున్నప్పుడు రజోగుణం ఫర్ దెమ్. బట్ నాట్ మోక్షం పొందాలనుకున్న వ్యక్తికి మాత్రము అది అనవసరము. ఒకవేళ నిజంగానే భగవంతుడు మనకు అది సహజంగా పెట్టి ఉంటే, ఒక వైల్డ్ అనిమల్స్ కదా, క్రూర జంతువులకు ఇచ్చినటువంటి కూరలు, గోరులు, అటువంటి నిర్మాణం మనకు భగవంతుడు చేసి ఉండేవాడు. అలా చేయలేదు అంటే దాని అర్థమేంది? యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అన్నట్టే కదా. ఎందుకంటే ఈశ్వరుడు మరి వాటికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తుండే కదా. కాబట్టి అవి తింటున్నాయంటే వాటికి సహజం అది. ఇది మనకు అసహజం. కాబట్టి అసహజం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. శాకాహారమే మానవుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినాడు సాయిరామ్. కాబట్టి అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. 50% ఆఫ్ ది డిజీజెస్ యూ కెన్ అవాయిడ్ ఇఫ్ యూ స్విచ్ ఓవర్ టు ద వెజిటేరియన్. సాయిరామ్.
1: సాయిరామ్ సార్, కుటుంబంలో, సమాజంలో మనకుండే బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో మనస్ఫూర్తిగా వెళ్లాలనుకున్న కొన్నిసార్లు వీలు పడదు మనకు. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం ఎలా
0: చెప్పాలి సాయిరామ్? ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్లాలంటే కుటుంబంలో మనం అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు మనకు సాధ్యం కాదు అని మీరు అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అవుతుంది. ఎప్పుడైతుంది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పరివారం అందరు కూడా, మన అత్త, మామ, తల్లి, తండ్రి, మన భర్త, పిల్లలు అందరు కూడా అందరు ఈశ్వర విభూతులే అనుకోవడం. నేను ఇప్పుడు మా తల్లిగారింట్లో మా అమ్మ, మా తల్లిగారు బంధువులు వచ్చినారు, అప్పుడు నాకు ఎంత ఇష్టంగా నేను పనిచేస్తా? సపోజ్ మన అత్తగారు వాళ్ళు వచ్చినారు, అప్పుడు ఎట్లుంటుంది? మనకు పని చేస్తాము కానీ మనసులో ఎలాగుంటుంది అంటే, నాకు ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టం లేకుంటే కష్టం అవుతుంది. ఇది జనరల్ గా. రెండవది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగాలంటే సంసారంలో ఉంటూ కూడా ఏ విధంగా చెయ్యాలి అంటే, ఎవరికి ఏ సేవ చేస్తున్నా అది పరమేశ్వరుని సేవ అనుకుని పోవాలా? ఈ నామరూపములన్నింటి అందు నిన్నే దర్శింతుముగాక, ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుముగాక, ఎవరికి సేవ చేసినా ఈశ్వర సేవ కదా, ఆ విధంగా మనం పోవాలా? సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్, సర్వీస్ టు గాడ్ అని చెప్పినారు. చాలా పెద్దది. నేను అక్కడ బయటికి పోయి చేసేదాన్ని కాదు, ముందు మనం ఇంట్లో చేద్దాం కదా, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం కదా. ఆ విధంగా ముందు మన ఇంట్లో ఉన్న మన కుటుంబ వ్యక్తులందరినీ కూడా ఆ భగవత్ స్వరూపాలే అనేటువంటి భావన పెట్టుకుందాం. ఆ విధంగా చేస్తే అందరిలో పరమాత్ముడు ఉన్నటువంటి జ్ఞానానికి కూడా మీకు ఎదిగేస్తానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరిని హర్ట్ చేయదు. ఇందాక అమ్మగారికి చెప్పినాను, హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. ఒక్కటే ప్రిన్సిపల్ చాలు స్వామి. ఒక్క చిన్న పాయింట్ చాలంటున్నా కదా, నేను ఎన్నో కవర్ చేసేస్తాను దాంట్లో. మీకు చిన్న సూత్రం చాలు మనకు. మనకు అంత టైం లేదు గ్రంథాలు చదివి ఉపనిషత్తులు చదివి తీసుకునేది లేదు. స్వామి మనకు చాలా సింపుల్ గా ఒకటే సూత్రాలు ఇచ్చేసినాడు, దాన్ని పట్టుకోండి. ఎవరికి మీరు సేవ చేస్తున్నా ఆ పరమేశ్వరుని సేవ అనుకోండి. కానీ నేను అమ్మ నాయన అనుకోకండి అమ్మ, ప్రతి ఒక్కరు. ఇంకోటి, కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో. పని చేస్తుంటూ భగవంతుని స్మరించుకోండి. ఆ దానంత ఈజీస్ట్ పని ఇంకోటి లేదు. మనకు రెండు ముఖ్యమైన స్వామి పెట్టినాడు. ఒకటేమి నామము. ఆ నామం అనేది నామితో కనెక్ట్ చేస్తుంది. మీరు ఎల్లప్పుడూ చేయొచ్చు ఆ పని. అదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. గీతో కూడా ఆ మాట చెప్తున్నాను, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరచ, నన్ను స్మరించుకుంటూ నీ కర్తవ్యం చెయ్యి. భగవద్ అనుగ్రహాన్ని పొందాలంటే కలియుగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ నామస్మరణ. తర్వాత వీలైతే దానము. ఈ రెండు మానవుని పవిత్రం చేసేటువంటి సాయిరామ్.
2: మనం పనిచేసే చోట మనం డిఫరెంట్ గ్రూప్స్ లో పనిచేస్తాము. మన స్థాయిలో ఉన్న వాళ్ళు మనతో స్నేహితంగా ఉంటారు, మన పై స్థాయిలో ఉన్న వాళ్లతో, మన కింద స్థాయిలో ఉన్న వాళ్లతో కమ్యూనికేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. మన కింద వాళ్ళు ఏదైనా చేయకూడనిది చేసినా ప్రవర్తన బాగోపోయినా మనకి చాలా సులువు వాళ్ళకి చెప్పడం పిలిచి. మన పైన వాళ్ళకి చాలా మటుకు మనకే ఇష్టం ఉండదు ఎత్తి చూపించడం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు. సో మనం అంతవరకు వెళ్ళాం, కానీ మనతో పాటు మన స్థాయిలో తిరిగే వాళ్ళు ఒక అబద్ధం చెప్పి ఏదైనా పరిస్థితి నుంచి తప్పించుకున్నా, యాజ్ అన్ ఎగ్జాంపుల్ మన మన వాల్యూస్ కి వాళ్ళు వాళ్ళ వాల్యూస్ మన వాల్యూస్ ఒకటి అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నాకేమనిపిస్తుందంటే స్వామి అందరినీ మన జీవితంలోకి ఏదో ఒక రీజన్ కోసం తీసుకొస్తారు. కొంచెం మంది నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, కొంచెం మంది నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవడానికి. అది మటుకు నేర్చుకుని వదిలేసేయాలా, లేకపోతే మనకి మన మన ఎక్స్పీరియన్స్ తో మనకు తెలుసు కాబట్టి అలా ఉండకూడదు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలా? ఎందుకంటే మళ్లీ మనకి స్వామిదే గుర్తొస్తుంది, యు టెల్ మీ యువర్ కంపెనీ ఐల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. సో అది ఫాలో అయ్యి వాళ్ళని పక్కన పెట్టాలా, ఈ డైలమా అందరికీ వస్తుంది.
0: సాయిరామ్, ఇక్కడ మీరు ఒక అధికారిగా ఉన్నప్పుడు నీ కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ లో వారు చేయకూడని పనులు ఏదైనా చేసినప్పుడు మీరు ప్రేమగా వాళ్ళను మీరు మందలించి వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం మీరు చేయవచ్చు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇందాక మీరు చెప్పినారు, మీరే చెప్పినారు ఏమని, నాకంటే పైన ఉన్న అధికారం నేను చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని మనం మానుకొని మన సబార్డినేట్స్ మాత్రం మనం తప్పకుండా మనం చేయాలి. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళను సరిదిద్దడం కూడా మనం ఒక యజ్ఞముగా తీసుకోవచ్చు, మనం తప్పు కాదు అది. ఎందుకంటే దాన్ని కూడా మనం, మీరు అధికారి కాబట్టి ప్రేమగా చెప్పండి, అది విననప్పుడు చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. So you can instruct them in the beginning. Later on, if it doesn't come, then you can order it. That is a different point here. కాబట్టి ముందు మీరు వాళ్ళని సంస్కరించే ప్రయత్నం, అంటే సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి. చేయడం మీ కర్తవ్యం కాబట్టి చేయండి, దాంట్లో ఏం తప్పలేదు, ఏం దోషం లేదు. లే వీడు ఇట్లనే ఉంటాడు కదా, నేను ఇంకా వాడిని ఏం చెయ్యలేను అనేటువంటి నిరుత్సాహం మీకొద్దు. మీ ప్రయత్నం మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలి. స్వామిని ఎప్పుడు తలుచుకోండి, స్వామి మీరు చెప్పిన మార్గం నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు శక్తినివ్వండి. ఆ విధంగా మీరు ముందుకు పోండి, ఎందుకంటే దాంట్లో ఏం దోషం లేదన్నమాట, తప్పు కాదు అది. సపోజ్ ఒకవేళ మీరు ఎంత చెప్పినా కానీ కూడా ఆ వ్యక్తిలో ఏ మార్పు రాలేదనుకోండి అనుకోండి, అప్పుడు మీరు దాన్ని వదులుకోవచ్చు. ఎందుకంటే ఎంత నేర్చినా గాని ఎంత చదివినా గాని మూర్ఖుడు అవగుణంబు మానలేయుడు, బొగ్గు పాలగడుగు పోవునామలి నంబు. బొగ్గును తీసుకొచ్చి నువ్వు అభిషేకం చేసుకొచ్చి 1 మంత్ అయింది, నాకు 41 డేస్ అయింది, ఇంకా తెలగలేదంత అవుతుందా? కాబట్టి కొంతమంది బార్న్ అట్లా ఉంటారు. సో మీ ప్రయత్నం అప్పుడు ఫలించదు అక్కడ. దాన్ని ఏం చేయాలి మీరు? ఉపేక్ష, ఏం చేయలేరు మీరు. బట్ యూ కెన్ డూ యువర్ ఎఫర్ట్. మీరు చేయాల్సిన ప్రయత్నం మనం చేయండి, దయ ప్రార్థన చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాము, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు స్వామి నాకు వాళ్ళు పంపించిన అంటే పంపి ఉంచు ఉండవచ్చు, చెప్పలేము మనకి. ఎందుకంటే రుణానుబంధ రూపేణా పశువు పత్ని సుత ఆలయ, ఎవ్రీ పర్సన్ హెస్ గాట్ సమ్ రిలేషన్ ఇస్ సంథింగ్ ఆర్ ద అదర్. మనం అందరము సాయికి ఇక్కడ సంబంధికులం అంటే మనకు స్వామికి ఏదో సంబంధం ఉన్నది కాబట్టి మనం ఇక్కడ వచ్చినాం, లేకుండా రాలేమండి. మనం పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఎంతమంది వస్తున్నారండి? సాయిరామ్,
1: ప్రతి మనిషికి ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయండి, బాధ, అదేవిధంగా కోపం కూడా. సో ఈ కోపం మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, దానికి ఏమైనా స్వామి సలహా చెప్పారు?
0: సాయిరామ్, స్వామి చాలాసార్లు చెప్పినాడండి, ఈ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అని అంటున్నాయన. మన కోపం వస్తుంది కదా, ఆ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అంటే చూడండి, ఈ ఫస్ట్ కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ అది మనం తెలుసుకుందాం, తర్వాత కోపాన్ని గురించి ఎట్లా నివారించుకోవాలనేటువంటి ఆలోచన చేద్దాం. కోపం అంటే ఏమి? నాకు ఇష్టమైనటువంటిది ఏదైనా జరగకపోతే, నాకు అనిష్టమైనది జరిగినప్పుడు నాకు కోపం వస్తుంది కదా. అంటే ఈ కోపం అనేది నేను ఏ కోరికలతో ఎప్పుడైతే ఉంటానో నా కోరికలు విఫలమైనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమ, స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశః, బుద్ధినాశాద్ ప్రణశ్యతి. గీత రెండు మనకు చక్కని మాట చెప్పినాడు. అంటే నేను విషయ వస్తువులను, అంటే ప్రపంచ విషయాలను, వస్తువులను, వ్యక్తులతో ఏదో నేను అనుకున్నది నాకు కావాలని కోరుకున్నాను, ఆ కోరిక విఫలమైనప్పుడే నాకు ఈ ఎమోషన్, ఈ మానసికమైనటువంటి ఒక ఆ డిసప్పాయింట్మెంట్, అది నాకు క్రోధ రూపంగా పరిణమిస్తుంది. నిరుత్సాహము అది క్రోధంగా పరిణమిస్తుంది. ఆ క్రోధమే ఇంకా రకరకాలుగా మార్పు చెందుతూ పోతా ఉంటుంది. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే క్రోధాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ విషయ వాసనలో నేను పోయినప్పుడు దానిలో నాకు కలిగిందేది, కలగందేది, అది కలిగితే వచ్చిన లాభమేమి, కలగకపోతే వచ్చిన నష్టమేమి అని ముందు దాని విషయం మీరు తెలుసుకున్నప్పుడే మీరు క్రోధాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అనవసరంగా ఒకరిని మనకు సిద్ధించలేదనుకోండి, దాని మీద నేను అనవసరంగా ఎమోషన్ అయిపోయినా అవసరమా దానికి? చిన్న చిన్న వాటి విషయాలు, వెరీ సింపుల్ విషయాలు ఉంటాయి. కొన్ని కొన్ని ఏదో మన మీద అడిగినాము, హస్బెండ్ ఇవ్వలేదనుకోండి, చిన్ని మాట సడన్ గా మనం రేజ్ అయిపోయినాం, కారణం అవసరమా? ఇప్పుడు కాకుండా ఇంకోసారి ఆ విధంగా మీరు దాన్ని ఓర్చుకొని పోయడానికి ప్రయత్నం చేయాలి. కోపం ఎవరికి కూడా మంచిది కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తద్యము సుమతి. సుమశ్రీ గారు చెప్పినాడు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏ పాయింట్, ఏ విషయం అని తెలుసుకుంటూ దానికి విలువ ఇవ్వకుండా ఉండి మీరు బోర్చుకొని పో, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఆజ్ నై కల్, పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటే ఆ కోపాన్ని మీరు శమంప చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి.
2: సాయిరామ్,
0: ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక సాయి రేడు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. స్వామి మనం ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఉపయోగించుకున్నందుకు స్వామికి కూడా ఒకసారి ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరాం.
3: భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో నేటి మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహారావు గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కుమారి హర్షవర్ధిని, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి పాల్గొన్నారు. కోమలత్వము, నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహభావంతో కూడి సేవ చేయ శాంతి ధామంబు చేరుట సత్యమయ్యా అన్నారు. సేవ చేసేవారిలోనూ, అందుకునేవారిలోనూ సేవ వల్ల వచ్చే మార్పును, సంతృప్తిని తెలిపే సేవారాధన అనే నాటిక ఇప్పుడు విందాం. సమర్పణ హైదరాబాద్ నుంచి వచ్చిన కోటి సమితి బృందం.
4: నమస్కారం నాగయ్య గారు. ఊరి పెద్దలంతా స్కూల్కి విచ్చేశారు, ఏమిటి విశేషం?
5: అవునండి, విశేషమే. పాఠశాల సక్రమంగా నడుస్తున్నదో లేదో తెలుసుకోవడం మా బాధ్యత కదా. అంచేత ఓసారి చూసి వెళ్దామని వచ్చామండి. ఏమంటారు అవధాని గారు?
6: అవునండి, ఇంతకు ముందు కాక స్కూల్ ఏదో కాస్త భిన్నంగా నడుస్తున్నదని విన్నాం కాబట్టి.
4: అంటే అవసరమైతే నన్ను హెచ్చరిద్దామని వచ్చుంటారు.
7: అలా అని కాదు, కానీ
4: మొహమాట పడతారు ఎందుకండి? నాగయ్య గారు, మీరు విన్నది నిజమే, నేను పాఠాలు చెప్పే పద్ధతి, విద్యార్థుల్ని తీర్చిదిద్దే పద్ధతి కాస్త భిన్నంగానే ఉంటాయండి.
5: అంటే ఇంతకు ముందులా కాక స్కూలు మీ స్వంత పద్ధతిలో నడుపుతున్నారంటారు, అంతేనా?
4: స్వంత పద్ధతి కాదండి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బోధించిన పద్ధతి, విద్యార్థుల్ని విజయపథంలో నడిపించగల పద్ధతి, వారిలో దయా, ప్రేమ, కరుణ వంటి సద్గుణాలు వికసింపజేయగల పద్ధతిని అనుసరిస్తున్నానండి.
7: రాజారాం మాస్టారు, ఇది మీ సొంత బడి కాదు, ప్రభుత్వానిది. దానికి కొన్ని నియమ నిబంధనలు, పద్ధతులు ఉంటాయి, వాటిని తూచా తప్పకుండా పాటించడమే. అంతేకాని మీకు నచ్చలేదని.
4: అంటే మార్చే అధికారం నాకు లేదంటారు, అంతేనా? కానీ నాగయ్య గారు, ఒక వ్యక్తి పొరపాటు చేస్తే అతని కుటుంబమే దెబ్బతింటుంది, అదే ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని తరాల మానవాళి భవిష్యత్తు అంధకార బంధురమవుతుంది. నేను అలా జరగనివ్వనండి.
6: అంటే నీచత్వం వచ్చినట్టు బోధనా పద్ధతుల్ని మార్చేస్తారా మాస్టారు?
4: మార్చి తీరుతాను. ఒక పద్ధతి సత్ఫలితాలను ఇవ్వనప్పుడు ఆ మార్గాన్ని మార్చుకోవడంలో తప్పు లేదు. ఎన్నో దేశాల్లో స్వాతంత్ర్య సముపార్జనకి రక్తపాతం జరిగింది, కానీ ఆ పద్ధతిని మార్చి అహింసా మార్గంలో భారతదేశానికి గాంధీజీ స్వాతంత్ర్యాన్ని సాధించలేదా? విశ్వవ్యాప్తంగా ఆ మార్పును వేణోళ్ళ మెచ్చుకోలేదా? యుద్ధమే శరణ్యమన్న అశోకుని చేత అహింసా మార్గాన్ని అనుసరింపజేసి గౌతమ బుద్ధుడు ఆ పద్ధతిని తిరస్మరణీయం చేయలేదా?
5: అంటే మీరు గాంధీలో గౌతమ బుద్ధుడు అనే మీ అభిప్రాయం?
4: కాదండి, వారు అవతార పురుషులు. వారు చూపిన బాటలో నడవాలని, నా విద్యార్థుల్ని ఆ బాటలోనే నడిపించి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని తపనపడి అతి సామాన్యుండండి, పేరు కోసం ఉద్యోగం చేసి ధనం సంపాదించుకుని వెళ్లిపోవాలన్నది నా అభిమతం కాదు. నా దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి ఒక వివేకానందుడిగా, ఒక గాంధీగా, మానవత్వం మూర్తి భవించిన శాస్త్రవేత్తగా, అవినీతిపై సమర శంఖారావం పూరించిన అన్నా హజారేగా తీర్చిదిద్దటమే నా లక్ష్యమండి.
5: ఏంటి మాస్టారు, విద్యార్థుడిని వివేకానందుడుగా తీర్చిదిద్దగల మహనీయులా మీరు?
4: కాదండి, మన పిల్లల్ని వివేకానందులుగా తీర్చిదిద్దడానికి మనం మహనీయులం కానక్కర్లేదండి. అవధాని గారు, మాతృదేశం కోసం మథన పడాలి, లోకోద్ధరణ కోసం తప్పించాలండి, సమాజ శ్రేయస్సు కోసం జీవితం అంకితం చేయాలి, అంతే.
7: లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు ఇప్పుడున్న పద్ధతిలో సాధ్యం కావా మాస్టారు?
4: సాధించగలమని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండి. విద్యా విజ్ఞానాలు సంపాదించుకుని ఎంతో మంది మాతృభూమిని మర్చిపోయి ధనం కోసం భిక్షాపాత్ర పట్టుకుని దేహీ అంటూ విదేశాలకు పరుగులు తీస్తున్నారు. గొప్ప గొప్ప డిగ్రీలు అందుకున్న వారందరూ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టి వెళ్లిపోతున్నారండి. అత్యున్నత విద్యను అభ్యసించిన వారు కూడా అవినీతి పరులై దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రేమ సేవాభావాలతో కొనసాగవలసిన విద్యా వైద్య రంగాలు వ్యాపారంగా మారిపోయాయి. దాని అర్థం ఏమిటి? వారు నేర్చుకున్న విద్య వారిలో నీతి నిజాయితీల్ని అంకురింపజేయలేదనే కదా.
5: మీరు అన్నది కొంచెం నిజమే అనుకోండి.
4: అనుకోవటం కాదండి నాగయ్య గారు, ఇది యథార్థం, కంటికి కనిపిస్తున్న నిజం. ఎవరినో ఎందుకండి, మిమ్మల్నే తీసుకోండి. ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నారు కదా, లక్షలు సంపాదించుకున్నారు. కానీ ఈ పాఠశాల కూలిపోతుంటే, గ్రామంలోని రామాలయం శిథిలమవుతుంటే, రోడ్లు అధ్వాన్నంగా మారి ప్రమాదాలు జరుగుతుంటే, త్రాగే నీరు లేక ప్రజలు ఇబ్బందులు పాలవుతుంటే, యువకులు జులాయిలుగా తిరిగి సంఘ విద్రోహులుగా మారుతుంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? పిల్లలు పూనుకోబట్టి ఈ గ్రామం నేడు ఇదిగో ఇలా లక్ష్మీ గడపలా కళకళలాడుతూ ఉందండి.
8: మాస్టారు, మా పెద్దలకి మా గురించి పట్టించుకునే తీరికెక్కడిది? కోట్లు గడించడానికే సమయం సరిపోవడం లేదు.
5: ఏమిట్రా మాటలు?
8: కోపం వచ్చిందా నాన్నగారు? ఏం చదువుతున్నావురా నాన్న అని ప్రేమగా నన్ను ఎప్పుడైనా అడిగారా? పాఠాలు అర్థం కాక, మార్కులు సరిగ్గా రాక, ప్రేమతో చెప్పే దిక్కులేక సతమతమవుతుంటే మార్కులెందుకురా, నా వెనకాల తిరుగు లక్షలు సంపాదిస్తావని చెప్పారు తప్ప ఒక్కసారైనా స్కూల్కొచ్చి మాస్టర్ నిలదీసి అడిగారా?
9: సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు గురించి, పితృవాక్య పరిపాలకుడైన రాముని గురించి, దైవాన్ని నమ్ముకుని విజయం సాధించిన పాండవుల గురించి ఎప్పుడైనా చెప్పారా మాకు? అన్నార్తులకింత అన్నం పెట్టండి, కష్టాల కడలలో మునిగిపోతున్న వారిని ఆదుకోండి అని సేవాభావాన్ని అలవాటు చేశారా?
8: మేం ప్రహ్లాదులం కావడం మీకు ఇష్టం లేదు. లక్షలు సంపాదించే యంత్రాల్లా మారాలి, మానవత్వం లేని రాక్షసులం కావాలి, ప్రజల్ని పీడించి సంపాదించాలి. చదువు సంధ్య మాని గోటి పిల్లలాడుకుంటుంటే తప్పట్లు కొట్టారు తప్ప ఇది తప్పురా అని ఏనాడు చెప్పలేదు. పాలేర్లతో పరిహాసంగా మాట్లాడుతుంటే నవ్వుకున్నారు తప్ప సాటివాణ్ణి గౌరవించాలి, తోటివాణ్ణి ప్రేమించాలని బుద్ధి చెప్పలేదు.
9: బాగా చదువుకోండి, ఇంజనీర్లో డాక్టర్లో అయి సమాజానికి సేవ చేయండిరా అని సలహా ఇవ్వలేదు.
8: ఏనాడు 30 మార్కులు చూడని మేము ఈనాడు ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటున్నాం. అది మాస్టారు చలవ. భారతదేశం ఎంత గొప్ప దేశమో, భారతీయులు ఎంత ఆదర్శంగా జీవించారో, మన పూర్వీకుల్ని మనం ఎలా అనుసరించాలో మాకు తెలిసిందంటే అది మా మాస్టారి అభిమానం. దీనజనుల్ని ఆదుకోవాలని, సాటి వారిని ప్రేమించాలని అర్థం చేసుకుని ఆచరిస్తున్నామంటే అది మా మాస్టారి ఆశీస్సు.
9: స్కూలుకి వచ్చే ముందు, మాస్టార్ని ప్రశ్నించే ముందు మీరు ఇవన్నీ తెలుసుకుని రావాల్సింది.
7: నాగయ్య గారు, ఆ పిల్లల ఆవేదన చూశారా? రాజారాం మాస్టర్ గారు చెప్పింది అక్షరాల నిజం.
5: ఏవయ్యా ధర్మారావు, నువ్వు ఈ గ్రామంలో చదువుకున్నవాడివి, వాళ్లకు వత్తాసు పలుకుతావేమిటయ్యా? గ్రామం తరపున మాట్లాడక.
6: అవునయ్యా, మేము చెప్పిన దాన్ని సమర్థించాలి కదా.
7: ఏం సమర్థించాలండి? స్కూల్ కూలిపోతూ ఉంటే సమర్థించాలా? పిల్లలు పశువుల్లో మారుతుంటే సమర్థించాలా? చదువుకున్న వాణ్ణి కాబట్టి మీకన్నా ముందే ఈ స్కూల్లోకి వచ్చాను. మాస్టర్ గారు పాఠాలు చెప్పడం విన్నాను. వారు ఈ గ్రామానికి దేవుడిచ్చిన వరం అని భావించాను. ఇంత ఆదర్శ ఉపాధ్యాయుడిలా ఎలా మారగలిగారు అని అడిగాను. వారేం చెప్పారో తెలుసా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు వినడం వల్ల, వారు గురువులకిచ్చిన సూచనలు పాటించడం వల్ల, బృహస్పతి లాంటి గురువులు, ప్రహ్లాదుడి వంటి శిష్యులు ఉన్న వారి విద్యాసంస్థల్ని దర్శించడం వల్ల అని వారు చెప్పారు.
4: అవునండి, నేను చెప్పిన వెంటనే ధర్మారావు గారు ప్రశాంతి నిలయం వెళ్లారు. విదేశాల్లో స్కాలర్షిప్లు కూడా తిరస్కరించి "వై హావ్ కమ్ టు లెర్న్ నాట్ టు ఎర్న్" అని మన దేశ గౌరవాన్ని పెంచిన వారిని, కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అన్న పేరుతో సమాజ సేవకు అంకితమవుతున్న వారిని, గురువుల్ని గౌరవించిన వారిని, పెద్దల్ని ఆదరించేవారిని, దైవాన్ని విశ్వసించిన వారిని విద్యార్థుల్ని చూశారండి. వారు ముచ్చటపడి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వారు కంకణం కట్టుకున్నారు.
5: ఏమిటి ధర్మారావు, నువ్వు ప్రశాంతి నిలయం వెళ్ళావా? మరి మాకు చెప్పలేదేమయ్యా?
7: ఏమండోయ్, మీరు అప్పటికే టీవీలు చూసి పేపర్లు చదివి ప్రశాంతి నిలయంపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారు మీరు.
6: అవును, మరి వాళ్ళు విమర్శిస్తున్నారంటే కొంతైనా నిజం ఉండకపోతుందా అని.
4: ఏమిటి నిజం అవధాని గారు? కమ్ సీ, ఎగ్జామిన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ అంటే రండి, చూడండి, పరిశీలించండి, అనుభవించండి, ఆనందించండి అని భగవాన్ దశాబ్దాలుగా చెబుతుంటే ఒక్క మారైనా మీరు ప్రశాంతి నిలయం వెళ్లారా? కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమకు మంచినీళ్ళిచ్చి రతనాల సీమగా మారిస్తే, లక్షలాది మందికి అద్భుతమైన ఆసుపత్రులు సృష్టించి ఆరోగ్యం ప్రసాదిస్తుంటే, విశ్వవిద్యాలయం స్థాపించి విద్యార్థుల్ని వివేకానందులుగా మారుస్తుంటే ఆ అద్భుతాన్ని చూశారా? మీరు వెళ్లరు, చూడరు, తెలుసుకోరు. అవతార పురుషుడు ఎలా అర్థమవుతాడండి మీకు?
5: ప్రపంచ ప్రఖ్యాత పాత్రికేయుడు ఆర్కే కరంజియా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ వినాయక్ కృష్ణ గోకర్, అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం, ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్త శామ్యూల్ శాండ్విస్, భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్ సూరి భగవంతం, డాక్టర్ వెంకటరామన్, బ్రహ్మశ్రీ, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి, చురుకుమిల్లి కావావధానులు వంటి ఉద్దండి వేద పండితులు ప్రశాంతి నిలయం వెళ్లారు, బాబాను దర్శించారు. శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని సన్నిహితంగా పరిశీలించారు, పరిశోధించారు. భగవాన్ బాబా అవతార పురుషులని తెలుసుకున్నారండి. భక్తి విశ్వాసాలతో వారి పాదాలను ఆశ్రయించారు. వారి సేవలో జీవితం ధన్యం చేసుకున్నారు. వారికంటే గొప్పవారు ఈ విమర్శకులు. నమస్కారం మాస్టర్.
4: నమస్కారం నాగయ్య గారు. వీరు అనిరుద్ధు, సత్యసాయి గ్రామ సేవకు జీవితాన్ని అంకితం చేసిన యువకుడు. సందేహాలు ఏమైనా ఉంటే ఈయన అడగండి.
10: ఏమిటో రకరకాల కథనాలు వెలువెడుతుంటే.
5: చూడండి పైడిరాజు గారు, అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్నో పత్రికలు భగవాన్ అవతార వైభవం గురించి అద్భుతమైన కథనాలు ప్రచురించాయి. వాటిని చదవలేదా మీరు? చూడండి, రాముడి కాలంలోనే రావణుడు, ధర్మరాజు కాలంలోనూ దుర్యోధనుడు కూడా ఉన్నారు కదండి.
4: అంటే ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటారా?
5: అవును వాస్తారు, నిరాధారమైనవే. రామరాజ్యం స్థాపించిన రాముడు అగ్నిపుణ్యతి అయిన సీతను స్వీకరిస్తే అపనిందలు వేశారు. గీతను బోధించి కౌరవుల్ని సంహరింపచేసిన ప్రేమమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మను శిశుపాలుడు దూషించాడు, దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నించాడు, కంసును సంహరించడానికి రాక్షసుల్ని పంపాడు, ప్రేమ మార్గాన్ని బోధించిన క్రీస్తు ప్రభువుని సిలువ వేశారు, చివరికి శిరిడి సాయినాథుణ్ణి కూడా పిచ్చి పకీరన్నారు. అయినా వారి వైభవం తగ్గిందా? వీధి వీధిన ఆలయాలు కట్టి ప్రజలు ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ అవతార పురుషులందరికీ అవతారం చాలించిన తరువాత ఆలయాలు ఏర్పడ్డాయి. కాని సశరీరుడై ఉండగా ఆలయాలు ఏర్పడి కుల, మత, దేశ, వర్గ విభేదం విస్మరించి అందరి చేత దైవంగా కొలవబడుతున్న అవతారమూర్తి, సర్వ ప్రపంచ చరిత్రలో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా ఒక్కరే.
6: అలాగటండి, మేము విన్నవన్నీ అసత్యాలా అయితే?
5: ఇంకా సందేహమా అవధాని గారు? బాబాను దైవంగా కొలిచిన వారిలో అణుశాస్త్రవేత్తలున్నారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, కళాకారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఉన్నారండి. వారితో పాటు అతి సామాన్యులు ఉన్నారు. వీరందరూ విన్న ప్రతి విషయాన్ని నమ్మేవారు, కాషాయం కట్టిన వారినలా అనుసరించేవారు కాదు కదా?
10: అనుసరించరనుకోండి, అయినా
5: ఏమండి పైడిరాజు గారు, సంశయాత్మ వినశ్యతి నసుఖం సంశయాత్మనః అని భగవద్గీత చెబుతోంది. మీరు ముందు ఆ సందేహంలోంచి బయటపడండి. ఫలానా వారు నీ తల్లిదండ్రులని లోకం చెప్తే మీరు నమ్మారు తప్ప అసలు మీ తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? అంచేత నమ్మకం అనేది ముఖ్యమండి.
4: బాగా చెప్పారు. భగవాన్ బాబా సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ముందు మీరు నమ్మండి. అప్పుడు దైవంగా దర్శనమిస్తారు. ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ యు డోంట్ సీ. ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ యు బిలీవ్. తెలిసిందా?
5: అవును మాస్టర్. సర్వజ్ఞత్వము, సర్వ జగద్రక్షతత్వము, కీర్తి వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, మానవుడైనా మానవాతీత అద్భుతాలు చేయడం, స్వప్నంలో సాక్షాత్కరించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం, ఇటువంటి దైవ లక్షణాలు కలిగిన పరిపూర్ణ అవతారమూర్తి మన భగవాన్ శ్రీ సత్యసాయి.
4: చూడండి నాగయ్య గారు, 85 సంవత్సరాలు అసంఖ్యాకమైన లీలలు ప్రదర్శించి, 65 సంవత్సరాలు మానవ సమాజానికి, సంఘ శ్రేయస్సుకి అవసరమైన సేవా పథకాలు చేపట్టి, తన అమృత ప్రేమను మానవాళికి పంచి ఇచ్చి, తానేమిటో, తన దివ్యత్వం ఏమిటో, తన అవతార లక్ష్యమేమిటో ఈ ప్రపంచానికి రుజువు చేసుకున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఆ సేవలు అవిశ్రాంతంగా ఆచంద్ర తారకంగా కొనసాగించడానికి విశ్వవ్యాప్తంగా కోట్లాది హృదయాల్లో నిస్వార్థ సేవా తత్పరతను పెంచి పోషించారు. ఇక ఎవరికి తన మహనీయతను రుజువు చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. రాముడు గురించి వాల్మీకి ఒక రామాయణం రచించాడు, కానీ ఒక్కొక్క భక్తుని హృదయం తెరచి చూస్తే బాబా గురించి కొన్ని వేల రామాయణాలు రచించాలండి.
5: అంతేకాదు మాస్టర్, భగవాన్ బాబా విద్యా వ్యవస్థకే తలమానికం లాంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడమే కాదు, సమాజ హితం కోసం నీటి పథకాలు, దీనజన సేవ, ఉచిత వైద్యం అందించారు కదా, వాటి గురించి వ్రాయరేమని ఆ విమర్శకులను మనం అడగాలి. మనకా అవసరం లేదు. సమాజంలో ఎంతమంది నాస్తికులున్నా ఆలయాలు, ఆరాధనలు దినదినానికి పెరుగుతున్నట్టే శ్రీ సత్యసాయి వైభవం ఇప్పుడు ఎప్పుడూ కూడా దివ్య ప్రభలతో వెలుగుతూనే ఉంటుంది. చూస్తూ ఉండండి.
7: నాకు తెలిసిన విషయం చెబుతాను నాగయ్య గారు, బాబా తను తాను దేవుడిగా ప్రకటించుకోవడం ఏదో తప్పైనట్టు విమర్శిస్తారు కొందరు, కానీ బాబా మీరు దైవమా అని స్వామిని అడిగితే అది సగమే నిజం బంగారు. నీవు కూడా దైవాంశ సంభూతుడివే, ఇది పూర్తి నిజం అని సమాధానమిచ్చారు. అణు అణువులను దివ్యత్వాన్ని దర్శించిన అవతార పురుషులు శ్రీ సత్యసాయి, అందుకే వారందరినీ దివ్యాత్మస్వరూపులారా అని సంబోధించేవారు. అంటే ఈశావాస్యమిదం సర్వం అన్న ఉపనిషద్వాక్యాన్ని గుర్తించి వర్తించినట్టే కదా. బాబా కర్పూరహారతులు అందుకుంటారని మరో విమర్శ. కోట్లాది భక్తులకు బాబా దేవాదిదేవుడు. తమ దైవానికి వారంతా హారతులిస్తారు, ఊరేగిస్తారు, ఉయ్యాలలు ఊపుతారు. భక్తులుగా అది వారి హక్కు. దాన్ని కాదనే అధికారం గాని, విమర్శించే అర్హత గాని ఎవరికీ లేవు, ఉండవు, ఉండబోవు.
5: అవును ధర్మారావు, మీరందరూ ఇంత వివరంగా చెబుతుంటే అన్ని ప్రత్యక్షర సత్యాలు అనిపిస్తోంది. విషయం తెలియక అంత అపార్థం చేసుకున్నాం.
6: అయితే మాస్టారు, ఈ గ్రామానికి మేము మొగుటము లేని మహారాజులం కదా. గ్రామము నడుబొడ్డులో నిలబడి మాకే నీతులు బోధించి తప్పని చెప్పే ధైర్యం ఎలా వచ్చిందయ్యా మీకు?
4: చెప్పమంటారా అవధాని గారు?
8: మీరెందుకు మాస్టారు, మమ్మల్ని చెప్పనివ్వండి. నాలుక మీద సాయినామం, గుండెల్లో సాయి రూపం నెలకొని ఉంటే మీకు చెప్పే ధైర్యమే కాదు, ప్రపంచాన్ని జయించే ధైర్యం కూడా వస్తాయి.
11: తారే బాబు తమరే కాపాడాలి బాబు.
5: ఏమైందిరా కంగారు పడతా, ముందు జరిగింది ఏమిటో చెప్పు.
11: అబ్బి గారికి పట్నంలో ప్రమాదం జరిగిందయ్యా, ఆసుపత్రిలో చేర్చాం రాత్రి లోపల. అదేంటో ఏబీ పాజిటివ్ అట, ఆ రక్తం అర్జెంట్ గా ఎక్కించాలట. రక్తం నేనెక్కడ తేగలను బాబు, మీరు తప్ప నాకెవరున్నారయ్యా. అందుకే రక్తం ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి బాబు, ఆడి ప్రాణాలు కాపాడండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు.
5: పద రామయ్యా, రక్తం నేనిస్తాను.
4: నువ్వుండు అనిరుద్ధు, గ్రామానికి పెద్దలు వారున్నారుగా, గ్రామస్తుల యోగక్షేమాలు చూడవలసిన వాళ్లు. వాళ్లు తలుచుకుంటే రక్తదానానికి ఒక సైన్యాన్నే పంపగలరు. అదీగాక రామయ్య రక్తం ధారపోసి వాళ్ల పొలాలు పండించాడు, అందుచేత ఎంతో అభిమానంగా ఆదుకుంటారులే.
11: మాస్టారు సరిగ్గా చెప్పారు బాబు. రక్తం ధారపోసి మీ పొలాలు దున్నాను, బంగారం పండించాను. కరుణించండి నాగయ్య బాబు, కరుణించండి. నా బిడ్డకి రక్తదానం చేయండి బాబు, వాడికి ప్రాణం పోయండి బాబు, ప్రాణం పోయండి బాబు.
5: ఒరే రామయ్య, నీ అంత తెలివి తక్కువ అని నేను ఎక్కడా చూడలేదురా. రక్తం కోసం లక్షలాది ప్రజలున్న పట్టణాన్ని వదిలిపెట్టి ప్రజలు 10,000 ప్రజలు కూడా జనాభా లేని ఈ పల్లెటూరుకు వస్తావా? ఇక్కడ రక్తం ఎవడిస్తాడురా? ఇదిగో 200 తీసుకుని పట్టణానికి పరిగెత్తు.
6: మా బాధ చెప్పారు నాగయ్య గారు.
10: ఆలస్యం చేయక పరిగెత్తరా.
11: అయితే రక్తదానం చేయరా బాబు?
6: వెధవది, రక్తదానం అంటే సామాన్యమైన నా ప్రాణాలు తోడేసి చేయడం అన్నమాట.
11: మాస్టారు, మాస్టారు బాబు, తమరైనా దయదర్శండి బాబు, నా బిడ్డను బతికించండి బాబు, నా బిడ్డను బతికించండి.
4: అధైర్య పడక రామయ్య, వీరెవరో నిన్ను ఆదుకోరని నాకు తెలుసు. వీరు చదువుకున్న చదువును లక్షలు సంపాదించడానికి, మేడలు కట్టడానికి, పదవులు అలంకరించడానికే పనికి వస్తాయి తప్ప సాటి మనిషిని ఆదుకోవటానికి, వాడి ప్రాణాలు కాపాడటానికి కాదు. అని రోజు
11: మాస్టారు,
4: నువ్వు రామయ్యతో వెళ్ళు, వాళ్ళ అబ్బాయికి రక్తదానం చెయ్యి.
11: అలాగే.
4: అతని ప్రాణాలు కాపాడు, మీ వెనకనే మేము వస్తాం, అవసరమైతే మేము రక్తదానం చేస్తాం.
11: పద పద రామయ్య వెళ్దాం. తమది దేవుడు చల్లగా చూడాలి బాబు. నాగయ్య బాబు, తమరు 200 తమరే ఉంచుకోండి. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను, ఆ బాబాని నమ్ముకోవలసింది.
7: చూశారా నాగయ్య గారు, మన చదువులు నేర్పిన సంస్కారం ఏమిటో. చెమటోచి మనకు సేవ చేసిన వాడిని కూడా ఆదుకోలేకపోయాం. ఇలాంటి ప్రవర్తనను మార్చడానికే స్కూల్లో సత్యసాయి బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు మన మాస్టర్ గారు. ఇప్పటికైనా అర్థమైందా?
4: సాటి వారిని ఆదుకోలేని సంపదలు, తోటి వారిని ఆదరించలేని చదువులు నిరర్థకమండి నాగయ్య గారు. నిర్మల ప్రేమకు, నిస్వార్థ సేవకు మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు. శ్రద్ధతో, భక్తితో సమాజానికి సేవ చేయండి. సమాజం క్షేమంగా ఉన్నప్పుడే వ్యక్తి క్షేమంగా ఉంటాడు. శ్రద్ధతో భగవంతుని పాదాలు, భక్తితో భగవంతుని హృదయం ఉండండి.
5: మమ్మల్ని క్షమించండి మాస్టారు. ఎక్కడి నుండో వచ్చి ఏ పరిచయం లేకపోయినా మా రామయ్యను ఆదుకున్నారు. మా పిల్లల్ని బుద్ధిమంతుల్లా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. మీకు మా నమస్కారాలు మాస్టారు.
7: నమస్కారాలు మాస్టారి కాదండి, వారిలో సేవాభావం చికృంపజేసిన భగవాన్ బాబా గారికి చేయండి. ప్రేమ, సేవా సమ్మిళితమైన సేవ అంటే బాబా వారికి ప్రాణం. సేవ చేసిన వారిపై వారు ఎంత కరుణ కురిపిస్తారో మీ విశ్వనాథ్ చెప్పేవాడు నాకు. ఆ కథ మీ నాన్నగారికి చెప్పారా విశ్వనాథ్?
8: ఆ కథ మా నాన్నకి ఎప్పుడో చెప్దామనుకున్నాను, కానీ ఆయనకు వినే తీరిక లేదు. ఒకరోజు భగవాన్ బాబా హై స్కూల్ ప్రిన్సిపాల్ ని పిలిచి, మద్రాసులో విష్ణు అనే పిల్లవాడున్నాడని, అతని తల్లిదండ్రుల వివరాలు, చిరునామా చెప్పి అతనికి స్కూల్లో సీటిస్తున్నట్లు వర్తమానం పంపించవలసిందని చెప్పారు.
6: అదేమిటయ్యా, ఎంట్రన్స్ పరీక్ష రాయకుండానే?
8: అంకుల్, అదే మాట ప్రిన్సిపాల్ అడిగితే వాడు నా పరీక్షలో పాస్ అయ్యాడు, వాడికి సీట్ ఇవ్వండి అని చెప్పి పంపారు బాబా.
7: విష్ణు బాబా పరీక్షలో పాస్ అయ్యాడా?
8: అవును, విష్ణు బాబా పరీక్షలో పాస్ అయ్యాడు. ఒకరోజు అతడు కిక్కిరిసిన సిటీ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. సీటు లేక నిలబడలేక అవస్థ పడుతున్న ఒక గర్భిణీ స్త్రీని చూశాడు. వెంటనే లేచిపోయి, అక్క కూర్చో అని ఆమెకు సీట్ ఇచ్చాడు. ఆమె కూర్చొని, దేవుడు నిన్ను చల్లగా చూడాలి తమ్ముడు అని అతన్ని ఆశీర్వదించింది. ఆ తల్లి ఎంత నిండు మనసుతో ఆశీర్వదించిందో. ఈ సంఘటన జరిగిన 4 శ్రీ సత్యసాయి స్కూల్ నుండి అతనికి పిలుపు వచ్చింది. చిన్న సేవను కూడా బాబా ఎలా గుర్తించారో చూసారా? రాజేష్, శివయ్యను తీసుకురా.
5: పని పాట చెయ్యలేని వాడెందుకురా?
7: ఇప్పుడు చేయలేడు నాగయ్య గారు, కానీ ఒకప్పుడు అహోరాత్రాలు మీకు సేవ చేశాడు కదా.
6: సేవలు చేసినప్పుడు ఆదరించాం కదటయ్యా.
7: చేసినప్పుడు అందరూ ఆదరిస్తారండి, కానీ చేయలేనప్పుడు కూడా ఆదరించాలి, అది మానవత్వం అంటే.
11: దండాలయ్య గారు,
8: మాస్టారు, శివయ్య తాత పెద్దవాడయ్యాడు, పిల్లలు లేరు, పాపం ఆకలితో అలమటిస్తున్నాడు. మాకు అమ్మా నాన్న చాక్లెట్లు కొనుక్కోమని ఇచ్చిన డబ్బు దాచాం, దాంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ అమృత కలసం ఇచ్చి శివయ్యకు బోధన సదుపాయం ఏర్పాటు చేస్తాం.
6: అయ్యగారు, అయ్యగారు, ఈ పిల్లలు గాని ఆ ఏర్పాట్లు గాని చేస్తే మనమిక గ్రామంలో తలెత్తుకుని తిరగలేమయ్యా.
5: ఒరే ఒరే, మమ్మల్ని ఈ గ్రామంలో కాస్త తలెత్తుకుని తిరగనివ్వండిరా. మాస్టారు, వీళ్ళకి చెబుతున్న పాఠాలు ఏవో మాకు చెప్పండి. నెల రోజుల్లో గ్రామంలో శివయ్య లాంటి వాళ్ళందరికీ ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తాం. వాళ్లకి అన్నపానాలు అమర్చి వాళ్లు ఆనందంగా ఉండేలా చేస్తాం.
4: మీ పిల్లలకి పాఠాలు చెప్పడం మీకోసమే నాగయ్య గారు. వారిలో మార్పుతో మీలో కూడా మార్పు రాలేదా? అందుకే మీరంతా బాబా పాదాలని ఆశ్రయించండి. వారి ఆశీస్సులతో ఎన్నో గ్రామాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలని దర్శించండి. అందరం కలిసి ఈ గ్రామాన్ని నందనవనంలా సుందరంగా తీర్చిదిద్దుకుందాం. ఈ సేవను ఇతరులకు ఉపకారం చేస్తున్నామన్న భావంతో కాక సేవను ఒక పూజలా, ఒక ఆరాధనలా, ఒక తపస్సులా చేద్దాం. నిండు మనసుతో బాబాను ప్రార్థిద్దాం. వారు మనని సేవా మార్గంలో చేయి పట్టుకుని నడిపిస్తారు.
8: మాస్టారు, నాన్నగారు, బాబాను పల్లకీలో ఊరేగించి ఉత్సవం చేస్తున్నాం. రండి, మాతో పాటు మీరు కూడా పల్లకీ ఉత్సవంలో పాల్గొనండి.
5: పదండి, వెళ్దాం.
12: జై సాయిరాం,
13: జై సాయిరాం,
12: జై సాయిరాం,
13: జై సాయిరాం,
12: జై సాయిరాం,
13: జై సాయిరాం.
3: సేవ వల్లే వచ్చే మార్పును, సంతృప్తిని తెలిపే చక్కని నాటిక సేవారాధన విన్నారు. సమర్పణ హైదరాబాద్ నుంచి వచ్చిన కోటి సమితి బృందం. ఇందులో పాల్గొన్న వారు రాజారాం మాస్టర్ గా శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ గారు, నాగయ్య మరియు అనిరుద్ గా శ్రీ బిబిఎస్ తిలక్ గారు, అవధానిగా శ్రీ పి సత్యారావు గారు, పైడిరాజుగా శ్రీ కె మురళీకృష్ణారెడ్డి గారు, రాజేష్, రామయ్య మరియు శివయ్యగా శ్రీ బి సురేష్ కుమార్ గారు, విశ్వనాథంగా మాస్టర్ ఎ శశివర్ధన్, ధర్మారావుగా శ్రీ కె కృష్ణారావు గారు. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధంతో సేవా మార్గాన్ని ఎంచుకున్న భక్తులు ఎందరో ఉన్నారు. సేవ చేస్తే సేవ్ చేస్తాను అని స్వామి ఇచ్చిన హామీ వారందరికీ అనుభవమే. విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతంలో పాడేరు చుట్టుపక్కల గ్రామాల్లో స్వామి ఇచ్చిన స్ఫూర్తితో సాయి యువత దాదాపు 250 త్రాగునీటి ప్రాజెక్ట్స్ నిర్మించింది. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమంలో సేవ ప్రాముఖ్యత గురించి, సేవా కార్యక్రమాలలో అనుభవాల గురించి పథక లబ్ధిదారులైన కొందరు గిరిజనులతో సంభాషణ విందాం. ఈ కార్యక్రమానికి సూత్రధారి శ్రీ గణేష్, పరిచయకర్త శ్రీ వసంత భానుగారు.
14: ఓం సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సేవా కార్యక్రమాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దైవాన్ని చేరుకునేందుకు సేవే అతి సులభమైన మార్గమని ఎన్నోసార్లు తమ దివ్య ఉపన్యాసాలలో స్పష్టం చేశారు. గ్రామాలలో సేవ చేయడం ముఖ్యమని చెప్తూ, పల్లెల్లో సేవ చేయడం చాలా ప్రధానమైనది. ఏ అనుకూలములు లేక అనేక కష్టనష్టములకు గురై ఆరోగ్యం జరుపుకుని నిరాధార స్థితిలో ఉన్నవారికి సహాయం చేయటము, సేవలు కావించడము, చేదోడువాదోడుగా నిలవడము అత్యవసరం అని చెప్పారు. సేవలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని, సేవతో మార్పు వస్తుందని కూడా చెప్పారు. స్వామి చెప్పిన మార్గంలోనే విశాఖపట్నం గాజువాక సాయి యువత చెడు అలవాట్లకు బానిసలై కలుషితమైన నీరు తాగుతూ దయనీయమైన స్థితిలో నివసిస్తున్న గిరిజనులకు సేవ చేయడానికి నడుం బిగించింది. అరకు, పాడేరు సబ్ డివిజన్లోని 276 గ్రామాలకు నీటి సదుపాయం కల్పించింది. ఎత్తైన కొండల మీద ఉన్న ఆ గ్రామాలు చేరుకోవాలంటే 18 నుంచి 25 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం లేని కొండ మార్గాన పోవాలి. వాటిలో ఎన్నో కొండల మీద చాలా ఎత్తులో ఉన్నాయి. జర్రకొండ గ్రామం అయితే 5000 ఎత్తులో ఉంది. అటువంటి గిరిజన ప్రాంతంలో గాజువాక సాయియుత చేసిన సేవలు అక్కడి ప్రజల్లో ఎటువంటి మార్పు తెచ్చాయి అని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకు గాజువాక సాయియుతను శ్రీ గణేష్, శ్రీ హరి, శ్రీ ప్రతాప్, శ్రీ గణనాయక రెడ్డి, శ్రీ రాజకుమారులతో మనం ఇప్పుడు ముచ్చటిద్దాం. సాయిరాం,
15: సాయిరాం.
14: ఈ గిరిజన ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సూత్రధారి మన గణేష్ గారు. గణేష్ గారు, మీరు గిరిజన ప్రాంతంలో చేసిన సేవల వల్ల అక్కడ ప్రజల్లో వారి జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చినట్టు మీరు గమనించారా? ఒకవేళ వచ్చి ఉంటే వాటి గురించి కొంచెం వివరించండి.
11: సాయిరామ్ అండి, రేడియో సాయి ఆరో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే తెలుగు రేడియో సాయి వింటున్న సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమతో సాయిరామ్ అండి. సాయిరామ్, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కాలుబాట కూడా లేని మారుమూల గిరిజన గ్రామాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 276 గ్రామాలకి సత్యసాయి ప్రేమామృత ద్వారా మంచినీటి పథకం అందించారండి. అట్లాగే స్వామివారి దయతో 27 గిరిజన గ్రామాల్లో ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయండి గ్రామాలు. అట్లాగే స్వామివారు సాయి కుల్వంత్ హాల్ సభా మండపంలో మాటిచ్చారండి, నేను చూసుకుంటాను మీరు వెళ్లి ప్రారంభించండి అని. ఆ మాట ఆ స్ఫూర్తితో ఇవాళ గిరిజన గ్రామాల్లో, స్వామి పల్లెల్లో, ఎన్నెన్నో గిరిజన గ్రామాల్లో స్వామి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో గిరిజనులందరూ కూడా పుట్టపర్తి వచ్చారండి. పుట్టపర్తి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం సేవించిన తర్వాత వాళ్ళ అద్భుతమైన మార్పు కలిగిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊర్లకు వెళ్లిన తర్వాత వాళ్ళకి భక్తి లేని గ్రామాల్లో భక్తి కూడా పెరిగిందండి. అట్లాగే చెడు అలవాట్లండి, వాళ్ళు పొద్దున్న లేచి మడ్డికల్లు, నాటిసారా, జీడికల్లు, చుట్టాలు, గంజాయి అన్నీ తాగుతారండి. అలాంటి గ్రామంలో వచ్చిన వాళ్ళు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఊర్లకు వెళ్ళాక వాళ్ళ చెడు అలవాట్లని వదులుకున్నారండి ఆ గ్రామాల్లో.
14: అంటే గణేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినంటే మొట్టమొదటి వచ్చిన మార్పు వాటిలో భగవంతుడు దైవం అనే భక్తి భావన ముందు కలిగింది, తర్వాత వ్యక్తిగతంగా సన్మార్గంలో ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, చెడు అలవాట్లు వదిలేయాలి అనే ఒక భావన వాళ్ళు కలిగిందంటున్నారు.
15: సాయిరామ్ అండి
14: చెప్పండి.
15: ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి సాయిరామ్.
14: హరి గారు చెప్పండి.
15: సాయిరామ్ అండి, మన సత్యసాయి ప్రేమామృత ద్వారా కార్యక్రమం జరిగే క్రమంలో హుకుంపేట మండలంలోని కుర్బ పంచాయతీలో ఉన్నటువంటి బరింగబంద, కొండచీడుకు పుట్టు, పొదిలి అనే 3 గ్రామాలు ఉన్నాయి సాయిరామ్. ఆ గ్రామాల్లో సత్యసాయి ప్రేమామృత ద్వారా కార్యక్రమం జరిగింది సాయిరామ్. అయితే వారందరూ కూడా పుట్టపర్తి వచ్చి స్వామి సన్నిధిలో స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత వారు ఊరెళ్లిన తర్వాత వాళ్ళంతా మారడం అనేది జరిగింది సాయిరామ్. ఇదంతా కూడా నా సహోద్యోగి అయినటువంటి కొండబాబు అనే అతను నాతో ఈ విధంగా చెప్పాడు సాయిరామ్. సాయిరామ్, మా గ్రామంలో గ్రామదేవత పండుగ ఉందనేసి మా చుట్టూ బంధువులు ఉన్నటువంటి ఆ 3 గ్రామాల్లో ఉన్న మా బంధువులను పిలిచాను సాయిరామ్. వాళ్ళు పండగకి వచ్చారు సాయిరామ్. వారు వస్తారు కదా అని నేను మాంసము అలాగే మందు నాటుసారా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయిరామ్. అయితే వాళ్ళందరూ కూడా పండగకు వచ్చిన తర్వాత 2 చేతులు జోడించి, సాయిరామ్ నన్ను మమ్మల్ని ఇటువంటి ఈ కార్యక్రమాలకి ఎప్పుడూ పిలవద్దు సాయిరామ్, మేము పుట్టపర్తి వెళ్లి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మానేసి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం, ఇటువంటి కార్యక్రమాలకైతే జీవితంలో ఇంకెప్పుడు కూడా మమ్మల్ని పిలవద్దు అని తనతో చెప్పడం జరిగింది సాయిరామ్. అలాగే వాళ్ళు కూడా గ్రామంలో ఒకరినొకరు సాయిరామ్ సాయిరామ్ అనే పిలుస్తున్నారు, తప్పితే ఎవరు కూడా వారు పేర్లు పెట్టుకుని కూడా పిలుచుకోవట్లేదు సాయిరామ్. అది కూడా తను ఎంతో ఆనందంగా చెప్పాడు సాయిరామ్. సాయిరామ్ ఆ గ్రామస్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మేము కూడా మాలో కూడా మార్పు పొందడానికి స్ఫూర్తిగా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది సాయిరామ్. వాళ్ళు ఏంటంటే సాయిరామ్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే వేటాడుకుని మాంసం తినడం, ఈ మందు తాగడం అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం ఉంటుంది సాయిరామ్. అటువంటిది వాళ్ళంతా కూడా స్వామి దయవల్ల, స్వామి అనుగ్రహ ఆశీస్సులతో అవన్నీ కూడా మానేరని తను చెప్పడంతో చాలా ఆనందం అనిపించింది సాయిరామ్.
14: అంటే స్వామి చెప్పినట్టుగా అహింస మార్గంలోకి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు మనం. సాయిరామ్, చెప్పండి ప్రతాప్ గారు.
16: సరే, దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను కూడా చెప్పదలుచుకున్నాను. హుక్కుంపేట మండలం గుందిరాప అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఏంటంటే ఆయనకి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా ఇంకా తాగుడే ముఖ్యం అనమాట అండి. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే పక్క వారిని అడుగుతాడు, అడిగి కూడా తాగుతాడు, ఒకవేళ వాళ్ళు లోపల వాళ్ళు కొడతాడండి. అటువంటి వ్యక్తిత్వం అనమాట ఆయనకి, తాగడం లేకపోతే ఇంకా బతకలేడు. అప్పుడు ఏమైందంటే ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన బాధ భరించలేక గ్రామస్తులందరూ కూడా ఆ చుట్టుపక్కల లేడీస్ అందరూ ఒక్కొక్క 2 రూపాయలు చందాలు వసూలు చేసి ఇతన్ని సాయిరామ్ దగ్గర పంపిద్దాం, కొంచెమైనా మారుతాడని ఒక ఉద్దేశంతో బలవంతంగా ట్రైన్ ఎక్కించారండి. ఆయన పుట్టపర్తి వచ్చాడు. పుట్టపర్తి వచ్చిన తర్వాత పుట్టపర్తిలోని వాతావరణాన్ని అంతా చూశాడనమాట. చూసిన తర్వాత ఆయనలో చాలా పరివర్తన వచ్చిందండి. నేను చాలా వెనకబడి ఉన్నాను, ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను కూడా వీళ్ళగా మారాలి అనేసి అనుకుని స్వామి సన్నిధిలో స్వామి ఎదురుగా సాష్టాంగంగా నమస్కారం చేసుకుని ఆయన స్వామికి చెప్పుకున్నాడంట, స్వామి ఈ రోజు నుంచి నేను ఎటువంటి చెడు అలవాట్లకి చెడు కార్యక్రమాలకి వెళ్ళను
14: అని
16: వదిలిపెట్టాడు సార్. వదిలిపెట్టిన తర్వాత ఆయన ఆ గ్రామానికి మళ్ళీ తిరిగి వెళ్లి ఆయనతో పాటు ఎవరెవరైతే ఇలా తిరుగుతారో వాళ్ళందరినీ కూడా చెప్పి మంచిగా చెప్పి వాళ్ళని కూడా మార్చాడండి. మార్చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంటే ఆయన ఆ ఏరియాకి కొంచెం పెద్ద అనమాట అండి, మూతుబరి లేక
14: పలుగుబడి ఉన్నాడు,
16: కొంచెం పలుగుబడి ఉన్న ఆయన. ఆయన ఏం చేశాడంటే మిగతా గ్రామస్తుల్లో అక్కడ నాటుసారా బాగా కాస్తారండి, సో ఆ గ్రామాల్లో అన్నింటిలో కూడా నాటుసారా కాయకుండా కంట్రోల్ చేశాడండి.
14: అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా అలవాటు మానుకోవడం సాధ్యమే, తర్వాత ఇంకోటి చెప్పి మార్పించారు, కానీ బిజినెస్ కోసం అని చెప్పి నాటుసారా కాసి మనం వాటి వింటారా వాళ్ళు ఎలా మార్చగలిగారు వాళ్ళని?
16: వాళ్ళు యాక్చువల్ గా అండి స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది, మీకు అది కూడా చెప్తాను. అక్కడ పుట్టపర్తి నుంచి ఆ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఉన్నారండి, పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళలో మంచి చైతన్యం వచ్చింది, మనం మారాలన్న ఒక ఉద్దేశం బాగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక గ్రామంలోని సభ పెట్టుకుని ఒక తీర్మానం చేసుకున్నారు, గ్రామ సభల్లాగా. అందులో ఏమనుకున్నారంటే ఎటువంటి చెడు అలవాట్లకి సంబంధించిన వస్తువులు గాని నాటుసారా కాయడం గాని ఇవన్నీ కూడా మన గ్రామంలో చేయకూడదు అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు సార్. ఆ తీర్మానం చేసుకోవడమే కాకుండా అవతల గ్రామంలో నుంచి తాగేసి వచ్చినా కూడా వాళ్ళు లోపలికి రానివ్వరండి. సో ఇటువంటి సందర్భంలో కొంతమంది ఆ తీర్మానాల్ని పాటించకుండా వ్యతిరేకిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులకు వీళ్ళే సమాచారం అందించి అటువంటి కార్యక్రమాలు జరగకుండా వాటిని ఆపుకుంటున్నారండి.
14: మీరు చెప్పింది బానే ఉంది. సామాన్యంగా ఇటువంటి దురలవాట్లకి పెద్దలే కాకుండా ఇటీవల కాలంలో యువత కూడా తొందరగా అలవాటుకు బానిసలైపోతున్నారు. మరి యువతలో ఎటువంటి మార్పు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఉన్న వాళ్ళలో మన రాజకుమార్ గారు యువకుడు, ఈయన ఆ గ్రామంలో గిరిజన గ్రామాల నుంచి వచ్చినాడు కాబట్టి రాజకుమార్ గారు మీరు చెప్పండి, సాయి యువత మీ గ్రామాలకు వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత అంత మునుపుకి ఇప్పటికి యువతలో ఏమైనా మార్పు వచ్చిందా?
17: ఆ మార్పు వచ్చింది సాయిరామ్.
14: ఎలాంటి మార్పు చెప్పండి
17: సాయిరామ్? నేను పాడేరు మండలం జీ ముంచంపుట్టి గ్రామం నుంచి వచ్చాను సాయిరామ్. మునపటికంటే ఇప్పటికీ మాలో చాలా మార్పు అనేది వచ్చింది సాయిరామ్. సాయిరామ్ వల్ల వచ్చే ముందు మాలో ఇది యువత ఎలా ఉండేదంటే తెల్లవారు లేవటం, కాలం కాలం తిరగటం, అంతే దినచర్యగా ఉండేది. కానీ సాయిరామ్ వల్ల వచ్చిన తర్వాత మా యొక్క దినచర్య చాలా మార్పు వచ్చింది. సాయిరామ్ వల్ల ట్యాంకులు పట్టుకొచ్చినప్పుడు మేము కొండలు ఎక్కడం దిగడం చాలా సునాయాసంగా జరుగుతాం కాబట్టి వాళ్ళు తెచ్చే ట్యాంకుల్ని పైపుల్ని మేము తాళ్లతో కావడ కట్టుకుని మేము కొండ యువపాతానికి తీసుకుని వెళ్తాము. అంతేకాకుండా సాయిరామ్ వల్ల వచ్చి వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇది నాన్ టెక్నికల్ గా ఇది అన్ని సాయం మేము అందిస్తాము. ఎలా అంటే అవును సాయిరామ్, అంటే ఇప్పుడు గునపాలతో తవ్వడం గాని ఇంకేదైనా పైన సంపు దగ్గర ఊట దగ్గర ఏదైనా తాపీ పని చేయడం గానీ ఇలాంటి పనులు ఏమైనా చేస్తాం సాయిరామ్. అలాగా తాపీ పని పూర్తయిన తర్వాత మా సాయిరామ్ వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, వర్క్ అవుతున్నప్పుడు ఎలా చేయాలి ఎలా అని చెప్తూనే ఉంటారు. అది చూసి నేను నేర్చుకున్నాను సాయిరామ్. టెక్నికల్ గా వర్క్ సార్, నేను బీటెక్ చదువుకున్నాను. సాయిరామ్
14: బాగుందండి చెప్పండి.
17: సాయిరామ్ వాళ్ళు చెప్పినప్పుడు నేను టెక్నికల్ గా అన్ని వర్క్ నేర్చుకున్నాను.
14: మీరు నేర్చుకున్నందువల్ల మీరు కూడా పని చేయగలుగుతున్నారు ఇప్పుడు?
17: చేయగలుగుతున్నాను సార్.
14: మీలా ఇంకెవరైనా చెప్తున్నారా నేర్చుకున్నారా?
17: నేను నేర్చుకునే కాక నాతోటి యువకులకి నేర్పించాను సాయిరామ్. అంటే మన సాయిరామ్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ భాషలో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, అందుకని సాయిరామ్ వాళ్ళు చెప్పినప్పుడు నేర్చుకుని మా వాళ్ళకి నేర్పించాను సాయిరామ్. అంతేకాకుండా ఇప్పుడు మా వాటర్ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు సాయిరామ్ వాళ్ళు మాకు టూల్ కిట్ అనేది ఇస్తున్నారు, రెంచీలు అన్నీనా, వాటితో పాటు మేము ప్రతి నెలకి 2 సార్లు ట్యాంక్ క్లీనింగ్ వాటర్ ట్యాప్ క్లీనింగ్ అన్ని చేసుకుంటాం సాయిరామ్.
14: అంటే ఇప్పుడు సాయిరామ్ వాళ్ళు వచ్చి చేయకలేకుండా మీరే చేసేస్తున్నారు?
17: మేమే చేసుకుంటాం సాయిరామ్.
14: ఒకవేళ రిపేర్లు వస్తే?
17: రిపేర్లు వచ్చినా మేమే చేసుకుంటాం సాయిరామ్.
14: రిపేర్ వచ్చినా మీరు చెప్తారు బానే ఉంది, కానీ వాటికి ఏమన్నా స్పేర్ పార్ట్స్ అంటే విడిభాగాలు అవి కావాల్సి వస్తే మరి ఎలా సమకూర్చుకుంటారు మీరు?
17: మేము మా గ్రామంలో ఉన్న ప్రతి గడప నుండి తలో 5-10 వేసుకుని కొనుక్కొని రిపేర్ చేసుకున్నాం సార్.
14: ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో అంత ఆర్థిక శక్తి ఉండదు కదా కుటుంబాలకి, వాళ్ళు మీరు అడిగిన వెంటనే డబ్బు ఇవ్వగలుగుతున్నారా లేక ఏమైనా ఫోర్స్ చేయాల్సి వస్తుందా? మీరు
17: ఫోర్స్ చేయట్లేదు సార్. అంటే మా కోసం సాయిరామ్ వాళ్ళు ఎక్కడి నుంచో 150 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి మా కోసం ఇంత తాభిప్రాయపడుతున్నారు కదా, మన గ్రామం కోసం మనం అభివృద్ధి చేసుకోలేమా అనే తపన మాలో ఏర్పడింది సాయిరామ్. అందుమూలన మేము ప్రతి గడపకి 5 తలో 5 10 అడిగితే ఇంకా ఉన్నవాళ్లు అంతకు మించి ఇస్తున్నారు కానీ ఇవ్వము అనే ప్రశ్న ఎవరు వేయట్లేదు సార్.
14: చాలా బాగుందండి, వాళ్ళు మాట్లాడడం చాలా ఆనందదగిన విషయం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు నీటి ప్యాకెట్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ ఆడవాళ్ళకి చాలా దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చి శ్రమ తగ్గింది, తర్వాత దానివల్ల సమయం కూడా ఆదా అయింది. ఈ ఆదా అయిన సమయాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుని మారుతున్నారని దాన్ని ఎవరు చెప్పగలరా?
18: సాయిరామ్ సార్
14: చెప్పండి. చెప్పండి
18: సాయిరామ్ సార్. ఆడవాళ్ళు ఏంటంటే ఒక రోజు మేము రథాలు పెట్టాం సైరామ్, బాకూర్ గ్రామంలో రథాలు పెట్టేటప్పుడు రథాల్లో ఏంటంటే సైరామ్ వాళ్ళని రథాలు అయిపోయిన తర్వాత సైరామ్ మీకు ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగితే సైరామ్ గతంలో కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు కూడా మళ్లీ మాకు కుట్టు మిషన్ ట్రైనింగ్ నేర్పండి సైరామ్ అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది సైరామ్. అడిగితే అప్పుడు మా మిస్సెస్ ఏంటంటే టైలరింగ్ వచ్చిన కారణంగా ఆవిడని తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సైరామ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. దానివల్ల ఒకరోజు వెళ్ళి చేసి వస్తే టైం సరిపోవట్లేదని చెప్పి అక్కడే వారం రోజులు ఉండిపోయి.
14: మీ మిస్సెస్ అక్కడ ఉండిపోయేవారా?
18: అవును సైరామ్, మా మిస్సెస్ నేను కూడా ఆవిడతో పాటు ఉండిపోయి వారం రోజులు అక్కడ ఉండి వాళ్ళకి ట్రైనింగ్ నేర్పి వచ్చినంత వరకు వాళ్ళకి విద్య వచ్చినంత వరకు పట్టుకుని అక్కడే ఏ 10 గ్రామాలు అయితే 10 గ్రామాలు ఆడవాళ్ళు పిల్లలందరూ వచ్చి నేర్చుకుంటారు సైరామ్. మాకు కూడా ఎంత తృప్తి అనిపించేది. వాళ్ళు రావడం కూడా 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుని వస్తున్నారు సార్, అది 1-2 కాదు. వాళ్ళు ఆడపిల్లలు కొండలెక్కి కొండలు దిక్కుని మేము ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నామో ఆ ఊర్లో 10 కిలోమీటర్ల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు సార్.
14: బానే ఉంది, వీళ్ళు నేర్చుకుంటున్నారు, దానివల్ల మళ్ళీ వాళ్ళు కుటుంబిషన్ మీద పనిచేసి ఏమైనా సంపాదించుకుంటున్నారా?
18: అవును సార్, దాని మీద కుటుంబిషన్ మీద పనిచేసి డబ్బులు సంపాదించుకుని ఆ గ్రామాలకు వెళ్లి ఆ చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కాకుండా ఇతరుల బట్టలు కూడా కుట్టి ఆ డబ్బులు ఆదా చేసుకుంటున్నారు సైరామ్.
14: ఇది బానే ఉంది, కానీ వాళ్ళు సొంతంగా కుట్టు మిషన్ పెట్టుకోవడం ఏమైనా జరిగిందా? మీరు వాళ్ళకి ఏమైనా సాయం చేశారు? అట్టుంటే
19: సైరామ్ అండి, ఇది కుట్టు మిషన్ ట్రైనింగ్ 2 సంవత్సరాల కిందట మొదలు పెట్టామండి. ఈ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళకి వైజాగ్ నుంచి ట్రైనర్స్ ని తీసుకెళ్లి ఈ గిరిజనులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గ్రామానికి 2 చొప్పున లేడీస్ ని సెలెక్ట్ చేసేవాళ్ళు.
14: అంటే వాళ్ళ ప్రాంతంలో చేశారు?
19: వాళ్ళ ప్రాంతంలోనే ఒక విలేజ్ కి 2 చొప్పున లేడీస్ ని సెలెక్ట్ చేసి ఒక 10 గ్రామాలు 15 గ్రామాలు తీసుకుని అందరికి ఒక చోట పెట్టి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ మిషన్స్ నేర్చుకుని వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా జాకెట్లు కుట్టించుకోవాలని ఏదైనా వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి కుట్టించుకోవడం, 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకోవడం, అట్లాగే వీళ్ళంతా కూడా సంతలకు ఆ మిషన్ పట్టుకెళ్లి వారానికి కూడా సంత జరుగుద్దండి. ఆ సంతల్లో కూడా ఆ మిషన్స్ రోజు జాకెట్లు అవి వస్తే చుట్టుపక్కల అవన్నీ కుట్టడం, ఆ డబ్బులు పోగు చేసుకునండి. ఆ డబ్బులతో ఆ గిరిజన అమ్మాయి పుట్టపర్తి సేవకు వచ్చేదండి. సేవకు రావడమే కాకుండా ఆ పక్కన తోటి వారు కూడా ఒక మనిషిని ఆవిడ డబ్బులు పెట్టి తీసుకొచ్చేదండి.
14: దేనికి?
19: సేవకి, పుట్టపర్తి సేవకి.
14: కేవలం
19: అంతే అండి. మేము ఆ గ్రామాల్లోకి వెళ్ళేవారు, ఆడవాళ్ళందరూ కూడా మా కాలికి దండం పెడుతున్నారు. ఏంటి సార్ మా కాలికి దండం పెడతారు, మీరు స్వామికి దండం పెట్టండి, ఆయన మీకు చేస్తున్నారు అంటే సరే అది కాదు సార్, మా ఆయనందరూ తాగేసి ఫుల్ గా మమ్మల్ని కొట్టేవారు, వాళ్ళు పుట్టపర్తి వెళ్ళడం వల్ల మద్యం నాన్ వెజ్ ఇవన్నీ వదిలేశారండి, సాయంత్రం భజనలు చేసుకుంటున్నారండి అంతా కూడా పొలం పనులు చేసుకుంటూ అంటూ ఆ లేడీ ఒక మాట అంది, చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ఇంకా తాగుతున్నారండి, వాళ్ళు కూడా మేము అందరూ చందాలు వేసుకున్నామండి, వీళ్ళందరినీ కూడా పుట్టపర్తి స్వామి దర్శనానికి తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా మారుతారండి.
14: చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళ గిరిజనులో సహానుభూతి అనే భావం కూడా వచ్చింది. మనం బాగుపడమే కాదు పొరుగు వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆడవాళ్ళు
19: చాలా
14: సంతోషం. కానీ సామాన్యంగా స్త్రీలకు ఏంటంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇంత మునుపు వాళ్ళకి టైం ఉండేది కాదు, ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు, వాళ్ళ విద్య వాటి విషయంలో వాళ్ళు ఏమైనా శ్రద్ధ పడుతున్నారు?
17: సార్ నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను.
14: చెప్పండి.
17: ఇక్కడ ఏమైందంటే ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ కూడా చుట్టుపక్కల చాలా దూరాలు వెళ్లి వాటర్ తీసుకొచ్చేవారండి. ఇప్పుడు అటువంటి శ్రమ పడాల్సిన పని లేదు. మొత్తం అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఉదయాన్నే నీట్గా చక్కగా తయారు చేసి స్కూళ్ళకి పంపించి వాళ్ళందరినీ కూడా అక్కడ స్కూల్లో మాస్టర్ వస్తున్నాడా లేదా చూస్తున్నారండి. మాస్టర్ రావడమే కాదు, ఒకవేళ రాకపోతే మాస్టర్ని అడుగుతున్నారు ఎందుకు రావట్లేదు ఏం చేస్తున్నారని. అయిపోయిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే ఈ పరిణామం చాలా బాగుంది, వీళ్ళకి బాలక ట్రైనింగ్ పెడతాం, పిల్లలకి నేర్పిద్దాం అని అనుకున్నామండి. అనుకున్న తర్వాత పిల్లలందరినీ కూడా సుమారుగా 70 గ్రామాల్లో బాల వికాస్ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందండి. ఆ బాల వికాస్ కార్యక్రమం ఊరికి 2 సెంటర్లు పెట్టాం.
14: ఊరికి 2 అంటే చాలా మంచి విషయం, కానీ ఒక్కొక్క గ్రామంలో అంతమంది పిల్లలు ఉంటారు, ఒక క్లాస్కి ఎంతమంది ఉంటారు?
16: ఒక ఒక సెంటర్ లో 20 నుంచి 25 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు ట్రైన్.
14: చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి గణేష్ గారు, వీళ్ళకి మీరు ఇక్కడ బాల వికాస్ టీచర్లు ఉండాలి కదా, వాళ్ళకి ట్రైనింగ్ అది ఎలాగా?
19: సరమండి, వాళ్ళ గ్రామాల్లో ఆడపిల్లల్ని సెలెక్ట్ చేయడం, ఆ ఊర్లో కోడళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వైజాగ్ నుంచి ట్రైనర్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఒక రోజంతా కూడా ఒక 15 గ్రామాల వాళ్ళందరూ ఒకరు కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సీడీలు, మెమరీ కార్డులు, బాల వికాస్ మెటీరియల్, భజనవల పుస్తకాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో బాల వికాస్ చెప్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా బాల వికాస్ చెప్తున్నారండి. అట్లాగే మీకు ఇంకో విషయం తెలుసండి, స్కూల్ కూడా వెళ్లలేని పిల్లలు ఇవాళ రాని వాళ్ళు స్వామి సాయి గాయత్రి మంత్రం చెప్తున్నారు, భజనలు చేస్తున్నారు, స్వామి మంత్రాలు ఎన్నో చెప్తున్నారండి, అద్భుతంగా చేస్తున్నారండి.
14: చాలా సంతోషం అండి. ఇప్పుడు మనం ఈ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు వ్యక్తిగతం సామూహికంగా వెళ్ళ ఏమైనా మార్పు వచ్చిందని కూడా చూడాలి.
15: అంటే సైరం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
14: చెప్పండి గారు.
15: సామూహికంగా అంటే వాళ్ళ గ్రామాల్లో ఒకప్పుడు ఏంటంటే సైరం గ్రామంకి గ్రామంకి అసలు పడేది కాదు సైరం, కొట్టుకుని మందు తాగి ఉండటం వల్ల చంపుకునే వరకు కూడా ఉండేవారు సైరం. అటువంటిది ఈ రోజు ఆ గ్రామంలో ఎవరికైనా సరే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే అందరూ కూడా వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో అవసరం వాళ్ళు అందరూ ఊళ్ళో గ్రామస్తులు అందరూ కలిసి తీర్చడం అలా విధంగా చేసుకుంటున్నారు సైరం. అలాగే వాళ్లతో పాటు పక్క గ్రామంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఈ గ్రామంలో వాళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తా వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటున్నారు సైరం. అలాగే
14: సంతోషం అండి. ఇప్పుడు మనం ఈ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు వ్యక్తిగతం సామూహికంగా వెళ్ళ ఏమైనా మార్పు వచ్చిందని కూడా చూడాలి.
15: అంటే సైరం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
14: చెప్పండి గారు.
15: సామూహికంగా అంటే

0: వాళ్ళు ఈ గ్రామంలో వాళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తా, వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటున్నారు సైరామ్. అలాగే ఊర్లో ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ప్రతి ఇంటి నుంచి సైరామ్ కొద్దిగా ప్రతి ఇంటింటి నుంచి ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఇంట్లో కొద్దిగా బియ్యం కొద్దిగా పప్పులు అలాగే
1: నారాయణ సేవ కోసం
0: నారాయణ సేవ కూడా పెట్టుకుంటున్నారు సైరామ్. తెచ్చుకుని మొత్తం అంతా కలిసి నారాయణ సేవ చేసుకుంటా కలిసిమెలిసి ఉంటున్నారు సైరామ్. అలాగే దాంతోపాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కలిసి పల్లకి సేవ, స్వామి పల్లకి సేవ చేసుకుంటా భజనలు కూడా ఒక గ్రామంలో పక్క ఊర్లో కూడా వెళ్లి భజనలు చేసుకుంటా స్వామి మానవ సేవ మాధవ సేవ అన్న కాకుండా యూనిటీ మొత్తం అంతా కూడా లవ్ వాళ్ళ సార్
1: మానవ సేవ కూడా ఉంది కదా ఇందులో మానవ సేవ మాధవ సేవ స్వామి ఎప్పుడో చెప్పారు
0: ఆయన కూడా చేస్తున్నారు సార్.
2: ఉదాహరణ చెప్తాను సార్, ఆ గ్రామంలో ఒక అతను మాకూర్ అనే గ్రామం సైరం రాకున్న గ్రామంలో ఒక అతను ఆటో కొనుక్కుందామని ఎన్నో రోజులు పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఆటో కొనుక్కోలేక బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. బ్యాంకు రేట్ అంటే రేపురా అనుకుంటే అలాగా
3: అప్పుడు ఒకరోజు స్వామికి గట్టిగా ప్రేయర్ చేసుకుని, స్వామి ఈ రోజు నాకు ఎలాగైనా నాకు ఆటో కొనాలి సైరామ్, నాకు ఎలాగైనా బ్యాంకులు ఇప్పించని చెప్పి ఆయన ఇంట్లో ప్రార్థన గట్టిగా చేసుకుని ఆ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్లిన వెంటనే బ్యాంక్ మేనేజర్ అతని దగ్గరికి పిలిచి సైరామ్ మీరు రెండని చెప్పి పిలిచి, అప్పుడు అతను ఏంటంటే వెంటనే లోన్ శాంక్షన్ చేయడం జరిగింది సైరామ్. లోన్ శాంక్షన్ చేశాడు, వెంటనే లోన్ శాంక్షన్ చేస్తే ఆయన ఎంతో ఆనందపడి ఇది కేవలం నాకు స్వామి వల్ల అయ్యిందని చెప్పి ఆయన మనసులో ఎంతో గట్టిగా పెట్టుకుని సైరామ్ ఈ రోజు నుంచి గర్భిణీస్త్రీలు గానీ ఎవరికైనా ఆప్తులు ఉంటే గానీ నెక్స్ట్ వికలాంగులకు గానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి గానీ ఫ్రీగా నా ఆటోలో నిత్యం వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి మనసులో అనుకున్నారు సైరామ్.
1: నియమం పెట్టుకున్నాడు,
3: నియమం పెట్టుకుని రెగ్యులర్ గానీ గర్భిణీస్త్రీలకు గానీ అందరినీ కూడా హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు సైరామ్.
1: ఉచితంగా తీసుకొచ్చి
3: ఉదాహరణగా ఒకటేంటంటే ఒక రోజు ఏం జరిగిందంటే సైరామ్, ఆ గ్రామంలో అర్ధరాత్రి ఒక అతనికి పాము కాటేసింది. పాము కాటేసిన వెంటనే ఆయన ఎంతో ఆ గ్రామం 12 కిలోమీటర్లు నడుచుకుని ఆటో ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ తాలూకు చుట్టాలు వచ్చిన తర్వాత సైరామ్ ఇలా మా వాళ్ళకి ఫామ్ కట్టేసింది, మీరు అర్జెంట్ గా ఆటో వేసుకుని రావాలంటే అప్పటికప్పుడు ఆ అర్ధరాత్రి అప్పుడు ఆటో వేసుకుని ఆ గ్రామానికి వెళ్లి ఆయన తీసుకుని అక్కడి నుంచి 50 కిలోమీటర్లు పాడేరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఆ రోజు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇంకొక అరగంట గానీ తను లేట్ అయితే విషమంతా శరీరానికి ఎక్కేసి ఈయన చనిపోతారని చెప్పి డాక్టర్ గా ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఎంతో ఆనందపడి ఆ రోజు చాలా స్పూర్తి చేసుకున్న ఈ రకంగా అతనే కాదు సైరామ్, మిగతా ఎంతో మంది ఆటో వాళ్ళు కూడా ఇది ఆలకించి ఇలాగ మేమే చేయాలని చెప్పి తపనతో ఈ రోజు ఆ గిరిజన గ్రామాల్లో ఇంటింట అందరూ కూడా సేవా కార్యక్రమం చేసుకుంటున్నారు సైరామ్.
1: బాగుంది, ఒక మనిషిని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఈ సేవా కార్యక్రమం రావడం అనేది చాలా మంచి విషయం అండి
3: సైరామ్. అదే రకంగా నేను కూడా ఇదే రకంగా వచ్చాను సైరామ్. ఒకరోజు గణేష్ సైరామ్ నన్ను ఒక వాటర్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ తీసుకెళ్లారు. చూసిన తర్వాత నాకు ఎంతో నచ్చింది. నచ్చిన తర్వాత గణేష్ సైరామ్ అడిగాను, నేను కూడా ఏదైనా సేవ ఉంటే చెప్పి చేస్తానని. అయితే నాకు డ్రైవింగ్ వచ్చి సైరామ్, నేను డ్రైవింగ్ వచ్చి కాబట్టి గణేష్ సైరామ్ వాళ్ళ దగ్గర అందరూ డబ్బులు వేసుకుని ఒక 1000 వ్యాన్ కొనుక్కున్నారు. ఆ వ్యాన్ లో ట్యాంకులు పైపులు పంపింగ్ సామాన్లు కింద నుంచి పట్టుకెళ్లి పైకి పట్టుకెళ్లాలి, డ్రైవింగ్ చేసుకుని పట్టుకెళ్లాలి. పట్టుకెళ్ళి వస్తే నేను శనివారం ఆదివారం గణేష్ సైరామ్ ఏంటంటే శనివారం ఆదివారం వెళ్లి కింద నుంచి పట్టుకెళ్లి ఆ గ్రామం ఏ గ్రామానికి అవసరమో ఆ గ్రామానికి కూడా పైపులు ట్యాంకులు నింపి అవసరమైతే ఒక 1 రోజు అక్కడే ఉండిపోయి కూడా అక్కడి నుంచి ట్యాంకులు పైపులు దించడం జరిగింది సైరామ్. దానివల్ల మాకు ఎంతో తృప్తి అనిపించింది. నేను ఏంటంటే స్వామి ప్రేయర్ చేస్తున్నాం, ఆ అక్కడ గిరిజన గ్రామాల వ్యవస్థలు గిరిజన గుర్రాలకి డ్రైవింగ్ నేర్పాలని ఎంతో డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఉచితంగా డ్రైవింగ్ నేర్పాలని స్వామిని ప్రార్థన చేస్తున్నాం సైరామ్.
1: చాలా బాగుందండి, మీ సంకల్పానికి స్వామి ఆశీస్సులు తోడాలని కోరుకుందాం. ఇలా గణేష్ గారు మీరు చెప్పబోతున్నారు,
4: రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ చాలా మంది గిరిజనులు పుట్టపడుతూ వచ్చాక వాళ్ళ గ్రామాలకు వెళ్లి భక్తి కూడా లేదండి వాళ్ళు, ఇవాళ ఇంట్లో స్వామి ముందు దీపం పెట్టుకోవడం భజనలు చేయడం అట్లాగే ఊరంతా కలిసి సత్యసాయి కుటీరాలు మందిరాలు కట్టుకున్నారండి. చాలా గ్రామాల్లో
1: ఎన్ని గ్రామాల్లో
4: ఒక 70 గ్రామాల్లో సత్యసాయి కుటీరాలు కట్టుకున్నారు. ఆ గ్రామాల్లో రోజుకి 2 కుటుంబాలు పొద్దున సాయంత్రం డ్యూటీ వేసుకుని అక్కడ ఉన్న వాకిలంతా శుభ్రం చేయడం. సరే శుభ్రం అంటే ఒక మాట చెప్తానండి, పుట్టపట్టు వచ్చి ఎంత ఈ నీట్నెస్ ఈ డిసిప్లిన్ చూసి వాళ్ళ గ్రామాలకి వెళ్లి వాళ్ళంతా ఏం చేశారంటే ఊళ్ళో డ్రైనేజీలు తవ్వుకున్నారండి. అట్లాగే పారిశుభ్రం మొత్తం అంతా నీట్ గా చేసుకుని పుట్టపర్తులో ఎంత నీట్ గా ఉంటుందో ప్రశాంతిని అలాగంత ఊరంతా అంత నీట్ గా చేసుకుని అట్లాగే మన ఇచ్చిన సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం అండి, స్వామి ఇచ్చిన వాటర్ని రోజు పొద్దున్న ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ దండం పెట్టుకుని దీపం పెట్టి నీళ్లు పట్టుకుంటున్నారండి.
1: అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి
4: చాలా అసలు ఉజ్జు

0: జబ్బులే లేవండి ఆ గ్రామంలో. ఇవాళంతా కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్నారండి. అట్లాగే ఇంటింట భజనలు చెయ్యడం, స్వామి వైభవాన్ని వ్యాప్తి చెందారండి. పల్లకీ వస్తాలు, గ్రామ గ్రామాల్లో పల్లకీలు, చుట్టుపక్కల మామూలుగా స్వామి వైభవం నడిపిస్తున్నారండి. ఇందులో స్వామి వైభవం అంటే ఒక గొప్పతనం చెప్తానండి మీకంతా కూడా. ఇవాళ పుట్టపర్తికి సేవ గాని దర్శనానికి గాని కొన్ని వేలల్లో మందులు రెడీగా ఉన్నారండి రావడానికి, స్వామి దర్శనం చేసుకోవడానికి. అట్లాగే సైరామ్, ఇదంతా కూడా స్వామి చెప్పిన మాట, నేను చూసుకుంటాను మీరు వెళ్లి ప్రారంభించండి అన్న ఒక మాటకే స్వామి ఇవన్నీ జరిపించుకుంటున్నారండి. సైరామ్
1: చాలా సంతోషం అండి. మీరు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత స్వామి చెప్పిన అన్ని కూడా అక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. లవ్ ఆల్ కనిపిస్తోంది, ప్రేమించని సందని ప్రేమించమన్నది కనిపిస్తోంది, సేవ చేయడం కనిపిస్తోంది, పరులకు సాయం చేయడానికి ఇంకో పొరుగ్రామర్ కూడా వెళ్ళి సాయం చేయడానికి కనిపిస్తోంది, యూనిటీ కనిపిస్తోంది. అక్కడ అహింసా మార్గంలో వాళ్ళు మందు మునుపు ఒకళ్ళు కొట్టుకునేవాళ్ళు అవన్నీ మానేసి ప్రేమగా కలిసి మెలడం కనిపిస్తోంది. ఇంత చక్కటి మార్పు గిరిజన గ్రామాల్లో రావడమే కాకుండా ఈ మీరు చేసిన ప్రాజెక్టులు చేసిన 276 గ్రామాల్లో నా గిరిజన ప్రాంతంలో భగవాన్ శ్రీ సాయిబాబా వారి నామం మారు మోగుతోందని చెప్పొచ్చు. సాయిరాం
2: సాయిరాం
3: సాయిరాం.
4: మానవ సేవే మాధవ సేవ కార్యక్రమంలో సేవ ప్రాముఖ్యత గురించి, సేవా కార్యక్రమాల్లో అనుభవాల గురించి శ్రీయుతులు గణేష్, ప్రతాప్, కొండబాబు, గణనాయకరెడ్డి, రాజ్ కుమార్లతో సంభాషణ విన్నారు. పరిచయకర్త శ్రీ వసంత భానుగారు. దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి 3 సోపానాలు ఇప్పుడు విందాం. సమర్పణ శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ రేడియో సాయి బృందం.
5: సాయిరాం రమేష్.
6: సాయిరాం సాయిరాం. రారా సురేష్.
5: ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
6: సదాశివం గారని లోగడ మా ఇంటి ప్రక్కనే ఉండేవారు, నీకు తెలుసుగా.
5: ఆ ఎందుకు తెలియదు. ఆయన ఎప్పుడు మటమటలాడే మొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని ఆయనను సదాశివం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.
6: ఆయనేగా? హా, ముమ్మూర్తులా ఆయనే. ఆయన పొద్దున్నే ఫోన్ చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, రాగలవా అని అడిగారు.
5: వస్తానని మాటిచ్చావా?
6: ఇచ్చాను గనకే కదా నిన్ను తోడుగా తీసుకువెళదామని నీకు ఫోన్ చేశాను.
5: ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చుగా, చాలా అర్జెంటు పనుందని చెప్పి రమ్మనటం ఎందుకు?
6: ఆయన అర్జెంటుగా వచ్చి కలవమన్నాడు కనుక అర్జెంటు పని అని చెప్పాను. పైగా ఆయన రమ్మన్నారని చెబితే నువ్వు రావని నాకు తెలుసులే, అందుకనే చెప్పలేదురా.
5: చాలా కరెక్ట్ గా చెప్పావు. పైగా ఆయన రమ్మన్నది నిన్ను, మధ్యలో నేనెందుకు? ఆ సంగతి అటుంచు, ఆయనకు భగవంతుడు అంటే నమ్మకం అంతంత మాత్రం. ఊసిపోక గుళ్ళు గోపురాలంటూ తీర్థయాత్రలంటూ తిరుగుతూ ఉంటాడు. పైగా అన్ని తీర్థయాత్రలు చేశాను, ఇన్ని తీర్థయాత్రలు చేశానంటూ మెడనిండా రుద్రాక్షమాలతో, నొసట విభూతి రేఖలతో ఆ ఫోజొకటి.
6: ఒరే, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం కరెక్టే, కాని ఆయన రమ్మని ఫోన్ చేశాడు కదా. ఈ మధ్యకాలంలో ఏమన్నా మారాడేమో. బాబావారి పుస్తకాలేమన్నా చదివి బాబావారంటే సదభిప్రాయానికి వచ్చాడేమో అందుకని.
5: ఆహాహా, ఏం గొప్ప ఆలోచనరా. నీలాగా ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచించడం నాకు చేత కాదులే. ఆ ఫోజులు రాయడు మారతాడు అనుకోవటం మూర్ఖత్వం రా.
6: అలా ఎందుకు అనుకోవాలరా? మారతాడేమో అన్న భావంతో వెళ్లొచ్చుగా.
5: ఇదే చెరువులో గేదెను పెట్టి కొమ్ములు బేరమాటం అంటే. ఒరే రమేష్, ఎవరు అలా మారర్రా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోవలసిందే.
6: మామూలు విషయాల్లో అది నిజం కావచ్చు, కాని భగవంతుడి విషయంలో మాత్రం ఆ సామెత వర్తించదు. బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు కరంజియా స్వామి మీద ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ ఎన్నో ఏళ్ల తరబడి తన పత్రికలో వ్యాసాలు రాశాడు. బాబావారిని పరీక్షించుదామని వచ్చి బాబావారి దివ్యత్వం పట్ల సమ్మోహితుడై వారికి పాదాక్రాంతుడవటమే కాకుండా గాడ్ లివ్స్ ఇన్ ఇండియా అన్న పుస్తకాన్ని కూడా రాశారు. అందువల్ల ఇది బాబావారు మనకిచ్చిన సేవగా భావించి మన పాత్ర మనం నిర్వహించుదానరా.
5: బాబావారు మనకిచ్చిన సేవ అంటూ ప్రయోగించావుగా బ్రహ్మాస్త్రాన్ని, ఇంకా చేసేదేముంది? బాబావారి పాద పద్మాలకు ప్రణమిల్లి
0: జయ జయ సాయి నమో జయ శుభదాయి నమో
5: అని మనస్ఫూర్తిగా పాడుకుంటూ ముందుకు సాగటమే.
6: హరే సురేష్, నువ్వు ఇలా మాటలు పాటలతో నీ ఆమోదాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు పారవస్యంతో

0: అని ఎలుగెత్తి పాడుకోవాలనిపిస్తోందిరా.
1: పాడుకోవచ్చు. ఆ సదాశివం గారి ఎపిసోడ్ ముగింపును బట్టి మన పాటల సరళిని నిర్ణయిద్దాంలేరా.
0: ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. మరి బయలుదేరదామా?
1: ఇంకా ఆలస్యం ఎందుకు? పద సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి జై.
0: నమస్కారం సదాశివం మావయ్య గారు.
2: నమస్కారం నమస్కారం. అదేంటో రమేష్, ఆ మధ్య మార్కెట్ లో కలిసినప్పుడు సాయిరాం మావయ్య గారు అంటూ పలకరించావు, ఇప్పుడు ఈ నమస్కారాలు ఏమిటి?
0: చెప్తాను అంకుల్, ముందుగా మా మిత్రుడిని పరిచయం చేస్తాను.
2: ఇతని పేరు సురేష్ కదూ. చిన్నప్పటి నుంచి మీరిద్దరూ జంట కవుల్లా కలిసి తిరుగుతూ ఉండేవారు కదా. మీ స్నేహం ఇలా కొనసాగుతూ ఉండడం చాలా గొప్ప విషయం. ఇంతకీ మనం ఎక్కడున్నాం?
1: సాయిరాం దగ్గర అండి.
2: గుర్తొచ్చింది. అప్పుడు మార్కెట్ లో కలిసినప్పుడు సాయిరాం మావయ్య గారు అంటూ నోరారా పిలిచిన వాడివి, ఇప్పుడు నమస్కారాలకు వచ్చావేంటి?
0: ఆ రోజు మార్కెట్ లో మిమ్మల్ని సాయిరాం అంటూ పలకరించడం నీకంత ఇష్టంగా లేనట్లుగా, కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా అనిపించారు అందుకని.
1: పైగా మీరు రమేష్ వాళ్ళ ఇంటి పక్కనున్న రోజుల్లో ఒకసారి మేము నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా పాటలు మేళతాళాలతో తెల్లవారుజామున చుట్టుపక్కల వాళ్ళ నిద్రపాడు చేసే అధికారాన్ని మీకెవరిచ్చారు అని మమ్మల్ని నిలదీశారు కూడా.
2: అబ్బో, అన్నీ గుర్తున్నాయే మీకు.
0: అవునంకుల్, సర్వదేవతాతీత స్వరూపులైన బాబావారేమో త్రికరణ శుద్ధిగా మనస్సులో రూపతత్వాలను ఊహించుకుంటూ నోటితో నామం పాడుతూ చేతులతో తాళం వేస్తూ పరవశించి ఆనందమునుభవిస్తూ అందరూ సామూహికంగా సంకీర్తనము చేసినప్పుడు ఉద్భవించే దివ్యశక్తి తరంగాలు పరిసరాలయందు వ్యాపించి వాతావరణంలోని కాలుష్యాన్ని శుభ్రం చేసి పవిత్రత సాత్వికతలతో నింపుతాయని చెబుతూ ఉంటే మీరేమో అందుకు భిన్నంగా మాట్లాడటం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందువల్ల అది మా మనస్సుల్లో నాటుకుపోయింది.
2: అవును, మీరంటున్నది నిజమే. ఆ సంఘటనని తలుచుకుంటే ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానా అని బాధేస్తుంది.
1: పోనీలేండి సాయిరాం, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు?
2: అలాని కాదు సురేష్, సమాజ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అప్పట్లో దేవుడు లేడనటం ఓ ఫ్యాషన్. అలా అన్నవాళ్లం చాలా ఫార్వర్డ్ వ్యూస్ ఉన్నవాళ్లం అనుకుంటూ కాలం ఎగరేసుకు తిరిగేవాళ్లం.
0: అవునండి, మా గోపాలమ్మావయ్య కూడా అదే పద్ధతిలో ఉండేవాడు. ఎప్పుడు మా ఇంటికొచ్చినా ఇష్టాగోష్ఠిగా మీతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు.
2: ఇప్పుడు ఎలా ఉన్నాడేమిటి మీ మావయ్య?
0: ఆయనిప్పుడు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రల్లో మునిగి తేలుతున్నాడు.
2: అవునవును, అదొక స్టేజీ. నేను అలాగే తిరిగాను. దేవుడు గుళ్లల్లోనే ఉంటాడని, గుడికెళ్లి రాగానే పుణ్యం మన అకౌంట్లో పోగుపడిపోతూ ఉంటుందని, ఎన్ని తీర్థాలలో మునిగితే అంత సద్భక్తులమని భావిస్తూ ఇతడు సద్భక్తుడు అని ఇతరులు గుర్తించి మనలను గౌరవించాలన్న తాపత్రయంతో కొంతకాలం గడిచిపోయింది. ఇది సరైన పద్ధతి కాదని విసిదమవుతోంది. అలా అని గుళ్లకి తీర్థయాత్రలకి వెళ్లకూడదని నేను అనను గాని, అందువలన కలుగుతున్న పరిపక్వత ఎంత అని ఆలోచిస్తే సమాధానం మాత్రం ఇంత ఆశావహంగా అనిపించటంలా.
1: సాయిరాం, మీరు చాలా డీప్ గా వెళ్ళిపోయారు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఆధ్యాత్మిక డైరీ రూపొందించారు. ప్రతి భక్తుడు స్వామివారు నిర్దేశించిన విధంగా నేను నా దినచర్యను పాటించగలుగుతున్నానా అని సెల్ఫ్ ఆడిట్ చేసుకునే విధంగా ఉదయం ఓంకారం సుప్రభాతంతో మొదలై రాత్రి విశ్రమించే వరకు చేయవలసిన కార్యక్రమాల పట్టికనిచ్చారు. ఇందులో ఎన్ని ఆచరించగలుగుతున్నామో టిక్ పెట్టుకోవాలి.
0: మొదట్లో ఆచరించిన ఐటమ్సే ఎక్కువగా ఉండేవి. అయితే ప్రతి ఒక్కరూ అయ్యో నేను ఇన్ని ఐటమ్స్ వదిలేస్తున్నానా అని బాధపడి క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటున్నారు.
2: అందుకనే నాకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలన్నా శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులన్నా చక్కటి అభిప్రాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టినరోజు వేడుకలప్పుడు సంస్థ భక్తులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను టీవీలో చూసి ముగ్ధుడినైనాను. నాకు మరో సంవత్సరం సర్వీస్ ఉందాయా? రిటైర్ అవ్వగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్లాన్ ఒకటి తయారు చేసుకుందామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మని కోరాను.
1: సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనటానికి మీ రిటైర్మెంట్ దాకా ఆగటం ఎందుకు సాయిరామ్?
2: అదేలాగయ్యా, ఉద్యోగంలో ఉంటూ ఈ కార్యక్రమాలను పాల్గొనటం కష్టం కదా?
0: కష్టమేముంది అంకుల్, సేవా కార్యక్రమాలు 90% శని ఆదివారాల్లోనూ సెలవు రోజుల్లోనే ఉంటాయి. భజనలు, సత్సంగాల వంటివి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లోనే ఉంటాయి. ఇక వ్యక్తిగత సాధన అంటారా, అది మన మనస్సును స్థిరం చేసుకోవటంలోనూ ప్రణాళికను రూపొందించుకోవటంలోనూ ఉంటుంది.
2: నాకు కావాల్సింది అదే. వ్యక్తిగత సాధనకు మీరేమన్నా ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తున్నారా ఏంటి?
1: సదాశివం గారు, స్వామివారు మన సాధనకు అనువుగా నవసూత్ర ప్రణాళికను, 10 కమాండ్మెంట్స్ ను ప్రసాదించారు. మేము వాటన్నిటినీ క్రోడీకరించి ముక్తికి 3 సోపానాలు అన్న ప్రణాళికను ఆచరిస్తున్నాం.
2: ఏంటి, ముక్తికి 3 సోపానాలా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి చెప్పండి, ఆ 3 సోపానాలు ఏమిటో?
0: అవి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు, మనస్సును త్రుంచు.
2: 3 సోపానాలంటే ఏదో చకచక మెట్లెక్కేయచ్చు అనుకున్నాను. చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నాయే.
1: మీరు అలా ఆలోచిస్తే కాంప్లికేటెడ్ గానే అనిపిస్తాయి సాయిరామ్, విశ్లేషిస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి.
2: అలా అంటారా? అయితే మొదటి ఐటెం ఏమిటి?
0: దేహాన్ని వంచు.
2: దేహాన్ని వంచు అంటే వ్యాయామం, అదే ఎక్సర్సైజ్ చేయమనైనా? నా ఈ 59 ఏళ్ల వయసులో ఎక్సర్సైజ్ మొదలు పెడితే ఏ నరమూ పట్టిందనుకో, మొదటికే మోసం వస్తుంది.
1: భగవాన్ బాబా వారు యోగాసనాలు, జ్యోతి ధ్యానం వంటివి బోధించిన మాట వాస్తవమే గాని, ఇక్కడ దేహాన్ని వంచు అంటే వ్యాయామం కోసం వంచమని కాదు.
2: మరి దేనికోసం?
0: సేవ కోసం వంచు అని. సేవకు పూనుకునే ముందు అహాన్ని చంపుకోవాలి. నేను ఇంత పెద్ద ఆఫీసర్నే, నాకు ఇన్ని బంగళాలు, ఇన్ని కారులు ఉన్నాయే, ఆఫీసులో ఊ అంటే ఆ అంటే సబార్డినేట్స్ వచ్చి అడుగులకు మడుగులొత్తుతారే అనేటటువంటి భావాలను ప్రక్కన పెట్టి ఇంగ్లీష్లో డౌన్ టు ఎర్త్ అంటారే, అంత సాదాసీదాగా తయారవ్వాలి.
2: ఇన్నేళ్లు జీర్ణించుకుపోయిన ఆ లక్షణాలు పోవటం అసాధ్యం.
1: అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకోవటానికేగా ఈ సాధనలన్నీ.
0: సాధనముల పనులు సమకూరు ధరలోనా అన్నారుగా సాయిరామ్.
1: ఒక్కమారు సేవామాధుర్యాన్ని చవి చూడండి. ఇంకా తరువాత ఎక్కడ దొరుకుతుంది సేవ, ఎప్పుడు దొరుకుతుందని పరితపించిపోతారు.
2: భలే మాట్లాడుతున్నారయ్యా మీరు. సేవ ఎక్కడ దొరుకుతుంది అని పరితపించిపోవటానికి ఇదేమన్నా అంగడి సరుక? ఎక్కడ పడితే అక్కడ దొరకటానికి.
1: మీరలా అంటున్నారు గాని సాయిరామ్, అంగట్లో వస్తువులు అన్ని చోట్ల దొరకవు, కాని సేవ మాత్రం దేహాన్ని వంచితే అనువనువునా దొరుకుతుంది.
2: అంగట్లో వస్తువు అన్ని చోట్ల దొరకకపోవటం ఏమిటి?
0: అది కాదు సాయిరామ్ అంకుల్, పళ్ళు పళ్ల తోటలోనే కదా, పళ్ళ మార్కెట్లోనే కదా దొరుకుతాయి. కూరగాయలు కూరగాయల మార్కెట్లోనే కదా దొరుకుతాయి. మందులు మందుల షాపులోనే దొరుకుతాయి. అలాగే కిరాణా వస్తువులు, బట్టల షాపులు, ప్రతిదానికి ప్రత్యేక షాపులుంటాయి. కాని సేవ అలా కాదండి. ఇందాక మన సురేష్ చెప్పాడే, సేవ అణువణువునా దొరుకుతుందని. అది నిజం.
2: సేవ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎలా దొరుకుతుందయ్యా?
1: దొరుకుతుంది సాయిరామ్. దేహాన్ని సేవాభాగ్యం కోసం వంచాలి. ఎలాగంటే, మీరు కూరగాయల మార్కెట్లో ఉన్నారనుకోండి. ఒక వృద్ధురాలు కూరగాయల సంచి మోయలేక ఆయాసపడుతోంది. ఆ కూరగాయల సంచిని అందుకొని ఆటోనో బస్సో ఆమె ఎలా ట్రావెల్ చేస్తుందో అక్కడి దాకా చేర్చి వాహనాన్ని ఎక్కించండి. ఎంత అద్భుతమైన సేవ, ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి.
2: బానే ఉంది. ఇంకా?
0: ఇంకా అంటే, పిల్లలు వృద్ధులు రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీ జేబులో నుంచి కర్చీఫ్ తీసి వాహనాలను ఒక్క క్షణంపాటు ఆపమని కర్చీఫ్తో సౌజ్ఞ చేస్తూ వారిని రోడ్డు దాటించండి.
1: మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు కదా సాయిరామ్, ఆఫీసులో మీ సీటుకు సంబంధించిన ఏ ఫైలు పెండింగ్ లో పెట్టకపోవటం, ఎస్ ఆర్ నో డెసిషన్ వేగంగా ఇవ్వండి, అది గొప్ప సేవే.
0: అలాగే మీ పరిధిలో ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చండి, దాహార్తుల దాహం తీర్చండి.
1: మన ఉన్నతి కోసం ఇంకొకరిపై చాడీలు చెప్పి పదవులను అధిరోహిద్దామనుకుంటే భగవంతుడు క్షమించడండి.
0: అవునంకుల్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. చవి చూశారుగా, అల్లుకుపోండి, అణువణువునా సేవాభాగ్యాన్ని పొందండి.
2: క్వైట్ అమేజింగ్. ఎంత అద్భుతంగా ఉంది మీ పరిశీలన విశ్లేషణ. మరి 2వ సోపానం ఇంద్రియాలను నిగ్రహించు అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించనైనా, లేక ఏదన్నా అంతరార్థం ఉందా?
1: అవునండి, భగవాన్ బాబావారు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. కలియుగానికి సన్యాసాశ్రమం నిషిద్ధమని. సంసారంలో ఉంటూనే తరించాలట.
2: సన్యాసాశ్రమం అక్కర్లేదనటం, ఇంద్రియాలను నిగ్రహించాలనటం చాలా విరుద్ధంగానూ వింతగానూ ఉంది. అలా చెప్పినా వారి భావం ఏమై ఉంటుందో?
0: ఏమై ఉంటుందంటే, మన పెద్దలు తలలు బోడులైనా తలపులు బోడులవునా అని చెబుతూ ఉంటారు. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుందనుకోవటం పొరపాటు. సంసారంలో ఉంటూనే బంధాలు అనుబంధాలు పెంచుకోకుండా నిమిత్తమాత్రంగా ఉండడం అలవరుచుకోవాలని చెప్పకయే చెప్పడం అన్నమాట ఈ సూచన.
2: మరి ఇంద్రియాలను నిగ్రహించడం ఎలాగయ్యా?
1: ఎలాగంటే హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ.
2: ఏంటి హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అంటే?
0: ఆలోచనలు ఎప్పుడూ భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉండాలి, చేతులు సమాజ సేవలో పునీతమవ్వాలి.
2: ఆలోచనలెప్పుడు భగవంతుడి మీద కేంద్రీకృతమవ్వాలంటే మరి ఆఫీసు పని మాట ఏమిటి?
1: ఆఫీసు పని మానేసి దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చోమని కాదు సాయిరాం, ప్రతి పని భగవత్కార్యంగా భావించటం. తరువాత ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులను భగవంతుడు ఆమోదిస్తాడా అని ఆలోచించి ముందుకు సాగుతుంటే తప్పకుండా ధర్మబద్ధమైన కార్యక్రమాలనే చేస్తారు.
0: అలాగే ఇందాక చెప్పుకున్నట్లు సమాజ సేవలో పాల్గొని మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి.
2: అంతవరకు బాగానే ఉందయ్యా, ఆచరించి తీరాల్సిన విషయాలే. మరి ఇంద్రియ నిగ్రహం మాట ఏమిటి?
1: ఇంద్రియ నిగ్రహం అనగానే మన భావాలు ఎటో పోతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుగా సాయిరాం.
2: తెలుసు.
0: అయితే వాటన్నింటినీ నియంత్రించడంలోనే ఉన్నది మన ఉన్నతి.
2: అదే ఎలా అని?
1: ఉదాహరణకి నోరు తీసుకోండి, అది చేసే పనులు రెండు. ఒకటి ఆహారం స్వీకరించడం, రెండోది భావ ప్రకటన అంటే మాట్లాడడం అండి.
0: తినటానికి భగవంతుడు నోరిచ్చాడు కదా అని అవసరాన్ని మించి తింటే హానికరంగా మారుతుంది. అలాగే దేహానికి హాని కలిగించే మత్తు పదార్థాల సేవనం, ధూమపానం వంటి వాటి వల్ల ఎందరో మరణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు.
1: అందువల్ల తిండి పట్ల నియంత్రణ ప్రదర్శిస్తే చక్కని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
2: అందుకనే కదా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
0: అవును సాయిరాం. అలాగే భగవంతుడు మనకు ప్రసాదించిన మరో వరం మాట్లాడే శక్తి. ఏ జీవరాశికి లభించని అపురూప శక్తి భావ ప్రకటన. దానిని సద్వినియోగపరుచుకుంటే ఎన్నో సత్ఫలితాలనిస్తుంది.
1: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత మన వాక్పటిమను సద్వినియోగపరచుకోమని సూచిస్తుంది.
0: అలాగే నోరా వీపుకు తేకే అన్న సామెత మనం నియంత్రణ లేకుండా మాట్లాడితే ఘర్షణలు కొట్లాటలు జరిగి చివరికి గాయాలు పాలు కావలసి వస్తుందని సూచిస్తోంది. ఒక్కొక్కసారి ఇది హత్యలకు కూడా దారితీయవచ్చు.
1: అవునండి, సమాజాన్ని ఉద్ధరించడానికైనా పతనావస్థకు చేర్చడానికైనా వాక్కే ప్రధానం. అందువల్ల వాక్ నియంత్రణ సమాజ శ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తిగత శ్రేయస్సు దృష్ట్యా ఎంత అవసరమో ఆలోచించండి.
2: బావుంది బావుంది. అపూర్వ సహోదరుల ఏ పాయింట్ తీసుకున్నా అనర్గళంగా చర్చించి చక్కని పాయింట్కు డ్రైవ్ చేస్తున్నారయ్యా.
0: మేము డ్రైవ్ చేస్తున్నదేముంది అంకుల్? చెడు కనకు, చెడు వినకు, చెడు అనకు అంటూ దానిని మూడు కోతుల కథగా ఎప్పుడో చెప్పారు కదా మన పెద్దలు. ఇది జ్ఞానేంద్రియాల నియంత్రణను సూచించేదే కదా.
2: అవునవును, ఆ కథను చాలాసార్లు విన్నాను గాని ఈ ఇంద్రియాల నిగ్రహం అన్న యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఇలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తుంటే ఆ కథలో ఎంత అంతరార్థం దాగి ఉన్నదో అర్థమవుతోంది.
1: అందుకనే సంసార సాగరంలో ఈదులాడుతూ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలి అన్నదానికి కంటిగుడ్డుకు కాటుక అంటనట్లు, నాలుకకు జిడ్డు అంటనట్లు, పళ్ళ మధ్య నాలుక మసులుతున్నట్లు జాగ్రత్తగా ఉండాలన్నది బాబావారి ఉవాచ.
2: సరేనయ్యా, జ్ఞానేంద్రియాల నియంత్రణ గురించి ఒక అవగాహన కలిగింది. మరి కర్మేంద్రియాల మాట ఏమిటి?
0: కర్మేంద్రియాల పనే పనిచేయటం. సపోజ్ చేతులున్నాయి, ఇల్లు కట్టాలన్నా పడగొట్టాలన్నా చేతులు పనిచేయాల్సిందే కదా. కనుక మనం చేతుల ద్వారా ఆచరించే కర్మలు కన్స్ట్రక్షన్ కి ఉపయోగపడుతున్నాయా లేక డిస్ట్రక్షన్ కా అని ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మంచి వైపే మొగ్గు చూపడం జరుగుతుంది.
1: అందువల్ల మన ప్రతిచర్య ధర్మబద్ధంగానూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేదిగానూ ఉండాలన్న తలంపుతో మనం కార్యక్రమాలకు పూనుకున్నామనుకోండి, ఖచ్చితంగా అవి మంచి పనులే అయి తీరుతాయి. అంటే మన విజ్ఞతతో మన కర్మేంద్రియాల కార్యక్రమాలను మనమే నియంత్రించుకోగలుగుతున్నామన్నమాట.
2: అవునవును, ఇందాకనే అనుకున్నాం కదా, ఏ కార్యక్రమమైనా సరే మనం చేసే పని భగవంతుడు మెచ్చుతాడా అనేది కొలమానంగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా చెడు కార్యక్రమాల మీద చెడు భావాల మీద నియంత్రణ ఏర్పడుతుంది.
0: అబ్బా, ఎంత సింపుల్ గా స్వీట్ గా నియంత్రణ మేడీజీ అన్నట్లుగా చెప్పారు అంకుల్. అంటే మీరు సేవా కార్యక్రమాలలో పాల్గొనటానికి అవసరమైన మూల సిద్ధాంతాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నారన్నమాట.
2: ఆగండి ఆగండి, ఆ ఆకళింపు 66% వరకే వచ్చింది.
1: అదేమిటి సాయిరాం?
2: మీరు చెప్తున్న ముక్తికి మూడు సోపానాలలో రెండేగా చర్చించుకున్నాం, అంటే 2/3గా. మిగిలిన 1/3 అంటే 34% కూడా చర్చించుకుంటే గాని నాకు పూర్తి అవగాహన కలగదు. ఇప్పటి వరకు దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు అన్నారు, ఇప్పుడేమో మనస్సును తృంచు అంటున్నారు. పెంచడం అంటే పర్వాలేదు గాని తృంచడం కాస్త బాధాకరమైన విషయం కదా.
0: ఇందులో బాధకు తావేలేదు సాయిరాం. మొక్కకు తెగులు పట్టిందనుకోండి, తెగులు పట్టిన మండనో కొమ్మనో తొలగించడంలాగా చెట్టనేమిటి, మన దేహంలో ఏదన్నా రుగ్మత ఏర్పడి మందులకు లొంగకుండా బాధ పెడుతుంటే పరిశీలించి ఓవర్ గ్రోత్ కాని మరేదన్నా అడ్డంకి గాని ఏర్పడితే ఆపరేషన్ చేసి అంటే త్రుంచివేస్తున్నారు కదా. అలాగే చెడు భావాలను త్రుంచివేయాలి.
2: మనసంటే ఏదో హార్టో లంగో కిడ్నీయో అన్నట్టు చెప్తావేమిటి? ఇది ఒక పార్ట్గా మనకి ఎక్కడా కనపడదు కదా.
1: కంటికి కనపడదు గాని మనిషి ఆలోచనలకు, దానిని అనుసరించి చేపట్టే చర్యలకు మనస్సే కదా మూలం. అందువల్లనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే మనస్సే బంధానికి మోక్షానికి కారణహేతు అవుతుంది.
2: అది సరే, నేను మళ్లీ మళ్లీ అదే విషయాన్ని అడుగుతున్నానని అనుకోవద్దు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల కలిగే పరిమాణాలను పెంచుకోవచ్చు తుంచుకోవచ్చును. ఈ కనబడిన మనస్సును, అదేనయ్యా, మనస్సు నుంచి ఉద్భవించే ఆలోచన పరంపరను తృంచటం ఎలా?
0: ఈ విషయం మీకు చక్కగా అర్థం కావటానికి భగవాన్ బాబావారు చెప్పిన ఉదాహరణ మీకు చెప్పి తీరాలి. మానవ హృదయం తాళం వంటిది, మనస్సు తాళం చెవి వంటిది. తాళం చెవిని తాళంలో పెట్టి కుడివైపుకు తిప్పితే అది తెరుచుకుంటుంది, ఎడమవైపుకు తిప్పితే తాళం పడిపోతుంది. అలాగే మనస్సును ప్రపంచం వైపుకు తిప్పితే బంధం కలుగుతుంది, దైవం వైపుకు తిప్పితే మోక్షం లభిస్తుంది. అంటే ఒకే తాళం చెవి మోక్షానికైనా బంధానికైనా కారణమన్నారు భగవాన్ బాబావారు.
2: చాలా బాగుంది. తాళం చెవిని తిప్పే నిర్ణయంపైనే మన భవిష్యత్తు, ముఖ్యంగా ఆధ్యాత్మిక భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట.
1: ఆహా, చాలా చక్కని అవగాహనకు వచ్చారు సదాశివం అంకుల్. మనలో కలిగిన భావాలను స్థిరపరచుకోవటానికి మన ఆచరణ ఎలా ఉండాలో కూడా భగవాన్ బాబావారు తమ దివ్య ఉపన్యాసాలలో చక్కగా చెప్పారు.
0: అసలు విషయం ఏమిటంటే అంకుల్, మనం మారవలసిన అవసరం గుర్తించడం. ఈ మార్పు అనేది దివ్యత్వంతో మన సహజ సంబంధాన్ని తెలుసుకోవటం అన్నమాట. మారవలసిన అవసరాన్ని గుర్తించడంతో విశ్వాసం దృఢమై వ్యతిరేక భావాలు పటాపంచలైపోతాయి, మన పనులు చైతన్యవంతమైన మార్గంలో పయనిస్తాయి.
1: ఈ దృఢతరమైన విశ్వాసం ఫలితంగానే బాబావారు అనంత అనుగ్రహంతో మనం స్వామి వైపు ఒక్క అడుగు వేస్తే తాము 10 అడుగులు వేసి వచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంటే మన చిన్న చర్య వల్ల బాబావారి అనుగ్రహానికి అర్హత సంపాదిస్తున్నామన్నమాట. ఇది మనం సాధిస్తున్న ఆధ్యాత్మిక ప్రగతి 2వ దశ.
2: నాదో చిన్న అనుమానం రమేష్.
0: అడగండి అంకుల్.
2: బాబావారు ఇప్పుడు భౌతికంగా లేరు కదా, 10 అడుగులు వేస్తే వస్తానన్నారేమిటి?
1: సదాశివం గారు, మీరు అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది.
2: అదేంటి?
0: నేను చెప్తానంకుల్. భగవాన్ బాబావారు భౌతికంగా లేరంటే ఇతరత్రా ఉన్నారన్నదేగా దానర్థం. మానవాతీత శక్తిగా ఉన్నారన్నమాట.
2: దానికి నిర్ధారణ ఏంటయ్యా సురేష్?
1: స్వామి ప్రసాదిస్తున్న అనుభూతులే. ఎంతమందికి స్వామి ప్రతిరోజు ఎన్నెన్ని అనుభూతులను ప్రసాదిస్తున్నారో ప్రచురితం అవుతూనే ఉన్నాయిగా. కొన్నిటిని ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం.
0: రాముడు కృష్ణుడు వంటి అవతారమూర్తులు తమ అవతార పరిసమాప్తి అనంతరం కూడా భక్తుల పాలిటి కొంగు బంగారమై నిలుస్తుండబట్టే కదా యుగాలు మారినా గుళ్ళు గోపురాలు కట్టుకుని పూజలు చేస్తున్నాం.
2: అవునయ్యోయ్, ఆద్యంతరహితుడైన భగవంతుడు ధర్మరక్షణ భక్తోద్ధరణ కోసం వివిధ రూపనామాలతో అవతరిస్తూ ఉంటాడన్న ఆలోచన కూడా లేకుండా అజ్ఞానంతో అనేశాను. కాలాయన మహ, కాలాతీతాయన మహ అని పూజించుకుంటూ ఉంటాం కదా, ఇంకా ఆయన లేనిదెక్కడా? ఇక మూడో దశ గురించి చెప్పండి.
1: ఉన్నట్లుండి మార్పు రావడం అంత తేలిక కాదండి. అందువల్ల మూలాల వద్దకు ప్రయాణం చేయాలి. నిజం చెప్పాలంటే యూటర్న్ తీసుకోవటం అన్నమాట.
0: అవునంకుల్, మనస్సనే సారవంతమైన తోటలో సదాలోచనలు నాటాలి. సద్గ్రంథ పఠన, సత్సాంగత్యం వంటి వాటి ద్వారా మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నీ ప్రేమపూరితం కావాలి.
1: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి మనలను ఉన్నత స్థితికి చేర్చి భగవద్ అనుగ్రహ ప్రాప్తిని కలిగిస్తాయి.
0: ఈ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రార్థనలు, భజనలు, నిస్వార్థ సేవ చేస్తూ మనస్సును తదనుగుణంగా స్తుతి చేయటం చాలా ముఖ్యం. ఇదే మన సాధనకు పరాకాష్ఠ. ఈ స్థితే మనను ఉద్ధరించేది, మోక్షానికి మార్గం సుగమం చేసేది.
2: రమేష్, సురేష్, మీరిద్దరూ ఈనాడు ఇక్కడికి రావటం పూర్తిగా భగవాన్ బాబావారి సంకల్పమే అనిపిస్తోంది. మీరు మాట్లాడిన ప్రతి మాట బాబావారు మీ ద్వారా నాకోసం పలికించినట్లు అనిపిస్తోంది. ఈనాటి నుంచే నేను మీ సూచనలు పాటిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలలో త్రికరణ శుద్ధిగా పాల్గొంటూ నా జీవితాన్ని సార్థకత చేకూర్చుకుంటాను. ఇందాక మీరు మంచి వాతావరణానికి ప్రార్థనలు, భజనలు దోహదపడతాయని చెప్పారు. ఇవన్నీ విన్నాక నాకు ముక్తికి మూడు సోపానాల కార్యక్రమాన్ని చక్కని భజనతో ఆరంభించాలన్న కోరిక కలుగుతోంది. ఒక భజనని పాడమని కోరుతున్నాను.
1: మాకు చాలా ఆనందంగా ఉంది సాయిరాం. మేము మా ఆనందాన్ని భజన రూపంలో వెల్లడి చేసుకుని సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం.
0: ముందుగా మనందరం భగవాన్ బాబావారికి కృతజ్ఞతాపూర్వకంగా జేజేలు చెప్పుకుని భజనను పాడుకుందామే. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారికి జై.

శ్రోతలంత వరకు దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును తృంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి మూడు సోపానాలు విన్నారు. సమర్పించిన వారు ఎమ్మెల్యన్ స్వామి, సత్యమూర్తి ప్రభల మరియు రాహుల్ సాగర్.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలకు సాయిరాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య అవతారోద్యమంలో భాగంగా సమస్త మానివాళిపై కురిపించిన అనుగ్రహం మాటలకు ఊహలకు అందనిది. కాని ఈనాడు మనం నిమిత్త మాత్రమైన రీతిలో స్వామి మానవాళికి అందించిన అపూర్వమైన సంపద ఏది అనే అంశంపై జరిగే చర్చాగోష్ఠిలో విని తెలుసుకుందాం. ఈ చర్చ మొదటి భాగం ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళికి అందించినటువంటి అపూర్వమైన సంపద ఏది అన్న దాని మీద చర్చ వస్తోంది. ఆ చర్చలో పాల్గొంటున్న వారు ముగ్గురు నగర ప్రముఖులు, ఇద్దరు విద్యావేత్తలు, ఒక డాక్టర్ గారు, డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు, అందరికీ సుపరిచితులై ప్రఖ్యాత కవి, గాయకుడు, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ గా వారు మన మధ్యన ఉండడం చాలా ఆనందకరమైన విషయం. వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రెండవ వారు ప్రొఫెసర్ పి సామమూర్తి గారు. సుమారు 40 సంవత్సరముల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీ చేశారు. వారు మన మధ్యన ఉన్నారు. మూడవ వారు ప్రముఖ వైద్యులు, స్వామివారి తరగతి పూర్వ విద్యార్థి డాక్టర్ సి శ్రీనివాస్. ఇప్పుడు ఈ చర్చనీయాంశం ఏమిటంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మహావినిష్క్రమణ చేశారు, కాని వారు అందించినటువంటి సంపద గుణాత్మకంగా ఎంత గొప్పదైనది, దాని విలువ కట్టలేము. అది సామాజిక పరంగా అవచ్చు, విద్యాపరంగా అవచ్చు, వైద్యపరంగా అవచ్చు, ఏదైనా అవచ్చు. దాని మీద ఈ ప్రముఖుల తాలూకు అభిప్రాయం మనం ఇప్పుడు తీసుకుందాం. సాయిరాం, మొట్టమొదటిగా మన డాక్టర్ మేగడ రామలింగ సార్. రామలింగ సాగర్, మీరు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాలు వాటిలో కూడా చాలా పాల్గొంటున్నారు. అయితే భగవాన్ నిష్క్రమణ అయింది, అయితే వారు అందించినటువంటి అపూర్వమైన సంపద చాలా గొప్పది, వెలకట్టలేనటువంటిది. సామాజిక కోణంలో, విద్యా కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో మనం దాన్ని ఇప్పుడు చర్చ చేసుకుందాము. సామాజిక కోణంలో వారు అందించినటువంటి విలువలన్నీ ఏవేనంటే, వాటి గురించి మీ తాలూకు అభిప్రాయం తెలియజేస్తారా ఇప్పుడు?
1: చాలా సంతోషం మూర్తి గారు, నన్ను పరిచయం చేస్తూ గాయకుడు అని అన్నారు కాబట్టి స్వామివారిని కీర్తించకుండా ఎలా ఉండగలం? ఒకసారి స్వామివారి స్మరణ చేసుకుంటూ వారి గొప్పతనాన్ని ఒక్కసారి మదినిండా నింపుకుంటూ ముందుకు వెళదామండి చర్చలోకి.
2: సాయి సాయి అన్న ఓయి ఓయి అంచు పరుగునదరి.

0: అయ్యా ధన్యుణ్ణి, స్వామివారి గురించి ఎంతని చెప్పగలం మనం. మానవ సేవయే మాధవ సేవయని ఒక అద్భుతమైనటువంటి సేవాతత్వాన్ని సమాజానికి ముందు చాటి చెప్పినటువంటి మహానుభావులు స్వామి. సాక్షాత్తు శివస్వరూపులు కావచ్చు అనొచ్చు మనం, విష్ణువంశ సంభూతులు అని చెప్పవచ్చు, ఇక ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఏది కావాలో మనందరికీ నేర్పినటువంటి మహానుభావులు. చిన్నపిల్లలకి ఏం కావాలి, విద్యావంతులకి ఏం కావాలి, ఒక పారిశ్రామికులకి ఏం కావాలి, ఇంకొకరికి అన్ని విధాల జనుల్ని కూడా ఒక అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్లడానికి పనికి వచ్చినటువంటి అన్ని విశేషాలను విషయాలను సమగ్రంగా స్వామి అవతారంలో ప్రతి చోట ప్రతి నోట పలికించారు, వారు పలికారు. అది స్వామి తత్వం అండి.
1: అయితే మీ ఉద్దేశం విలువలతో కూడిన జీవితాన్ని గడపండి అని చెప్పి సమాజానికి ఒక విధమైనటువంటి ఉత్తేజాన్ని వారు తీసుకొచ్చారేమో అనుకుంటాను.
0: తప్పకుండా, అందుకే వారు విద్యాలయ స్థాపన చేశారు. ఇటు చిన్న పిల్లల స్థాయి దగ్గర నుండి సర్వోత్తమైనటువంటి స్థాయి వరకు కూడా విద్యాలయాలను స్థాపించడమే కాకుండా విద్య అనేది ఏమిటి, ఇవ్వాలి ఏమిటి, ఇస్తుంది అనేది చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు ఆయన, ప్రహ్లాదుడు చెప్పాడు అహిరణ్యకశిపుడికి. అందుకని చదువు అందరూ చదువుతారు, ఎంకామ్ డిగ్రీ, బిఏడ్, ఎంఏ డిగ్రీలు ఇవన్నీ వస్తాయి, డాక్టరేట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడే విద్య, మనం తరించుకునే విద్య అనేది ఏమిటి అని ప్రధానమైనటువంటి దాన్ని వారు పుష్కలంగా మనకు వారు అందించారు. వాటికి తార్కాణాలే పుట్టపత్తిలో ఉన్నటువంటి విద్యాలయాలు. ఎప్పుడైతే విద్యయందు బాగా కృషి చేసి, ఎప్పుడైతే విద్యయందు ప్రభుత్వం వారు గాని దాన్ని వ్యవస్థాపించినటువంటి వారు గాని సక్రమమైన మార్గంలో పెడతారో అప్పుడే ఆ ఫలాలన్నీ కూడా రాబోయే తరం వారికి అందుతాయి. కాబట్టి విద్య ప్రధానమైనటువంటిది. అటువంటి విద్యని వారు చేపట్టడమే కాకుండా ఆర్థికమైనటువంటి ఎంతో అది ఇంత అంతా అని చెప్పలేం, అటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతను కూడా వారు గణించకుండా మరి ఇదే ప్రధానంగా వారు సాగించారు, వారు ఆదర్శంగా నిలిచారు.
1: బాగుంది రామేశ్వరం. అయితే సామాజిక పరంగా వారు మానవతా విలువలు నేర్పి మానవులందరినీ కూడా పరివర్తన తీసుకొద్దాం అనే ఉద్దేశంతో పరివర్తనే తన తాలూకు అవతార కార్యక్రమంగా వారు చెప్పెట్టారని అనుకుందాం. అది నిజమే, అదేం కదా.
0: అంతే కాకపోతే ఏమిటంటే ప్రధానంగా ఆధ్యాత్మిక తత్వం అనేది ప్రధానమైనటువంటి అంతర్లీనంగా వెళుతుంటుంది. అది కొంతకాలం అలా సాగిస్తూ వారు ఉపన్యాసాల ద్వారా ఘోషిస్తూ ఎంతో చెప్పారు, ఉపదేశిస్తూ వచ్చారు. మధ్యలో ఇదొక్కటే పని ఇది కాదు, ఇక విద్యా పరంగా ఇటు సమాజ సేవా పరంగా ఎదుటి మనిషికి సహాయపడే గుణంలో మనిషి ఎంతవరకు ఉపయోగపడడో, తన తాలూకా శక్తిని ఎంత వినియోగపరచగలడో అంతవరకు తీసుకువెళ్లాలి అని చెప్పి సుస్పష్టంగా ప్రతి విషయంలో వారు చేశారు, చూపించారు, అందరి చేత చేయించారు. అదే ఇవాళ ప్రపంచంలో ఆ 167 దేశాల్లో సాయి అండడానికి కారణం. ఇవాళ ఎంతో ఆప్తులేంటి వారిని పలకరించడానికే మనకి కాలం సరిపోని వ్యవహారం. ఇంటికి ఎవరైనా వస్తే టీవీని చూసి ఒకసారి పలకరించి ఏం బావా బాగున్నావా అని చెప్పి టీవీ మొహం చూసినటువంటి రోజుల్లో యాంత్రికంగా మాంత్రికంగా కూడా. అందుకని ఇటువంటి అంత ఎవరిని నమ్మినా ఎల్కేజీ పిల్లల దగ్గర నుండి కూడా వాడి మాటలో స్వచ్ఛత లేదు, మనసులో స్వచ్ఛత లేదు, చూపులో స్వచ్ఛత లేదు. ఇవన్నీ అక్కడి నుండి ప్రారంభమైపోయాయి. దానికి కారణాలు అనేకం. అక్కడి నుండి తీసుకొచ్చారు బాల విద్యా వికాసం అండి. ఇది ఉత్తమమైనది, ఇది అర్హమైనటువంటిది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకంటే మరి గొప్ప దివ్యత్వం ఏముంటుంది చెప్పండి.
1: చాలా బాగా చెప్పాయి. ఇప్పుడు సామూర్తి గారు, మీరు విద్యార్థికులు 40 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేశారు. భగవాన్ సత్యసాయిబాబారు సామాజికంగా మనకు అందించిన విలువైన సంపద, ఆ సంపద ఏదంటారు మీరు చెప్పండి, నిర్దేశం ఏంటది?
2: సరే, ప్రస్తుతం మనం విశ్వవిద్యాలయాలలో కానివ్వండి, మిగిలిన విద్యాలయాలలో కానివ్వండి, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక కమర్షియల్ ధోరణిలో నడుస్తోంది. ఇది విద్య అనేటువంటిది కొనుక్కోవటం అనేటువంటి పద్ధతి నుంచి విద్యని నేర్చుకోవటం అనే భావనలోకి స్వామి పిల్లల్ని టీచర్స్ ని స్టూడెంట్స్ ని అందరినీ కూడా ఆ ద్వారా ఏమిటో అర్థమయ్యేటట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తను స్థాపించినటువంటి విద్యాలయాలలో దాన్ని బాగా అందరికీ అనుభవంలోకి వచ్చేటట్టుగా చూపించారు.
1: అంటే బాబా గారు మనకు చెప్పింది విద్య కొనుక్కోవడానికి కాదు, విద్య జీవితానికి కాదు, అంటే జీవనం గడపడానికి కాదు జీవితం గడపడానికి. అంటే అదనమాట సత్ప్రవర్తన సచ్చీలత కావాలి అని తను చెప్పి తను చూపెట్టారంటారు.
2: సత్ప్రవర్తన సచ్చీలత అనేటువంటివి ఆయన దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అంటే అది ఎలా వస్తుందంటే మనుషుల్లో జనరల్ గా మనం లోకంలో చూసేది ఏంటంటే ఒక రకమైనటువంటి స్వార్థపూరిత వాతావరణం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ స్వార్థపూరిత వాతావరణంలో నుంచి స్వామి సర్వజ్ఞులు కాబట్టి సాక్షిపుతుడుగా ఉన్నటువంటి స్వామి ఉండేటువంటి స్వామి అక్కడ కొంచెం చైతన్యవంతంగా వాళ్ల మనస్సుల్లో ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చాలా మందిలో పరివర్తన తీసుకొచ్చారు. అది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. అది అంటే నీళ్లలో పంచదార కలిసిపోయినప్పుడు పంచదార కనిపించదు ఇంకా, కానీ ఇది నీరా పానకమా అంటే అది ఎవరైనా ఇది నీరు కాదు పానకం అనే చెబుతారు. అంటే ఆ గుణం దానికి అభ్యసేసింది. అలాగా అంతకుముందు మనిషి మనస్సులో ఉన్నటువంటి దృక్పథం ఏమిటైతే ఉందో ఆ దృక్పథంలో పూర్తిగా మార్పు వచ్చేసి మనిషిలో టోటల్ చేంజ్ ఓవర్ ఒకటి కనిపిస్తుంది. అది మనం చూస్తున్నాం ప్రస్ఫుటంగా. ఇట్ హాజ్ ఓన్లీ టు బి ఎక్స్పీరియన్స్.
0: అంతేకాకుండా మూర్తి గారు, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావించదలుచుకున్నాను. మంచి చాలా గొప్పగా చెప్తున్నారు సా మూర్తి గారు. అయితే దీనికి వచ్చిన వ్యవహారం ఏంటంటే ఒక సాయి భక్తుల్ని సాయి తత్వానికి కట్టుబడినటువంటి వారిని కొందరినీ తీసుకుంటే లోకంలో రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నారు. ఈ కనిపించినటువంటి రెండు రకాల్లో చాలా స్పష్టంగా ఇతడు సాయి భక్తుడు లేదా సాయి సంసర్గం ఇతడికి ఉన్నది, సాయినామ సంస్మరణం చేత కొంతవరకు వ్యక్తిత్వం కొంచెం పరిణతి చెందినటువంటి వాడుగా కనిపించడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అదే కుర్రాన్ని ఇంకొకటి సాయి తత్వానికి వినా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి మనం చూసాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒక ఒక అవినయం, ఒక అగౌరవ భావం పెద్దలంటే. ఇది మనం ఇంజనీరింగ్ కాదు కదా, డాక్టర్ కాదు కదా, ఇంకా ఏ రకమైన చదువులు అంటే ఇప్పుడు మామూలుగా విద్య కంటే ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం పొంటిగా ఉంటారని ఒక భావన ఉంది. అట్లాంటి పిల్లల్లో కూడా మనకి సాయి భక్తి తత్వం అనేది వాళ్ళకి వంట పడితే అప్పుడు తప్పకుండా వీళ్ళకి వాళ్ళకి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇతడు సాయి తత్వాన్ని కొంచెం ఆ స్ఫూర్తిని పొందినటువంటి వాడు అనే విషయం మనకి స్పష్టంగా మనకి లోకంలో మనం తెలిసిపోతుంది.
1: అంటే ఒక సంస్కారం అనండి, ఒక సంస్కృతి అనండి, అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ లో ఉంటుంది. అది స్వామి వారు అందించిన ఒక లెగసీగా మనం తీసుకొచ్చేమో అనుకుంటాను.
0: చాలా అద్భుతంగా మనకి మాట్లాడడానికి లేదు. ఇది వీరిది, వీరి ముద్ర, సాయి ముద్ర ఇతనిలో ఉన్నది, ఇతనిపై ఉన్నది. సాయి ముద్ర ఉన్నటువంటి వాడే అలా ప్రవర్తిస్తాడు. ఈ ప్రవర్తనకి ఆ ప్రవర్తనకి చాలా తేడా మనం చాలా అద్భుతంగా మనం చెప్పొచ్చు, స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని అది మనకి లోపల కనిపిస్తుంది కాబట్టి వారు ఎంత మరి కవయ క్రాంత దర్శన అంటారు. ఒక కవి 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక కావ్యాన్ని అతను లేకపోయినప్పటికి కూడా ఇంతవరకు మన వరకు ఎలా వారసత్వ సంపదగా మనకు వస్తుందో, సంస్కృతి సంపదగా వస్తుందో, ప్రవాహంగా వస్తుందో, అంతర్లీనంగా సాయి తత్వం అనేది ఇప్పుడే కాదు, సాయి ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు మాత్రం మనం అక్కడికి వెళ్ళి చూశామా, పక్కనే కూర్చున్నామా, వారు మన హృదయాల్లో ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి కొన్ని వేల ఏళ్ల వరకు సాయి తత్వ సంస్కృతి, సాయి తత్వము, సాయి సంస్కృతి అనేది ఇది ఒక ప్రవాహ వేగంతో వెళుతుంది, ఇందులో ఏమీ సందేహం లేదు.
1: చాలా బాగా చెప్పారు రావణ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మీ తాలూకు అభిప్రాయాన్ని వైద్యపరంగాను విద్యాపరంగాను ఆ దాని గురించి మీరు మాకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను.
3: వైద్య విద్య ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా తన యొక్క జీవితం అంతా కూడా ప్రతి ఒక్క డివోటీకి, ప్రతి ఒక్క సాధకుడికి అర్థమయ్యేటట్టుగా ఆయన చేస్తూ చూపిస్తూ వస్తున్నారు. విద్యాపరంగా ఈ రోజుల్లో కావలసినటువంటివి విలువలనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. స్వామి సత్యధర్మ శాంతి ప్రేమలు తో కూడినటువంటి విద్య, మానవతా విలువలతో నిండినటువంటి విద్య ఈరోజు యువతకు చాలా అవసరమని ఎన్నోసార్లు వాఖ్యానించారు. కాబట్టి స్వామి ఎప్పుడు చెప్తున్నదే ఇక ముందుకు కూడా అదే విధంగా విద్యా విధానంలో ముందుకు వెళ్లాలనేటువంటి అంశం మనందరం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఎంతవరకు ఇది మనం చేస్తున్నామో గాని ప్రపంచం అంతటా కూడా ఈ మానవతా విలువలతో కూడినటువంటి విద్య అవసరం అనేటువంటి ఆలోచన చాలా దేశాల్లో ఇది మొదలైంది. వాళ్ళు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా, ఆ దేశ ప్రభుత్వం కూడా ఈ మానవతా విలువలతో కూడినటువంటి విద్య ఈ యువతకు చాలా అవసరం అనేటువంటి ఆలోచన వారిలో కూడా ఏర్పడింది. సో ఆ విధంగా మానవతా విలువలతో కూడినటువంటి విద్యా విధానం, భగవాన్ నేర్పినటువంటి ఈ విలువలు ఎప్పటికీ అవి ఎవర్గ్రీన్ అంటే ఎప్పటికీ అవి ముందుకు సాగుతూనే ఉంటాయి ఇక వైద్య విధానం అంటారా, స్వామి చేసినటువంటి ఉచిత వైద్యం అనేటువంటిది, వైద్యం మందు ఇవ్వడమే కాకుండా ప్రేమ అనేటువంటిది కూడా ఆ యొక్క వ్యక్తి, ఎవరైతే ఈ యొక్క దుఃఖంతో జబ్బులతో వచ్చినటువంటి వ్యక్తికి ఔషధమే కాకుండా ప్రేమను కూడా పంచి ఇచ్చేటువంటి వైద్యం భగవాన్ నేర్పిస్తూ వచ్చారు. సో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాని మరి బెంగళూరు హాస్పిటల్లో గాని ప్రేమతో కూడినటువంటి వైద్యం చాలా శ్రేష్టమైనదని చెప్తూ వచ్చారు, అది చేస్తూ చూపిస్తూ వచ్చారు స్వామి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానం ప్రతి పేషెంట్ కూడా ఒక ఇండివిజువల్ గా అంటే ఒక వ్యక్తిగతంగా ఈ పేషెంట్ కి ఈ యొక్క ఆహారం అవసరం, ఈ పేషెంట్ కి ఈ యొక్క మానసిక శాంతి అవసరం, లేకపోతే ఆ యొక్క వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా ప్రేమతో చెప్పి అతని జబ్బు మాట వల్లే ఒక 20-30% తగ్గిపోయేటట్టుగా చేసేటువంటి ఒక పద్ధతి భగవాన్ నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి స్వామి యొక్క ప్రేమ, స్వామి యొక్క ఇచ్చేటువంటి విలువలు ఇవన్నీ కూడా ఎప్పటికీ అవి సాగుతూనే ఉంటాయి. మీరు చూడండి, రామావతారం తీసుకోండి, కృష్ణావతారం తీసుకోండి, లేదా ఏ యొక్క యుగ పురుషుడు వచ్చినప్పటికీ కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఎన్ని శతాబ్దాలైనప్పటికీ ముందుగా జరుగుతూనే ఉన్నాయి. ఎందులో అందులో చాలా సత్యం ఉంది, అందులో సత్యంతో నిండి ఉన్నటువంటి కాబట్టి అవి ఎప్పటికీ ఎవర్గ్రీన్
1: ఇమ్మోర్టల్ వాటికి అంతే కదా అది. అవి మనకి వారు ఆచరించి మనం చూపెట్టారు, అది గొప్పతనం కదా అందులో.
3: ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆ స్వామి చూపించినటువంటి ఆ రుచిని మనం చవి చూశాం కాబట్టి అవి ముందుకు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి మన యొక్క జీవితంలో, అది చాలా అవసరమని నేను నాకనిపిస్తుంది.
1: మీ అభిప్రాయం ఏంటి రానంగ సంగారు?
0: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనిషి అనేసరికి అందులో మూడు అక్షరాలున్నాయి నాకు అనిపిస్తుంటుంది. మనిషి మనీషిగా ఎదగాలంటే చాలా శ్రమ అవసరం. మనీషి అంటే ప్రతిభావంతుడు అని అర్థం. ఈ గుడి దీర్ఘం రావడానికి చాలా కాలం పడుతుంది. వీడి గుడిలో ఉంటే, బడిలో ఉంటే, అమ్మ ఒడిలో ఉన్నటువంటిది గుర్తు ఉంచుకుంటే వాడు సత్ప్రవర్తనతో ఎక్కడికి వెళ్లాలో ఆ మనిషి గుడి దీర్ఘం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్వామి సందేశం గొప్ప అద్భుతంగా ఉందండి. ఏమిటా సందేశం? మూడు అక్షరాల్లో మూడు విశేష ఒక విశేషార్థం మాకు స్ఫురిస్తుంది. ముందు వారు చెప్పినట్టుగా విద్య, వైద్యం, సేవ, మూడు గుణాలు ప్రధాన గుణాలు. మనిషికి కావలసినవి కూడా మూడే. విద్య వల్ల విజ్ఞానం వస్తుంది, విద్య లేకపోతే విజ్ఞానం రాదు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ ధర్మం తతసుఖం అని చెప్పారు. విద్య తాలూకా పరమ ప్రయోజనం ఏమిటంటే విద్యా దదాతి వినయం. ఇవాళ సాయి భక్తులు చదువుకున్నటువంటి పిల్లల్లోనే వినయం కనబడుతుంది, ఎక్కడ వినయం లేదు, అంతా వినయమే. అందులో ఏ నిస్సందేహంగా చెప్పుకుంటున్నాం మనం. విద్యా దదాతి వినయం అటండి. విద్య ఏమిటి ఇవ్వాలి? వినయమ్మ ఇవ్వాలి. వినయాన్ని ఇవ్వనటువంటి విద్య అది విద్యే కాదు. వినయం వల్ల ఏమిటి వస్తుందయ్యా అంటే చెప్పాడు, వినయాద్యాతి పాత్రతాం, మన తాలూకా వ్యక్తిత్వం వస్తుంది, పాత్రత వస్తుంది. వినయం వల్ల పాత్రత్వం వస్తుంది. పాత్రత్వాద్ ధనమాప్నోతి, పాత్ర వల్ల, మన వ్యక్తిత్వం వల్ల ధనం దానంతర అదే వస్తుందిట. అలాగే ధనాత్ ధర్మం, ధనం వల్ల ఏమిటి వస్తుందయ్యా అంటే ధర్మం వస్తుంది. ధర్మం ధనం ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేం. అందుకని ధనాత్ ధర్మం తతః సుఖం అని చెప్పారు. ఆ తర్వాత సుఖాన్ని జీవితంలో పొందుతావయ్యా అన్నారు. ఇది మొదటిది మా మనిషిలో ఉన్నటువంటిది. రెండవది వైద్యం అన్నాం. వైద్య ప్రధానమైనటువంటిది ఏమిటి? ఆరోగ్యం. ఇది ఒక్క విద్య ఉంటే చాలదు, జ్ఞానం ఉంటే చాలదు, అది పది మందికి పంచాలి. ఒక మహర్షి ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు ముక్కు మూసుకొని, అది అతడికే ప్రయోజనం, దేశానికి ప్రయోజనం ఏ లేదు. దేశానికి ప్రయోజనం ఉండొచ్చుగాక, సర్వే జనా సుఖనోభవంతో ఒక ఆశీర్వచనం చేస్తాడు, అది కూడా చేయకపోతే చేయకపోవచ్చు. మనకి ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు, వారి వల్ల సేవలు అక్కడికి వెళ్లాలి. అందుకే శాకుంతలంలో ఒక మాట అన్నాడు కాళిదాసు, తపశ్షడ్భాగమక్షయ్యం అన్నాడు. ఆరు ఆరు వాటాలు చేస్తే, మనం వచ్చినటువంటి వృత్తిలో వచ్చినటువంటి భాగాన్ని ఆరు వాటాలు చేస్తే, ఆ ఆరో వాటాట ప్రజలకు చెందనియమన్నాడు, ఉత్తనేయమన్నాడు. వైద్యం అయితే వైద్యం, లేకపోతే ఒక ప్రొఫెసర్, నేను ఒక ఉద్యోగం ఒక వృత్తిలో ఉన్నా, అది ఇమ్మన్నాడు. ఇక మూడోది స్వామిజీ మానీషి రెండో అక్షరం అయిపోయింది. ఇక మూడో అక్షరం ఏమిటయ్యా అంటే షీ అనుకుందాం. ఇక్కడ ఏమిటంటే మనిషి మూడు అక్షరాలను తీసుకుందాం, మానీషి అనే కాదు. మూడు అక్షరాలని మూడు గుణాలు చెప్తున్నాయి మనకి. ఒక మొదటిది విద్య, రెండవది వైద్యము, మూడవది సేవ. ఈ సేవా గుణం ఎప్పుడైతే ఉందో ఆరోగ్యవంతుడైన తర్వాత, ఆరోగ్యవంతుడు ఎప్పుడవుతాడు? సత్ప్రవర్తకుడైతే ఆరోగ్యవంతుడు అవుతాడు. ఏవో దైవికంగా వచ్చిన డబ్బులు వస్తే మనం ఏం చెప్పలేం, కానీ దుష్ప్రవర్తన వల్ల మనం చాలా కొని తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు విద్య కొని తెచ్చుకుంటున్నట్టుగా. అట్లా కాకుండా ఆరోగ్యవంతుడైనటువంటి వాడు మాత్రమే సేవ చేయగలడు. సేవ ఎవరికైతే, వారు చెప్పినట్టుగా రుచి ఎప్పుడైతే మరుగుతాడో, ఆ మరిగినటువంటి సేవ మరి జీవితాంతం వాడు వదలడు. ఈ మరగడం అనేది, మరగడం అనేది అసలు అసలైన తెలుగు పదం. మంచి మరగడం అంటే కాగిపోవడం కాదు, మరగడం అంటే ఆ చవి చూసినటువంటి వాడు. ఈ చవిని స్వామి అందించాడు
3: ఎక్కువగా.
0: అంతే,
3: కష్ట నష్టాలన్నిటినీ ఎదుర్కోవడం ఎందువల్ల వస్తుందంటే, ముఖ్యంగా కోరిక వల్ల. ఈ కోరికలు ఎక్కువ అవుతున్న కొలది ప్రతి ఒక్కరికి కూడా వారికి కావలసిన దానికన్నా ఎక్కువ కోసం పరిగెడుతూ ఉంటారు. స్వామి చాలా మార్లు చెప్పారు. ఏమనంటే, డబ్బు అనేటువంటిది ఎంత ఉండాలంటే మన కాలుకు వేసుకునేటువంటి జోడులాగా ఉండాలట. ఎందుకంటే అది చాలా పట్టినట్టున్నా కూడా అది కరుస్తుంది.
0: అప్పుడైతే మరుగుతాడు, ఆ మరిగినటువంటి సేవ మరి జీవితాంతం వాడు వదలడు. ఈ మరగడం అనేది, మరగడం అనేది అసలు అసలైన తెలుగు పదం. మంచి మరగడం అంటే కాగిపోవడం.

0: పట్టినట్టున్నా కూడా అది కరుస్తుంది, అంటే వదులుగా ఉంటే అది జారి పడతారు. కాబట్టి ఎంత అవసరమో అంత డబ్బే ఉంటే మనిషికి ఆనందమైన జీవితం వస్తుందని చెప్తూ వచ్చారు. కానీ ఈ రోజుల్లో యువత గాని లేకపోతే సాధకులు గాని చాలా మంది మనకు కావలసినటువంటి ఆనందాలన్నీ ఒక్క విత్తం డబ్బుతో మాత్రమే వస్తుందనేటువంటి భ్రమలో పడుతూ ఉంటారు. ఎందుకంటే అవసరానికన్నా మించిన కోరికలు కలగడం వల్ల ఎక్కువ ఈ విత్తం కోసం పరిగెడుతూ ఉంటుంది మనసు. అది లేకపోతే ఆనందం రాదేమో అని ఒక భ్రమలో పడి ఆ మాయలో ఎప్పుడు మనం కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి సాధకుడికి ఏమిటంటే ఎంత అవసరమో అంతే విత్తం ఉపయోగించుకుని మిగతాది సంఘసేవకు గాని మరొక ఉపయోగమైన పనికి గాని ఉపయోగించడం చాలా ఉత్తమమని స్వామి అనేక మార్లు చెప్తూ వచ్చారు. కాబట్టి మన సేవ చేయాలనేటువంటి ఆనందం మనకు కలగాలి, ఆనందం పొందాలి అంటే కొంతవరకు నూతిలో నీరు తోడుతూ ఉంటేనే కొత్త నీరు అందులో ఉద్భవిస్తూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది. కాబట్టి అది తోడుతూనే ఉండాలి. అలాగే మనకున్నటువంటి ఏమైనటువంటి సిరి సంపదలు అవనివ్వండి, మంచి గుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సంఘానికి మనం ఉపయోగిస్తూ కొంతవరకు మన జీవితాన్ని ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవాలని చెప్తారు స్వామి. ఇందులో ఒక చిన్న విషయం ఏమిటంటే
1: డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ కోరికలపై కోరికల మీద అదుపుతోటి జీవితాన్ని చక్కగా సాగించాలి అన్నది మనకి స్వామివారు ఇచ్చిన పిలుపు.

ఇప్పటిదాకా మీరు స్వామి సమస్త మానవాళికి అందించిన అత్యంత అపూర్వమైన సంపద ఏది అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి మొదటి భాగం విన్నారు. ఇది విశాఖపట్నం రేడియో సాయి బృందం వారి ప్రత్యేక సమర్పణ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళం

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమైన అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమనుచ్చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటేంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో ఎలా
0: మెంటల్ లెవెల్లో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: ఇంకా రాలేదు అంటే
0: రాలేదు
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు నువ్వు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు
1: మాట్లాడలేదు.
0: సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకి లేనప్పుడు హౌ ఆర్ వీ ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: హక్కు ఉంది. కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకా ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పటి మీరు ఫాలో అయ్యారో దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. అంటే నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని,
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాటారు వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరేంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడేవాడు, చాలా కష్టపడి ఏదో సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని, అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతీలాగా అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మ బుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం, ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజ్ హిస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా, అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం చెప్పి రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్రం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హాజ్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి
1: వచ్చింది
0: అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అనుకు గణి నువ్వే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తుంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైన్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవింద్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైన్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూమెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారన్నమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947-15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము లాజిక్ ఉపయోగిస్తాము ఫ్రీడమ్ అంటే
1: తిరగాలి బాగా మేం కావాలా చెయ్యాలి కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారంలో ఫ్రీడమ్
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి
1: స్వామి చెప్తారు కదా
0: సో మన
1: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు సో ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము
1: అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు
0: ఆయన అన్నారు నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అని అప్పుడే అనుకున్నారు
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా చేశారు హీ వాజ్ ది
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మన రూల్ మనం చేసుకుందాం అని ఆయన అది కాదు మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం అనుకుండేది. దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేషే కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికి ఏంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ ఏంటంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అనమాట,
1: స్పీకర్
0: బాగా వినాలని. సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు. ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నది అనమాట.
1: అంటే మీకు తెలిసి ఉంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్
1: కంపెనీ. ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయిన అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా అనర్గళంగా గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హీ వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావనం వెళ్తే బృందావనం, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశం కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. ఆయన ఏ రోజైతే 1948 లో
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నం ఏంటంటే స్వామి చిత్రావతి శాండ్కి వెళ్ళారు. వెళ్ళి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్
1: 48 కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చింది. అక్కడి నుంచి న్యూస్ పుట్టపతి అవ్వడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైమ్ లోని చెప్పారు విషయం,
0: గాంధీ గారు చనిపోయారు
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే.
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికి తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో, మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి మనం ఇప్పుడు
1: ముత్తుస్వామి అయ్యారు కదా,
0: ముత్తుస్వామి అయ్యారు, సో అది విందాం.
3: తమిళ రాజ్యం లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయము లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడాను గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడాను తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని, నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కాని నిద్ర వచ్చింది. అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుతుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి, అయ్యో ఏమి నీకు దుర్గతి పట్టిందే, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతని అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పును వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మద్రాసు హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యారు. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవనే తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
1: కాకుండా మహనీయుల్ని మనం ఫాలో అయితే ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
0: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా,
1: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
0: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
1: జై జవాన్,
0: ఈ
1: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అయితే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేంటంటే మనకి నువ్వు వింటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు, అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానేక్షా అని ఒకరు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు, పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకి ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనమనేవారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. అయితే స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసని కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి గారు మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మూలిపోయి చనిపోయాడు. కానీ దాంతో అండలేదు ఆయనకి ఈ విషయం అంత ఎండ్ అవ్వలేదు. ఆయనకి ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బోర్డర్ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వచ్చేసాను, అయితే ఆయన సొంతూరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్లీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోనే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
0: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అనటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 లో ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు, పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చిందనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకే నిల్చోడానికి. సో ఆ ఫీలింగ్ ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
0: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఎప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలో కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రై సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెలింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీలోకి ఎంటర్ అయితే మన భారత్ మాతాకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి. నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తామని, అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావు అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యు ఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతాని, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
4: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు? స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి మన స్వాతంత్ర్యం. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత, అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ. కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
5: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
6: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బాగానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
2: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
6: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
4: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
2: చెప్పు.
4: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
6: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
4: కరెక్ట్ హారిక. మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
7: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారిన దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
6: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
4: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
5: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
4: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
5: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
7: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
6: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
4: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
7: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
4: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
6: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
4: అవును.
6: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
4: ఇచ్ఛ అనగా కోరిక.
7: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
4: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
2: చెప్పు ముక్తి.
4: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ, నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
6: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
4: ఎందుకు?
6: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
4: సరిగ్గా చెప్పావు హరిక.
8: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
5: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
6: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
5: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కానీ రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా?
6: అవును ముక్తి, నీవు చెప్పింది నిజమే. నాకు కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
5: చెప్పు హారిక.
6: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకం అని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
5: నిజంగా ఎంతో గొప్పది.
9: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
7: మదర్ థెరిసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
9: ఇంతటి ధైర్యవనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
10: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
11: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
6: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు. శ్రోతలందరి తరపున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు

ఉన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధురభావంబేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధురభావంబేది మన దేశమునకన్నా మాతృభావం వేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఏమందు భారత పాలనంబూ

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమరైజ్ చేశారు,
0: సమరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్, అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్,
1: ఆయన క్లాస్మేట్,
0: క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడు అనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది.
1: స్వామి అప్పుడే చెప్పారు,
0: అప్పుడే చెప్పేశారు, అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
0: ఫిజికల్
1: గా చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనియర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం. అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు, అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సిన మన సాటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచం దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనకు గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని
1: ఇప్పుడు
0: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుణ్ణి ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బు ఉన్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలన్నీ కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లోకి,
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కార్ లో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట.

0: మీనింగ్ కలుగుతుంది
1: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి, సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
4: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు, స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటలా తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
3: వెరీ గుడ్.
1: ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
0: అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
1: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వీ వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశుపక్షుల్లాగా స్వీగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లా కానీ, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రయోగం చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్ మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
5: సాయిరాం బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరూ అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
1: చాలా చక్కగా చెప్పాడు సాయి చంద్. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
0: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
1: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేస్తే

0: ఉన్నప్పుడే నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయం నాకు ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పుడు మన స్కూల్ చదివేవాళ్ళమే, నాకు సుభాషితాని అని వచ్చేవి. దాంట్లో ఒక శ్లోకం రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాకచేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి ఇది చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేస్తా అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే వన్ పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే
0: లేచిపోతుంది,
1: అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసికం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే, మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట, మనం చెప్పుకున్నట్టు. మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి, సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్, సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింపచేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము, ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే పెద్దల ఎడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ల పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా విషయం మాకు చెప్పింది. ఏంటంటే అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా 2 నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. 2 విషయాలు చెప్పింది. ఒకటేంటంటే పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్
1: తెలుసుకోవాలి.
0: సో ఈ 2 పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము, మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్ అన్న మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్రం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ
0: చెప్పలేము,
1: అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి, అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువింపు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ రాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుందన్నారు,
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగా విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణమైపోతుంది, దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు, ఎలా మాట్లాడాలి,
1: చిన్న పాయింట్స్
0: పాయింట్స్, అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అంటే
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇదేది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: అయిపోయాడు,
1: ప్రాబ్లం అని
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఎందుకు చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ వెళ్ళేది లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షాలే వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి.
1: అంటే నా నేనేమీ కాదు, అందుకే మనం నమ్మకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణా సార్ ఎక్స్పీరియన్స్, అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ
0: ప్రేస్
1: చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసినా మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్కశాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాన్ నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన, ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులోనప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది, అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి,
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం ఆగు అనేసి, మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నా దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి, నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రంలో ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాను అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంతసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసి చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు అహమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు, కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తాను. మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయోహ అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడమ్ స్వేచ్ఛను పొందుతాం అనమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజ స్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధి ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద,
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, కరెక్ట్ డైరెక్షన్ దేవుడి వైపు. సో
1: అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్నీ పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్. మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాత్రుడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, వాటర్ మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం. టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి, అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అందుకు స్వామికి ఇష్టం, స్వామికి ఇదంటే ఇష్టం, ఆ ఆలోచనతో వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు. పిలుస్తేనే మేము వెళ్ళి, స్వామి ఇగోడు స్వామి మీకోసం తెచ్చాం వాటర్ మిలియన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుసుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతలు అంటే చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు నలుగురు. సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: బయలుదేరి అడుగు వేస్తామన్నమాట.
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే, సోపానం అంటే
0: మెట్లు
1: లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి. ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట. స్టెప్స్
1: విని ఉంటావు, సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సెయింట్స్, చాలా గొప్ప మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను ఎక్కడో.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ. స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నేను కొట్టినా సరే అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా. ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు.
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది. అంటే దాని అగ్నిలింగం ఉంటుంది.
0: అగ్నిలింగం
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది. దాన్ని ఇప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంతా చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలా అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వం గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్తు అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 సంవత్సరంలో స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: ఓణం సెలబ్రేషన్స్
0: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదో మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు.
0: దేనికి ఉండదు
1: అంటే మక్క విరిగిపోవడం.
0: సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా. అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం. సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకి సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనసులో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని రెండు పాయింట్స్ లో మనం చిత్తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భాగవత్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు ఒంటితో, అంటే డెజర్ట్, డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోలేదు, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యామెల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా, అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
0: చింత.
1: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏమి చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
0: కర్రకి
1: కట్టినట్టు
0: అభినయం
1: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడు అంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
0: యాక్సిడెంట్ చేస్తాడు,
1: చేసి కూర్చో కూర్చోంటే కూర్చుండిపోతుంది ఒంటి, కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏమి టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదు అంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఒంటి అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాట్సారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
0: సేమ్ ప్రాసెస్
1: మళ్ళీ చేసి అంటాడు. మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సారికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనైవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో, అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
0: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
1: కల్పించుకున్నావు.
0: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఇది నా సౌభాగ్యం.
0: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: అన్నగారు, రావణుడు శక్తి పుంజుకొని ఈరోజు మళ్లీ యుద్ధానికి వస్తాడు. ఈరోజే అతన్ని సంహరించాలి. దీంతో భూభారం తీరిపోవాలి. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులందరూ జయ జయధ్వానాలు చేయాలి, పుష్పవృష్టి కురిపించాలి.
1: లక్ష్మణ, శాంతించు. రావణ సంహారం అంత తేలికైన పని కాదు, బహు కష్టతరమైంది.
0: త్రిలోకాధివీరులు పురుషోత్తములు, తమకా కష్టసాధ్యం.
1: నేను త్రిలోకాధివీరుణ్ణి కావచ్చు, అద్వితీయ శస్త్ర సంపద కలిగి ఉండవచ్చు, కాని రావణుడు ప్రతినిత్యం నవకోటి శివలింగాలకు అర్చనాభిషేకాలు నిర్వహించే మహాభక్తుడు, వేద వేదాంగాలు అధ్యయనం చేసిన సద్బ్రాహ్మణుడు, సంగీత సాహిత్య సరస్వతీ నందను, శస్త్రాస్త్ర కోవిదులు, చతుర్దశ భువనాలను గడగడలాడించిన మహావీరుడు. మనకు శత్రువు కాబట్టి సామాన్యుడుగా చులకన చేసి మాట్లాడు. నీకే కాదు, ఇది ఎవ్వరికీ తగదు.
0: మరి అతన్ని జయించడం కష్టమంటారా?
1: కష్టమే, కాని అసాధ్యం మాత్రం కాదు. అన్నిటినీ మించి ఎంతటి మహనీయులైనా అతని దుష్కర్మలు అతని వినాశానికి దారితీస్తాయి. అలాగే రావణునికి కూడా అతని పరస్త్రీ వ్యామోహమే అతని మరణానికి కారణమవుతుంది. రామబాణం నుండి కాలకూటధరుడు కూడా అతన్ని కాపాడలేదు. ప్రతి వ్యక్తిని రక్షించేది అతడు పాలించే సత్యం, అతడు ఆచరించే ధర్మం. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అతని అధర్మమే అతని మరణానికి కారణమవుతుంది.
0: అర్థమైంది అన్నగారు. శత్రు గొప్పతనాన్ని కూడా గ్రహించి గౌరవించగలిగిన మీకు నా నమోవాకాలు.
1: ఆయుష్మాన్ భవ.

0: తలుచుకో. నువ్వు నీ వానర సేన నా సరాఘాతానికి భస్మమైపోతారు. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. చూసావా రామా, నీ ప్రయత్నమంతా వృధా అవుతోంది. నీ మేలుకై చెబుతున్నాను, విను. యుద్ధ భూమిని వదిలి అయోధ్య నగరానికి మరలిపో.
1: రావణ, నీ శక్తి తెలుసుకుని మాట్లాడు, వృధా ప్రలాపాలు చేయకు, రామబాణాన్ని కాసుకో.
2: ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇతడు మరణించటం లేదే. విభీషణ, రావణుడు మరణం లేకుండా వరం పొందలేదు కదా.
3: నరులు వానరులు అల్పులని మా అన్నగారి అభిప్రాయం. అందుచేత ఆ ఇరువురి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మాత్రమే చావు లేకుండా వరం కోరుకున్నాడు. అతని మరణానికి ఒక రహస్యముంది, అది రామునికి తెలియజేస్తాను. రామా, రావణుని ఉదరంలో నాభి వద్ద అమృత బాండం ఉన్నది, దాన్ని ఛేదించి అతను మరణిస్తాడు.
1: సరే.

0: Monsieur.
1: Rama. Parandhama. నీకు కష్టం కలిగించాడు, నన్ను మన్నించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: లక్ష్మణ, చూశావా, మహర్షులు మహనీయులు తమ చివరి క్షణంలో భగవన్ నామస్మరణ చేస్తూ చనిపోవాలనుకుంటారు, కాని చాలామందికి ఇది సాధ్యం కాదు. కానీ రావణుడు తన ఇష్టదేవాన్ని స్మరిస్తున్నాడు. చూశారా, ఎంతో పుణ్యాత్ముడికి కాని ఇటువంటి మరణం సంభవించదు. చూడు లక్ష్మణ, రావణుడు ఎంతో విజయవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. అతని విజయ రహస్యం ఏమిటో తెలుసుకుందా.
3: విజ్ఞానఖని, మీరు మా అగ్రజులై ఉండగా ఆ రావణుణ్ణి అడగమంటారా?
2: అవును, విజ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే చాలదు లక్ష్మణ, దానిని ఆచరణలో పెట్టాలి. నాకా అవకాశం రాలేదు, నేనెప్పుడూ రాజ్యాన్ని పరిపాలించలేదు. రావణుడు రాజ్యాన్ని పరిపాలించాడు.
3: అంత మాత్రం చేత అతనికి రాజనీతి తెలుసంటారా?
2: లక్ష్మణ, ఒక్క క్షణం రావణుడు నీ శత్రువుని మరిచిపో. అతడు చేసిన నేరానికి అతన్ని శిక్షించాను తప్ప నాకు రావణునిపై ద్వేషం లేదు. చూడు, అతడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వారించకుండా అతని కోసం లక్షలాది రాక్షసులు ప్రాణాలు అర్పించారు. ఎందుకో తెలుసా?
3: తెలియదు.
2: రావణుడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, వారి కోసం స్వర్ణలంకను నిర్మించాడు. అందుకే ఆ విజయ రహస్యం తెలుసుకో.
3: సరే రావణ, నీ విజయ రహస్యం ఏమిటో చెప్పు.
1: లక్ష్మణ, రఘువంశంలోనే పుట్టేవా?
3: ఏ, నీకేమైనా అనుమానంగా ఉందా?
1: అనుమానంగానే ఉంది. అదీగాక నువ్వు శ్రీరామచంద్రుడికి తమ్ముడువేనా?
3: నేను రామచంద్రుడికి ప్రియమైన సోదరుణ్ణి. ఏ, అలాగడుగుతున్నావే?
1: నిన్ను చూస్తే అలా అనిపించటం లేదులే.
3: ఏ,
1: ధర్మమూర్తి రామచంద్ర ప్రభు పంపితే వచ్చావు తప్ప నీకు నీవై రాలేదు. అవునా? రాజనీతి గురించి తెలుసుకుందుకు వచ్చావు. అవునా? చెప్పేవాడు గురువు, తెలుసుకునేవాడు శిష్యుడు. అవునా?
3: అవును.
1: మరి గురువు దగ్గర శిష్యుడు ప్రవర్తించవలసిన తీరిదేనా?
3: క్షమించండి, మీకు నమస్కారం. ఇప్పుడు రాజనీతి గురించి చెప్పండి.
1: చెప్తాను. ఒక్కసారి మీ అన్నగారిని శ్రీరామచంద్రమూర్తిని పిలు.
3: అన్నగారు, రావణ బ్రహ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు.
2: వేదవేదాంగ కోవిదులు, పరమశివ భక్తులు, మహనీయులు రావణ బ్రహ్మకు కోసల దేశాధీశుడు దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముని నమస్కారాలు అందుకోండి.
1: లక్ష్మణ, చూసావా, తాను త్రిలోకాధివీరుడైనప్పటికీ మీ అన్నగారు శత్రువునని కూడా భావించకుండా నాకు నమస్కరించాడు. ప్రభువుకి పెద్దల పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. తాను పండితుడైనా మహావీరుడైనా అఖండ ఐశ్వర్యం ఉన్నా అహంకరించక అందరి పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. రాజనీతిలో ఇది మొదటి పాఠం. రామా, నీ వినయ వందనాలకి నా నమస్కారాలు అందుకోవయ్యా. చేతులు జోడించలేరు, మన్నించవయ్యా.
2: బాధపడకండి రావణ.
1: లక్ష్మణ, చూడు, తనకి ఎంత అపకారం తలపెట్టినా రామచంద్రుడు నా పట్ల ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నారో చూసావా? ఎవరేం చేసినా మనసులో ద్వేషభావం పెంచుకోకుండా ఇతరుల తప్పులను క్షమించగలిగే ఓర్పు నేర్పు ప్రభువులకు ఉండాలి. అవి అవి శ్రీరామచంద్రుల్లో పుష్కలంగా ఉన్నాయ్యా. ఇదే రాజనీతిలో రెండవ పాఠం.
0: అర్థమైంది రావణ.
1: రామ, నేను చేసిన పొరపాటు వల్ల అద్భుతంగా నిర్మించిన స్వర్ణలంకంతా చిన్నాభిన్నమైపోయింది. నా తమ్ముడు ఏం పాలిస్తాడు? రామ, నా లంకకి పూర్వవైభవం వచ్చేలాగా పునర్నిర్మించే ఏర్పాట్లు చేయవయ్యా.
2: ఈ క్షణంలోనే పునర్నిర్మిస్తాను రావణా.

0: ధన్యోస్మి ధన్యోస్మి రామచంద్ర ధన్యోస్మి. నా కళ్ళ ముందే నా స్వర్ణలంకకు పూర్వ వైభవం చేకూర్చావు లక్ష్మణ. రామచంద్ర ప్రభువుని చూసావా? లంకను పునర్నిర్మించమన్నాను, మరుక్షణంలోనే ఆ పని పూర్తి చేశాడు. ఏదైనా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయి, అప్పుడే రాజుగా విజయం సాధిస్తావు. ఇదే రాజనీతిలో మూడవ పాఠం.
1: చాలా అద్భుతమైన నీతిని సాధారణంగా చూపించారు
0: లక్ష్మణ. స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను, ప్రపంచమంతా జయించాను తప్ప ఆ పని చెయ్యలేకపోయాను. ఎందుకో తెలుసా?
1: మరి ఎందుకు చేయలేకపోయారు?
0: ఎవరు ఆ విషయం గుర్తు చేసినా రేపు చేద్దామని వాగ్దానం చేసేవాడిని.
1: మరి మర్నాడు స్వర్గానికి మెట్లు నిర్మించలేకపోయారా
0: లక్ష్మణ? రేపు చేద్దామని వాయిదా వేసిన ఏ పనిని నువ్వు జీవితంలో చేయలేవు. అందుచేత రేపు అన్న పదాన్నే నీ మనస్సులోంచి చెరిపేయి, అప్పుడే నీవు విజయం సాధించగలవు. రాజనీతిలో నాలుగవ పాఠం ఇదే. శ్రీరామచంద్ర, అపూర్వమైన వినయ సంపద క్షమ, మంచిని వెంటనే చెయ్యాలనే పట్టుదల నీలో పుష్కలంగా ఉన్నాయ్యా. రాజనీతిని నేను నీకు బోధించవలసిన అవసరం లేదు లక్ష్మణ. చూడు, నీకు రాజనీతిని చెప్పించాలనే మీక్షతో శత్రువునని కూడా ఆలోచించకుండా నాకు తన దివ్య దర్శన స్పర్శన సంభాషణా భాగ్యాన్ని అనుగ్రహించాడు శ్రీరామ ప్రభు. ఆ ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవయ్యా, గొప్ప కీర్తి గడిస్తావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ జగత్తంతటికి అధిష్టాన తత్వమే నేను, అదే ఆత్మ. ఈ నేను అనే తత్వాన్ని గుర్తించడం ఎంతో అవసరం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1991 గురు పౌర్ణమి సందర్భంగా ప్రసాదించిన ఉపన్యాసంలో ఈ నేను అనే తత్వాన్ని ఎంతో హృదయంగా వివరించారు. తనను తాను గుర్తించుటయే ఎరుక అని, తనను తాను గుర్తించకపోవటమే మరపు అని స్వామి తెలియజేశారు. ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను.

దివ్యాత్మ స్వరూపులారా, కంటికి కనిపించున్నది, చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మై మరపించున్నది ఈ భ్రమని, ఈ జగత్తంతయి కూడాను దృశ్య ద్రష్టల యొక్క సమ్మిళిత స్వరూపమే. భ్రమనే జగత్తు, జగత్తే దృశ్యము, బ్రహ్మనే ద్రష్ట. దృశ్య ద్రష్టముల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టి.

ಎನು ಧರ್ಮ ಮುಡಿಗೆ ಧನಮೇ ಪ್ರಧಾನಮಯ್ಯನು ಧರ್ಮ ಮುಡಿಗೆ

ಪ್ರೇಮಸ್ವರೂಪುಳ್ಳಾರೆ. ಈ ವಿಶಾಲ ಸೃಷ್ಟಿಯಂದು ಮಾನವುಡು ತಿಳಿಸ್ಕೊನವಲಸಿನಟುವಂಟಿ ವಿಷಯಮೂಲ ಅನಂತಮುನೈ ಉಂಡಗಾ ಸಾಮಾನ್ಯಮುಯ ಸರ್ವಾನುಭವಮುಲೋ ಸರ್ವ ಮಾನವರ ನುಂಡಿ ವೆಲುವಡೆಯಟುವಂಟಿ ನೇನು ನೇನು ನೇನು అనేటువంటి పదమును గుర్తించమని భారతీయ వేదాంతములు ప్రబోధించుచుటో ఉండినటువంటి అంతరార్థమేమిటి? నిజముగా ఈ అనంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మానవుడు గుర్తించుకుంటే సర్వమును గుర్తించిన వాడవుతాడు. యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అని శృతి ప్రమాణం. కనుక నేను నేను అనేటువంటి పదమునకు చక్కగా అర్థమును గుర్తించినప్పుడే మానవుడు సర్వమును గుర్తించిన వాడవుతావు. జన్మ కర్మచ మే దివ్యం. భగవద్గీత యందు ధర్మ కర్మచ మే దివ్యం. మామేతి సో అర్జున అర్జున క్షత్రజ్ఞ చాపిమాం విద్ధి అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ. ఈ గీత యందు ఎక్కడ చూచినా కూడాను నేను నేను నేను అనేటువంటి పదము ఆకాశం వలె సర్వవ్యాపకమై సర్వాంతర్గతమై చక్కగా ప్రబోధిస్తూ వచ్చుచున్నది. ఏ వేదశాస్త్ర ఇతిహాస పురాణములు చూచినప్పటికీ స్వావిమర్శో మోక్ష నిన్ను నీవు తెలుసుకోమని బోధిస్తూ ఉన్నది. లోకములోని ప్రతి మానవుడు కూడాను తనను తాను పరిచయము గావించుకున్న సమయము లోపల నేను రాముడను, నేను భీముడను, నేను రంగడను, నేను లింగడు అని ఆ పేరుతో నేను నేను అనేటువంటి పదము చేతనే తనను తాను పరిచయము గావించుకుంటున్నాడు. నిజముగా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ భాషలందు నేను నక్క, నేను కుక్క, నేను చిరుత, నేను పులి, నేను గరుడను, నేను చిలుకను అని తమ తమ భాషలతో తాము కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉచ్చరిస్తూ ఉన్నవి. కనుక నేను అనేటువంటి యొక్క పదము పూసలలోని దారం వలె ఆకారం మానవుని యందు అనేక భేదములు ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను నేను నేను అనే సూత్రము వ్యాపించి ఉన్నది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ అనంతమైన అగాధమైన ఈ నేను అనేటువంటి తత్వాన్ని గుర్తించడం అత్యవసరం. కానీ దురదృష్టవశాత్తు అల్పమై అనిత్యమై ఉండిన ఈ దేహమే నేను నేను అని భ్రమించడం చేతనే మానవుడు అనేక బాధలకు గురి అవుతున్నాడు. శృతి అహం ఏతత్ నా అని స్వరూప జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వస్తున్నది. అహం ఏతత్ నా అనగా అహం నేను, ఏతత్ ఇది, నా కాదు, నేను ఇది కాదు అనేటువంటి స్వరూప జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వస్తున్నది. ఈ జ్ఞానమే సత్ చిత్ ఆనంద స్వరూపములను స్మృతికి తెప్పిస్తూ సమ్యక్ జ్ఞానమును కూడాను ప్రబోధిస్తూ ఉన్నది. నేను ఇది కాదు ఈ పదమునందు మూడు పదములు ప్రత్యేకంగా ఉంటున్నవి. నేను ఇది కాదు ఇది మూడు పదములు. నేను అనగా ఏమిటి? దీనిని శృతి ప్రమాణం పురస్కరించుకొని ఆత్మ అనియు, పరమాత్మ అనియు, బ్రహ్మ అనియు, ప్రత్యేగాత్మ అనియు అనేక నామములను ప్రబోధిస్తూ వస్తున్నది. ఇక్కడ నేను అనేటువంటిది వైశ్వానర స్వరూపాన్ని కూడా ధరిస్తున్నది ప్రతి మానవుని ఎందు కూడా. మానవుడు భుజించిన ప్రతి ఆహారమును కూడాను తాను జీర్ణింపజేసి దాని యొక్క రసస్వరూపాన్ని సర్వాంగంలో కూడాను సరఫరా చేయటం చేతనే ఇక్కడ వైశ్వానర స్వరూపాన్ని ధరిస్తున్నది.
కనుకనే భగవద్గీత యందు అహం వైశ్యా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం. అహం వైశ్యా నరో భూత్వా, నేను ప్రతి మానవుని యందు కూడాను వైశ్యానర స్వరూపంలో ఉంటున్నాను. ఇక్కడికి పరమాత్మ అనగా దీని యొక్క అంతరార్థము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారములకు అతీతమైనటువంటి యొక్క తత్వమునకే పరమాత్మ అని పేరు. ఇలాంటి పరమాత్మ తత్వమును బ్రహ్మత్వంగా రూపొందింపచేస్తూ వచ్చింది. బ్రహ్మ అనగా ఏమిటి? వ్యాపకత్వమే బ్రహ్మ యొక్క తత్వము. ప్రతి మానవుని ఎందుకూడను నేను నేను నేను అనేటువంటి పదము వ్యాపించియే ఉంటున్నది. కనుకనే సర్వ మానవుని ఎందుకూడను వ్యాపించి ఉండినటువంటి యొక్క నేనే బ్రహ్మము అని. కనుక నేను అనేటువంటిది బ్రహ్మస్వరూపమే. ఇంకా ఇది ఇది అనేటువంటి పదము సర్వ దృశ్యముని ఎందుకూడను ఆసూత్యమై ఉంటున్నది, అనుసూత్యమై ఉంటున్నది. ఇది మైక్, ఇది పాత్ర, ఇది బట్ట, ఇది ఫ్యాను, ఇది షెడ్డు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది ఆకాశము, ఇది గుట్ట పిట్ట గుట్ట. సర్వమునందు కూడా ఇది ఇది అనేటువంటి యొక్క పదము అంతర్లీనమై ఉంటున్నది. ఏటావాత దీని యొక్క అంతరార్థం ఏమనగా ఇది అనగా దృశ్యమునకు సంబంధించినటువంటిది. సమస్త దృశ్యమునకు ఇది ఇది అని చెప్పబడుతున్నది. ఇది అనేటువంటి పదమే లేకపోతే బట్ట అని చెప్పడం వల్ల ఏది బట్ట? ఇది బట్ట. దీని నిరూపిస్తూ ఉంటుండది. కనుక సమస్త దృశ్యముని ఎందుకూడను శూన్యమై అశూచ్యమై సర్వవ్యాపకత్వమై ఉండినటువంటి ఒక తత్వమునికే ఇది అని పేరు. ఇది దృశ్యము, నేను ద్రష్ట కాబట్టి నేను దృశ్యము కాదు. నేను ధరించినటువంటి ఇది అనగా ఇది దేహము. ఇది అనగా సర్వమును చూచినట్టుగా నా దేహాన్ని కూడాను నేను చూస్తున్నాను. కనుక దేహం కూడాను దృశ్యమే. కనుక ఈ దృశ్యమైనటువంటి యొక్క దేహమును నేను అనేటువంటి యొక్క ద్రష్టగా భావించటము ఎంత అజ్ఞానం. కనుక మన దేహం కూడాను ఒక దృశ్యముతో ఒక్కటి. కనుక దేహమునే నేనని భావించటము ఇది కేవలము అనర్థము. ఇది సమాధులయందు సుషుప్తులయందు గాఢ నిద్రయందు కూడాను ఈ శరీరం మనకు కనిపించటం లేదు. కనుక నీవు దేహము కాదు, నీవు ద్రష్టనే. అయితే జగత్తునందు నానా రూపములతో సృష్టింపబడినటువంటి ఈ జగత్తులో అంతటికీ ఒక అధిష్టాన సత్వము ఒకటి ఉంటున్నది. అధిష్టాన వస్తువు నుండి ఏ సర్వమును కూడా నిర్మింపగలుగుతుండాలి. అధిష్టానమే లేక ఏ వస్తువును కూడాను ఎవరు కూడాను నిర్మాణం చేయలేరు. అనేక ఆభరణములు రూపనామములతో ఉండినటువంటి ఆభరణములు సువర్ణము నుండి కూడాను ఆవిర్భవిస్తున్నవి. ఆభరణములకు రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును కాని అన్నింటి ఎందు కూడాను సువర్ణము ఒక్కటిగానే ఉన్నది. ఆభరణములు కరిగించినప్పటికీ ఈ యొక్క బంగారు తాను తానుగానే ఉంటున్నది. బంగారునకు ఎట్టి మార్పు కాని ఎట్టి వికారములు కాని పొందవు. అదే విధముగానే ఈ దృశ్యమంతయు కూడాను అనేక రూపనామములతో ఉండినప్పటికీ దీనికి ద్రష్ట నేను అనేటువంటిదే అధిష్టాన సత్వం. నేను అనేటువంటి అధిష్టానం నుండియే సర్వము కూడాను ఆవిర్భవిస్తున్నవి. కనుక నేను నేను అనుటము కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి అర్థాన్ని మనము తీసుకుని రాదు. నేను ఆత్మని ఇట్టి సత్యమును గుర్తించినప్పుడే మానవుడు ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తునందు ఎట్టి విచారమునకు అవకాశం ఇవ్వక ఆనందములో మునిగి ఉంటాడు. అధిష్టానము లేక ఆకారములు కల్పించవు. కనుక సర్వాకారములకు కూడాను అధిష్టానమైనటువంటి యొక్క నేను తత్వమే సత్యము నిత్యము. ప్రతి మానవుని యందును సర్వ జీవుల యందు కూడాను ఆవిర్భవించేటువంటి మొదటి శబ్దము నేను. ప్రణవం కంటే ముందుగానే కలిగినటువంటిది నేను. కాని ఇట్టి సామాన్యమైన సర్వానుభవంలో ఉండిన సర్వ మానవుల నుండి వెలువడుచుండిన ఈ నేను అనేటువంటి పదమును మనం అతి సులభంగా ఒక చులకంగా మనం తీసుకుంటున్నాము. కనుకనే మనము ఇన్ని కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావలసి వస్తున్నది. మానవత్వములో ఉండినటువంటి దివ్యత్వము భిన్నము కాదు.
ఒక రాముడు అనేటువంటి నటుడు హిరణ్యకశిపుని వేషం వేసుకున్నాడు. అతను వేదిక పైకి వచ్చాడు. ఆ వేదిక పైన ఉండేటువంటి సూతుడు, అయ్యా మీరెవరు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ హిరణ్యకశిపుడు రామును మర్చినాడు. అధప్రసుప్రసారద ప్రవిభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంకిత సింధురద్వార సమ్మదవదగంద కందరం పెట్టిన హిరణ్యకశిపుడు చక్రవర్తిని ఎరుంగవా సూత సూతకుల నేత అనగా సర్వశక్తిమయుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వేంద్రియములను తన యొక్క హస్తమునందు కేవలము ఆట బొమ్మల వలె ఆడించినట్టి ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి చక్రవర్తిని ఎరుంగవా నీవు అని తాను అహంకారంతో జవాబు చెప్తున్నాడు. కాని వేసినది రాముడే. రూపము హిరణ్యకశిపుడు, తాను నటించేటువంటి నటనంతా హిరణ్యకశిపుని యొక్క నటనే. కాని హిరణ్యకశిపుని కంటే రాములు వేరు కాదు, రాముని కంటే హిరణ్యకశిపుడు వేరు కాదు. ఈ రెండింటి యందు కూడాను తాను ఒక్కడే ఉంటున్నాడు. జీవుడును దేహమందు హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండ్రు. బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు. మంచి చెడ్డ బొమ్మలందు ఒకటి అంటే రెండు ఉండు. ఇది ఇక్కడ ఒక్కటియే. రాముడనేటువంటి వాడు హిరణ్యకశిపుని వేషం వేసుకున్నాడు. కనుక దీని యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించి విచారించినప్పుడు రాముడు హిరణ్యకశిపుడు ఒక్కడే. హిరణ్యకశిపుడు లోకానికి స్టేజ్కి మాత్రమే, కాని వేసినవాడు రాముడే. అదే విధముగా సర్వ మానవత్వంతో ప్రకటించేటువంటి యొక్క ఈ దేహములన్నీ కొను వేదిక పైన ఒక యాక్టర్స్ మాత్రమే. లోపల ఉన్నది ఆత్మతత్వం ఒక్కటే. అట్టి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఈనాడు విస్మరించి వికార ఆకారములతో కూడినటువంటి యొక్క ఈ వేషములన్నీ విశ్వసించి అనేక బాధలకు గురి కావలసి వస్తున్నది. కనుక మొట్టమొదటి వేషం వేసిన వాడు ఎవరు అని తనను తాను మాత్రమే గుర్తించుకున్నప్పుడు ఈ వేషములన్నీ కూడా ఈ తాత్కాలికమైనటువంటి యొక్క దీన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ప్రతి మానవుని ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వమై ఉంటుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవడు బ్రహ్మజ్ఞానమును గుర్తించగలడో తాను బ్రహ్మగారు పొందగలడు. బ్రహ్మ విద్యాప్నోతి పరం, బ్రహ్మ విద్యాప్నోతి పరం అనగా ఈ యొక్క నేను అనేటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు పరముగా మారిపోతాడు. తరతి ఆత్మవిత్ అనగా తరతి శోకం. ఈ యొక్క శోకమును నివారణ గావించుకునేటువంటి యొక్క తత్వము తానెవరో గుర్తించుకున్నప్పుడే నివారణ గావించుకోగలడు. నేహ నానాస్తి కించిత్, ఉన్నది ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం, రెండవది లేనే లేదు. ఇది శృతుల యొక్క ప్రమాణము. కాని మానవుడు ఈ శృతులను కాని పెద్దల యొక్క బోధనలు కాని పెడచెవిని పెట్టడం చేతనే తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. తాను దేనిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకోగలడో దానిని తెలుసుకున్నందుకు ప్రయత్నించాలి. ఏక మిత్పిండం, ఏక మృత్పిండం నానేనా సర్వమృణ్మయం విజ్ఞాతం భవతి. ఒక మట్టిని మనం గుర్తించుకుంటే ఆ మట్టితో చేయబడినటువంటి యొక్క పాత్రలన్నింటికి ఎందుకు మట్టి ఉన్నదని సత్యం మనకు గోచరమవుతుంది. కుండలో మట్టి ఉన్నది కాని మట్టిలో కుండలు లేవు, కుండలు కల్పితం. కనుకనే ఈ దృశ్యములు ఎందుకు ద్రష్ట ఉన్నాడు కాని ద్రష్టలో దృశ్యములు లేవు. కనుక నీవు ద్రష్ట ద్రష్ట అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు చక్కగా నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ ద్రష్టకు అనేక పేర్లు ఉంటున్నవి. జాగ్రత్త అవస్థ యందు ఈ నేను అనేటువంటిదే సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అనేక రూప నామములతో కూడటం చేతనే విరాట స్వరూపుడు అని ఇతనికి పేరు. సర్వ విషయములతో కూడా వ్యవహరించడం చేత వ్యావహారికుడు అని దీనికి పేరు. ప్రతి పదార్థమునందు కూడాను అభిమానము కలగటం చేతనే విశ్వుడు అని ఒక పేరు. జాగ్రత్త అవస్థ యందు ఈ నేను అనేటువంటి యొక్క ఆత్మకు ఇన్ని రకములైనటువంటి పేర్లుగా రూపొందుతూ వస్తున్నాయి. ఇంకా స్వప్నావస్థ యందు ఈ నేను అనేటువంటి దీనికి అనేక రకములు కొన్ని పేర్లు కూడా ఉంటున్నవి. స్వప్న కల్పితుడు అని దీనికి పేరు. మనస్సునే ఆకారంగా ధరించేటువంటి వాడు కాబట్టి ప్రత్యేగాత్మ అని కూడా ఇతనికి ఒక పేరు. ఇంతేకాదు ప్రజ్ఞ చేత తాను ప్రతి తత్వమును కూడా గుర్తించడానికి పోతున్నాడు కాబట్టి ఇతనికి
చిత్రైకాగ్రతము అని పేరు. ఈ విధంగా నేను అనేటువంటి ఒక పదమునకు అనేక పేర్లుగా ఉంటున్నవి. సుషుప్తి యందు అంతఃకరణ యొక్క ప్రభావము చేత సర్వమును తెలుసుకొనగలుగుతున్నాడు కనుకనే ఇతనికి తైజస్సుడు అని పేరు, రాత్రుడు అని పేరు. కనుక ప్రపంచము లోపల ఒక్క బంగారుగా ఉండినప్పటికీ అనేక నగలు చేసినప్పుడు ఆ నగలకు అనేక పేర్లుగా ఉంటుంటాయి. రూపనామములు వేరు వేరుగా ఉండినప్పటికీ కాని అన్నింటి ఎందుకూడను ఏకత్వంగా ఉండేటువంటి సువర్ణ ఒక్కటే. ఈ జగత్తు కూడాను అనేక రూపనామములతో కనిపించుచున్నప్పటికీ అన్నింటి ఎందు ఉన్నది నేనే, నేను అనేటువంటి ఒక తత్వమే సర్వవ్యాపకత్వంగా ఉంటున్నది. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ అనగా అందరి నుండి కూడాను ఏ శబ్దము సమముగా ఏకంగా ఆవిర్భవించుచున్నదో అది ఏ ఆత్మ. రాముడెవరు అంటే నేను అంటున్నాడు, కృష్ణుడెవరు అంటే నేను అంటున్నాడు, విజయ్ ఎవరు అంటే నేను అంటుండాలి, సుజయ్ ఎవరు అంటే నేను అంటుండాలి. విజయ సుజయ రాముడు కృష్ణుడు వేరు వేరు రూపనామంతో ఉండినప్పటికీ అందరి నుండి కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క జవాబు సమంగానే వస్తున్నది. అది ఏ సర్వుడి ఎందు ఉండినటువంటి యొక్క సమత్వమైనటువంటి ఆత్మ. నేను లేనటువంటి యొక్క వ్యక్తి కాని ప్రాణి కాని ఈ జగత్తులో కానరాదు. యోగి భోగి జోగి విరాగి బైరాగి ఎందుకూడను నేను అనేటువంటి యొక్క శబ్దం ఆవిర్భవించుచునే ఉంటున్నది. కనుక ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించడమే ఇది సరైనటువంటి యొక్క అంతరార్థం. ప్రతి మానవుడు కూడాను ఇది నా ఇల్లు, నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము అనుకుంటున్నావు కానీ రామాయ్ నేనెవరు అనేటువంటిది తెలియటం లేదు. నేను అనేటువంటిది తెలియకుండా నా దేహం అనుకుంటే ఇది ఏ విధంగా నీకు సంబంధించింది? నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరైపోయినా నీవు వేరు కావాలి, నా బట్ట అంటే బట్ట వేరు నేను వేరు. కాబట్టి నా దేహం అనుకున్నప్పుడు దేహం నీవు కాదు, దేహం ఒక దృశ్యము, ఇంద్రియముల యొక్క దృశ్యము, మనస్సు ఒక దృశ్యము, చిత్తం ఒక దృశ్యము, అంతఃకరణ యొక్క దృశ్యము, సర్వము దృశ్యమే. కనుకనే

சர்வ வேதாந்த சங்கிரகம்பு. வேதாந்தம் வேதாந்தம் வேதாந்தம் வேதாந்தம் அனగా ఏమిటి? ఏదో అర్థం కానిటువంటి పదమును ఉచ్చరించడం వేదాంతం కాదు. తనను తాను గుర్తించుకోవటమే ఎరుక, తనను తాను గుర్తించుకోలేకపోవటమే మరుపు. మరుపే దృశ్యము, ఎరుకే బ్రహ్మము. జాగ్రత్తలోని జాగ్రత్తనే ఎరుక. నిరంతరం కూడా నువ్వు జాగ్రత్త ఎందే మనం ఉంటుండాలి. ఇదియే ఎరుక అనేటువంటి తత్వమునకు అంతరార్థము. దీనినే వేదాంతం కూడాను ఎరుకు మరపనకుండా జాగ్రత్త సప్రాశక్తులు అరమరను లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ గడివిడి తారకం అన్నాడు. ఆ తారక తత్వం అనేటువంటిది ఈ యొక్క నేను నేను అనేటువంటి యొక్క అంతరాత్మ యొక్క ప్రబోధనే. భగవద్గీత ఎందు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మమును కూడాను నీ విసర్జించమన్నాడు. అన్ని ధర్మములు, ధర్మం అంటే తెలిస్తే కదా అన్ని ధర్మములు వదలడానికి. ఇక్కడ ధర్మం అనగా ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ప్రాణ సమానమైనటువంటి గుణం ఒక్కటి ఉంటున్నది. అదియే ఆ వస్తువు యొక్క సహజ ధర్మము. అగ్నికి వేడి దాని ధర్మం. వేడి లేకపోతే అది బొగ్గవుతుంది, అది అగ్ని కాదు. చక్కెరకు తీపి తన యొక్క ధర్మము. తీపి లేకపోతే అది చక్కెర కాదు, ఇసుక అవుతుంది. అదే విధముగానే మానవునికి ఒకటి ధర్మం. ఏమిటి? వాంఛనే వాని ధర్మం. నిరంతరం కూడా నువ్వు వాంఛను పెంచుకోవటమే వాని ధర్మం. కనుకనే వాంఛను త్యజించడమే సర్వధర్మాం పరిత్యజ్య. దీనినే వైరాగ్యము అని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చాయి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని. మనకు ఈ డిజైర్స్ లే పెద్ద లగేజ్ గా ఉంటుండాలి. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వాంఛలు మితిమీరి పోవటం చేతనే మానవునికి మతులు భ్రమిస్తున్నాయి. ఈ మతి భ్రమించడం చేతనే మతిలేని మానవుడిగా ఉన్మత్తుడుగా మారుతున్నాడు. ఉన్మత్తుడు ప్రపంచమునకు అతి దూరమైపోతున్నాడు. దీనికి కారణము వాంఛలే. వాంఛలు కూడాను కొంత అదుపులో ఉంచుకోవాలి. పశువులైనా కూడాను తన కడుపును నిండించడమే తన వాంఛను విరమించుకుంటుంది. ఈనాటి మానవుడు తిని భుజించి ఆనందించేటువంటి దానికంటే అధికంగా కూడాను ఆశలు పడుతున్నాడు. ఇక్కడ పశుపక్షి మృగాదులకు దాచుకునేటువంటి యొక్క కుచితము కాని, దోచుకునేటువంటి యొక్క దుర్మార్గము కాని వాటికి లేవు. మానవత్వములో జంతువునాం నరజన్మ దుర్లభమని చెప్పుకుని కూడాను తన మానవత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. దీనికి కారణము నేనెవరు అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే మూల కారణం. ప్రేమ స్వరూపులారా, నేను ఆత్మను అనేటువంటి యొక్క విజ్ఞానము ప్రతి మానవునికి అందును వికసించాలి. ఇది వికసించినప్పుడే జ్ఞానము ప్రకటింపజేస్తుంది. వికసించి ప్రకటించినప్పుడే మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి యొక్క సందర్శనం మనకు ప్రాప్తిస్తుంది. కనుక మనలో ఉండినటువంటి యొక్క దివ్యమును వికసింపచేసుకోవాలి. ఈ వాంఛలకు కూడాను కొంచెం వరకును మితిమీరినటువంటివే కాకుండా కొన్ని విరుద్ధమైనటువంటి వాంఛలు కూడాను మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి. ఈనాటి మానవుడు సర్వసామాన్యముగా కని పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులనే మర్చిపోతున్నాడు. నిజముగా తాను విజ్ఞాని అయినప్పుడు నా రక్తం ఎవరిది? నా తల్లిదండ్రులది. నా బ్లడ్, నా ఫుడ్, నా హెడ్, నా దుడ్డు అంతా పేరెంట్స్దే. ఇట్టి జ్ఞానమే ఉంటుంటే తల్లిదండ్రులను బాధ పెట్టడానికి కాని, తల్లిదండ్రులను మర్చడానికి కాని మనసు వస్తుందా? ఈ నాలుగు మరిచినటువంటి ప్రత్యక్ష రాక్షసి కాబట్టే తల్లిదండ్రులను మరుస్తున్నాడు. తల్లిదండ్రులను ఎవరు మరుస్తాడో వాడు ప్రత్యక్ష కలియుగ రాక్షసుడనే చెప్పవచ్చు. మరువ రాదు. మరచవలసినది అహం. ఎరుకపరచినటువంటిది నిజమైనటువంటి తత్వం. కనుకనే మానవత్వం అనేటువంటిది ఇంత అల్పత్వమైనటువంటి యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటి దానిని మర్చిపోవటం వల్ల భగవంతుని ఇంకే విధంగా జ్ఞాపకంలో పెట్టుకోగలడు? కనుకనే కలి ప్రభావము మితిమీరిపోయినది. జాగ్రత్త అవస్థయందు నేను నేను అనేటువంటిది ప్రత్యక్షంగా నూటికి నూరు భాగములు ఉంటున్నవి. స్వప్నావస్థలో అర్ధ భాగము క్షీణిస్తుండాలి. సుషుప్తిలో పూర్తి సూక్ష్మ రూపాన్ని ధరిస్తుండాలి. కనుక మానవత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకుంటూ ప్రయత్నించాలి. వేదిక పైన ఆడుతున్నంత వరకు నీవు హిరణ్యకశిపుడే కావచ్చు, కానీ ఈ వేషము తాత్కాలికమనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.

0: ఆ వేదిక పైన ఉండినంత వరకు కూడాను నీవు హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు అనేటువంటి పేర్లతో అహంకారం ఉట్టిపడవచ్చు. కానీ ఎంతసేపు, ఎప్పటికీ ఈ వేషము నీకుండదు. వెనుకకు పోతానే వేషమును మార్చుకుంటావు, నీ స్వస్వరూపాన్ని నీవు ధరిస్తావు. కనుక తాత్కాలికమైనటువంటి యొక్క క్షణభంగురమైనటువంటి యొక్క ఈ వేషము లోపల ఇంత మిణిమిట్టు పడటము, ఇది నీకు సరి అయినటువంటిది కాదు. అహంకారము, ఆడంబరము, మరుపు, పరదూషణ ఇవన్నీ కూడా నువ్వు మానవునికి పాపములకు హేతువు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఈ సత్యతత్వాన్ని మీరు గుర్తించాలి. స్వార్థమును స్వప్రయోజనమును త్యజించాలి. ఎప్పుడు కూడా నువ్వు స్వార్థము స్వార్థము స్వార్థము. ఏమిటి ఈ స్వార్థము? ఎంతవరకు ఈ స్వార్థము? నీ తత్వాన్ని నీవు మర్చిపోయినటువంటి స్వార్థము నీకు ఇంక ఇతరులు లేదు. ఎంతకాలం ఉంటుంటుంది? అది కూడా నువ్వు ఒక కాలంలో మర్చిపోతావు. కనుక అన్ని మర్చవలసినటువంటిది. ఏనాటికైనా కూడా నువ్వు జగత్తును మర్చవలసినటువంటిది. ఈ జగత్తునకు పేరే జగత్తు అని పేరు. జగత్ రావటం పోవటమే. ఇలాంటి జగత్తులో మనం ఉంటుండి ఇది సత్యము నిత్యమని భ్రమించటము ఎంత అజ్ఞానం. నీవు సత్యము, ఈ వేషము సత్యము కాదు, ఈ యాక్టింగ్ అంతా సత్యము కాదు, ఈ అనుభూతులన్నీ సత్యము కాదు, ఇవన్నీ నువ్వు భ్రమలే. కనుక నాహం బ్రహ్మ, నేను కూడా నువ్వు ఒక బ్రహ్మని. కాని భ్రమేనాహం, భ్రమేణత్వం, భ్రమేణో పాశకం మనః, భ్రమే ఈశ్వర సత్వత్వం, భ్రమే ఈ జగత్ యొక్క స్వరూపము, అంతా భ్రమనే. భ్రమను మనము తగ్గించుకున్నప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కరిస్తాడు. ప్రేమ స్వరూపులారా, గురు పౌర్ణిమ. ఏమిటి ఈ గురు పౌర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం? గురువు ఈ జగత్తు నందు మరొకడు లేడు, అంతా తానే. నేను మానవుడు అనుకున్నంత వరకు నీవు శిష్యుడిగా ఉండవచ్చు. నేను ఆత్మస్వరూపుడు అనుకున్నప్పుడు నీవే గురువుగా మారచ్చు. మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు. కనుక ఎవరో బోధ గురువులు బాధ గురువులను మనము ఆశ్రయించి ఇంకా మరింత భ్రమను మనం పెంచుకొని బ్రహ్మను మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. నిన్ను నీవు ఆశ్రయించు, నీ తత్వాన్ని నీవు గుర్తించు, అది ఏ సరి అయినటువంటిది.
1: ఏదో ఒక ఉపదేశం తీసుకుంటాం, ఈ ఉపదేశాన్ని స్మరిస్తూ ఉంటుంటే దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుందని విశ్వసిస్తాం. అసలు ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అనగా స్వస్థానములకు చేర్చడమే ఉపదేశం.
0: అంతేకాని ఓం నమ శివాయ అనే పంచాక్షరములు కానీ, ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరం కానీ ఉపదేశించడం కాదు.
1: శబ్దముతో కూడినటువంటి ఒక ఉచ్చారణలే. కానీ శబ్ద బ్రహ్మం ఉంటుండాలి.
0: శబ్ద బ్రహ్మమయ్యి, జలజలమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయ్యి, శ్రీమయ్యి,
1: ఈ అష్టైశ్వర్య స్వరూపుడు నీవే.
0: అట్టి శక్తివంతుడై, అట్టి ప్రజ్ఞానవంతుడై, అట్టి దివ్యవంతుడై, అట్టి జ్ఞానవంతుడై నీ ఉండగా నీవు మరులను ఇంకొకరికి ఎందుకు నీవు ఆశ్రయించాలి?
1: దీనిని పురస్కరించుకుని వేదము
0: స్వమిమర్శో మోక్ష అన్నాడు. స్వవిమర్శ, స్వ తన తత్వాన్ని తాను గుర్తించాలి. కానీ ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి మేధావంతుడైనా, ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ తనను తాను మరచిపోయి జగత్తునే జప్తి అని ఉంచుకుంటున్నాడు. తనను తాను తెలుసుకునక దేనిని తెలుసుకుని ప్రయోజనమేమి? దీనిని పాషాణ హృదయుడు అని పేరుగాంచినటువంటి యొక్క చర్చలు కూడాను అమెరికా వారిని గురించి బోధిస్తూ వచ్చాడు. ఈనాటి విజ్ఞానికుడు అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తనను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ విజ్ఞానం దేనికోసం? ఇదంతా కేవలము పొట్టకూటి కోసం పాటుపడేటువంటి మార్గం అన్నారు. చిన్న పిల్లవాడు ప్రహ్లాదుని కూడా నువ్వు తండ్రిని ప్రశ్నించాడు. లోకములన్నీ గడియలోన

0: ఏమిటి నీ యొక్క శక్తి? అన్నింటినీ జయించున్నాను అనుకుంటున్నావు, కానీ నీ యొక్క ఇంద్రియాలను, నీ యొక్క చిత్తాన్ని నీవు జయించలేకపోతే ఇంక నీవు జయించినది ఏమిటి? పేరునకు హీరో కాని ప్రవర్తనలో జీరో అన్నాడు. ఈనాటి యొక్క విజ్ఞానికులు కాని విద్యావంతులు కాని కేవలము పట్టభద్రులో హీరోలే కాని ప్రవర్తనలో అందరూ జీరోలే. భౌతిక ప్రతి కోసమని ఇన్ని రకమైనటువంటి బాధలు పడుతున్నారు. ఏనాడు తన యొక్క చిత్తమును, తన యొక్క ఇంద్రియములను తాను నిగ్రహించును వాడే నిజమైనటువంటి గొప్ప. 100 మంది మేధావుల కంటే ఒక మంచి హృదయం కలిగినటువంటి వాడే జగత్తుకు ఉపకారం చేయగలడు. మంచి హృదయం లేక మాలిన్య హృదయంతో ఎంత పట్టములో ఎత్తుకున్నప్పటికీ వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పుడే కాని అధికుడు కాదు. పోతున్నారు మన వారంతా కూడా విదేశాలకు. ఎందుకోసం పోతున్నారు? భిక్షమెత్తడానికి పోతున్నారు. ఆ భిక్షము ఈ దేశంలోనే ఎందుకు ఎత్తకూడదు? ఇది ఆ గొప్ప చదువు, ఇదే మానవత్వము, ఇదే నిజమైనటువంటి యొక్క వేదాంతము. ఇది సరైనటువంటిదే కాదు. మనం బయటికి పోయి ఏమి నేర్చుకుని వస్తున్నాము? దుర్గుణములు, దురాచారములు, దురహంకారములు కూడాను దుర్బుద్ధులతో మనం నిండి వస్తున్నాము. దీనికోసమా మనం 1000 రూపాయలు ఖర్చులు పెట్టి విదేశములకు వెళ్ళటం? అక్కడ పోయేటువంటి యొక్క ఈ నీచపు పనుల కంటే ఇక్కడ ఉంటుండే ఒక్క చిన్న గుణవంతులు కానీ బ్రతికితే చాలు. బ్యారెల్స్ బ్యారెల్స్ డాంకీ మిల్క్ ఉంటుంది, ప్రయోజనం ఏమిటి? ఒక టీ స్పూన్ కౌ మిల్క్ చాలు మనకు. కనుకనే గంగగోవు పాలు గంటడైనను చాలు, కడవడైన నీల కరవు పాలు. తల్లిదండ్రులు అనేక రకమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను అనుభవించి వీళ్ళ తలకంతా కూడా కావలసినంత ధనమును పంపించేస్తే ఆటికి పోయి వీళ్ళు తలను పగులు కొట్టుకుని రావటమా? ఇది తల్లిదండ్రులకైనటువంటి కీర్తియా? ఇలాంటి అపకీర్తి తెచ్చేటువంటి వాడు చచ్చినా కూడా సమానమే. అలాంటివి మనం చేయకూడదు. భారతీయుడు భారతీయులని పేరు పెట్టుకున్నటువంటి వారు భాగ్యాన్ని మనం సంపాదించాలి. ఏ భాగ్యము? జ్ఞానభాగ్యాన్ని సంపాదించాలి. కనుక మనము చదవవలసినటువంటి చదువులు సర్వము భారతదేశం నుండే ఉంటున్నాయి. ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతదేశంలో లేనటువంటిది మరి ఏ దేశంలో కూడాను లేవు. అన్ని కూడాను భారతదేశం నుంచి పోయినటువంటివే. కానీ ఈనాటి మన అవివేకం ఇంతటితో నిద్రపోతుండాలి. భారతదేశం నుంచి 1 రూపాయి పదార్థము అమెరికా దేశానికి తీసుకుపోతున్నారు. వాడు దాన్ని చక్కగా ప్యాకులు చేసి మంచిగా షేక్ చేసి దాని మేకప్ చేసి అన్ని పంపిస్తే అదే పదార్థాన్ని మన వాడు 100 రూపాయలు కొనుక్కుంటున్నారు. దాని వెల 1 రూపాయే. కానీ ఈ మేకప్లకు మనం ఇస్తుంటున్నాము ఈ యొక్క డబ్బు. 1 రూపాయి ఇచ్చి ఒక పదార్థం మనం కొంటే దానికి 10 రూపాయలు ప్యాక్ చేసి ఆకర్షణీయంగా ఇస్తారు. కాబట్టి ఆ 9 రూపాయలు కూడా మనం ఆకర్షణకి ఇచ్చామే కానీ ఈ పదార్థానికి కాదు ఇచ్చిండేది. ఈ విధంగా మనము ఆకర్షణీయులుగా మనం మారిపోతున్నాము. అది మనం ఆర్టిఫిషియల్ కాదు. హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. ఈ గుండె లోపల ఉంటున్నది కానీ బయట లేదు. కానీ ఈనాటి మానవుడు తన గుండెను బయట పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇది అనిత్యమైన జీవితం. గుండెను లోపల పెట్టుకుని జీవించాలి. ఇదంతా కూడా ఒక్క భారతదేశం నందే కూడా ఇది ఆవిర్భవిస్తుండాలి. భారతదేశాన్ని మించినటువంటి దేశం మరొకటి లేదు. అందువలనే సర్వావతారములు కూడా భారతదేశం నందే అవతరిస్తున్నాయి. మహత్తరమైనటువంటి యొక్క భారతదేశాన్ని ఈనాడు మనము ఆవిష్కరించుకుంటూ దానిని సరైనటువంటి రీతిలో అనుభవించలేకపోతున్నాము. ఇటువంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంత గర్వించాలి, ఎంత ఆదర్శవంతమైన జీవితాలుగా మనం అనుభవించాలి. లేదు లేదు, విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతీయుల యొక్క భాగ్యాన్నంతా కూడా వారు తీసుకుని పోతున్నారు. మనమంతా భారతదేశాన్ని వదలి విదేశీయులు వదిలిపెట్టినటువంటి మాలిన్యాన్ని మనం తెచ్చుకుంటున్నాము. భారతీయుని యొక్క లక్షణము
1: కాదు కాదు.
0: భారతీయుడు ఆత్మస్వరూపుడు, సత్యాన్ని గుర్తించినటువంటి వాడు. అన్ని దేశముల వారు కూడా ఆత్మస్వరూపులే, కానీ వారు దానిని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం వారి దగ్గర లేకపోతున్నాయి. భారతీయుడు ఆత్మస్వరూపుడు అనేటువంటి గుర్తించుకోవడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం వేదశాస్త్ర ఇతిహాస పురాణములు ఎందుకు ప్రమాణ స్వరూపాన్ని ధరిస్తున్నాయి? ప్రేమ స్వరూపులారా, సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. నీవే ఆత్మ అనేటువంటి యొక్క తత్వాన్ని తగినటువంటి రీతిలో పరిశోధనలు చేయండి. నిన్ను నీవు తెలుసుకోమని ప్రబోధిస్తూ ఉంటున్నాయి వేదములు. దానిని నీవు ప్రశ్నించాలి, తెలుసుకునేందుకు ప్రయత్నించాలి, తగినటువంటి యొక్క ప్రాక్టికల్లో ఆచరణలో పెట్టాలి. అప్పుడే నీ యొక్క తత్వం నీకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక నేను నేను నేను అనేటువంటి పదము సామాన్యమైనటువంటి 2 అక్షరములు కాదు, లక్షల అర్థములతో కూడినటువంటి యొక్క అక్షరము 2 అక్షరములు. అలాంటి నేను తత్వాన్ని మనం ఈనాడు విస్మరిస్తున్నాము. ఈ నేను అనేటువంటి అల్పమైనటువంటి ఈ దేహానికి మనము ఆ భావిస్తున్నాము. దేహము నేను కాదు,
1: నేను అన్నింటికీ సాక్షిభూతుడై ఉంటున్నాను. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించాలి. మనం ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఈ లోకంలో, ఎన్ని మనం నేర్చుకున్నప్పటికీ ఈ లోకంలో, అన్ని లోకములకు సంబంధించినటువంటివి కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై చేసేటువంటివి. ఇంద్రియములే అనిత్యములైనటువంటివి, దాని నుంచి వచ్చినటువంటి ఫలితములు అనిత్యం కాక సత్యమెట్టవుతాయి. నిజమైన సత్యము హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది, బయట నుంచి వచ్చింది బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి మానవుడై పుట్టినటువంటి వాడు బయట నుంచి పుట్టడం లేదు, భగవంతుడి నుంచి పుట్టాడు. నీవే భగవంతుడవు. అలాంటి దివ్యమైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. మానవుడు మానవుడు మానవుడనగా విశ్వాసము గల జీవి అని దీని అర్థం. మనం విశ్వసించినటువంటి దానిని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే, ఆచరించినప్పుడే అది విశ్వాసం మరింత అభివృద్ధిగా ఉంచుతుంది. ఈనాడు మనం విశ్వసించినటువంటి దానిని మనము ఆచరణలో పెట్టడం లేదు, కనుకనే మన విశ్వాసము దినదినములకు తరిగిపోతుండాలి. కనుక విశ్వసించినటువంటి దానిని మనము ఆచరణలో పెట్టాలి. కాని ఈనాటి మానవుడు ఈ సత్యాన్ని ఏమాత్రము విచారించటం లేదు. బాహ్యమైన లౌకికమైన జగత్ సంబంధమైన ప్రాకృతమైన విషయములు ఎందే మనస్సును అంకితము చేస్తున్నాడు. సముద్రము నుండి పుట్టినటువంటి అలలు అనేక రూపనామములు ధరించి సముద్రం నందే ఆడిపాడి తిరిగి సముద్రం నందే లయమైపోతుండాలి. కాని ఈ అలల యొక్క రూపనామములు కాని, అలల యొక్క ఆటపాటలు కాని కట్టకరపటికి సముద్రం నందే లయమైపోతుండాలి. కనుకనే మానవుడు దివ్యత్వం నుండి పుట్టి దివ్యత్వం నుండే జీవించి దివ్యత్వం నుండే అంత్యం కావాలి. అదే నిజమైన మానవత్వానికి సరైన లక్ష్యము. నీతి ఎందే పుట్టి నీతి ఎందే పెరిగి నీతి ఎందే అణంగు నీటి బుడగ. నరుడు బుద్ధుదంబు నారాయణుడు నీరు. కనుకనే ఆ వాటర్ నుంచినే పుట్టింది ఈ యొక్క బుడగ. కనుక భగవత్తత్వం నేను నేను అనేటువంటిది, ఇది అధిష్టాన పదార్థము. సర్వభావములు కూడా నేను నుండి ఆవిర్భవించినాయి. దివ్యాత్మ స్వరూపులారా, నేను నేను అనేటువంటి దాన్ని గుర్తించడంలో యావత్ విశ్వాసాన్ని కూడాను, ఒక విశ్వాన్ని కూడాను మనం గుర్తించిన వారం అవుతాం. ఈ విధమైనటువంటి దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తింపబడును, దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. కస్మిన్ను భగవో, చూశారా, దేనిని నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో అదే నీవు. ఒక గదిలో ఒక వ్యక్తి అనేక పదార్థములు వెతుకుతూ ఉన్నాడు, అన్ని పదార్థములు కనిపిస్తున్నాయి, కానీ వెతికేటువంటి వాడు తన కనిపించడం లేదు. నీవు అన్నింటినీ వెతుకుతున్నావు ఈ జగత్తులో, కానీ నిన్ను నీవు వెతుక్కోవటం లేదు. అదే ఉండినటువంటి అజ్ఞానం. నిన్ను నీవు వెతుక్కుంటే ఇవన్నీ నీ హస్తగతమైపోతాయి. కనుక నీ త్యాగరాజు కూడాను ఏ దానిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నవాడవుతాడో దానిని తెలుసుకోవడానికి నాకు శక్తి ఇమ్మని ప్రార్థించాడు. భగవంతుడా, అష్టగ్రహములకు అంతా కూడా నేను స్వాధీనుడైపోతున్నాను అనుకుంటున్నాము, అష్టగ్రహముల పూజలు చేస్తున్నాను, అనేక రకమైనటువంటి ఆరాధనలు సలుపుతున్నాను, ప్రయోజనం ఏమిటి? అనుగ్రహ బలం ఒక్కటింటే అష్టగ్రహములు నా హస్తగతమైపోతాయన్నాడు. నీ అనుగ్రహం కావాలి అన్నాడు. దానిని మనం సంపాదించుకున్నప్పుడు సర్వము కూడా సంపాదించుకున్న వారం అవుతాం. మనం ఏమాత్రం కూడా అల్పులము కాదు, బలహీనులము కాదు, పేదవారం కాదు. మనకంటే రిచ్వాడు, మనకంటే శ్రీమంతుడు ఈ జగత్తులో మరొకడు లేడు. ఆ ధైర్య సాహసం చేత మనము సాధనలో పాల్గొనాలి.

పురంద్రదాస్ చెప్పా, నేనెందుకు బీదవాడిని అవుతాను? నా భగవంతుడే నా హృదయంలో నిలిచి ఉంటున్నాడు. అలాంటి నేను బీదవాడిని కాదు, సర్వమును తానే.

నేననేది ఏమిటి? నేనే నీవు, నీవే నేను, ఏ విధమైన భేదము లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి భావములు కలిగినటువంటి యొక్క మహాపవిత్రుడైనటువంటి జీవితం భారతదేశంలో అనేక వేల మంది జన్మించినటువంటి వారు. ఇలాంటి ఆదర్శమూర్తుల యొక్క దివ్యత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాము. ప్రేమ స్వరూపులారా, గడచినది గడచినది, కానీ మున్ముందైన కూడా మన భావాన్ని మనము చక్కగా దివ్యత్వంగా మనం భావిస్తూ రావాలి. మనం అల్పులుగా భావించరాదు. మనం అమృత పుంజములు, అమృత పాండములు. ఈ అమృత పాండము నుంచి ఏ రంధ్రము కొట్టిన అన్ని అమృతంగానే రావాలి. తున్నంత విస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు, నీవు అమృత పుత్రుడు కాదు. కనుక నీ మాటలు కాని, నీ చేతలు కాని, నీ తలంపులు కాని అన్ని కూడా నువ్వు దివ్యమైనటువంటివిగానే రావాలి. అప్పుడే నీవు దివ్య మానవుడుగా రూపొందుతావు. తాత్కాలికమైనటువంటి ఇంద్రియముల యొక్క సుఖములకు, ఇంద్రియముల యొక్క భోగములకు నీవు ఏమాత్రం కూడా నువ్వు దాసుడు కావద్దు. అప్పుడే నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించుకున్న వాడవుతావు.

0: ఇలాంటి తత్వరూపాన్ని మనం అందుకోవాలి. ఈ బాహ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం విసర్జించాలి.
1: తనువు జూచి మురసిపోకన్నా మట్టి బొమ్మిది పందమన్నది ఇందు లేదన్నా. తనువు జూచి మురసిపోకన్నా మట్టి బొమ్మిది అందమన్నది.

0: సర్వతత్వము శాంతి మార్గము పొందరన్నా, మనసునందు జయము పొందన్నా, ఇంద్రియంబుల తక్కు చూసి మురసిపోకన్నా, మనసునందలి చతుర దొంగలు చర్యలన్నీయు గాంచుచుండుము, ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మలు చూడకూడన్నా, ఈ మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా, పసుపు మటన్న వారలు గట్టి ఓడలు కట్టితాను, పట్టు బట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పుట్టు స్వామిని కన్ను విప్పి చూడరోరన్నా, మున్ను షిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరే గాని, కన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా, కన్ను విప్పి చూడరోరన్నా. మన యొక్క జీవితం అంతా కూడాను ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత దివ్యమైనటువంటిది, ఎంత నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని మనము పాడు కోరికలకై మనం ప్రాకులాడి జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం. ప్రేమ స్వరూపులారా, ఈ యొక్క దేహతత్వాన్ని దృశ్యంగా నీవు భావించుకో, దీన్ని పనిముట్టుగా నీవు స్వీకరించి దీనితో సర్వ కార్యములు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు చేయి. అప్పుడే ఈ మానవత్వం దివ్యత్వంగా రూపొందుతుంది. దీనికి మార్గము ఒక్కటే, దైవ చింతనే దీనికి మార్గం. బ్రహ్మవిత్తమైవ భవతి, దైవ చింతన చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ దైవంగానే రూపొందుతావు.
1: భజన వినాశక శాంతి నహీ, హరి భజన వినాశక శాంతి నహీ.

ఇంతవరకు మీరు 1991 జూలై 26 గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి భ్రమను తగ్గించుకుంటే బ్రహ్మను దర్శించవచ్చని తెలియజేస్తూ దేహతత్వాన్ని పనిముట్టుగా స్వీకరించి దీనితో పవిత్రమైన కార్యాలు చేస్తే అది దివ్యత్వంగా రూపొందుతుందని బోధించారు.

అనేక పర్యాయములు నేను మిమ్మల్ని ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తుంటాను. ఎందుకంటే ప్రేమయే మీ సత్యస్వరూపం. అది నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారు. ఎప్పటి నుండి? ఆమెకు మీరు పుట్టి పెరిగి పెద్దవారైన తరువాత, ఆమె మీ తల్లి అనే అభిమానం ఏర్పడిన తరువాత ఆమెను ప్రేమిస్తున్నారు. ఈమె నా తల్లి అనే విశ్వాసమే లేకపోతే మీరు ఆమెను ప్రేమించలేరు. కాబట్టి విశ్వాసమే ప్రేమకు మూల కారణం. శాంతి, సత్యము, ఆనందము ఎక్కడో బయట లేవు, మీయందే ఉన్నవి. మీరే శాంతి స్వరూపులు, మీరే సత్యస్వరూపులు, మీరే ఆనంద స్వరూపులు. వీటికోసం బయట వెతకటమే మీరు చేస్తున్న పొరపాటు. ఏదీ మీకంటే వేరుగా లేదు, అన్నీ మీ నుండి వచ్చినవే. ప్రతి ఒక్కటి అంతర్భావం యొక్క ప్రతిబింబమే. ఎవ్రీథింగ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి, మీరు మీ భక్తులతో పాటు మా ఇంటికి వేంచేసి భోజనం చెయ్యాలి అని స్వామిని వేడింది ఒక సాధ్వీమణి. ఒక సాధ్వీమణి అని మాత్రమే పేర్కొని ఆవిడ పేరు చెప్పకపోవటం సమంజసం కానప్పటికీ ఆ విధంగా ఆమె పేరు మరుగుపరచటానికి కూడా కారణం లేకపోలేదు. ఓ అలాగే, భోజనమెందుకు, పలహారం చాలు అని ఆమె కోరికను సమ్మతించారు స్వామి. ఆమె తలపెట్టిన కార్యానికి అంతే చాలును. పాపం భోజనమంటే ఖర్చు ఎక్కువ, పలహారం చాలు అని ఆమెకు ఖర్చు తగ్గించాలనే స్వామి ఉద్దేశమా? ఏది ఏమైతేనేమి, స్వామి కార్యం సఫలం కాకుండా పోతుందా? వారు తలుచుకున్నదేదో చివరికి అదే జరిగి తీరుతుంది. ఒకనాడు తమ భక్తులను వెంటపెట్టుకుని స్వామి ఆ ఇల్లాల ఇంటికి వెళ్లి వింద ఆరగించటానికి వచ్చారు. ఆమె వారందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు. గారెలు కాఫీ ఘుమఘుమలాడుతుండగా ఆవిడ అందరికీ పుష్కలంగా పళ్లాల్లో వడ్డన కూడా చేసేశారు. స్వామి ముందు ప్రత్యేకంగా రెండు గారెలను ఉంచి, స్వామి, మీరెప్పుడూ ఏది భుజించినా ఏదో ఒకటి రెండు ముక్కలు నోట్లో వేసుకుని పెట్టినవన్నీ పూర్తిగా ఆరగించినట్టు నటిస్తారు. ఇది మీకు పరిపాటే కదా. అయితే ఈరోజు నేను ఆ పద్ధతికి ఒప్పుకోను. ఈ రెండు గారెలు పూర్తిగా అంటూ ఆవిడ అంటుండగానే స్వామి ఆ గారెలు రెండూ పూర్తిగా తినబోతున్నానని అతి వినయంగా బదులు చెప్పేశారు. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తాను చెప్పినట్టుగా ఆ గారెలు రెండింటినీ పూర్తిగా తిన్నారు స్వామి. కాఫీ కూడా తీసుకున్నాక భక్తులతో పాటు తిరిగి తాను నివసిస్తున్న సుబ్బమ్మ గారింటికి బయలుదేరారు. స్వామికి అల్పాహార విందు చేసిన ఆ స్త్రీరత్నం కూడా స్వామి వెంటే వెళ్లారు. సందు మళ్లారో లేదో తనను వెంటబడి వస్తూన్న ఆమెను ఒక్క క్షణం తేరిపారా చూశారు స్వామి. కడుపులో ఏదో గాభరాగా ఉన్నట్టు, కడుపును రెండు చేతులతో పట్టుకుని బాధపడుతున్నట్టు కనిపించారు స్వామి. చుట్టూ ఉన్న భక్తులు స్వామికి ఏమైందో అని ఆందోళన చెందారు. గలేర్మంటూ ఒక్క మాటగా వాంతి చేసేసుకున్నారు స్వామి. వెంటనే గలగలమంటూ నవ్వటం కూడా మొదలుపెట్టారు. కొద్ది క్షణాల క్రితం మన పరతీశ్వరుడు ఆరగించిన రెండు గారెలు యథాతథంగా ఏ విధమైన మార్పు చెందక ఆ వమనంలో విసర్జింపబడి ఉన్నాయి. అక్కడ వారందరి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. కాని ఆ గారెలను అతి శ్రద్ధతో స్వామికి నివేదన చేసిన ఆ ఇల్లాలు మాత్రం ఆపాదమస్తకం కంపించిపోయింది. నిలువునా నీరయింది. ఆమె ముఖం కత్తివాటుకు నెత్తులు చుక్కలేనట్టుగా తయారైంది. స్వామి, ఈ మహాపాతకిని, హంతకురాలని క్షమించండి ప్రభు అంటూ స్వామి పాదాల చెంత వాలిపోయింది. స్వామి ప్రేమతో తన కరకమలాలతో ఆవిడను లేవనెత్తి, బంగారు సంతోషం అన్నారు. ఆమె హృదయ విదారకంగా రోదించింది. ఎంతటి కుట్ర తలపెట్టాను ఈ మధురమూర్తికి అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయింది. ఆ కాలంలో ముఖ్యంగా గ్రామాలలో జాతి భేదాలు, ఆచారపు కట్టుబాట్లు అతి తీవ్రంగా పాటించేవారు. క్షత్రియ బాలుడైన స్వామి బ్రాహ్మణి అయిన సుబ్బమ్మ గారింట్లో నివసించటం, భుజించటం, అంతకన్నా వారు తినగా మిగిలిన భుక్తశేషం ఇతరులకు ప్రసాదంగా పంచటం మొదలైనవి ఆ పుట్టపర్తిలో కొంతమందికి సుతరాము గిట్టలేదు. అది తీరని అపచారంగానూ, అత్యాచారంగానూ భావించటం మొదలెట్టారు. అంతకు పూర్వమే వేర్వేరు కారణాల వల్ల స్వామిపై విరోధం పెంచుకున్న వారికి స్వామి ప్రవర్తన మరింత కడుపు మంట రేపింది. అయితే కొంతమంది సంఘ సంస్కర్తలు జాతి భేదములు కూడవని వాదించినట్టుగా స్వామి వర్ణాశ్రమ ధర్మాలను ఎన్నడూ ఖండించలేదు. ప్రస్తుతపు సమాజంలో ప్రజల నడుమ తరతమ భేదాలు కల్పించటము, ద్వేషభావములు పెంపొందించటానికి బదులు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తించి వారి వారి కులధర్మాలను పాటించటమే సంఘ సంక్షేమానికి, అభ్యుదయానికి తోడ్పడగలదన్న అభిప్రాయాన్ని స్వామి బలపరుస్తారు. ఒక గదికి నాలుగు గోడలు ఎలాగో అదేవిధంగా ఈ సమాజానికి చాతుర్వర్ణ్యములు అలాంటివేనని, ఇవే మన సముదాయాన్ని సురక్షితం చేసి సమాజాన్ని నిలబెట్టగలవని స్వామి చెప్తారు.
కాని ప్రస్తుతపు వ్యావహారిక ప్రపంచంలో ఈ పురాతన ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను దైనందిన జీవితంలో అనుసరించటం సాధ్యపడదనే స్వామి అభిప్రాయమేమోనని మనకు తోస్తూ ఉంటుంది. కాని కులవృత్తులనే పూర్తిగా విసర్జించినప్పుడు ఇక వాటిని అంటిపెట్టుకుని ఉన్న ఆచారాలను పాటించకపోవటంలో తప్పేమీ లేదనే స్వామి అభిప్రాయమేమో అని గోచరిస్తుంది. సాంఘిక జీవనానికి ప్రజలు పోటీ పడుతున్న ఈ కాలంలో తమ నడుమ తిరిగి తారతమ్యాలు కల్పించుకోవటము కేవలము ద్వేషములకు దుఃఖ జీవనమునకు మాత్రమే దారితీయగలదని స్వామి అంటారు. ఇందువల్లే కాబోలు 1940 తమ సన్నిధిని సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు బాలసత్యసాయి. అయినప్పటికీ ఈనాటికి కూడా అన్ని జాతుల వారు ఏకం కావాలని కాని వర్ణాంతర వివాహాలు జరగాలని కాని ఎన్నడూ చెప్పలేదు. ఈ జాతి భేదాలను గురించి రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ మా ఆనందమయీ మొదలైన మహనీయులు పూర్వము ప్రబోధించినవే స్వామి కూడా బలపరుస్తారు. అన్ని తెగలవారు స్వామి దగ్గరికొస్తారు. వారిలో కొంతమంది వర్ణాంతర వివాహాలను చేసుకున్నవారు, మరికొందరు పూర్తిగా సనాతన పద్ధతులను పాటిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మొదటి రకం వారి వద్ద జాతి నిబంధనలను నిర్దేశించటం కాని లేక రెండవ రకం వారిని సనాతన పద్ధతులను ఉల్లంఘించి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించటం కాని స్వామి ఎప్పుడూ చేయలేదు. ఒక్క విషయం మనం ఇక్కడ తప్పకుండా గమనించాలి. వేదానికి సంబంధించిన అధ్యయనము, యజ్ఞము, యాగము మొదలైన విషయాలలో వాటిని పాటించుటయందు స్వామి పారంపర్యమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి నిర్వహణ విషయంలో అట్టి నిబంధనలను అతి కఠినంగా పాటింపచేయించారు. అంత మాత్రంచేత వేద తత్వమును, సూక్తములను అన్ని జాతుల వారు తెలుసుకోగోరటం స్వామి ఎప్పుడూ ఖండించలేదు. కాని వేదాధ్యయనము, వేద ప్రబోధము మొదలైన విషయాల్లో మాత్రం స్వామి పారంపరతకు, అర్హతాధికారములకు ప్రాముఖ్యతను ఇచ్చి అదే విధంగా నిర్వర్తింపచేస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువులు జరిపించటంలో సంప్రదాయము, పారంపరత అతి ముఖ్యమని, అర్హత గలవారే ఈ దైవ కార్యాలను జరిపించాలని నిక్కచ్చిగా వక్కాణించి అలాంటి నిబంధనలనే పాటిస్తారు స్వామి. మనం సులభంగా అవగాహన చేసుకోలేని అంతరార్థంతో కూడిన పరమ వైదిక విషయాలను, పవిత్ర వేదమంత్రములను అందించిన ఋషుల పరిశుద్ధాత్మ పవిత్రతను రక్షించటంలో స్వామి చూపే శ్రద్ధ వర్ణనాతీతం. వారు ఆ వేదమాతను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు అనటంలో సందేహమే లేదు.

ఉదాహరణకు పుట్టపర్తిలో మిగతా వారందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినా, వేద విధులకు వేదం నేర్చుకునేవారికి ప్రత్యేకంగా వంటలు తయారు చేయించి భోజనం ఏర్పాట్లు జరపబడేవి. బెంగళూరులో అఖిల భారత విద్యార్థులకు వేసవి ఆధ్యాత్మిక సాంస్కృతిక శిక్షణనిచ్చే ప్రత్యేక కార్యక్రమాలు సత్యసాయి కళాశాలలో ప్రతి సంవత్సరం జరిగేవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మశ్రీ జమ్మలమడుగు మాధవరామ శర్మ గారికి స్వామి విడిగా వంట భోజన అనుష్ఠానాదులకు ప్రత్యేక స్థల సదుపాయాలు ఏర్పాటు చేయించారు. దీనికి మురిసిపోయిన శ్రీ శర్మగారు స్వామిని, ఆహా, వీరే వర్ణాశ్రమ రక్షకులు అంటూ వేణోళ్ల పొగిడారు. ఆ కాలంలో పుట్టపర్తిలో వేద పాఠశాల నడపబడేది. ఆ పాఠశాలలో సంస్కృతమును మాత్రమే నేర్చుకునేవారు మామూలుగా క్రాప్ నుంచుకోవటానికి అనుమతింపబడేవారు. కాని వేదమును అభ్యసించేవారు మాత్రం తప్పకుండా శిఖను అంటే పిలకను ధరించాలని ఆదేశించారు స్వామి. వేద సంరక్షణలో, సనాతన ధర్మాచరణలో స్వామి ఎంత శ్రద్ధ చూపించారన్నది దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ కాలంలో వేద విధులమని చెప్పుకుంటూ అసలు వేదమంటేనే తెలియని వారు కూడా ఎంతో మందున్నారు. నిజమైన వేద పండితులను బూటకపు పండితుల నుంచి వేరుపరిచి వారికి తన వద్ద ఆశ్రయమిచ్చి వారిచే సనాతన ధర్మాచారములను అవలంబింపచేస్తూ ఆ ధర్మాన్ని నిలబెడుతున్నారు సనాతన సారథి అయిన మన సాయి. కలికాలములో భగవన్నామ సంకీర్తనమే సులభమైన మోక్ష సాధన అని తెలియచేయటానికే కాబోలు ప్రజలందరినీ వేద మతాచారముల వైపుకే మరల్చక నామ సంకీర్తనమును ప్రబోధించి ఇది పాటిస్తేనే చాలునని భావమేమో స్వామి భజన మార్గమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారని తోస్తుంది. కాని అనాదిగా వస్తున్నటువంటి దైవశక్తి అయిన వేదములు నేలమట్టం కాకుండా క్షీణస్థితిని వందకుండా వాటిని పునరుద్ధరించటం కూడా స్వామి అవతార కార్యక్రమంలో ముఖ్యాంశము. ఋషులు అందించిన ఈ వేదవాణిని పునరుద్ధరించేందుకు, వాటి పవిత్రతను నిలబెట్టి రక్షించేందుకు ఆ సంప్రదాయమునకు చెందిన వారు కొంతమంది ఉన్నా చాలునని కాబోలు. అటువంటి వారిని, వేద విధులను తన వద్ద చేర్చి వర్ణాశ్రమ ధర్మములను, సనాతన సదాచారములను తీవ్రంగా వారిచే పాటింపచేస్తున్నారు స్వామి. వారిని ఆ సన్మార్గమున నడిపించి పోషిస్తున్నారు. కాని ఇతరుల విషయంలో మాత్రం ఈ ధర్మములను అంతగా నిబంధించకపోవటం మూలాన్నే ఆ కాలంలో సదాచార పరాయణులైన కొంతమందికి బాలసత్యసాయి అవలంబించే పద్ధతులు అక్రమంగాను అనాచారంగానూ తోచాయి. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని పాత విరోధం కలవారు సనాతనులను పురిగొల్పారు, కుట్రలు పన్నారు. పర్యవసానం ఆనాడు ఆ ఇల్లాలు విషపుగారెల విందు చేసి స్వామి ప్రాణానికే హాని తలపెట్టేసింది. కాని చివరకు తను చేసిన దుష్కార్యానికి పశ్చాత్తాపాగ్నిలో వేగి బాబా పాదాల చెంద శరణు కోరింది. స్త్రీ స్వాభావిక తత్వమైన వాత్సల్యము, మాతృప్రేమ కూడా ఈ ఆచారముల వెర్రికి బలిచేసి అంతటి దుష్కర్మను తలపెట్టిందామె. పగబూనిన వారి చేతిలో కీలుబొమ్మై ఆ అమృతమూర్తి బాలసత్యసాయికే విషం పెట్టి హత్య చేయాలని ప్రయత్నించింది. రుబ్బిన పిండిలో విషం కలిపి గారెలు వండిపెట్టింది. భోజనానికి రండి అంటూ కపటప్రేమను ఒలకపోసి వంచనతో స్వామిని ఆహ్వానించి విషఫలహారమును నివేదించి అది పూర్తిగా ఆరగించేటట్లు చేసి అదీ చాలక బాబా ప్రాణాలు కోల్పోవటం కళ్లారా చూడాలని కరణం సుబ్బమ్మ ఇంటికి తాను కూడా బయలుదేరింది. ఆవిడ మొండి ధైర్యానికి మనం ఏమని చెప్పగలం? అసాధ్యురాలు. అంతటి కరడుగట్టిన హృదయాన్ని స్వామి ఎంతటి చమత్కారంతో తపింపచేసి కరిగించేశారు. హాలాహలమును మింగిన కాలకాలుడు మన స్వామి. గారెలను గారెలుగానే వమనంచేసి తన మహత్తైన వింతలను స్వామి ప్రదర్శించారు. ఆమెను ఎవ్వరూ ద్వేషించకూడదు. తెలియనితనం వల్ల, తెలివి తక్కువ వల్ల ఆవిడ ఈ పనికి పూనుకుంది అంతేకదా అంటూ గంభీరంగా పలికాడు పర్తివాసుడు. తనను సిలువ వేసిన వారి కోసమే యేసుప్రభువు కూడా ఆనాడు ప్రార్థనలో, ఓ తండ్రి, వారేమి చేస్తున్నారో వారికే తెలియదు అన్నారు. 2000 సంవత్సరాల అనంతరం కూడా ఆ ప్రేమతత్వం మారలేదు.
ఆ ప్రేమవాణి అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతిధ్వనించింది. అఖండ ప్రేమతత్వమే భగవత్ స్వరూపము, అది ఎన్నటికీ మార్పే చెందదు. ఆమె నాకు హాని తలపెట్టినట్టుగా మీరెన్నడూ భావించకండి. ఒక విధంగా అది నాకు ఉపకారమే అయింది. ఆమె తలపెట్టిన కార్యం వల్లనే కదా నా దైవత్వము పరీక్షింపబడి తద్వారా మీకందరికీ నా సత్యస్వరూపము నిరూపించటానికి ఉపకరించింది. స్వామిని ఎవ్వరూ మోసగించలేరు, వారిని విషం కూడా చంపలేదు అన్న సత్యాన్ని మీకందరికీ ఆమె ద్వారానే కదా నిరూపింపబడింది. నన్ను పరీక్షించింది, అందులో నేను ఉత్తీర్ణుడు కాగానే తాను భక్తురాలిగా మారిపోయింది అని ఆమె ప్రసంగం వచ్చినప్పుడల్లా స్వామి చెప్తారట. శిష్యుని గురువు పరీక్షించినట్టుగా ఆ శిష్యుడు కూడా గురువును పరీక్ష చేయాలి. నా కార్యములొక్కొక్కటి ఒక్క పైసా విలువైనా చేస్తాయా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నన్ను గురువుగా ఆమోదించు అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. తదుపరి ఆ సాధ్వీమణి స్వామి యందు భక్తి పెంచుకుని గొప్ప భక్తురాలైంది. తానే స్వయంగా తన దుష్కృత్యాన్ని కొత్తగా వచ్చిన భక్తులందరికీ వివరించి స్వామి యొక్క దైవత్వాన్ని అద్భుత శక్తులని విపులీకరించి బలపరిచేది. అందువల్ల ఇక్కడ ఆ ఇల్లాలి పేరు చెప్పనప్పటికీ తప్పులేదనిపించినా తద్వారా పాత విషయాలు గుర్తుచేసి ఆమె కుటుంబమునే కళంకపరిచినట్లవుతుంది. కాబట్టి ఆవిడ పేరు ఇక్కడ చెప్పకుండా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తరువాతి కాలంలో కూడా స్వామి ఆవిడ ఇంటికి పలుమార్లు విందుకు వెళ్లారు. సాధారణ భోజనం చాలమ్మా, ఆనాటిలాగా ఏవీ స్పెషల్స్ చేసి వడ్డించకు అంటూ స్వామి ఆమెను పరిహాసం చేసి దానికి ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరగకముందే బంగారు బంగారు అంటూ చల్లని మధురమైన మాటలతో ఆవిడికి ఊరట కలిగించేవారు. ఒకనాటి సాయంకాలం భక్తులను వెంటపెట్టుకుని స్వామి చిత్రావతి తీరానికి వెళ్లారు. భక్తి మార్గమును గురించి ఉపదేశించిన తర్వాత మెల్లగా తన హస్తాన్ని ఆ చిత్రావతి ఇసుకలోకి దూర్చారు. స్వామి హస్తం పైకి తీయగానే సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ అంటూ ఒక్క మాటగా భక్తుల కంఠములు ప్రతిధ్వనించాయి. స్వామి కరకమలాలలో తళుక్కున మెరిసింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి విగ్రహం. అది సుమారు అరచేతి పొడవు గలది. అమ్మా, ఇది నీకోసమే అంటూ ఆ విగ్రహాన్ని తనకు విషం పెట్టిన ఇల్లాలికే ప్రసాదించారు. ఆ ఇల్లాలి పేరే ఒక విష సంబంధ సూచన కలది. కాలనాగమై కాటెయ్యాలనుకున్న ఆమె అందించిన కాలకుట విషమునకు ప్రతిగా మన స్వామి నాగసాయియే అమృత కుండల రూపంలో నాగరాజమే అయిన ఆ కార్తికేయుని విగ్రహాన్ని ఆవిడకు అనుగ్రహించారు. కీడు తలపెట్టిన వారికి కూడా మేలే చేసేవారు మన స్వామి అని చెప్పటానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ కావాలా? భక్తురాలిగా మారగల భాగ్యం ఆమె ఒక్కర్తికే దక్కింది. కాని స్వామి అందు పగబూనిన వారందరూ భక్తులుగా మారేంత పుణ్యానికి నోచుకోలేదు. ప్రహ్లాదుని, మీరాబాయిని విషమేమీ చేయలేకపోయినా హిరణ్యకశిపుడు, రాణా అంతటితో తమ ప్రయత్నాలు మానుకున్నారా? కుట్రలు పన్నటం మానలేదు కదా, మరొక విధంగా చంపటానికి ప్రయత్నం చేయలేదు. అలాగే స్వామి మహత్తర శక్తులను ప్రత్యక్షంగా దర్శించినప్పటికీ దుష్టులు తమ చర్యలను ఎంతమాత్రం మానలేదు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 7వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్యాశీస్సులతో అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ జీఎన్మూర్తి గారితో పరిచయాన్ని కొనసాగిస్తూ ఈనాడు వారు మనకి వివరించబోయే మరికొన్ని అనుభవాలను విని తరిద్దాం. జీఎన్మూర్తి గారు,
1: తప్పకుండా. అవతార ప్రకటన స్వర్ణోత్సవ సౌరంభంలో స్వామి అనుగ్రహంతో ప్రసంగానికి ముందు అనిల్ కుమార్ పరిచయం చేశారు. అనిల్ కుమార్ పరిచయం చేస్తూ ఉండగా స్వామి మాట్లాడుతూ, అందుకే నా దగ్గరకు వచ్చాడు అన్నారు. యువతకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల నిర్వహణ గురించి అనిల్ కుమార్ వివరిస్తున్న సమయంలో, అందుకే నా దగ్గరకు వచ్చాడు అన్నారు స్వామి. నేను పులకించిపోయాను. అంతకు ముందు ఉన్నటువంటి నాకు సందేహాలన్నీ ఒకసారి తీరిపోయినాయి. అంటే సాధించిన విజయాలు గాని లేదా ఎదుర్కొన్నటువంటి సమస్యలు గాని అన్నిటికీ నేనే కారణం. అందువలన నీవు ఇతరత్రా భావించవలసిన పని లేదు అనేటువంటి ఒక స్పష్టత నాకు స్వామి అందుకే నా దగ్గరకు వచ్చాడన్న దాంట్లో అనిపించింది.
0: మీ సందేహ నివృత్తి అయిపోయింది,
1: పూర్తిగా సందేహ నివృత్తి అయింది. ఈ ప్రసంగానికి ముందు కొద్ది రోజుల ముందు డాక్టర్ కరుణశ్రీ స్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి పాపం 4 రోజులైంది, స్వామి దృష్టిలో పడలేదు అని ఆయన ఆవేదన. కాని స్వామి ఆయన ఎక్కడ చూశారు, చూసి హనుమంతునాయుడు గారనే ఒకతను ఉండేవారు అప్పుడు, అతన్ని పంపించి జంజాల పాపయ్య శాస్త్రి ఉంటాడు అక్కడ తీసుకురా అన్నారు. వెళ్లి అతనికి కరుణశ్రీ అంటే తెలుసు, కానీ జంజాల పాపయ్య శాస్త్రి తెలియదు. గుంటూరులో ఆయన ఎస్పీగా 6 ఏళ్లున్నా. సరే లేడు స్వామి అని అంటే, నీ తలకాయ అక్కడ పోయి ఆ స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పాపం, చూడు ముసలాడు 3 రోజుల నుంచి ఆయన పట్టించుకోలేదు, వీళ్ళ రమ్మని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టన్నారు. తీసుకొచ్చి అతన్ని కొడుకుని వాళ్ళ కుటుంబం వచ్చారు, వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఆ వరుసలో నాకు ఆ రోజు టోకెన్స్ లో ఫస్ట్ లైన్ వచ్చింది. అదృష్టవశాత్తు వారికి కొంచెం దగ్గరలోనే
0: కూర్చుని
1: స్వామి వచ్చారు. స్వామి వచ్చి, ఏం కరుణశ్రీ ఆహ్వానం లేదని రాలేదా ఇన్నాళ్ళు? ఆయన ఒక్కసారి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి చాలా దీనంగా, స్వామి ఇటీవల నా ఆరోగ్యం సరిగా లేదు, అంచేత రాలేకపోయాను స్వామి అన్నాడు. ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక కరుణకి ప్రతిరూపం అయితే ఎట్లా ఉంటుందో అట్లా స్వామి. ఏం పర్వాలేదు బంగారు, నేను చూసుకుంటాను పద నువ్వు అన్నారు. అని అతన్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి రమ్మన్నారు, తీసుకెళ్లారు. ఆ రోజు మాట్లాడి, నీ కుటుంబంతో వచ్చావుగా, మరునాడు చూస్తాలే అన్నారు. మరునాడు మొత్తం కుటుంబం వెళ్ళింది. వెళ్తే సాయి సుధాలహరిని ఓ పుస్తకం స్వామి మీద అతను రాసి ప్రింట్ చేశాడు. ఆ బుక్స్ అని పట్టుకుని వచ్చాడు స్వామికి సమర్పించాలని. అంటే స్వామి ఆ పుస్తకాలు చూసి, ఇది ట్రస్ట్కి, బుక్ ట్రస్ట్కి తీసుకెళ్లి ఈ తర్వాత అని ఆ పుస్తకం చేతితో పట్టుకుని ఉన్నాడు ఈయన. ఏది, ఒక పద్యం చదువు అన్నారు. స్వామి చేతిలో ఒక కవర్ ఉంది, ఆ కవర్ అలా పట్టుకుని ఉన్నారు, ఓ పద్యం చదువు అన్నారు. స్వామిని ఒక్కసారి సంస్మరించిన చాలు, వెండికొండ నవ్వినట్టు గుండెలోన శివుడు తాండవించినట్టు అన్నాడు ఆయన. వెండికొండ కాదు బంగారు, బంగారు కొండను రాసుకో వెంటనే అని మరొక పద్యం చదువు అందులోంచి అన్నారు. అంటే అతను కన్నీటితో కాళ్లు కడుగబోన్ మునుముందు గంగ నీ పాదాలు కడుగుచుండే, తీయతీయని పండ్లు తినిపింతమని రాగా శబరి నా ముందు సాక్షాత్కరించే, మాలతీ మాల నీ మౌలిక ఐషేయబోన్ జడలలో నెలవంక నాట్యమాడే, నీ పాదుకలు సంస్పర్శింతమనుకున్నా తొలినాడే భరతుడు ఎత్తుకునిపోయే, పట్టుకుచ్చుల ఛత్రంబు పటబోవ ఆదిశేషుని శ్రీశంభులడ్డు వచ్చాయి, ఎటుల నీ సేవ చేయుటో ఎరుగుపడక తిరుగుచుంటిని ప్రశాంతి మందిరం చుట్టూ తిరగొద్దులే అన్నారు స్వామిని. నువ్వు యువర్ ఏ డివైన్ పోయెట్ అన్నారు, కాగలించుకుని యువర్ ఏ డివైన్ పోయెట్ అన్నారు. అన్న తర్వాత, ఎంత అయింది ఈ పుస్తకం నీకు ప్రచురించడానికి అన్నారు. ఏదో లేదు స్వామి అన్నాడు. ఎంత అయిందో చెప్పు అన్నారు. లేదు స్వామి అన్నారు. స్వామి అలా అడుగుతున్నారు, ఈయన ఎందుకు లేదు స్వామి అని తట్టుపడాయిస్తున్నాడు. తర్వాత, మీ ఆశిస్సులే 10,000 స్వామి అన్నాడు. అయితే ఇందా ఇది ఉంచు అన్నారు. అది తీసి కవర్ బయటకు వచ్చి ఆయన తీసి చూసుకుంటే అందులో 100 రూపాయల నోటు 10,000 సరిగ్గా. మీ ఆశిస్సులే 10,000 అన్నాడుగా, అది 10,000 ఉన్నాయి అందులో. కళ్ళెంట నిర్ధారణగా ప్రవహించే ఇతనికి ఈ సన్నివేశం చూసి, నువ్వు పుట్టినరోజుకురా, 65వ జన్మదినోత్సవం నెక్స్ట్, పుట్టినరోజుకురా, కవి సమ్మేళనం పెడతాను, అప్పుడు స్వామి ద్వారపాలకులు వాళ్ళు నన్ను రాణిస్తారో, అన్ని ఏర్పాట్లు నేను చూస్తానుగా అన్నారు. కానీ రాలేకపోయాడు. అతను ఈ విషయాలన్నీ నాకు చెప్తూ శాంతిశ్రీ గారింట్లో ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అక్కడ ఇవన్నీ చెప్పాడు. చెప్తున్నప్పుడు మూర్తి గారు మీరు మాట్లాడిన ప్రతి ప్రసంగంలో స్వామిని గురించి వచ్చిన ప్రసంగంలో నా పద్యం ఒకటి చదివి వినిపించండి అన్నాడు. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కరుణశ్రీ పద్యం లేనిది ఎక్కడా ప్రసంగించడం లేదు స్వామి దగ్గరతో సహా అని ఆ అనుభవం అయింది. అయిన తర్వాత ఈ అవతార ప్రకటన స్వర్ణోత్సవ సంబరాలు ముగిశాయి. అందులో స్వామి మాట్లాడుతూ అనిల్ కుమార్ ముందు, తర్వాత నేను మాట్లాడాం. స్వామి ఇద్దరు ప్రొఫెసర్లు మాట్లాడారు, ఇప్పుడున్నారు. మా జీవితంలో ఇంతకన్నా విలువైన మాట మళ్లీ మేము వింటామని అనుకోలే. అనేక మంది విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్స్ కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ పరిచయం చేస్తూ ఉండడం వల్ల, పరిచయం చేస్తున్న దాంట్లో ఈ ప్రొఫెసర్ అన్న మాట వాడారు పెద్దగా మేము అది ఆనందపడలేదానికి. కానీ స్వామి ఒకసారి నోటింట ప్రొఫెసర్ అని వచ్చాక
0: ముద్ర పడిపోయింది.
1: అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా స్వామి యొక్క ప్రేమ వాత్సల్యంతో కూడిన ఔదార్యానికి ముడిసిపోయామని అదొక సంఘటన. తర్వాత గుంటూరుకు తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత అఖండ భజనకి నవంబర్లో వచ్చాం. మళ్ళీ వెంటనే వచ్చినప్పుడు ఒక గంట అయింది, వచ్చి దిగాను పుట్టపర్తిలో. వెళ్ళి రమణరావు గారిని కలిశాను మామూలుగా దారిలో. కలిస్తే ఆయన, నీవేవో ఫోటోలు స్వామి ఏదో అనిల్ కుమార్కి ఇచ్చారు, వెళ్ళి కనుక్కో అన్నాడు. అంటే అనిల్ కుమార్ దగ్గరికి మామూలుగా ప్రతిసారి కలుస్తాను, అలా కలుస్తుంటే అమ్మ బ్రదర్ వచ్చావు ఉంటుండి ఫోటోలు ఇస్తాను. ఇప్పుడే నేను వచ్చాను, నేను దర్శనానికి వెళ్తున్నాను, ఫోటోలు తర్వాత తీసుకుంటానులే అంటే, లేదు లేదు నీకేం పోయింది, ఆ ఫోటోలు నేను నీకు ఇవ్వలేదు అనుకో, స్వామి వచ్చి అడిగారంటే నా పీక తీస్తారు ఇప్పుడు అని చేతని చెప్పి ఫోటోలు నాకు ఇచ్చాడు. పట్టుకుని నేను వచ్చాను, కూర్చుని ఉన్నాను. స్వామి దర్శనం లైన్కి వచ్చారు. వచ్చి ఎప్పుడు వచ్చావు అన్నారు. స్వామి ఒక గంట అయింది అన్నాను. ఫోటోలు పంపించాను అంతేగా, నిజానికి నా కళ్ళంట నీళ్లు ఆగలేదు. కారణం ఏంటంటే 65వ జన్మదినోత్సవ సంరంభం కోసం స్వామి ఆ ప్రయత్నంలో అనుక్షణం తీరికలేదు, అనుక్షణం అందులో నిమగ్నమై ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు, ఎంతమందితో మాట్లాడారు. అలాంటి ఎప్పుడో స్వామి దగ్గర మాట్లాడిన ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఫోటోలను గురించి అడిగితే, ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము, ఎన్ని వందల వేల ఫోటోల గురించి ఒక్కడు పట్టించుకున్న వాళ్ళేడు, అడిగిన వాళ్ళేడు, కావాలన్న ఆపేక్ష మాకు లేదు, అలా ఉండేది. కానీ స్వామి ఫోటోలు పంపించానందయ్య అన్నారు. వెంటనే అనిల్ కుమార్ ఇచ్చాడు స్వామి అన్నాను. చాలా సంతోషం ఉన్నారు. దగ్గరగా నమస్కారం చేసుకుంటాను స్వామి అంటే, దగ్గరగా వచ్చారు చేసుకో అన్నారు. రమణరావు గారు తర్వాత వచ్చాక, అలా స్వామిని అడగకూడదు, ప్రత్యేకంగా మీరు అడిగితే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, ఏదనుకో నీకు ఒక ప్రత్యేకత ఉన్నది అనేటువంటి దృష్టితో ఫీల్ అవుతారు అని అన్నాడు ఆయన. అంటే నేను కొంచెం చివుక్కుమంది నాకైనా, ఆయన ఏదో డిసిప్లిన్ ఉన్నాడు కదా, ఎందుకు వచ్చిన దూరంగా ఉంటే మంచిదిలే అనుకుని దూరంగా ఉన్నాం. అక్కడతో అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయి మళ్లీ వచ్చా. వరల్డ్ కాన్ఫరెన్స్ స్వామి బర్త్డే. వరల్డ్ కాన్ఫరెన్స్ లో నన్ను ఒక విభాగంలో కన్వీనర్ గా ఉంచారు. మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ దానికి చైర్మన్. స్వామి స్పీచెస్ అంటే, అప్పుడు వరల్డ్ కాన్ఫరెన్స్ పుట్టినరోజుతో కలిపి 7 స్పీచెస్ ఇచ్చారు. ఆ 7 స్పీచెస్ లో, అంటే స్పీచ్ అయిపోయిన వెంటనే స్వామిది, అది ఇంగ్లీష్ లోకి వెంటనే రిటర్న్, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అనిల్ కుమార్ ఉంది, రిటర్న్ ఇంగ్లీష్ లోకి తయారు చేసి ఇవ్వాలి. ఆ బేసిస్ మీద అది మిగిలినటువంటి అన్ని దేశాల వాళ్ళకి అది ఆ కాపీ ఇస్తారు, ఇంగ్లీష్ కాపీ. దాని నుంచి వాళ్ల భాషల్లోకి అనువాదం చేసుకుని మొన్నటి ఉదయం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఆ స్కీమ్ అప్పుడు. సరే, నేను ఇవరకు ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ బాగా అలవాటు పడ్డటువంటి దీంట్లో ఉన్నాను కదా, ఆ చేయలేనా అని అనుకున్నా. ఆయన చెప్పిన వెంటనే అలాగే అన్నాను. నేనేంటంటే ఇంటి దగ్గర నా వీలును బట్టి ఏదో ఒకసారి ఈజీగా పడుకున్నప్పుడు ఒకసారి రిలాక్స్డ్ గా ఉండి ట్రాన్స్లేట్ చేసుకుంటాను. ఇక్కడ అలా కాదు. స్వామి స్పీచ్ అయిపోయింది, బయలుదేరి వచ్చాము. నాకు ఎస్ వేణుగోపాలరావు గారు ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్, ఎన్ఎండిసి చైర్మన్ చేశాడు. ఆయన వరండాలో ప్లేస్ ఇచ్చారు. ఆయన వరండాలో ప్లేస్ ఉంటే ఈ కమిటీ మెంబర్లు మేము కలిసి కూర్చోవాలి. ఆ బల్బు 9 అయిన తర్వాత లైట్ వెలగనివ్వరు. అక్కడేమో 9 తర్వాత కార్యక్రమం ప్రారంభించాలి. ఇదంతా కూడా, ఇదంతా కూడా ట్రాన్స్క్రిప్ట్, తెలుగులో ఉన్నదంతా కూడా ముందు రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని ఇంగ్లీష్లో అవి చూసి నేను కొంచెం తడబడ్డా. తర్వాత 10-11 ఎక్కడో తీసుకెళ్తే ఈహెచ్వి రూమ్ ఉండి అక్కడ మీకు అలాటెడ్ అన్నారు. అసలు ఆ రూమ్ లో కాదు కదా, దరిదాపులు మీరు రావడానికి వీళ్ళే బొమ్మన్నారు. అలా 4-5 చోట్ల తిప్పారు. 5 చోట్ల మీకు ఇక్కడ ప్రవేశం లేదు బొమ్మన్నారు. బొమ్మంటే ఈ లోపు మిగతా మెంబర్స్ ఎలా ఉన్నారంటే, ఏంటి సార్ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము ట్రాన్స్లేట్ చేసుకుని ఇచ్చుకుంటాం, ఏంటి మీరు 12 లోపల ఇవ్వాలి, వాళ్ళ టైం అయిపోతుంది, మీరు ఇలా తిరుగుతూ ఉంటే చేతకపోతే చెప్పండి అన్నాడు. నాకు చేత కాదు, క్షమించండి, ఆ ఇగో అంతా జస్ట్ కమ్ డౌన్
0: అయిపోయింది,
1: నా వాళ్ళ కాదు, నేను చేయలేను స్వామి, నేను చేయలేను, ఏదో పొరపాటు నేను చేయగలను అనేటువంటి ఒక ఆత్మాభిమానంతోనూ లేదా అహంకారం ఏదో గాని అది పోయింది ఇప్పుడు నాలో, నేను చేయలేను, ఎందుకంటే లైట్ లేదు, అది ట్రాన్స్క్రైబ్ చేయడం ఇవ్వలేదు, 12 లోపల ఇవ్వమంటున్నారు, 11, 20 అయింది, నా వల్ల కాదని చెప్పి ఆ మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ పిలిచి, సత్యదేవ్ గారు, సాయిరామ్, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసుకోండి, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎవరికైనా చేసుకోండి, నేనేమి అనుమాత్రం ఫీల్ అవును, చాలా సంతోషంగా ఫీల్ అవుతానని చెప్పాను. సత్యదేవ్, ఏమనుకుంటున్నారు మీరు, ఇది దిస్ ఈజ్ స్వామిస్ వర్క్, ఈ నేమ్స్ అన్ని స్వామికి ఇచ్చాం, స్వామి అప్రూవ్ చేసినటువంటి పేర్లు, మార్చడానికి నేనేవాడిని, ఇప్పుడు ఇందులో ఏదైనా మార్చాలనంటే నేను మళ్ళీ స్వామి పెర్మిషన్ తీసుకోవాలి, ఇది సాధ్యమా ఇప్పుడు? అప్పుడు మొట్టమొదటిసారి అండి టెన్షన్ అట్ ది హైట్ ఆఫ్ ఇట్స్ ఆస్పెక్ట్ చూశాను నేను. ఏమైతుందని సాయిరామ్ అని నమస్కారం పెట్టుకుని వాళ్ళు అక్కడే ఓ బలుపు తెచ్చి వేణుగోపాలరావు గారు వెరండాలోనే ఏర్పాటు చేశారు, ఆయన పెర్మిషన్ తీసుకుని చేస్తే అప్పుడు 1 గంట 20 నిమిషాలకు పూర్తి చేశాను. ఈ మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహరావు గారు, ఆయన నా పేరు సజెస్ట్ చేశాడు. ఆయనకి ఏంటంటే భయం, నిజంగా సజెస్ట్ చేశాం గానీ మూర్తి గారు కెన్ హీ రైజ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఇందులాల్ షా వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేరుతుంది, ఏంటి ట్రాన్స్లేషన్ అన్నారనుకో స్టేట్ కు వస్తుంది పేరు అనేటువంటి దృష్టిలో ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన అంటే ఇన్ని ప్రెషర్స్ మధ్య టెన్షన్స్ మధ్య నాకు అసలు చేసి చేయగలిగిన శక్తి కూడా పోతుంది అని అనుకుని, సరే అన్నిటికీ స్వామి ఉన్నారు, ఎందుకంటే నేను చేస్తానో లేదు, వదిలేమంటే వదలని వీలేదన్నారు, కాబట్టి స్వామిని ప్రార్థించి కూర్చున్నానండి. కూర్చుంటే అద్భుతంగా చేయించారు. నేను చేయడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్, నేను మొదటిసారి బాగా ఫీల్ అయింది, స్వామి ఇట్ ఇస్ ఓన్లీ యూ దట్ కెన్ డూ, ఐఎమ్ ఓన్లీ నథింగ్ బట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ వెన్ యూ కాల్ మీ. ఆ పనిముట్టు అన్న మాట కూడా నువ్వంటేనే తప్ప నే పనిముట్టును కూడా అప్పుంది అర్హత లేదనే స్థితికి వచ్చాను.
0: ఆ భావంలో ఆ భావం మీలో వచ్చేంత వరకు స్వామి తీసుకొచ్చారు,
1: సిజిలింగే
0: అయింది,
1: తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అది తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగుంది అన్నాడు, తర్వాత ఈజీ అయిపోయింది. అంటే బిగినింగ్ స్వామి దగ్గర మొట్టమొదటి ప్రారంభమే చాలా కష్టం అవుతుంది. కష్టం చేసిన తర్వాత ఎప్పుడైతే మనం శరణాగతి భావంలో ఇది నా వలన కాదు అని, అందుకే నిత్య ప్రార్థన ఎప్పుడు స్వామి నీవేనాడో ప్రవేశించి నా చేత పలికిస్తే పలుకవుతుంది కానీ నా వల్ల పలుకులేదు స్వామి అనుకుని మాట్లాడడం కాదు అని, ఇది దిస్ ఇస్ ఎ లెసన్ ఆఫ్ లైఫ్,
0: ఇది ప్రతి ఒక్కరూ
1: నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ ఎ లెసన్ ఆఫ్ లైఫ్. అది అయిందండి, 65వ జన్మదినోత్సవం వచ్చింది, జరుగుతుంది బాగా. ఆ జన్మదినోత్సవం చూసినప్పుడు మిత్రులంతా అక్కడ కూర్చుని జన్మదినం గురించి చెప్పన్నారు, మామూలు కూర్చుని చెప్పంటే కరుణశ్రీ గారు పద్యం చెప్పమన్నాడు కదా, ఏదో అవకాశం ఉంది. పుట్టుటయే రంగుని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే మహానుభవ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాలువెట్టిన రోజు, ప్రేమ సుఖపెట్టని రోజు, సమస్త విశ్వమున్నని నీకు పుట్టుక ఇవ్వడు స్వామి, ఈ పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం మాకోసమని, హ్యాపీగా నీవుంటావు, హ్యాపీగా ఉండమని మమ్మల్ని అంటున్నావు, హ్యాపీనెస్ అంటే ఏమిటో తెలుసుకోవడానికే నీ దగ్గరికి వచ్చావు స్వామి, అది లేకనే మీ దగ్గరికి వచ్చావు, యూనియన్ విత్ గాడ్ అన్నారు, అందుకు చేసే ప్రయత్నం మాత్రమే హ్యాపీనెస్ కి తోవ తీసుకెళ్తుందేమో అని అనిపించింది. పుట్టినరోజు అయిపోయింది అద్భుతంగా. పుట్టినరోజు అయిపోయిన తర్వాత డైరీలు పంచారు, స్వామి లైన్లో రమణరావు గారు తీసుకెళ్లి, ఆ కన్వీనర్ కదా నువ్వు, ఆ ముందు దీనిలో కూర్చోబెడితే, వెనకాల మూర్తి గారిని ఎందుకు ముందు కూర్చోబెడుతున్నావు అని అడిగారు, ఓపెన్ దీనిలో అని. ఆయన దాని కన్వీనరు తిట్టినా ఒకవేళ ప్రశంసించినా ఆయన్నే చేస్తాడు స్వామి అని చేత దానికి అంత టెన్షన్ కి గురయ్యాడు కాబట్టి ఆయన ముందు ఉండాలి, స్వామిని వింటే అతను రాయడానికి వీలవుతుంది తర్వాత అని కూర్చోబెట్టానని చెప్పారు. అయిన తర్వాత స్వామి వచ్చారు, డైరీస్ ఇస్తున్నప్పుడు నాకు డైరీ ఇచ్చారు, ఐ కెప్ట్ ఇట్ ఈవెన్ టుడే, అది వాడకుండా దాని సూక్తులతో ఉండి స్వామి మొట్టమొదట నాకు ఇచ్చినటువంటి ఆ అమృత హస్తాలతో ఇచ్చిన డైరీని అలాగే ఉంచా, ఇట్స్ అ మాన్యుమెంట్ ఫర్ ఎవర్ అని. అయిన తర్వాత మొత్తం పుట్టినరోజు పూర్తి అయిపోయింది, అయిపోయాక మధ్యలో ఫ్యామిలీ వచ్చారు, ఆ శైలిలోనే అక్కడ ఉన్నారు, లోపల స్వామి బస ఏర్పాటు తర్వాత చేయించారు అనుగ్రహంతో, వాళ్ళు వెళ్ళిపోయారు ముందు, ఆమె కాలేజీ ప్రిన్సిపల్ ఇల్లు ఉంది కదా అవి వెళ్ళిపోయింది, పిల్లలు కూడా వెళ్ళిపోయారు కాలేజీని, నేను ఒక్కడిని మాత్రం మిగిలేను కాను. ఆ రోజు స్వామి నా దగ్గరికి వచ్చి, ఏమి వాళ్ళు వెళ్ళారా అన్నారు, స్వామి అనుగ్రహంతో వెళ్ళారు స్వామి, నువ్వెప్పుడు వెళ్తున్నావు అన్నారు స్వామి అనుగ్రహం అన్నారు. సర్లే అన్నారు అని విభూ సృష్టించి ఇచ్చారు. అయిపోయిన మర్నాడు ఒక పెద్ద లామినేటెడ్ ఫోటో పంపించారు రావణరావు గారు. స్వామి
0: స్వామి
1: అద్భుతమైన ఫోటో, ఇవాళ వరకు అలా ఉంది అది. అది ది ఫస్ట్ గిఫ్ట్ దట్ స్వామి గేవ్ టు మీ. అది ప్రవేశం అంటే స్వామి వచ్చినట్టే అనిపించిందని. అది 65వ జన్మదినోత్సవంలో
0: జరిగినటువంటి.
1: దీంతో పాటు నాకు ఇంకొక, నేను ఒక 10 వ్యాసాలు నా పేరుతో వచ్చాయి అన్ని పత్రికల్లో. 15 వ్యాసాలు నేను రాసి నిర్వాహకులు అడిగిన దానికి సూచన ప్రకారం ఇచ్చాను. 15 మంది పేర్లతో వ్యాసాలు వచ్చాయి. అనిల్ కుమార్ లెటర్ రాస్తూ వేదా మొత్తం మీద అంతా బాగా ఆర్గనైజ్ చేసాం, ఫోటోస్ సెలక్షన్, స్వామి ప్రెస్కి ఇవ్వడం అన్నీ, అది చాలా అవకాశం ఇచ్చారు. అన్ని ఆర్టికల్స్ రాయడం అంటే నాకు అంత తక్కువ టైంలో తక్కువ రోజుల్లో, అంటే స్వామి రాయిస్తే రాయించడం. నేను ఇందులో రావడం నన్ను ప్రసంగాలు వ్యాసాలే స్వామి నన్ను
0: ఆకర్షించారు
1: తీసుకొచ్చాయి. అంచేత స్వామి దాంట్లో కూడా స్పీచ్ నాకు ప్రాణం, స్వామి రాసినటువంటి వాహినుడు ప్రాణం నాకు. అంచేత అవి దగ్గరకు రాగలిగాను అనేటువంటి ఒక తృప్తి కలిగింది అనమాట. అది అయిన తర్వాత జనవరిలో బెంగళూరులో ఆల్ ఇండియా సోషల్ వర్క్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక ఎఫిలియేటెడ్ కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ని ఇన్వైట్ చేయడం ఫస్ట్ టైం అది. వాళ్ళు దే ఇన్వైటెడ్ మీ టు ప్రిసైడ్ ఓవర్ వన్ సెషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అండ్ టు రివ్యూ. అది నాకు వాళ్ళు అలాట్ చేసింది. నేను ముందు పుట్టపోతొచ్చాను. పుట్టపోతొచ్చి కూర్చుని ఉంటే స్వామి నాకు అనిపించిన తర్వాత అనాలిసిస్ లో ఒక పర్టికులర్ టైం ప్రతి ఒక్కడికి ఉంటుందేమో, రాసిపెట్టి ఉంటుందేమో, అంచేత ఆ టైంలో ప్రతిదీ స్వామి దగ్గరకు రావడం పలకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు ఈ టైం స్వామి నాకు కేటాయించారేమో అని అనిపించేటట్టుగా వచ్చారు, పలకరించారు. ఏమి సమాచారం, ఎప్పుడు వచ్చావు, ఏమి అన్నారు. స్వామి ఇలా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ బెంగళూరు వెళ్తున్నాను. ఏమి కాన్ఫరెన్సు అన్నారు. ఇలా సోషల్ వర్క్ ఒక కాన్ఫరెన్సా, పని చేయడమేగా అన్నారు. అంటే సబ్జెక్ట్ స్వామి అది ఆర్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ వర్కింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ సెటప్ చెప్పాను నేను. సంతోషం, వెళ్ళిరా అన్నారు. విభూ సృష్టించి ఇచ్చారు. ఇక్కడ తీసుకుని నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అందరం. నేనేంటంటే ఎక్కడ మాట్లాడినా స్వామి థీమే థీము, స్వామి వాల్యూసే. అందులో మాట్లాడుతున్నప్పుడు వాల్యూస్ ఫర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ లవ్, లవ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఫర్ సొసైటీ, సొసైటీ ఫర్ సైన్స్, సైన్స్ ఫర్ నేషనల్, నేషనల్ ఫర్ వరల్డ్, వరల్డ్ ఫర్ పీస్. ఇఫ్ దెర్ ఆర్ వాల్యూస్ దెర్ విల్ బి పీస్, ఇఫ్ దెర్ ఆర్ నో వాల్యూస్ నో పీసెస్, ఈజ్ ఓన్లీ పీసెస్ నో పీస్. అది స్వామి చెప్పింది. అది చెప్పి ఇలా ఏవో 2-3 అవే కొటేషన్స్ చెప్పాను. చాలా బాగుంది. సమంగప్పు కూడా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. సెన్స్ ఆఫ్ రూమర్ పెరిగిన సొసైటీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కల్పించింది స్వామి. అది వాళ్ళు మెచ్చుకున్నారు. ఈవినింగ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే, ప్రజెంట్ కోయిన్సిడెన్స్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెంగళూరు యూనివర్సిటీ కన్క్లూడింగ్ స్పీచ్ హనుమంతయ్య,
0: హనుమంతప్ప గారు
1: ఆయన ఇక్కడ వైస్ ఛాన్సలర్ తర్వాత వచ్చారు. ఆయన అప్పుడు బెంగళూరు వైస్ ఛాన్సలర్. ఆయన చూస్తే మాట్లాడితే నేను మాట్లాడినటువంటి దాంట్లో ఒక 5 సెంటెన్స్ రిపిటేషన్. ఎందుకంటే ఆయన కూడా స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైజ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ వాటి గురించి చెప్పాడు. అది అద్భుతం అనమాట. నేను అనుకున్నా స్వామి అందువల్ల ఇక్కడ పంపించారేమో అని. తిరిగి మళ్లీ పుట్టపోతూ వచ్చి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయాను. 15 ఫిబ్రవరి వచ్చాను. అదే పెంచింది స్వామి. అది మాడు మెచ్చుకున్నారు. ఈవినింగ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే, ప్రజెంట్ కోయిన్సిడెన్స్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెంగళూరు యూనివర్సిటీ కన్క్లూడింగ్ స్పీచ్ హనుమంత్.

0: నేడిపోయాను. ఫిబ్రవరి 18న వచ్చాను అదే ఏడాది. ఫిబ్రవరి 18న వచ్చినప్పుడు విశేషం ఏంటంటే ఒక 2 ఫోటోలు కొన్ని తీసుకొచ్చాను స్వామి చేత బ్లెస్సింగ్స్ కోసమని. తర్వాత పెద్ద విశేషం ఒక 2 ఏళ్ల పాటు 100 ఎపిసోడ్స్ పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి మన స్వామి దగ్గర త్రిభువన విజయం నిర్వహణలో శ్రీనాథుడు పాత్ర నిర్వహించాయన హిందూ కళాశాల ప్రిన్సిపల్ కూడా పూర్వాశ్రమంలో. ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి, ఆయనతో ఏమిటంటే ఒకటి నా కల్లో ఒక డ్రీమ్ లో కనపడి నేను స్వామిని ప్రార్థించి స్వామి భాగవతం మీద లెక్చర్లు ఏర్పాటు చేయించే అవకాశం కల్పించి స్వామి అని అంటే చేసుకో అన్నారు. అంటే నేను కళలో వచ్చిన తర్వాత దాని మీద అతను ఎస్వి యూనివర్సిటీలో థీసిస్ పింగళ లక్ష్మీకాంతం గారు చేశాడు భాగవతం మీద రీసెర్చ్ గోల్డ్ మెడలిస్ట్ అంచేత అద్భుతమైనటువంటి వ్యక్తి. కులపతి గారు మీరు ప్రతి వారం ఈ హరిహరనాథ దేవ క్షేత్రంలో మీరు ప్రసంగించండి మా భాగవతం అక్కడ టైటిల్ పెట్టుకుందాం, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంటాక్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ ఇవి బుధవారం మీరు మాట్లాడితే నెక్స్ట్ వీక్ దాని ఎసెన్స్ సమీక్ష ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ చేసేటట్టు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రారంభం జరిగింది 100 వీక్స్ జరిగిందండి. 100 వీక్స్ అంటే 100 వీక్ ఒకసారేను 100 ఎపిసోడ్స్ 100 వీక్స్ 100 వీక్స్ జరిగిన 100 ఎపిసోడ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చాయి.
1: 2 సంవత్సరాలు
0: అందులో క్రిటికల్ అనాలిసిస్ క్రిటికల్ రివ్యూ చేయాలి కదా. అనాలిసిస్ లో స్వామి భాగవత వాహిని ఫస్ట్, 2-3 ఇంగ్లీష్ లో ఉన్నటువంటి కామెంటరీస్ ఆన్ భాగవత, తెలుగులో పోతంలో ఉండేటువంటి పద్యాలు వాటి ఇవన్నీ తీసుకుని ఆయన స్పీచ్ ని పెట్టి దాంట్లో నుంచి కంక్లూడ్ చేసి 100 ఎపిసోడ్స్ రాసి స్వామి దగ్గర తీసుకొచ్చారు. అండ్ దిస్ 100 ఎపిసోడ్స్ ఫోటోస్టాట్ తీయించి దానిలో నీట్ గా పెట్టి తయారు చేసి స్వామి ఫోటో ముందు పెట్టి డెడికేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ అని అది తీసుకుని రోజు కూర్చుంటున్నా. లక్కీగా ఆ రోజు మీరు లోపలికి రానన్నారు. ఆ ఇంటర్వ్యూ టైంలో లోపలికి వెళ్ళాక మిగతా విషయాలు అయి ప్రధానంగా ఏం నీకని అడిగారు. అడిగితే స్వామి చెప్పారు తెలుసు తెలుసు అన్నారు. ఇది బ్లెస్ చేయండి స్వామి అన్న అది బ్లెస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర అలాగే ఉంది అది
1: మాన్యుమెంటల్ వరకు
0: అలా ఉండిపోయింది. మాన్యుమెంటల్ అలా ఉండిపోయింది. ఉండిపోతే మొన్న కుబేర యాగం అని విజయవాడలో ఒక యాగం చేయించడానికి సిద్దేశ్వరానంద భారతి స్వామి వచ్చి ఆయన నన్ను చూసి ఒక బెదర్ చేత అంటే పూర్వాశ్రమంలో బెదర్ చేత ఫోన్ చేయించారు. నేను వెళ్లాను. వెళ్తే బాబాగారి సందేశ వ్యాప్తిలోనే ఉన్నారా అన్నాడు. అదే చెయ్యండి చాలా మంచిది, మిమ్మల్ని ఎప్పుడూ నిరంతరం కాపాడేది ఆ నామమే, తర్వాత ఆ సేవే అన్నాడు ఆయన. అన్న తర్వాత వాళ్ళ బ్రదర్తో చెప్పినట్టున్నాడు ఆయనతో ఈ భాగవత మకరంద గురించి ఆయన అడిగాడు. వెతుకుతాను సార్, ఎక్కడో ఉండాలి, అవన్నీ బాగా కాగితాలు కూడా ఇదైపోయి ఉంటాయి, తీసి జాగ్రత్త చేస్తాను, కానీ స్వామికి అంకితం చేశాను, ఒకవేళ నేను ఇచ్చి మీరు ప్రింట్ చేసినా సరే డెడికేటెడ్ టు భగవానే, అది ఆలోచన మీలో ఉంటే చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను, లేదా అలాగే ఉండనివ్వండి అన్న. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే స్వామి దగ్గర నుంచి వచ్చాకే ఈయన కొత్తాడం పీఠాధిపతి అయ్యాడు, స్వామి దగ్గర నిర్వహణ చేశాడు కదా, స్వామి దగ్గరకు వచ్చినాడు. అది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆ ఇంటర్వ్యూలోనండి స్వామి పర్సనల్ విషయాలు లోపల మాట్లాడారు. పర్సనల్ విషయాలు మాట్లాడుతూ బయట మాట్లాడుతున్నప్పుడు 2 అంశాలు చూశాను. ఒక చెట్టియార్ భార్య వస్తే స్వామి కుర్చీ తీసుకొచ్చి వేశారు. ఓకే, నువ్వు ఇవాళ చైర్మన్, ఇక్కడ కూర్చోవని స్వామి
1: ఆవిడికి వేశారు.
0: ఆవిడికి అంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు భక్తుడిని ఎలా ప్రేమిస్తాడో అన్న దానికి నిదర్శనం నేను చూశా. ఎంతమంది లక్ష మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవాదారులు ఒకసారి వాళ్తారు, అలాంటిది ఆయన తెచ్చివేశారు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత 2, నీ భర్త రాలేదేమో అని అడిగారు. అంటే ఆయనకి ఆరోగ్యం బాగుండకే డబ్బు మీద వ్యామోహం, డబ్బు ఆరోగ్యం బాగానే ఉంది, బొంబాయి వెళ్తాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు, ఇక్కడికి మాత్రం రాలేడు అన్నారు. అంటే లేదు స్వామి, అనారోగ్యంగానే ఉన్నది, నేను చూసుకుంటాను బంగారు, ఏం బాధపడు. అంటే చెప్పవలసినటువంటి రియలైజ్ చేయించడానికి కావలసిన మాటలు ఓన్లీ నీలో కనువిప్పు కలిగించడం మాత్రమే అంటారు. తర్వాత వెంటనే కరుణాసముద్రుడు, అది మనం ఎక్కడా నేను ఇప్పటి వరకు జీవితంలో చూడలేదు, ఒక్క స్వామి దగ్గర తప్ప. అది జరిగింది. తర్వాత ఒక అమెరికన్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేలా పక్కపక్కల్ని రాసుకుంటూ కూర్చుంటే సెపరేట్, దిస్ ఈజ్ నాట్ అమెరికా, దిస్ ఈజ్ ఇండియా, సిట్ సెపరేట్లీ అని ఆ అమెరికన్ లేడీకి స్వామి ఏదో ఎవరు సృష్టించి ఇచ్చినటువంటివి పారేసుకుంది. పారేసుకున్న తర్వాత స్వామి దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆమె పక్క ముసిమూసిన వాళ్ళతో చూస్తున్నారు. చూసి చిన్న కవర్ తీశారు. తీసి ఆమెకి ఇచ్చి చూడంటే ఒకసారి కెవ్వుమని అరిచింది.

0: ఎందుకంటే ఆమె పోగొట్టుకున్నటువంటి బ్యాంగిల్స్ స్వామి కవర్లో తీసి అనిపించారు. ఇది నేను చూసి డైరెక్ట్ గా చూసిన దాంట్లో. తర్వాత ఇంకొక అతనికి పాట్నా నుంచి వచ్చాడు, 17 ఇంటర్వ్యూలు ఇచ్చారట స్వామి, ఇది 18వ ఇంటర్వ్యూ. వచ్చాడు, కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే అతనికి కూడా ఏదైనా స్వామి నాకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంగరం ఇలా ఇలా ఇలా ఇలా అంటున్నాడు. అటువంటి స్వామి తీయన్నారు. తీసిచ్చిన తర్వాత ఆ ఉంగరం తీసుకున్నారు. ఉఫ్ అని ఉదరితే బ్రహ్మాండమైన ఉంగరం మీద వచ్చింది. వచ్చి దాని మీద స్వామి ఫేస్ ఎంబాస్ అయి ఉంది. అది తీసుకొచ్చి ఇచ్చి అందరికి ఇస్తున్నారు, నాకు ఇచ్చారు. ఎట్లా ఉంది అన్నారు. స్వామి అబ్సల్యూట్లీ సూపర్బ్ స్వామి, ఏదో మాటలు రాక ఏం చెప్పాలో తెలియక అబ్సల్యూట్లీ పెర్ఫెక్ట్ సూపర్బ్, అబ్సల్యూట్లీ పెర్ఫెక్ట్ స్వామి. స్వామి ఈజ్ ఆల్వేజ్ పెర్ఫెక్ట్, సాయి ఎలోన్ ఈజ్ పెర్ఫెక్ట్. సో వాట్ ఏ గ్రేట్ లెసన్
1: రివల్యూషన్,
0: వాట్ ఏ గ్రేట్ లెసన్. అదే రివల్యూషన్ అంటే లెసన్ ఇట్ టు మీ. స్వామి ఎలోన్ ఈజ్ పెర్ఫెక్ట్, సాయి ఎలోన్ ఈజ్ పెర్ఫెక్ట్, సాయి ఈజ్ ఆల్వేజ్ పెర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకొక లేడీ ఇదివరకు నల్ల పూసలు గొలిసి ఇచ్చారట, అది పప్పులో అది అయిపోయింది, అంత పోయి చేయించి తెగిపోయింది. అవి లోపల పెట్టుకుంది, అది తీయాలని స్వామి అంటున్నారు. పాపం ఎప్పుడో నేను ఇచ్చిన చేయిన ముక్కలు అయిపోయింది, తెచ్చుకుంది ఇక్కడికి వచ్చింది, అది ఎప్పుడు నేను అడుగుతానని చూస్తుందని చెప్పి తీ అన్నారు. తీ అన్నారు, తీసి అడుగుతున్నారు. అడిగి ఎదురుకుండా, ఏం మూర్తి ఏమిది అన్నారు. దిస్ ఈజ్ ఎ బ్రోకెన్ చైన్ స్వామి అన్నారు. అన్నా నేను అంటే మాటలు రాక ఆయన సప్లై చేయాల్సింది, దిస్ ఈజ్ ఎ బ్రోకెన్ చైన్ స్వామి. ఎస్ స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ హార్ట్స్, స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ థింగ్స్, స్వామి ఈజ్ హియర్ టు యునైట్ ది బ్రోకెన్ చైన్, దట్ ఈజ్ ది చైన్ ఆఫ్ స్వామి అని. ఇవి స్వామి స్టోర్స్ నుంచి వచ్చాయి అని చూసి ఇలా అన్నారు. ఇలా అంటే తెర గోల్డ్ ఆర్నమెంట్ పేపర్ పెడతారు చూడండి, ఎర్ర రాయితంతో సహా వచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం టు సీ. ఆయనకేమో రింగు సరిపోకపోతే చేతికి ఇచ్చేశారు, రింగ్ ఏమో మార్పు చెప్పారు, ఇక్కడ చెప్పారు. నేను చూసింది అందులో ఉండే లెసన్స్ రెండు అద్భుతమైన లెసన్
1: చెప్పండి
0: దాంతో. ఇప్పుడు ఎందుకంటే స్వామి ఈజ్ హియర్ టు రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, ది కన్ఫర్మేషన్ ఇస్ ఓన్లీ, అది మోడిఫై చేయాలి, వాడిని ప్యూరిఫై చేయాలి, వాడిని కోడిఫై చేయాలి, వాడి దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అల్టిమేట్ ఎయిమ్ స్వామిది. అది ఈ వీటి ద్వారా డెమాన్స్ట్రేట్ చేశారు.
2: ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 7వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుడికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నరకాసుర వధ గురించి విందాం. శ్రీకృష్ణుడు సతి సత్యభామతో కలిసి నరకాసుని సంహరించిన దినము దీపావళి. ఈ వృత్తాంతము అందరికీ తెలిసినదే. కృష్ణుడే ఎందుకు నరకుని సంహరించలేదు, సత్యభామాదేవి చేత ఎందులకు చంపించాడు, అంతేకాదు అనేక పర్యాయములు నరకునితో యుద్దము చేస్తూ చేస్తూ పారిపోయి వచ్చాడు శ్రీకృష్ణుడు, దీనికి అర్థం ఏమిటి? శ్రీకృష్ణునికి నరకాసుని చంపే శక్తి లేదా? ఈ విధమైన సందేహాలు కలుగుతాయి. హరిలీలలు హరికే తెలుసు అన్నట్లు అన్యులెట్లు తెలియగలరు? స్వామి ఈ వృత్తాంతములోని అంతరార్థాన్ని చక్కగా ఈ విధంగా వివరించారు. నరకాసురుడు అనేక మంది స్త్రీలను పట్టి తన అధీనములో ఉంచుకుని వారిని హింసిస్తూ ఉండేవాడు. నరకాసురునికి కోపం ఎక్కువ. ఏ వ్యక్తికైనా కోపం అధికంగా వచ్చే కొలది వాని ఇంద్రియ శక్తి తరిగిపోతుంది, నిర్వీర్యుడైపోతాడు. కోపం చేత దేహం అదురుతుంది, నరములు బలహీనమైపోతాయి, రక్తం వేడెక్కుతుంది. నరకాసుని కోపాన్ని పెంచి ఇంద్రియములను ఉద్రేకపరిచి అతని శక్తి సామర్థ్యములను పూర్తిగా క్షీణింపజేసి నిర్వీర్యునిగా చేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అనేక పర్యాయములు నరకాసురుని మీదకు దండెత్తి వెళ్లాడు. నరకుడు కోపంతో వచ్చేసరికి కృష్ణుడు వెనకకు తిరిగి వెళ్లేవాడు. నరకాసురునికి శ్రీకృష్ణుని మీద అసూయ. అసూయా కోపాలకి ప్రతిరూపమైన నరకాసురుని నిర్మూలనం చేయాలంటే ముందుగా నరకాసురునిలో కోపం అధికంగా పెంచాడు శ్రీకృష్ణుడు. తరువాత అసూయకు మారుపేరు అయిన సత్యభామ చేత నరకాసురవధ జరిగేటట్లు చేశాడు శ్రీకృష్ణుడు. అసూయను అసూయ చేతనే హతమార్చాలి. స్త్రీలను చెరబట్టినవాడు స్త్రీ చేతనే హతమవ్వాలి. కత్తి పట్టినవాడు కత్తితోనే హతమవుతాడు కదా. ఈ విధంగా నరకాసురవధ జరిగింది. తన కోపమే తన శత్రువు అనే నానుడి వృధా కాదు. క్రోధమును చంపగల శక్తి అసూయకు ఉంటుంది. క్రోధము అసూయ ఉన్నవారు ఆ రెండు ప్రవృత్తులతోనే పతనమవుతారు. ఈ సత్యాన్ని నిరూపించటానికి ఆ నటన సూత్రధారి ఆడిన నాటకం ఇది.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రావణుడు రాజనీతి నాటికను వింటారు.
1: అన్నగారు, రావణుడు శక్తి పుంజుకొని ఈరోజు మళ్లీ యుద్ధానికి వస్తాడు. ఈరోజే అతన్ని సంహరించాలి. దీంతో భూభారం తీరిపోవాలి. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులందరూ జయజయధ్వానాలు చేయాలి. పుష్పవృష్టి కురిపించాలి.
2: లక్ష్మణ, శాంతించు. రావణ సంహారం అంత తేలికైన పని కాదు, బహు కష్టతరమైంది.
1: త్రిలోకాధివీరులు, పురుషోత్తములు, తమకా కష్టసాధ్యం.
2: నేను త్రిలోకాధివీరుణ్ణి కావచ్చు, అద్వితీయ శస్త్ర సంపద కలిగి ఉండవచ్చు, కాని రావణుడు ప్రతినిత్యం నవకోటి శివలింగాలకు అర్చనాభిషేకాలు నిర్వహించే మహాభక్తుడు, వేద వేదాంగాలు అధ్యయనం చేసిన సద్బ్రాహ్మణుడు, సంగీత సాహిత్య సరస్వతీ నందను, శస్త్రాస్త్ర కోవిదులు, చతుర్దశ భువనాలను గడగడలాడించిన మహావీరుడు. మనకు శత్రువు కాబట్టి సామాన్యుడుగా చులకన చేసి మాట్లాడు. నీకే కాదు, ఇది ఎవ్వరికీ తగదు.
1: మరి అతన్ని జయించడం కష్టమంటారా?
2: కష్టమే, కాని అసాధ్యం మాత్రం కాదు. అన్నిటినీ మించి ఎంతటి మహనీయులైనా అతని దుష్కర్మలు అతని వినాశానికి దారితీస్తాయి. అలాగే రావణునికి కూడా అతని పరస్త్రీ వ్యామోహమే అతని మరణానికి కారణమవుతుంది. రామబాణం నుండి కాలకూటుధరుడు కూడా అతన్ని కాపాడలేదు. ప్రతి వ్యక్తిని రక్షించేది అతడు పాలించే సత్యం, అతడు ఆచరించే ధర్మం. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అతని అధర్మమే అతని మరణానికి కారణమవుతుంది.
1: అర్థమైందన్నగారు. శత్రు గొప్పతనాన్ని కూడా గ్రహించి గౌరవించగలిగిన మీకు నా నమోవాకాలు.
2: ఆయుష్మాన్ భవ.

0: పెట్టుకో. నువ్వు నీ వానర సేన నా సరాఘాతానికి భస్మమైపోతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసావా రామా, నీ ప్రయత్నమంతా వృధా అవుతోంది. నీ మేలుకై చెబుతున్నాను, విను. యుద్ధ భూమిని వదిలి అయోధ్యా నగరానికి మరలిపో.
1: రావణ, నీ శక్తి తెలుసుకుని మాట్లాడు, వృధా ప్రలాపాలు చేయకు, రామబాణాన్ని కాసుకో.
2: ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇతడు మరణించటం లేదే. విభీషణ, రావణుడు మరణం లేకుండా వరం పొందలేదు కదా.
3: నరులు వానరులు అల్పులని మా అన్నగారి అభిప్రాయం. అందుచేత ఆ ఇరువురి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మాత్రమే చావు లేకుండా వరం కోరుకున్నాడు. అతని మరణానికి ఒక రహస్యముంది, అది రామునికి తెలియజేస్తాను. రామ, రావణుని ఉదరంలో నాభి వద్ద అమృత భాండం ఉన్నది, దాన్ని ఛేదించి అతను మరణిస్తాడు.
1: సరే.

0: Silver.
1: రామ పరంధామ, నీకు కష్టం కలిగించాడు, నన్ను మన్నించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: లక్ష్మణ, చూశావా, మహర్షులు మహనీయులు తమ చివరి క్షణంలో భగవన్ నామస్మరణ చేస్తూ చనిపోవాలనుకుంటారు, కాని చాలామందికి ఇది సాధ్యం కాదు. కాని రావణుడు తన ఇష్టదైవాన్ని స్మరిస్తున్నాడు. చూశారా, ఎంతో పుణ్యాత్ముడికి కాని ఇటువంటి మరణం సంభవించదు. చూడు లక్ష్మణ, రావణుడు ఎంతో విజయవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. అతని విజయ రహస్యం ఏమిటో తెలుసుకుందా.
3: విజ్ఞానఖని, మీరు మా అగ్రజులై ఉండగా ఆ రావణుని అడగమంటారా?
2: అవును, విజ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే చాలదు లక్ష్మణ, దానిని ఆచరణలో పెట్టాలి. నాకా అవకాశం రాలేదు, నేనెప్పుడూ రాజ్యాన్ని పరిపాలించలేదు. రావణుడు రాజ్యాన్ని పరిపాలించాడు.
3: అంత మాత్రం చేత అతనికి రాజనీతి తెలుసంటారా?
2: లక్ష్మణ, ఒక్క క్షణం రావణుడు నీ శత్రువుని మరిచిపో. అతడు చేసిన నేరానికి అతన్ని శిక్షించాను తప్ప నాకు రావణునిపై ద్వేషం లేదు. చూడు, అతడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వారించకుండా అతని కోసం లక్షలాది రాక్షసులు ప్రాణాలర్పించారు. ఎందుకో తెలుసా?
3: తెలియదు.
2: రావణుడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, వారి కోసం స్వర్ణలంకను నిర్మించాడు. అందుకే ఆ విజయ రహస్యం తెలుసుకో.
3: సరే రావణ, నీ విజయ రహస్యం ఏమిటో చెప్పు.
0: లక్ష్మణ, రఘువంశంలోనే పుట్టేవా?
3: ఏ, నీకేమైనా అనుమానంగా ఉందా?
0: అనుమానంగానే ఉంది. అదీగాక నువ్వు శ్రీరామచంద్రుడికి తమ్ముడువేనా?
3: నేను రామచంద్రుడికి ప్రియమైన సోదరుణ్ణి. ఏ, అలాగడుగుతున్నావే?
0: నిన్ను చూస్తే అలా అనిపించటం లేదులే.
3: ఏ,
0: ధర్మమూర్తి రామచంద్ర ప్రభువు పంపితే వచ్చావు తప్ప నీకు నీవై రాలేదు అవునా? రాజనీతి గురించి తెలుసుకుందుకు వచ్చావు అవునా? చెప్పేవాడు గురువు, తెలుసుకునేవాడు శిష్యుడు అవునా?
3: అవును.
0: మరి గురువు దగ్గర శిష్యుడు ప్రవర్తించవలసిన తీరిదేనా?
3: క్షమించండి, మీకు నమస్కారం. ఇప్పుడు రాజనీతి గురించి చెప్పండి.
0: చెప్తాను. ఒక్కసారి మీ అన్నగారిని శ్రీరామచంద్రమూర్తిని పిలు.
3: అన్నగారు, రావణ బ్రహ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు.
2: వేద వేదాంగ కోవిదులు, పరమశివ భక్తులు, మహనీయులు రావణ బ్రహ్మకు కోసల దేశాధీశుడు దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముని నమస్కారాలు అందుకోండి.
0: లక్ష్మణ, చూసావా, తాను త్రిలోకాధివీరుడైనప్పటికీ మీ అన్నగారు శత్రువునని కూడా భావించకుండా నాకు నమస్కరించాడు. ప్రభువుకి పెద్దల పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. తాను పండితుడైనా మహావీరుడైనా అఖండ ఐశ్వర్యం ఉన్నా అహంకరించక అందరి పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. రాజనీతిలో ఇది మొదటి పాఠం. రామ, నీ వినయ వందనాలకి నా నమస్కారాలందు కోవయ్యా. చేతులు జోడించలేరు, మన్నించవయ్యా.
2: బాధపడకండి రావణ.
0: లక్ష్మణ, చూడు, తనకి ఎంత అపకారం తలపెట్టినా రామచంద్రుడు నా పట్ల ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నారో చూసావా? ఎవరేం చేసినా మనసులో ద్వేషభావం పెంచుకోకుండా ఇతరుల తప్పులను క్షమించగలిగే ఓర్పు నేర్పు ప్రభువులకు ఉండాలి. అవి శ్రీరామచంద్రుల్లో పుష్కలంగా ఉన్నాయయ్యా. ఇదే రాజనీతిలో రెండవ పాఠం.
4: అర్థమైంది రావణ.
0: రామ, నేను చేసిన పొరపాటు వల్ల అద్భుతంగా నిర్మించిన స్వర్ణలంకంతా చిన్నాభిన్నమైపోయింది. నా తమ్ముడు ఏం పాలిస్తాడు? రామ, నా లంకకి పూర్వ వైభవం వచ్చేలాగా పునర్నిర్మించే ఏర్పాట్లు చేయవయ్యా.
2: ఈ క్షణంలోనే పునర్నిర్మిస్తాను రావణా.

0: ధన్యోస్మి, ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి. నా కళ్ళ ముందే నా స్వర్ణ లంకకు పూర్వ వైభవం చేకూర్చావు లక్ష్మణ. రామచంద్ర ప్రభువుని చూసావా? లంకను పునర్నిర్మించమన్నాను, మరుక్షణంలోనే ఆ పని పూర్తి చేశాడు. ఏదైనా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయి, అప్పుడే రాజుగా విజయం సాధిస్తావు. ఇదే రాజనీతిలో మూడవ పాఠం.
1: చాలా అద్భుతమైన నీతిని సాధారణంగా చూపించారు
0: లక్ష్మణ. స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను, ప్రపంచమంతా జయించాను తప్ప ఆ పని చెయ్యలేకపోయాను. ఎందుకో తెలుసా?
1: మరి ఎందుకు చేయలేకపోయారు?
0: ఎవరు ఆ విషయం గుర్తు చేసినా రేపు చేద్దామని వాగ్దానం చేసేవాడిని.
1: మరి మర్నాడు స్వర్గానికి మెట్లు నిర్మించలేకపోయారా
0: లక్ష్మణ? రేపు చేద్దామని వాయిదా వేసిన ఏ పనిని నువ్వు జీవితంలో చేయలేవు. అందుచేత రేపు అన్న పదాన్నే నీ మనస్సులోంచి చెరిపేయి, అప్పుడే నీవు విజయం సాధించగలవు. రాజనీతిలో నాలుగవ పాఠం ఇదే. శ్రీరామచంద్ర, అపూర్వమైన వినయ సంపద, క్షమ, మంచిని వెంటనే చెయ్యాలనే పట్టుదల నీలో పుష్కలంగా ఉన్నాయయ్యా. రాజనీతిని నేను నీకు బోధించవలసిన అవసరం లేదు లక్ష్మణ. చూడు, నీకు రాజనీతిని చెప్పించాలనే మీక్షతో శత్రువునని కూడా ఆలోచించకుండా నాకు తన దివ్య దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించాడు శ్రీరామ ప్రభు. ఆ ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవయ్యా, గొప్ప కీర్తి గడిస్తావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జయ పర్తీష, జయ పరమేశ, జయ సాయీశనము, అభయ ప్రదాత, ప్రేమ ప్రదాత, జయ సాయీశనము, కరుణాసాగర, హే పరమేశ, జయ సాయీశ నమో.
0: ఈ భజన మాండురాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శుతి దైవతం, చతుర్శుతి రిషభం, కాకలి నిషాదం. ఈ రాగఛాయలు కలిగిన మరికొన్ని సాయి భజనలు

0: ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4, 1.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1970-80 ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాల పాటు స్వామి సన్నిధిలో భజనలు పాడే భాగ్యం పొందినవారు శ్రీ శాంతను ప్రసన్న ముఖర్జీ. ఎన్నో భజనలు రూపొందించి సాయి భగవానుని సమక్షంలో పాడిన అదృష్టవంతులు వీరు. ఈ భజనపై తమ భావాలను వారు ఇలా పంచుకున్నారు. 1974 మొదటిసారిగా పర్తి వచ్చాను. అప్పుడు నేను 11th class ఉన్నాను. మేము కలకత్తాకు చెందిన వాళ్లం. అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఒక దివ్య పురుషుడు హస్తచాలనంతో విభూతి సృష్టిస్తారని విని ఆసక్తితో మా కుటుంబం ఇక్కడికి వచ్చింది. అంతేగాని భక్తితో కాదు. పర్తి వచ్చి స్వామిని మొదటిసారిగా దర్శించినప్పుడు నా కన్నుల వెంట బాష్పాలు జాలువారాయి. స్వామి నారాయణ సేవలో ఉండగా కొంత దూరం నుండి దర్శించుకున్నాం. స్వామివారి పట్ల ఆకర్షితుడనయ్యాను. స్వామి పట్ల భక్తి ఆలస్యంగా నాలో ప్రవేశించింది. 2వసారి 1976 వచ్చాము. 1977 సమ్మర్ కోర్సులో పాల్గొనే భాగ్యం కూడా కలిగింది. నెల రోజుల సమ్మర్ కోర్సులో స్వామివారి సమక్షంలో భజనలు పాడే అవకాశం దక్కింది. స్వామివారితో అప్పుడప్పుడు సంభాషించే భాగ్యం కూడా కలిగింది. పర్తిపురీషుడుగా స్వామివారిని గుర్తించగలిగాను. ఆ సమ్మర్ కోర్సులో 2 భజనలు స్వామివారి సమక్షంలో నేను స్వయంగా రూపొందించినవి పాడే అదృష్టం లభించింది. స్వామి నా వంక చూస్తూ నా భజన ఆలకించారు. స్వామి స్టేజ్ మీద సింహాసనంలో ఆసీనులై ఉంటే మేము కింద కూర్చుని పాడేవాళ్లం. స్వామి అనుగ్రహంతోనే భజనలు రూపొందించగలిగాను. ఇది నా ప్రత్యేకత, ఘనత ఏమీ కాదు. స్వామి లేకపోతే మనం జీరోలం, హీరోలం కాదు.

నా జీవితంలో అది ఒక మరపురాని మధుర స్మృతి. అది నిజంగా ఒక ముఖ్యమైన మలుపు. సమ్మర్ కోర్సు నుండి తిరిగి వెళ్లిన తరువాత నా చదువు, ఉద్యోగం మొదలైనవి కొనసాగిస్తూనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండేవాణ్ణి. స్వామివారు సర్వదేవత అతీత స్వరూపులు, పర్తిపురికి ప్రభువు మాత్రమే కాదు భక్త సంరక్షకుడు అని నా విశ్వాసం. 1986లో నేను పర్తి వచ్చినప్పుడు ప్రశాంతి సర్వీస్ ప్రారంభమైంది. అంతకు ముందు కూడా ప్రతి సంవత్సరం పుట్టపర్తి వస్తూ ఉండేవాళ్లం. 1986లో నాకు ఇంటర్వ్యూ లభించింది. అప్పటికి నాకు వివాహం అయినప్పటికీ సంతానం కలుగలేదు. అప్పుడు స్వామి డాక్టర్ క్యాకరేగా స్వామి విల్ గివ్ యూ ఏ సన్ అండ్ డాటర్ అన్నారు. అభయప్రదాత అంటే అదే. అంతేకాదు స్వామి ప్రేమ ప్రదాత కూడా. స్వామి నేను భజనలు పాడవచ్చా అని ప్రార్థించినప్పుడు తప్పక పాడవచ్చు అన్నారు. 1988లో నా భార్యకు ఇంటర్వ్యూ లభించింది. అప్పుడు భజనలు పాడటానికి స్వామివారి అనుమతి కోరినప్పుడు తప్పక యువర్ హస్బెండ్ ఈజ్ ఏ వెరీ గుడ్ బాయ్, భజన పాడవచ్చు అన్నారు. 1986లో ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 1977 తర్వాత ఇది రెండవ ఇంటర్వ్యూ. రూంలో నేను చిట్ట చివర కూర్చున్నాను. స్వామి నన్నుద్దేశించి, కలకత్తా సమ్మర్ కోర్స్ మే ఆయా, ఇధర్ ఆవో, సామ్నే ఆవో అన్నారు. అప్పటికి నేను సమ్మర్ కోర్సు వచ్చి 9 సంవత్సరాలు అయ్యింది. 12 సంవత్సరాల క్రితం సమ్మర్ కోర్సుకు వచ్చావు కదా అన్నారు స్వామి. అంటే నేను మొట్టమొదటిసారిగా 74లో వచ్చాను కాబట్టి ఆ 3 ఇయర్స్ కలుపుకుంటే 12 సంవత్సరాలు అవుతుంది. స్వామి పలికిన వాక్యం రెండు విధాలా కరెక్టే. స్వామి పదసన్నిధిలో కూర్చుని వారి పాదసేవ చేసుకునే భాగ్యం లభించింది. ప్రేమ ప్రదాత అంటే ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? ఆ రోజులలో ఇతర గాయకులతో పాటు అప్పటి విద్యార్థులు కూడా భజనలు పాడేవారు. స్వామి సాధారణంగా 4-5 భజనల తరువాత బయటికి వచ్చేవారు. స్వామిని భజనకు రమ్మని ప్రార్థించే విధంగా విద్యార్థుల భజనలుండేవి. నేను కూడా అప్పుడొక భజన రూపొందించాను.

1978లో స్వామి బర్త్డేకి వచ్చినప్పుడు మరో భజన రూపొందించాను. స్వామివారి దయా ప్రేమలను వర్ణించే భజన అది. మీరంతా ఏమనుకున్నా స్వామివారే నా సర్వస్వం. నేను నథింగ్, స్వామి సంకల్పం లేకుండా ఒక అంగుళం కూడా నేను కదలలేను. నేను జన్మదినోత్సవానికి వస్తున్నాను కాబట్టి స్వామివారు అనుమతి ప్రసాదించితే వారి సమక్షంలో పాడవచ్చు కదా అనుకున్నాను.

ఈ భజన పాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి చిరునవ్వు చిందించారు, మరొక్కసారి తమ సహజ ధోరణిలో తాళం వేశారు, వ్రేలితో ఏదో గాలిలో రాశారు. అది ఏ విధమైనదైనా అంతా స్వామి అనుగ్రహంగానే నేను భావించాను. నా జీవితంలో కష్టనష్టాలు కలిగినప్పుడు, నా కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ప్రతి విషయంలోనూ స్వామి అదృశ్య హస్తం నా వెంట జంట ఉండి నన్ను కాపాడిందని నా ప్రగాఢ విశ్వాసం. స్వామి దయా ప్రేమలకు హద్దులు లేవు. దయాసాగరుడు ప్రేమసాగరుడు సాయి. కష్టాలలో ఉన్నప్పుడు స్వామివారి ఉనికిని మనం గుర్తించగలం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనం అధికంగా ప్రార్థన చేస్తాము. అటువంటి ప్రార్థన నేను చేసిన ప్రతి సందర్భంలోనూ స్వామి అనుగ్రహ ఆశీస్సులు నేను పొందాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇటువంటి అనుభవాలెన్నో ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వామి అనుగ్రహిస్తారు. నేను మరొక గణపతి భజన కూడా రూపొందించాను.

నేను చిన్నప్పుడు గాత్ర సంగీతంలో అలహాబాద్ సమితి నుండి సంగీత ప్రభాకర్ కోర్సు చేశాను. నేను స్కూలులోనూ కాలేజీలోనూ చదువుతున్నప్పుడే ఆ కోర్సు పూర్తి చేశాను. స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు. స్వామి తమ జీవిత కాలమంతా ఇతరుల కోసమే త్యాగం చేశారు. మనం కూడా స్వామికి కృతజ్ఞతగా ఏదైనా చేయాలి. ప్రతి సంవత్సరం ప్రశాంతి సేవకు రావడమే మనం చూపదగిన కృతజ్ఞత అని నాకనిపిస్తుంది. అదే ప్రార్థిస్తాను. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ప్రశాంతి సేవకు రాగలిగే అదృష్టం ప్రసాదించమని. ఈ సేవలో నేను పొందే ఆనందం మాటలలో వర్ణించలేనిది, వెలకట్టలేనిది. ఈ ఆనందాన్ని నేను జీవితంలో మరే ఇతర ఆనందాలతో పోల్చలేను. స్వామి అనుగ్రహంతోనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను ఇప్పటికీ కూడా. ఈ భజనలోని ప్రతి పంక్తి స్వామివారి చుట్టూనే తిరుగుతుంది, స్వామివారి దయా ప్రేమలనే వర్ణిస్తుంది. జయ సాయీష నమో అని చివరికి శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది ఈ భజన. ఏ భజనలో అయినా నమో అన్న పదం వినిపించిందంటే అది శరణాగతికి ప్రతీక. నా చివరి శ్వాస వరకు ఆమరణాంతం ఈ ప్రశాంతి సేవలో పాల్గొనగలిగేటట్లు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని నా ప్రార్థన. స్వామి, మీరు కోరిన రీతిగా మానవాళిని సేవించుకునే భాగ్యం కలిగించమని, అందుకే ఈ జీవితం అంకితం కావాలని అనుక్షణం నేను ప్రార్థించుకుంటాను. ఈ భౌతిక జీవితంలో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు లేకుండా ఉండవు. అవి కూడా జీవితంలో ఒక భాగమే. అయినప్పటికీ ఆ కష్ట నష్టాలను తట్టుకుని మళ్లీ నిలదొక్కునే శక్తిని స్వామివారే ప్రసాదించారు అంటూ శ్రీ శాంతను ప్రసన్న ముఖర్జీ ముగించారు. ఇంత చక్కని భావనతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా జయ పర్తీష జయ పరమేశ అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

జయం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమేమి అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమను చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటి ఏంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనస్, మనో లెవెల్లో
0: ఎలాగో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడలేదు. సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకు లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకు ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. అంటే నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 19th-20th century. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా
0: పోరాడుతున్నారు
1: వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరు ఏంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు. ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడేవాడు, చాలా కష్టపడి ఏదో సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అక్కడ చూసిన చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతి అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మబుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసిఎస్ అని, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజెస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం చెప్పి రాస్తారంటే తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వాధీనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌన భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్,
0: కృష్ణతత్వం భూమి మీదకి వచ్చింది, అవతరించింది.
1: అంటే ఆయన నువ్వు అను గణేష్ నువ్వే చెప్పు, ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పోరాటం కాదు?
0: తప్పకుండా, ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా. ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. సో అండర్లైన్ ప్రిన్సిపల్, మన భారతదేశ సంస్కృతి, ఈ భూమి ఎట్లాంటిదో అరవిందు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి. సో స్వామి ఈ అండర్లైన్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూమెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి.
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి, ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు. సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట. సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది.
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో, దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం. ఒక చిన్న బాల మన 6th క్లాస్, ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది.
2: చదువుతున్నాను, మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది. మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారపోసి సంపాదించారు. జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది. జెండాకు 3 రంగులు ఉన్నాయి. మొదటి రంగు కాషాయం, అది త్యాగానికి ప్రతీక. 2వ రంగు తెలుపు, ఇది శాంతికి ప్రతీక. 3వ రంగు ఆకుపచ్చ, ఇది సస్యశ్యామలానికి ప్రతీక. మధ్యలో ధర్మచక్రం ఉంది, దానికి 24 గీతలు ఉన్నాయి, ఇది ధర్మానికి ప్రతీక.
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి. యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా.
1: అదే అంటే స్వామి చెప్తారు కదా, ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి, అంటే సహజంగా. నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను. అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది.
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము, మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము, లాజిక్ ఉపయోగిస్తాము, ఫ్రీడమ్ అంటే
1: తిరగాలి, బాగా ఏం కావాలో చెయ్యాలి. కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారం ఫ్రీడమ్.
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి.
1: స్వామి చెప్తారు కదా, సో మన ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు. దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని. ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట, సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము,
1: అంటే స్వాతంత్ర్యం రాసి వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు?
0: ఆయన అన్నారు, నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను, నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్ అన్నారంట.
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే, అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అని అప్పుడే అనుకున్నారు.
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి, ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా చేశారు.
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు. అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది, నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము, మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మనం మన రూల్ మనం చేసుకుందాం అని. ఆయన అది కాదు, మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి, అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం అనుకుండేది. దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లా తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికేంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే, ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే, సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే, స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అన్నమాట, స్పీకర్
1: బాగా.
0: సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. చూస్తున్నారు ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నది అనమాట.
1: అంటే మీకు తెలుసుంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్ కంపెనీ.
1: ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయింది, అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా అనర్గళంగా గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హీ వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావనం వెళ్తే బృందావనం, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశాని కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, ఆయన ఏ రోజైతే 1948
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి స్టాండ్కి వెళ్ళారు, వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్ 1948
1: కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చేది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపడడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైం లోని చెప్పారు
0: గాంధీ గారు చనిపోయారు,
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే,
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో, మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి
1: ముత్తుస్వామి
0: అయ్యర్. సో అది విందాం.
3: తమిళ రాజ్యం లోపల 50 సంవత్సరములకు పూర్వము ఒక పేద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక పేద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి ద్వీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కాని నిద్ర వచ్చింది. అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా. కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుడు దయలేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితం చాలా గొప్ప మార్పునకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యర్. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
1: కాకుండా మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
0: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా,
1: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
0: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
1: జై జవాన్.
0: ఈ
1: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అంటే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేంటంటే మనకి నువ్వు ఏముంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్ షా అని ఒకడు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు పర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన అంతే ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనవనివారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. అయితే స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథులా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో అండలేదు ఆయనకి, ఈ విషయం అంతా ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బాడీ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషిస్ట్ ఏంటంటే ఇండియాలో కాదు చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వస్తుంది, అయితే ఆయన సొంతూరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
0: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అనటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 లో ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు, పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చింది అనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిల్చడానికి. సో ఆ ఫీలింగ్ ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
0: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావనంలో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్. అంటే స్వామి జూలాలు కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాద సేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రయీ సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెలింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు. ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్. సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారు అనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతాకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసేవని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా, నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి. నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తున్నామని, అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తున్నాం.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి. ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యు ఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
4: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు?
5: స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారతమాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి మన స్వాతంత్ర్యం.
6: బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ.
7: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
8: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
9: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బానే ఉంది.
4: మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
9: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
4: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
9: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
4: చెప్పు.
9: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
4: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
9: కరెక్ట్ హారిక.
10: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
11: ఆ, స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారినా దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
4: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరి మణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
10: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
9: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
10: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
9: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
11: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
4: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
9: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
11: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
9: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయులు భారతీయులు.
4: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
10: అవును.
4: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
9: ఇచ్ఛ అనగా కోరిక.
11: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
10: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
9: చెప్పు ముక్తి.
10: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ, నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
4: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
10: ఎందుకు?
4: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
10: సరిగ్గా చెప్పావు హరిక.
9: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
10: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
4: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
10: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కాని రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా?
4: అవును ముక్తి, నీవు చెప్పింది నిజమే. నాకు
12: కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
10: ఆ చెప్పు హారిక.
4: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకమని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
10: నిజంగా ఎంతో గొప్పది.
13: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
11: మదర్ టెరీసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగిన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
13: ఇంతటి ధైర్యవనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
14: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొకరి జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
15: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే, అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం బలగం అవసరం లేదు, ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
4: సుసంపన్నమైన బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు, శ్రోతలందరి తరపున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు, పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమున కన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను

మేఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వచ్ఛమను విచ్చుకత్తే ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో అటు

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమరైజ్ చేశారు,
0: సమరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్,
1: ఆయన క్లాస్మేట్,
0: క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడు అనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
1: స్వామి అప్పుడే
0: చెప్పారు, అప్పుడే చెప్పేశారు, అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
0: ఫిజికల్ గా
1: ఫిజికల్ గా చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం. అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు, అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవి, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సిన మన సాటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచమైన దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని
1: ఇప్పుడు
0: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుడిని ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టు పట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లోకి,
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కార్ లో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీలైపోయి ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: సరే సార్.
3: మీ పేరు?
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
4: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు. స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
3: వెరీ గుడ్.
0: ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫైవర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వీ వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశుపక్షుల్లాగా స్వీగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లా, కానీ కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా
1: ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫైవర్ ఇంకా ఉన్నదని.

0: పశువులు పక్షులు, బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రొవైడ్ చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ అంటే మన మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్ మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
1: సాయిరాం బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరో అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చంద్. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
2: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
2: ఈ విషయం నాకు ఇంకో చిన్న శ్లోకం, మనకి ఎప్పుడు మన స్కూల్ చదివేళమే నాకు సుభాషిత అని అని వచ్చేవి, దాంట్లోని ఒక శ్లోకం ఐ విల్ రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాక చేష్ట, బకో ధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందం స్వామి చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలా చేస్తుంది,
0: పట్టుదల
2: పట్టుదల, అది కాక చేష్ట అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే 1 పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్,
2: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే
0: లేచిపోతుంది,
2: అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి, కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత ఏంటి అల్పహారి అంటే, దీంట్లో ఏం చెప్తారంటే మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర
2: వస్తుంది, తామసీకం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు.

0: లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏవి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం, ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం, అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి.
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా, కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్దయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట. మనం చెప్పుకున్నట్టు మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి, సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింపచేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, సమరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి, అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము, ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల ఎడ గౌరవం
1: ఉండాలి
0: అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా విషయం మాకు చెప్పింది. ఏంటంటే, అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు విషయాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటి ఏంటంటే, పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము, మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్లో అంటే మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్ర్యం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ
0: చెప్పలేము,
1: అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ కాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు,
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్ర్యం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్ర్యం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం అని టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగ విచ్చల విడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే ఏ స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణం అయిపోతుంది. దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్ని గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్, సో ఆయన అడుగుతున్నాను స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు ఎలా మాట్లాడాలి,
1: పాయింట్స్
0: అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అనిపిస్తుంది,
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇదేది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నానంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఇన్ని వచ్చి చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటి అవుతుందంటే నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షం ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి
1: అంటే నా నేనేమీ కాదు. అందుకే మనం నమ్మకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణ
1: సార్
0: ఎక్స్పీరియన్స్ అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ ప్రేస్ చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసిన మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్క శాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం ఏంటి అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను. ఆమె అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది, అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి, దాన్ని
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం ఆగు అనేసి, మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రంలో ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాడు అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంచెంసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసినట్టు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు అహమే అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు, కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తూను మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని
1: పొందుతాం,
0: స్వేచ్ఛను పొందుతాం అన్నమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా ఉండడం. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజస్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద,
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్
0: ఫర్ గాడ్. స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, దేవుడి వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్ని పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్, మరి స్వామి కూడా దేహదారి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాతృడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, వాటర్ మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం, టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి. అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అందుకు స్వామికి ఇష్టం, స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతోనే వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు, పిలిస్తే మేము వెళ్ళి స్వామి ఇగోటి స్వామి మీకోసం తెచ్చాం వాటర్ మిలియన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరబడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుస్తుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతలు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు,
0: నలుగురు.
1: సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: బయలుదేరుతావన్నమాట,
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే. సోపానం అంటే
0: మెట్లు,
1: లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి. ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట స్టెప్స్.
1: విని ఉంటావు సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సెయింట్స్, చాలా గొప్ప, మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను అక్కడ.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు, మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు, నేను కొట్టినా సరే అంటే ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు,
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది, అంటే దాని అగ్నిలింగం ఉంటుంది.
0: అగ్నిలింగం
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది, ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంత చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయేవాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్ కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్ అవతార మూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 సంవత్సరంలో స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: ఓణం సెలబ్రేషన్స్
0: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదో మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు అంటే మక్క విరిగిపోవడం.
0: అవును. సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం. సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకి సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనసులో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్రం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్రం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని ఈ రెండు పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భాగవత్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు. ఒంటితోటి అంటే డెజర్ట్, డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యాంబల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థమైంది, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
0: చింత.
1: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్కనుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏమి చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
0: కర్రకి
1: కట్టినట్టు
0: అభినయం
1: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
0: యాక్షన్ చేస్తాడు,
1: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏం టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఉంటే అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాట్సారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
0: సేమ్ ప్రాసెస్
1: మళ్ళీ చేసి అంటాడు. మళ్ళీ తీసి లేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సరికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనయవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో, అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
0: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
1: కల్పించుకున్నావు.
0: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఇది నా సౌభాగ్యం.
0: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలకు సాయిరాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ దివ్య అవతారోద్యమంలో భాగంగా సమస్త మానివాళిపై కురిపించిన అనుగ్రహం మాటలకు ఊహలకు అందనిది. కాని ఈనాడు మనం నిమిత్త మాత్రమైన రీతిలో స్వామి మానవాళికి అందించిన అపూర్వమైన సంపద ఏది అనే అంశంపై జరిగే చర్చాగోష్ఠిలో విని తెలుసుకుందాం. ఈ చర్చ మొదటి భాగం ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళికి అందించినటువంటి అపూర్వమైన సంపద ఏది అన్న దాని మీద చర్చ వస్తోంది. ఆ చర్చలో పాల్గొంటున్న వారు ముగ్గురు నగర ప్రముఖులు, ఇద్దరు విద్యావేత్తలు, ఒక డాక్టర్ గారు, డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు. అందరికీ సుపరిచితులై ప్రఖ్యాత కవి, గాయకుడు, ప్రభుత్వ కళాశాల పనిచేసిన ప్రిన్సిపల్ గా వారు మన మధ్యన ఉండడం చాలా ఆనందకరమైన విషయం. వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రెండవ వారు ప్రొఫెసర్ పి సామమూర్తి గారు. సుమారు 40 సంవత్సరములు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీ చేశారు. వారు మన మధ్యన ఉన్నారు. మూడవ వారు ప్రముఖ వైద్యుడు, స్వామివారి తాలూకు పూర్వ విద్యార్థి డాక్టర్ సి శ్రీనివాస్. ఇప్పుడు ఈ చర్చనీయాంశం ఏమిటంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మహావిష్ణువుని చేశారు, కాని వారు అందించినటువంటి సంపద గుణాత్మకంగా ఎంత గొప్పదైనది, దాని విలువ కట్టలేము. అది సామాజిక పరంగా అవచ్చు, విద్యాపరంగా అవచ్చు, వైద్యపరంగా అవచ్చు, ఏదైనా అవచ్చు. దాని మీద ఈ ప్రముఖుల తాలూకు అభిప్రాయం మనం ఇప్పుడు తీసుకుందాం. సాయిరామ్, మొట్టమొదటిగా మన డాక్టర్ మేగడ రామలింగ సార్. రామలింగ సాగర్, మీరు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాలు వాటిలో కూడా చాలా పాల్గొంటున్నారు. అయితే భగవాన్ నిష్క్రమణ అయింది, అయితే వారు అందించినటువంటి అపూర్వమైన సంపద చాలా గొప్పది, వెల కట్టలేనటువంటిది. సామాజిక కోణంలో, విద్యా కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో మనం దాన్ని ఇప్పుడు చర్చ చేసుకుందాము. సామాజిక కోణంలో వారు అందించినటువంటి విలువలన్నీ ఏవేనంటే, వాటి గురించి మీ తాలూకు అభిప్రాయం తెలియజేస్తారా ఇప్పుడు?
1: చాలా సంతోషం మూర్తి గారు, నన్ను పరిచయం చేస్తూ గాయకుడు అని అన్నారు కాబట్టి స్వామివారిని కీర్తించకుండా ఎలా ఉండగలం? ఒకసారి స్వామివారి స్మరణ చేసుకుంటూ వారి గొప్పతనాన్ని ఒక్కసారి మది నిండా నింపుకుంటూ ముందుకు వెళదామండి చర్చలోకి.
2: సాయి సాయి అన్న ఓయి ఓయి అంచు పరుగున దరిజే.

0: అయ్యా ధన్యుణ్ణి. స్వామివారి గురించి ఎంతని చెప్పగలం మనం? మానవ సేవయే మాధవ సేవయని ఒక అద్భుతమైనటువంటి సేవాతత్వాన్ని సమాజానికి ముందు చాటి చెప్పినటువంటి మహానుభావులు స్వామి. సాక్షాత్తు శివస్వరూపులు కావచ్చు అనొచ్చు మనం, విష్ణువంశ సంభూతులు అని చెప్పవచ్చు, ఇక ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఏది కావాలో మనందరికీ నేర్పినటువంటి మహానుభావులు. చిన్నపిల్లలకి ఏం కావాలి, విద్యావంతులకి ఏం కావాలి, ఒక పారిశ్రామికులకి ఏం కావాలి, ఇంకొకరికి అన్ని విధాల జనుల్ని కూడా ఒక అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్లడానికి పనికి వచ్చినటువంటి అన్ని విశేషాలను విషయాలను సమగ్రంగా స్వామి అవతారంలో ప్రతి చోట ప్రతి నోట పలికించారు, వారు పలికారు. అది స్వామి తత్వం అండి.
1: అయితే మీ ఉద్దేశం విలువలతో కూడిన జీవితాన్ని గడపండి అని చెప్పి సమాజానికి ఒక విధమైనటువంటి ఉత్తేజాన్ని వారు తీసుకొచ్చారేమో అనుకుంటాను నేను.
0: తప్పకుండా, అందుకే వారు విద్యాలయ స్థాపన చేశారు. ఇటు చిన్నపిల్లల స్థాయి దగ్గర నుండి సర్వోత్తమైనటువంటి స్థాయి వరకు కూడా విద్యాలయాలను స్థాపించడమే కాకుండా విద్య అనేది ఏమిటి, ఇవ్వాలి ఏమిటి ఇస్తుంది అనేది, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు ఆయన, ప్రహ్లాదుడు చెప్పాడు అహిరణ్యకశిపుడికి. అందుకనే చదువు అందరూ చదువుతారు, ఎంకామ్ డిగ్రీ, బిఏడ్, ఎంఏ డిగ్రీలు ఇవన్నీ వస్తాయి, డాక్టరేట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడే విద్య, మనం మనం తరించుకునే విద్య అనేది ఏమిటి అని ప్రధానమైనటువంటి దాన్ని వారు పుష్కలంగా మనకు వారు అందించారు. వాటికి తార్కాణాలే పుట్టపత్తిలో ఉన్నటువంటి విద్యాలయాలు. ఎప్పుడైతే విద్యయందు బాగా కృషి చేసి, ఎప్పుడైతే విద్యయందు ప్రభుత్వం వారు గాని దాన్ని వ్యవస్థాపించినటువంటి వారు గాని సక్రమమైన మార్గంలో పెడతారో, అప్పుడే ఆ ఫలాలన్నీ కూడా రాబోయే తరం వారికి అందుతాయి. కాబట్టి విద్య ప్రధానమైనటువంటిది. అటువంటి విద్యని వారు చేపట్టడమే కాకుండా ఆర్థికమైనటువంటి ఎంతో అది ఇంత అంతా అని చెప్పలేం, అటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతను కూడా వారు గణించకుండా మరి ఇదే ప్రధానంగా వారు సాగించారు, వారు ఆదర్శంగా నిలిచారు.
1: బాగుంది రామేశ్వరం.
0: అయితే
1: సామాజిక పరంగా వారు మానవతా విలువలు నేర్పి మానవులందరినీ కూడా పరివర్తన తీసుకొద్దాం అనే ఉద్దేశంతో పరివర్తనే తన తాలూకు అవతార కార్యక్రమంగా వారు చెప్పెట్టారని అనుకుందాం. అది నిజమే, అదేం కదా
0: అంతే. కాకపోతే ఏమిటంటే ప్రధానంగా ఆధ్యాత్మిక తత్వం అనేది ప్రధానమైనటువంటి అంతర్లీనంగా వెళుతుంటుంది. అది కొంతకాలం అలా సాగిస్తూ వారు ఉపన్యాసాల ద్వారా ఘోషిస్తూ ఎంతో చెప్పారు, ఉపదేశిస్తూ వచ్చారు. మధ్యలో ఇదొక్కటే పని ఇది కాదు, ఇక విద్యా పరంగా ఇటు సమాజ సేవా పరంగా ఎదుటి మనిషికి సహాయపడే గుణంలో మనిషి ఎంతవరకు ఉపయోగపడడో, తన తాలూకా శక్తిని ఎంత వినియోగపరచగలడో అంతవరకు తీసుకువెళ్లాలి అని చెప్పి సుస్పష్టంగా ప్రతి విషయంలో వారు చేశారు, చూపించారు, అందరి చేత చేయించారు. అదే ఇవాళ ప్రపంచంలో ఆ 167 దేశాల్లో సాయి అండడానికి కారణం. ఇవాళ ఎంతో ఆప్తులేంటి వారిని పలకరించడానికే మనకి కాలం సరిపోని వ్యవహారం. ఇంటికి ఎవరైనా వస్తే టీవీని చూసి ఒకసారి పలకరించి ఏం బావా బాగున్నావా అని చెప్పి టీవీ మొహం చూసినటువంటి రోజుల్లో యాంత్రికంగా మాంత్రికంగా కూడా. అందుకని ఇటువంటి అంత ఎవరిని నమ్మినా ఎల్కేజీ పిల్లల దగ్గర నుండి కూడా వాడి మాటలో స్వచ్ఛత లేదు, మనసులో స్వచ్ఛత లేదు, చూపులో స్వచ్ఛత లేదు, ఇవన్నీ అక్కడి నుండి ప్రారంభమైపోయాయి. దానికి కారణాలు అనేకం. అక్కడి నుండి తీసుకొచ్చారు బాల విద్యా వికాసం అండి, ఇది ఇది ఉత్తమమైనది, ఇది అర్థమైనటువంటిది, చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకంటే మరి గొప్ప దివ్యత్వం ఏముంటుంది చెప్పండి.
1: చాలా బాగా చెప్పాయి. ఇప్పుడు సామూర్తి గారు, మీరు విద్యార్థికులు 40 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేశారు. భగవాన్ సత్యసాయిబాబా గారు సామాజికంగా మనకు అందించినటువంటి విలువైన సంపది, ఆ సంపద ఏదంటారు మీరు చెప్పు, నిర్దేశం ఏంటది?
2: సాయిరాం, ప్రస్తుతం మనం విశ్వవిద్యాలయాలలో కానివ్వండి, మిగిలిన విద్యాలయాలలో కానివ్వండి, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక కమర్షియల్ ధోరణిలో నడుస్తోంది. ఇది విద్య అనేటువంటిది కొనుక్కోవటం అనేటువంటి పద్ధతి నుంచి విద్యని నేర్చుకోవటం అనే భావనలోకి స్వామి పిల్లల్ని, టీచర్స్ ని, స్టూడెంట్స్ ని అందరినీ కూడా ఆ ధోరణి ఏమిటో అర్థమయ్యేటట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తను స్థాపించినటువంటి విద్యాలయాలలో దాన్ని బాగా అందరికీ అనుభవంలోకి వచ్చేటట్టుగా చూపించారు.
1: అంటే బాబా గారు మనకు చెప్పింది, విద్య కొనుక్కోవడానికి కాదు, విద్య జీవితానికి కాదు, అంటే జీవనం గడపడానికి కాదు, జీవితం గడపడానికి. అంటే అదనమాట, సత్ప్రవర్తన సచ్చీలత కావాలి అని తను చెప్పి తను చూపెట్టారంటారా?
2: సత్ప్రవర్తన సచ్చీలత అనేటువంటివి ఆయన దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అంటే, అది ఎలా వస్తుందంటే మనుషుల్లో జనరల్ గా మనం లోకంలో చూసేది ఏంటంటే ఒక రకమైనటువంటి స్వార్థపూరిత వాతావరణం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ స్వార్థపూరిత వాతావరణంలో నుంచి స్వామి సర్వజ్ఞులు కాబట్టి, సాక్షిపుతుడుగా ఉన్నటువంటి స్వామి, ఉండేటువంటి స్వామి అక్కడ కొంచెం చైతన్యవంతంగా వాళ్ల మనస్సుల్లో ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా వాళ్ళలో చాలా మందిలో పరివర్తన తీసుకొచ్చారు. అది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. అది అంటే నీళ్లలో పంచదార కలిసిపోయినప్పుడు పంచదార కనిపించదు ఇంకా, కానీ ఇది నీరా పానకమా అంటే అది ఎవరైనా ఇది నీరు కాదు పానకం అనేది చెబుతారు. అంటే ఆ గుణం దానికి అభ్యసేసింది. అలాగా అంతకుముందు మనస్సులో ఉన్నటువంటి దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథంలో పూర్తిగా మార్పు వచ్చేసేసి మనిషిలో టోటల్ చేంజ్ ఓవర్ ఒకటి కనిపిస్తుంది. అది మనం చూస్తున్నాం ప్రస్ఫుటంగా. ఇట్ హాజ్ ఓన్లీ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: అంతేకాకుండా మూర్తి గారు, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావించదలుచుకున్నాను. మంచి చాలా గొప్పగా చెప్తున్నారు సామూర్తి గారు. అయితే దీనికి వచ్చిన వ్యవహారం ఏంటంటే, ఒక సాయి భక్తుల్ని, సాయి తత్వానికి కట్టుబడినటువంటి వారిని కొందరినీ తీసుకుంటే లోకంలో రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నారు. ఈ కనిపించినటువంటి రెండు రకాల్లో చాలా స్పష్టంగా ఇతడు సాయి భక్తుడు లేదా సాయి సంసర్గం ఇతడికి ఉన్నది, సాయినామ సంస్మరణం చేత కొంతవరకు వ్యక్తిత్వం కొంచెం పరిణతి చెందినటువంటి వాడుగా కనిపించడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అదే కుర్రాన్ని ఇంకొకటి సాయి తత్వానికి వినా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి మనం చూసాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒక అవినయం, ఒక అగౌరవ భావం పెద్దలంటే. ఇది మనం ఇంజనీరింగ్ కాదు కదా, డాక్టర్ కాదు కదా, ఇంకా ఏ రకమైన చదువులు అంటే, ఇప్పుడు మామూలుగా విద్య కంటే ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం పొంటిగా ఉంటారని ఒక భావన ఉంది. అట్లాంటి పిల్లల్లో కూడా మనకి సాయి భక్తి తత్వం అనేది వాళ్ళకి వంట పడితే అప్పుడు తప్పకుండా వీళ్ళకి వాళ్ళకి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఇతడు సాయి తత్వాన్ని కొంచెం ఆ స్ఫూర్తిని పొందినటువంటి వాడు అనే విషయం మనకి స్పష్టంగా మనకి లోకంలో మనం తెలిసిపోతుంది.
1: అంటే ఒక సంస్కారం అనండి, ఒక సంస్కృతి అనండి, అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ లో ఉంటుంది. అది స్వామివారు అందించిన ఒక లెగసీగా మనం తీసుకొచ్చేమో అనుకుంటాను. అది
0: చాలా అద్భుతంగా మనకి మాట్లాడడానికి లేదు. ఇది వీరిది, వీరి ముద్ర, సాయి ముద్ర ఇతనిలో ఉన్నది, ఇతనిపై ఉన్నది. సాయి ముద్ర ఉన్నటువంటి వాడే అలా ప్రవర్తిస్తాడు. ఈ ప్రవర్తనకి ఆ ప్రవర్తనకి చాలా తేడా, మనం చాలా అద్భుతంగా మనం చెప్పొచ్చు, స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని అది మనకి లోకంలో కనిపిస్తుంది కాబట్టి వారు ఎంత మరి కవయ క్రాంత దర్శన అంటారు. ఒక కవి 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక కావ్యాన్ని అతను లేకపోయినప్పటికి కూడా ఇంతవరకు మన వరకు ఎలా వారసత్వ సంపదగా మనకు వస్తుందో, సంస్కృతి సంపదగా వస్తుందో, ప్రవాహంగా వస్తుందో, అంతర్లీనంగా సాయి తత్వం అనేది ఇప్పుడే కాదు, సాయి ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు మాత్రం మనం అక్కడికి వెళ్ళి చూశామా, పక్కనే కూర్చున్నామా, వారు మన హృదయాల్లో ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి కొన్ని వేల ఏళ్ల వరకు సాయి తత్వ సంస్కృతి, సాయి తత్వము, సాయి సంస్కృతి అనేది ఇది ఒక ప్రవాహ వేగంతో వెళుతుంది, ఇందులో ఏమి సందేహం లేదు.
1: చాలా బాగా చెప్పారు రావణ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మీ తాలూకు అభిప్రాయాన్ని వైద్య పరంగాను విద్యాపరంగాను దాని గురించి మీరు మాకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను.
3: వైద్య విద్య ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా తన యొక్క జీవితం అంతా కూడా ప్రతి ఒక్క డివోటీకి, ప్రతి ఒక్క సాధకుడికి అర్థమయ్యేటట్టుగా ఆయన చేస్తూ చూపిస్తూ వస్తున్నారు. ఈ విద్యాపరంగా ఈ రోజుల్లో కావలసినటువంటివి, విలువలనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. స్వామి సత్యధర్మ శాంతి ప్రేమలు తో కూడినటువంటి విద్య, మానవతా విలువలతో నిండినటువంటి విద్య ఈరోజు యువతకు చాలా అవసరమని ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. కాబట్టి స్వామి ఎప్పుడు చెబుతున్నదే ఇక ముందుకు కూడా అదే విధంగా విద్యా విధానంలో ముందుకు వెళ్లాలనేటువంటి అంశం మనందరం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఎంతవరకు ఇది మనం చేస్తున్నామో గాని ప్రపంచం అంతటా కూడా ఈ మానవతా విలువలతో కూడినటువంటి విద్య అవసరం అనేటువంటి ఆలోచన చాలా దేశాల్లో ఇది మొదలైంది. వాళ్ళు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా, ఆ దేశ ప్రభుత్వం కూడా ఈ మానవతా విలువలతో కూడినటువంటి విద్య ఈ యువతకు చాలా అవసరం అనేటువంటి ఆలోచన వారిలో కూడా ఏర్పడింది. సో ఆ విధంగా మానవతా విలువలతో కూడినటువంటి విద్యా విధానం, భగవాన్ నేర్పినటువంటి ఈ విలువలు ఎప్పటికీ అవి ఎవర్గ్రీన్ అంటే ఎప్పటికీ అవి ముందుకు సాగుతూనే ఉంటాయి ఇంకా వైద్య విధానం అంటారా, స్వామి చేసినటువంటి ఉచిత వైద్యం అనేటువంటిది, వైద్యం మందు ఇవ్వడమే కాకుండా ప్రేమ అనేటువంటిది కూడా ఆ యొక్క వ్యక్తి, ఎవరైతే ఈ యొక్క దుఃఖంతో జబ్బులతో వచ్చినటువంటి వ్యక్తికి ఔషధమే కాకుండా ప్రేమను కూడా పంచి ఇచ్చేటువంటి వైద్యం భగవాన్ నేర్పిస్తూ వచ్చారు. సో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాని మరి బెంగళూరు హాస్పిటల్లో గాని ప్రేమతో కూడినటువంటి వైద్యం చాలా శ్రేష్టమైనదని చెప్తూ వచ్చారు, అది చేస్తూ చూపిస్తూ వచ్చారు స్వామి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానం ప్రతి పేషెంట్ కూడా ఒక ఇండివిజువల్ గా అంటే ఒక వ్యక్తిగతంగా ఈ పేషెంట్ కి ఈ యొక్క ఆహారం అవసరం, ఈ పేషెంట్ కి ఈ యొక్క మానసిక శాంతి అవసరం, లేకపోతే ఆ యొక్క వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా ప్రేమతో చెప్పి అతని జబ్బు మాట వల్లే ఒక 20-30% తగ్గిపోయేటట్టుగా చేసేటువంటి ఒక పద్ధతి భగవాన్ నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి స్వామి యొక్క ప్రేమ, స్వామి యొక్క ఇచ్చేటువంటి విలువలు ఇవన్నీ కూడా ఎప్పటికీ అవి సాగుతూనే ఉంటాయి. మీరు చూడండి, రామావతారం తీసుకోండి, కృష్ణావతారం తీసుకోండి, లేదా ఏ యొక్క అంటే ఒక వ్యక్తిగతంగా ఈ పేషెంట్ కి ఈ యొక్క ఆహారం అవసరం, ఈ పేషెంట్ కి ఈ యొక్క మానసిక శాంతి అవసరం, లేకపోతే ఆ యొక్క వ్యాధిగ్రస్తుడైనటువంటి

0: ఇచ్చేటువంటి విలువలు ఇవన్నీ కూడా ఎప్పటికీ అవి సాగుతూనే ఉంటాయి. మీరు చూడండి, రామావతారం తీసుకోండి, కృష్ణావతారం తీసుకోండి, లేదా ఏ యొక్క యుగ పురుషుడు వచ్చినప్పటికి కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఎన్ని శతాబ్దాలైనప్పటికీ ముందుకు జరుగుతూనే ఉన్నాయి. ఎందులో అందులో చాలా సత్యం ఉంది, అందులో సత్యంతో నిండి ఉన్నటువంటి కాబట్టి అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్
1: ఇమ్మోర్టల్ వాటికి అంతే కదా కదా. అవి మనకి వారు ఆచరించి వారు చూపెట్టారు, అది గొప్పతనం కదా.
0: ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆ స్వామి చూపించినటువంటి ఆ రుచిని మనం చవి చూశాం కాబట్టి అవి ముందుకు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి మన యొక్క జీవితంలో. అది చాలా అవసరమని నేను నాకు అనిపిస్తాను.
1: మీ అభిప్రాయం ఏంటి రానంగ సంగ్ గారు?
2: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనిషి అనేసరికి అందులో మూడు అక్షరాలున్నాయి నాకు అనిపిస్తుంటుంది. మనిషి మనీషిగా ఎదగాలంటే చాలా శ్రమ అవసరం. మనీషి అంటే ప్రతిభావంతుడు అని అర్థం. ఈ గుడి దీర్ఘం రావడానికి చాలా కాలం పడుతుంది. వీడి గుడిలో ఉంటే, బడిలో ఉంటే, అమ్మ ఒడిలో ఉన్నటువంటిది గుర్తు ఉంచుకుంటే వాడు సత్ప్రవర్తనతో ఎక్కడికి వెళ్లాలో ఆ మనిషి గుడి దీర్ఘం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్వామి సందేశం గొప్ప అద్భుతంగా ఉందండి. ఏమిటా సందేశం? మూడు అక్షరాల్లో మూడు విశేష ఒక విశేషార్థం మాకు స్ఫురిస్తుంది. ముందు వారు చెప్పినట్టుగా విద్య, వైద్యం, సేవ మూడు గుణాలు, ప్రధాన గుణాలు. మనిషికి కావలసినవి కూడా మూడే. విద్య వల్ల విజ్ఞానం వస్తుంది, విద్య లేకపోతే విజ్ఞానం రాదు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతసుఖం అని చెప్పారు. విద్య తాలూకా పరమ ప్రయోజనం ఏమిటంటే విద్యా దదాతి వినయం. ఇవాళ సాయి భక్తులు చదువుకున్నటువంటి పిల్లల్లోనే వినయం కనబడుతుంది. ఎక్కడ వినయం లేదు, అంతా వినయమే. అందులో ఏ నిస్సందేహంగా చెప్పుకుంటున్నాం మనం. విద్యా దదాతి వినయం అటండి. విద్య ఏమిటి ఇవ్వాలి? వినయమ్మ ఇవ్వాలి. వినయాన్ని ఇవ్వనటువంటి విద్య అది విద్యే కాదు. వినయం వల్ల ఏమిటి వస్తుందయ్యా అంటే చెప్పాడు, వినయాద్యాతి పాత్రతాం. మన తాలూకా వ్యక్తిత్వం వస్తుంది, పాత్రత వస్తుంది. వినయం వల్ల పాత్రత్వం వస్తుంది. పాత్రత్వాద్ ధనమాప్నోతి. పాత్ర వల్ల, మన వ్యక్తిత్వం వల్ల ధనం దానంతర అదే వస్తుందిట. అలాగే ధనాత్ ధర్మం. ధనం వల్ల ఏమిటి వస్తుందయ్యా అంటే ధర్మం వస్తుంది. ధర్మం, ధనం ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేము. అందుకని ధనాద్ ధర్మం తతహా సుఖం అని చెప్పారు. ఆ తర్వాత సుఖాన్ని జీవితంలో పొందుతావయ్యా అన్నారు. ఇది మొదటిది మా మనిషిలో ఉన్నటువంటిది. రెండవది వైద్యం అన్నాం. వైద్య ప్రధానమైనటువంటిది ఏమిటి? ఆరోగ్యం. ఇది ఒక్క విద్య ఉంటే చాలదు, జ్ఞానం ఉంటే చాలదు, అది పది మందికి పంచాలి. ఒక మహర్షి ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు ముక్కు మూసుకుని, అది అతడికే ప్రయోజనం, దేశానికి ప్రయోజనం ఏ లేదు. దేశానికి ప్రయోజనం ఉండొచ్చు కాక, సర్వేజనా సుఖనోభవంతులు ఒక ఆశీర్వచనం చేస్తాడు, అది కూడా చేయకపోతే చేయకపోవచ్చు. మనకి ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు, వారి వల్ల సేవలు అక్కడికి వెళ్లాలి. అందుకే శాకుంతలంలో ఒక మాట అన్నాడు కాళిదాసు, తపశ్షడ్భాగమక్షయ్యం అన్నాడు. ఆరు ఆరు వాటాలు చేస్తే, మనం వచ్చినటువంటి వృత్తిలో వచ్చినటువంటి భాగాన్ని ఆరు వాటాలు చేస్తే ఆ ఆరో వాటాట ప్రజలకు చెందనియమన్నాడు, ఉత్తనేయమన్నాడు. వైద్యం అయితే వైద్యం, లేకపోతే ఒక ప్రొఫెసర్, నేను ఒక ఉద్యోగం ఒక వృత్తిలో ఉన్నాను అది ఇమ్మన్నాడు. ఇక మూడోది స్వామిజీ మానీషి రెండో అక్షరం అయిపోయింది. ఇక మూడో అక్షరం ఏమిటయ్యా అంటే షీ అనుకున్నాం. ఇక్కడ ఏమిటంటే మనిషి మూడు అక్షరాలను తీసుకుందాం. మానీషి అనే కాదు, మూడు అక్షరాలని మూడు గుణాలు చెప్తున్నాయి మనకి. ఒక మొదటిది విద్య, రెండవది వైద్యము, మూడవది సేవ. ఈ సేవా గుణం ఎప్పుడైతే ఉందో ఆరోగ్యవంతుడైన తర్వాత, ఆరోగ్యవంతుడు ఎప్పుడవుతాడు? సత్ప్రవర్తకుడైతే ఆరోగ్యవంతుడు అవుతాడు. ఏవో దైవికంగా వచ్చిన డబ్బులు వస్తే మనం ఏం చెప్పలేం, కానీ దుష్ప్రవర్తన వల్ల మనం చాలా కొని తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు విద్య కొని తెచ్చుకుంటున్నట్టుగా. అట్లా కాకుండా ఆరోగ్యవంతుడైనటువంటి వాడు మాత్రమే సేవ చేయగలడు. సేవ ఎవరికైతే, వారు చెప్పినట్టుగా రుచి ఎప్పుడైతే మరుగుతాడో ఆ మరిగినటువంటి సేవ మరి జీవితాంతం వాడు వదలడు. ఈ మరగడం అనేది, మరగడం అనేది అసలు సిసలైన తెలుగు పదం. మంచి మరగడం అంటే కాగిపోవడం కాదు, మరగడం అంటే ఆ చవి చూసినటువంటి వాడు. ఈ చవిని స్వామి అందించాడు
0: ఎక్కువగా.
2: అంతే,
0: కష్ట నష్టాలన్నిటిని ఎదుర్కోవడం ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా కోరిక వల్లే. ఈ కోరికలు ఎక్కువ అవుతున్న కొలది ప్రతి ఒక్కరికి కూడా వారికి కావలసిన దానికన్నా ఎక్కువ కోసం పరిగెడుతూ ఉంటారు. స్వామి చాలా మార్లు చెప్పారు. ఏమనంటే డబ్బు అనేటువంటిది ఎంత ఉండాలంటే మన కాలుకు వేసుకునేటువంటి జోడులాగా ఉండాలట. ఎందుకంటే అది చాలా పట్టిన

కూడా అది కరుస్తుంది, వదులుగా ఉంటే అది జారి పడతారు. కాబట్టి ఎంత అవసరమో అంత డబ్బే ఉంటే మనిషికి ఆనందమైన జీవితం వస్తుందని చెప్తూ వచ్చారు. కానీ ఈ రోజుల్లో యువత గాని లేకపోతే సాధకులు గాని చాలా మంది మనకు కావలసినటువంటి ఆనందాలన్నీ ఒక్క విత్తం డబ్బుతో మాత్రమే వస్తుందనేటువంటి భ్రమలో పడుతూ ఉంటారు. ఎందుకంటే అవసరానికన్నా మించిన కోరికలు కలగడం వల్ల ఎక్కువ ఈ విత్తం కోసం పరిగెడుతూ ఉంటుంది మనసు. అది లేకపోతే ఆనందం రాదేమో అని ఒక భ్రమలో పడి ఆ మాయలో ఎప్పుడు మనం కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి సాధకుడికి ఏమిటంటే ఎంత అవసరమో అంతే విత్తం ఉపయోగించుకుని మిగతాది సంఘసేవకు గాని మరొక ఉపయోగమైన పనికి గాని ఉపయోగించడం చాలా ఉత్తమమని స్వామి అనేక మార్లు చెప్తూ వచ్చారు. కాబట్టి మనం సేవ చేయాలనేటువంటి ఆనందం మనకు కలగాలి, ఆనందం పొందాలి అంటే కొంతవరకు నూతిలో నీరు తోడుతూ ఉంటేనే కొత్త నీరు అందులో ఉద్భవిస్తూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది. కాబట్టి అది తోడుతూనే ఉండాలి. అలాగే మనకున్నటువంటి ఏమైనటువంటి సిరి సంపదలు అవనివ్వండి, మంచి గుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సంఘానికి మనం ఉపయోగిస్తూ కొంతవరకు మన జీవితాన్ని ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవాలని చెప్తారు స్వామి. ఇందులో ఒక చిన్న విషయం ఏమిటంటే,

డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ కోరికలపై ఈయన కోరికల మీద అదుపుతోటి జీవితాన్ని చక్కగా సాగించాలి అన్నది మనకి స్వామివారు ఇచ్చిన పిలుపు.

ఇప్పటిదాకా మీరు స్వామి సమస్త మానవాళికి అందించిన అత్యంత అపూర్వమైన సంపద ఏది అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి మొదటి భాగం విన్నారు. ఇది విశాఖపట్నం రేడియో సాయి బృందం వారి ప్రత్యేక సమర్పణ.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. 4వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. కనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన సక్తులగుచు స్వపర భేదము వీడి సర్వ జీవులయందు సమభావము జూపు సరసులగుచు కష్ట జీవులయందు కరుణ జూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మంబు ధరణి విలయంగ పరులకు ఆదర్శ సద్భావ పురుషులగుచు జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతోడ సాటి మానవులందెప్పుడు మేటియగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరుతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై వెలుగుచుందురు మద్భక్తులెప్పుడు అని స్వామివారు సెలవిచ్చారు. ఇలాంటి సాయి భక్తునిగా ఎదగడానికి సాధనతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అని స్వామి చెబుతూ వచ్చారు. మీకు భక్తి లేకపోయినా నేను ఊరుకుంటాను, కాని క్షమశిక్షణ లేకపోతే మాత్రం ఊరుకోను అని అన్నారు. 1978 నుంచి ప్రశాంతలే ఆశ్రమంలో జీవనం సాగిస్తూ స్వామివారు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులను స్వామి రూపంలో చెక్కుతూ స్వామి యొక్క అపురూపమైనటువంటి విలువలను బోధనలు విద్యార్థులకు అందజేస్తూ ఆధ్యాత్మిక జీవనంలో సాధనతో పాటు తమదైన క్రమశిక్షణ జీవన శైలిని అవలంబిస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్రీ గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు మనతో వచ్చి ఉన్నారు. సాయిరాం సార్.
2: సాయిరాం
1: సార్, మీరు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు క్రమశిక్షణ గురించి ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. ఒకసారి మీరు చెప్పినటువంటి మాట నాకు ఇంకా గుర్తుంది. ఈ కళాశాలల్లో మాధ్యమం క్రమశిక్షణ, స్వామి అన్నటువంటి మాట మీరు మాకు చెప్పారు. ఈ కళాశాలలో మొదటి మాధ్యమం క్రమశిక్షణ, తరువాత 3 భాషలు ప్రేమ, సేవ మరియు సాధన అని. మరి 41 సంవత్సరాలు మీరు ఆశ్రమంలో జీవిస్తూ స్వామిని అంత దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి మీరు, ఎంతో మంది విద్యార్థులను చూసినటువంటి వ్యక్తి మీరు, మీ ఉద్దేశంలో క్రమశిక్షణ అంటే ఏంటి?
2: ఓం శ్రీ సాయిరాం. క్రమశిక్షణ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క బాహ్యమైనటువంటి అంతర్గతమైనటువంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయం. బాహ్యంగా సంఘంలో నివసించేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు అంతరంగికంగా కూడా తన యొక్క శక్తులన్నింటినీ వినియోగించేటప్పుడు కూడా ఎవరైతే ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారో దానిని మాత్రమే క్రమశిక్షణ అని చెప్తారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మానవుడు తన జీవితాన్ని శాంక్టిఫై చేసుకోవాలి. శాంక్టిఫై చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదేమిటంటే పరోపకారార్థం ఇదం శరీరం అని. అనాదిగా భారతదేశంలో అందరూ ఋషులు, మునులు, యోగులు, యోగి పొంగవులు, అవతారాలు వారందరూ కూడా మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే మనకు ఒక్క విషయం అర్థమవుతుంది. వారందరూ కూడా విశ్వశాంతికి, విశ్వమానవ కళ్యాణం కోసం మాత్రమే జీవించారు తప్ప వారికి అంటూ ప్రత్యేకంగా ఏదో సంపాదించుకోవటానికి కానీ అనుభవించటానికి కానీ ఏ రోజుని జీవించలేదు. అసలు అది జీవిత పరమావధి కాదు. అంటే ఏంటి, స్వార్థరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితాన్ని విశ్వానికి ఒక కానుకగా అందించగలగాలి, దాన్ని క్రమశిక్షణ అంటారు.
1: అంటే సార్, ఇంతకుముందు మా సోదరులు, మీ విద్యార్థులు 3 బుర్రకథ చెబుతూ వచ్చారు. బుర్రకథలో చాలా రక్తి కట్టించినటువంటి అంశం ఆ రావణ రామ యుద్ధం. దాంట్లో సార్ మనం చదువుతున్నా గాని హనుమంతుడు చెప్పినటువంటి విధంగా రావణుడు ఎంతో క్రమశిక్షణ పాటించాడని చెబుతూ ఉంటారు. ప్రొద్దున 4 గంటలకు లేచాడు, వేద పారాయణ చేసేవాడు, తర్వాత యజ్ఞయాగాలు చేసేవాడు. అలాంటి రావణుడు కూడా మరి అంత దుర్గతికి ఎందుకు పాలైనట్టు?
2: ఎంత క్రమశిక్షణకి పాటించినప్పటికీ కూడా అది కనుక మనలో ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిని తీసుకొని రాకపోతే ఆ క్రమశిక్షణకి మనకి మేలేమీ చేయదు సరికదా. మనకి కీడు చేస్తుంది, సంఘానికి కూడా కీడు చేస్తుంది. రావణ బ్రహ్మ యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రావణాసురుడు రామచంద్ర ప్రభు కంటే ఎక్కువ చదువుకున్నారు ఆయన.
1: అవును సార్,
2: ఆయన నవవ్యాకరణ పండితులు. శ్రీరామచంద్రుల వారు నవవ్యాకరణములు చదివినట్టుగా ఎక్కడ ఉండదు. కానీ రామచంద్ర ప్రభు యొక్క క్రమశిక్షణ అంతా కూడా భక్తితో కూడినటువంటి క్రమశిక్షణ. అదంతా కూడా ఏ రకంగా ఉపయోగించారంటే ఆయన తన సర్వ జ్ఞానాన్ని కూడా ధర్మ సంస్థాపనకే ఉపయోగించారు. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు శ్రీరామచంద్రమూర్తి. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి గారు వారికి రాజ్యాభిషేకం చేస్తామన్నారు. ఎందుకు చేస్తారు అని అడగలే ఆయన. సరే మీరు అన్నారు తండ్రి, మీరు మీ మాట నేను జవదాటను, పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మం. అదే తండ్రి మళ్లీ పిలిచి మీకు రాజ్యం ఇవ్వట్లేదు, మీరు అడవికి వెళ్ళాలి, తమ ఆజ్ఞ, వెళ్తున్నాను అన్నారు. అంతేకాని ఎందుకు వెళ్ళమంటున్నారు, నన్ను కోని వెళ్ళమన్నారు, 14 సంవత్సరాలు అడవికి వెళ్ళమన్నారు. అడవికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ నా రాజ్యం నాకు ఇచ్చేస్తారా, ఇవ్వరా, అటువంటి ఆలోచన ఏం లేదు అసలు అక్కడ. అంతేకాకుండా భరతుడు వెళ్ళాడు, ఆయన తెలిసిన తర్వాత ఏదో తప్పు జరిగింది అని తన తల్లితో వాగ్యుద్ధంలోకి దిగారు. తర్వాత అన్నారు శ్రీరామచంద్రులు వారికి వారి రాజ్యం అది వారికి ఇచ్చాయని వెళ్లారు. ఆయన వెళ్లి ఆయన కాళ్ల మీద పడి అడిగారు, మీ రాజ్యం మీరు తీసేసుకోండి, నాకు వద్దు, దయచేసి రండి అని. అక్కడ కూడా ధర్మం అంటారు. ధర్మం ఏమిటి అంటే తండ్రి గారి ఆజ్ఞ నేను 14 సంవత్సరాలు అడవిలో ఉండాలని, తమరు పరిపాలించాలి 14 సంవత్సరాలు. ఇప్పుడు మీరు నాకు రాజ్యం ఇచ్చేశారు కదా, ఈ రాజ్యం మీద నాకు పరిపూర్ణంగా అధికారం ఉంది కదా, ఈ రాజ్యాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీరు తీసేసుకోండి అంటారు భరతుల వారు. అదంత సులభం కాదంటారు. ఎందుకంటే నన్ను అడవిలోకి వెళ్ళమన్నది నా తండ్రి గారు, మిమ్మల్ని రాజ్యం చేయమన్నది మన తండ్రి గారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని కనుక మళ్లీ ఆ మాటను కనుక వెనక్కి తీసుకోవాలంటే తండ్రి గారే తీసుకోవాలి. కానీ వారు స్వర్గస్థులయ్యారు.
1: ఓహో,
2: ధర్మం అంగీకరించదు దానికి. ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్షణం ధర్మం ధర్మం ధర్మం. తల్లి అడుగుతుంది, నన్ను కూడా మీరు తీసుకెళ్ళండి మీతో పాటు అడుగు, లేదమ్మా మీరు భర్తృ సేవ చేయాలి, అది మీ ధర్మం. మీరు జీవితాంతం తండ్రి గారితో ఉండాలి, వారి సేవ చేయాలి, అది మీ ధర్మం, మీరు ఉండండి. లక్ష్మణ స్వామి తీసుకెళ్ళమని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు తీసుకెళ్తాను, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ తల్లి యొక్క పర్మిషన్ కావాలి, నువ్వు పెళ్లి చేసుకుని భార్య యొక్క పర్మిషన్, వారిద్దరూ అంగీకరిస్తే నేను తీసుకెళ్తాను, లేదా తీసుకెళ్తాను.
1: అంటే సార్ ఈ క్రమశిక్షణ మీరు చెప్తున్నారు కదా, రామచంద్రుడు అంతా ధర్మంతో కూడినటువంటి ఆ ప్రవర్తనను ఆయన అందరికి ప్రస్ఫుటం చేశారని. అదేవిధంగా మీరు 42 సంవత్సరాల పాటు స్వామిని చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడు అవతరించినప్పుడు స్వామివారు కూడా పలు సందర్భాల్లో ఎన్నో క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలను విలువలను తెలియజేసి ఉంటారు. అది కొంచెం మన శ్రోతల కోసం తెలుపుతారా సార్?
2: నిజంగా చెప్పాలంటే నేను 1979లో వచ్చాను. అప్పటికే యాక్చువల్ గా చాలా సంవత్సరాలు అవతారం భూమి మీద నడవటం జరిగింది. అప్పటికే కోటాను కోట్ల మంది మానవుల యొక్క జీవితాల్లో వారు ప్రవేశించి వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి జీవితాలను అందించడం జరిగింది. అప్పటికే నేను చాలా లేట్ గా వచ్చాను. అయినప్పటికీ 79 నుంచి మీరు చెప్పినట్టుగా దగ్గరగా ఉండి నివసించటం చేత నేను చూశాను. చూసి సమ్ టైమ్స్ నేను అంటూ ఉండేవాడిని, ఎవరైనా అడిగితే స్వామివారి డిసిప్లిన్ గురించి ఏం చెప్పారు, ఆ డిసిప్లిన్ గురించి మీరు ఏమైనా చెప్పండి అని అంటే, ఈయన సర్కాస్టిక్ మేనర్ ఆ యూజ్ టు సే, స్వామివారిదండి ఫ్రైటనింగ్ డిసిప్లిన్ అని అనేవాడిని. ఫ్రైటనింగ్, వారి డిసిప్లిన్ చూస్తే మనకి భయం వేస్తుందండి అనేవాడిని. ఎందుకు అంత భయంకరమైన డిసిప్లిన్ అండి అని. అంటే మానవ దృక్కోణంలోంచి చూసినప్పుడు మనకి అది భయంకరమైన డిసిప్లిన్ లా కనిపిస్తుంది, కానీ అవతారమూర్తికి ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు హెమ్. వారికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అందులోను. వారి అవతారమే భగవద్ అవతారం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితమే భగవతత్వం. వారి క్రమశిక్షణను అసలు ఎప్పుడు కూడా ఉల్లంఘించరు. ఉదాహరణకు మీకు చెప్తాను, సాధారణంగా నా ఉద్దేశంలో స్వామివారు ఎప్పుడు పడుకున్నారని నేను అనుకోను, నిద్రించేవారిని నేను అనుకోను అసలు ఎప్పుడు. పొద్దున్న ఏదో 4 గంటల దగ్గర నుంచి కనుక ఒకవేళ మెలకుగా ఉండి ఉంటే సాయంకాలం భజనలు అయ్యి ప్రోగ్రాంలు అయ్యి ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రాత్రి 12 గంటలకు కూడా వెళ్తూ ఉండేవారు స్వామి. ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ రాత్రి 12 గంటలకు వారు రిటైర్ అయినటువంటి రోజులు కూడా తెలుసు నాకు.
1: మరుసటి రోజు
2: 4 గంటలకు వచ్చేస్తారు. ఎందుకు, అసలు 60th బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది, పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ లో స్వామివారు బయట ఆల్మోస్ట్ 12 గంటల దాకా ఉండాల్సి వచ్చేది. భక్తజన బృందంతో పాటు ఉండేవారు బయట, మళ్ళీ 2:30 దర్శనానికి వచ్చేసేవారు. ప్రజలందరూ కూడా స్వామి ఏంటి ఇలా వచ్చొస్తున్నారని భయపడిపోతూ ఉండేవారు. ఇంత ఇంత ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు కోప్ అప్ అని చెప్పి బృందావనంలో వారు దర్శనం ఇచ్చేవారు. తెల్లవారుకట్ట ప్రజలందరూ వెళ్లి 5 గంటలు 6 గంటలకు ఏదో లైన్ లో కూర్చోవడం అది జరిగేది. వీరు 6 గంటల కల దర్శనం ఉండని బయటకు వచ్చేసేవారు. అక్కడ చాలా చలిగా ఉండేది. అందరూ స్వెట్టర్లు వేసుకుని అవి వేసుకుని ఎన్నో రకాలైనటువంటి దుస్తులు ధరించి వారిని వారు ఆ చలి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు. స్వామివారు మామూలుగా వచ్చేసేవారు, కూర్చునేవారు, అక్కడ ఎంతసేపైన భజనలు వినేవారు, లోపలికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎన్ని గంటలైనా అలా కూర్చునేవారు బయట.
1: అంటే మనసుపై కంప్లీట్ నియంత్రణ,
2: కంప్లీట్ బాడీ మీద, అసలు వారికి బాడీ మీద మనసు రెండింటి మీద కూడా వారికి కంప్లీట్ కంట్రోల్. చెప్పారు కూడా చాలా సార్లు సార్, ఊరికే సరదాగా అంటూ ఉండేవారు ఎప్పుడైనా. మీరు 8 గంటలు కూర్చోవాలనుకోండి, మధ్య మధ్యలో లేచి ఏదో ఒకసారి బాత్రూమ్ వెళ్లి రావాల్సి వస్తుంది, అటువంటివి ఏమి ఉండవు నాకన్నారు. బికాస్ ప్రకృతి నా కంట్రోల్లో ఉంటుంది అనేవారు. ఒకనొక రోజుని మధ్యాహ్నం 2:30-3 గంటలకు వారు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మేము టీచర్లందరూ అక్కడ ప్రశాంతంలో కూర్చుని ఉన్నాం. ఆ రోజుల్లో ఇసుగు పరబడి ఉండేదన్నమాట. ఇసుగు మీద నడుచుకుంటూ వచ్చి స్వామివారు దర్శనం ఇచ్చేవారు. స్వామి దర్శనం ఇస్తున్నారు, మేము ఆసనాలు వేసుకుని ఇసుగు మీద కూర్చుంటే ఆసనాలు వేసుకున్నప్పటికీ కూడా మాకు చాలా వేడి తగులుతూ ఉండేది.
1: కానీ స్వామి మాత్రం ఎలాంటి చెప్పులేదు,
2: ఏమీ లేకుండా నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చేస్తే నిజంగా అడిగారు మా టీచర్ ఒక ఆయన, స్వామి తమరు ఇలా ఏవి కూడా చెప్పులు ధరించకుండా వస్తే తమ కాళ్లు కాలుతాయి కదా, అది మాకందరికీ దుఃఖం కలిగిస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పులు వేసుకుని దర్శనం ఇస్తే ఎవరు ఏం కాదని అనరు కదా, ఎవరు లేచి ఎందుకు వేసుకున్నారు స్వామి చెప్పులు అని అడిగేవారు ఎవరు లేరు కదా, అటువంటిప్పుడు మీరు ఏదో చెప్పులు ధరించి దర్శనం ఇవ్వచ్చు కదా అన్నారు. ఏమిటి కాలుతుందా అన్నారు. మరి కాలుతుంది కదా స్వామి అన్నారు. ఎవరు చెప్పారు నీకు అన్నారు. అదే స్వామి మేము చూస్తున్నాం కదా స్వామి శరీరం మాకందరికీ కాలుతుందంటే అదే మీకు నాకు ఉన్న భేదం ఏమిటో తెలుసా, పంచభూతాలు నాలో అధీనమై నాకు అధీనమై ప్రవర్తిస్తూ ఉంటాయి, మీరు వాటికి అధీనులై మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ చల్లబడుతూ ఉంటుంది. అంత భగవద్ అవతారంలో అటువంటి ఆయన చెప్పులు వేసుకుని మాత్రం రాను రాకూడదు అని చెప్పి డిసిప్లిన్. మన క్యాంటీన్లో కూడా మీకు గారు బాగా గుర్తుంటే మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం పాటు చెప్పులు వేసుకుని భోజనానికి లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఏ క్యాంటీన్లోకి కూడా చెప్పులు వేసుకుని వెళ్తారు వీళ్ళు. ఈ రోజు కూడా మీకు చెప్తున్నాను, నేను 40 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్నాను కాలేజీలోను, నా క్లాస్ రూమ్ లోకి నేను చెప్పులు వేసుకుని వెళ్ళాను. చెప్పులు బయట వదిలేసి వెళ్తాను. స్వామి చెప్పారు, స్వామి మొట్టమొదటే 79లోనే మాకందరికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు కానీ టీచర్లు కానీ అందరూ కూడా వాళ్ళ చెప్పులు వాళ్ళు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి అని. విద్యాలయం కాబట్టి, సరస్వతీదేవి యొక్క ఆలయం కాబట్టి అది, ఆ సరస్వతి ఆలయంలో ఆ రకమైనటువంటి క్రమశిక్షణని భక్తిని కూడా మనం పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు కూడా నేను క్లాసులకు ఏ రోజు కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాను.
1: అంటే స్వామి విద్యార్థులకు ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంపై కూడా, క్రమశిక్షణతో మెలగాలనే విషయంపై కూడా చాలాసార్లు చెప్పే ఉంటారు కదా సింబి, మీరు చెప్తున్న దాన్ని బట్టి దాంట్లో కొన్ని విషయాలు మరి తెలియజేస్తారు.
2: 79లో స్వామి కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి కొన్ని విషయాలన్నీ కూడాను చాలా చక్కగా వారికి ముందే అన్ని తెలుసు. అందుకని ఏం చేశారంటే వచ్చినటువంటి టీచర్లు స్టూడెంట్స్ అందరూ కూడా భిన్న ప్రాంతాల నుంచి రావటం, భిన్నమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావటం సాధ్యం అవుతుంది. జనరల్ గాను వాళ్ళందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు వాళ్ళందరూ. అందుచేత స్వామి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ, ఎటువంటి క్రమశిక్షణ విద్యాలయాల్లో ఉండాలి అన్నది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, అలాగే ఎన్నో యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలోనూ కూడా ఎవరో చెప్పులు విప్పుకుని క్లాసులోకి వెళ్ళి కూర్చుని చదువుకున్నటువంటి విద్యార్థులు కాదు. ఈ రోజున షూస్ వేసుకుని వెళ్లే క్లాసులో కూర్చుంటున్నారు కేజీ దగ్గర నుంచి అందరూ కూడా. ఏదో డ్రెస్ కోడ్ అని పెడతాం, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి దుస్తులు ధరించి వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. స్వామి ఉద్దేశ్యంలో అలా ఉండడానికి వీలు లేదు. అందుకని ఏం చేసేవారంటే స్వామి ప్రతి ఆదివారం కూడా భజన అయిపోయిన తర్వాత 10 గంటల సమయంలో యూనివర్సిటీకి వచ్చి కాలేజీకి వచ్చేవారు. కాలేజీకి వచ్చి మా ప్రేయర్ హాల్ ఉండేది ఆల్మోస్ట్ ప్రతి ఆదివారం వచ్చేసేవారు. కొంత వచ్చి నేను టీచర్లందరితో మాట్లాడదలుచుకున్నాను కాబట్టి వాళ్ళందరినీ సమావేశం అవ్వమనండి అక్కడ కూర్చోమనండి అని చెప్పేవారు. మేమందరం వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం, సోఫా వేసేవాళ్ళం. స్వామివారు సోఫాలో కూర్చునేవారు, మేమందరం కింద కూర్చునేవారు. కూర్చున్నప్పుడు మాకు అదే పనిగా క్రమశిక్షణ బోధిస్తూ ఉండేవారు. మీరు ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీరు ఏ రకంగా బిహేవ్ చేయాలి అన్ని చెప్పేవారు. ఎంతవరకు చెప్పేవారంటే ఆశ్రమ కాంపౌండ్ దాటి టీచర్లు బయటకు వెళ్లి ఒక హోటల్లో కూర్చొని టీ తాగడం కూడా వారికి ఇష్టం ఉండేది కాదు. హీ నెవర్ లైక్ డేట్. హీ నెవర్ లైక్. నీకు కావాలి అని అంటే అంతగా టీ తెప్పే, నువ్వు బయటని తెప్పించుకో కావాలంటే. అంతేగాని వెళ్ళి అక్కడ కూర్చోకు. రకరకాలైన ప్రజలు వస్తారు అక్కడికి ఎంతో మంది. క్రమశిక్షణ లేనటువంటి వారు ఎంతో మంది వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి గొడవైనా రావచ్చు, ఏం జరుగుతుందో తెలీదు. రకరకాలైన ప్రజలందరూ అక్కడికి పోగొనినప్పుడు మనం తప్పు చేయకపోవచ్చు, ఎవడో తప్పు చేయొచ్చు, మనకేదో నష్టం కలగచ్చు. అక్కడ అసలు అటువంటి ప్రదేశంలో నువ్వు ఎందుకు ఉండాలనేవారు స్వామి. ఎలా ఉంటుందంటే ఇదంతా స్వామితో సిద్ధాంతం, నువ్వు ఉండకూడనటువంటి ప్రదేశంలో అసలు నువ్వు ఎందుకున్నావు, తప్పు నీదో కాదన్న తర్వాత విషయం అది. నువ్వు చూడకూడని దాన్ని నువ్వు ఎందుకు చూశావు?
1: కంప్లీట్ ఇంజ నిగ్రహణ.
2: అంటే నువ్వు వినకూడని దాని గురించి ఎందుకు విన్నావు? అసలు నువ్వు కొన్ని చూడకూడదు. ఈ రోజున పెద్ద ప్రాబ్లం ఏమవుతోంది, చూడకూడనవన్నీ కూడా చూసేస్తున్నారనమాట. ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని వారందరూ కూడా ఏది కావాలంటే అది చూస్తున్నారు. స్వామి ఏం చెప్పేవారంటే, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటి అంటే, పిల్లలు ఏం చేస్తున్నారు అని 24 గంటలు పర్యవేక్షిస్తూ ఉండాలి. 24 వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి పెడుతున్నాడు. ఏదో స్కూల్కి పంపించేసాం, అది టీచర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు, తప్పు అది. వాడుకుండే బాధ్యత వాళ్ళకుంది, మీకుండే బాధ్యత మీకు ఉంది. మీరు బాధ్యతలంతని వాడి మీద వదిలేశాను అని అంటే అది తప్పు అది.
1: సరే, మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు వినేవాళ్ళ స్వామి కూడా ఈ విధంగా పర్యవేక్షించేవారని, బయటకు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్, బయట ఎవరైనా టైం గా టైం లో కనబడితేవారని చాలా తీవ్రంగా మందలించేవారని
2: నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అదంతా 79 లో మేము కాలేజీ, మామూలుగా మా కాలేజీ 9:00 స్టార్ట్ అవుతుంది అంటే స్వామి వారు చాలా మందిని ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్లి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ మమ్మల్ని అందరూ మేము వరండాలు కూర్చుండేవాళ్ళం. కాలేజీ 9 ఓ 40-50 మినిట్స్ టైం వస్తుంది. ఆ 40 మినిట్స్ లో స్వామి ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి వరండాలో ఉంటే మాతో ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు, మా భాగ్యం అని మేము కూర్చునేవాళ్ళం. రోజు కూర్చునేవాళ్ళం మేము. స్వామి వారు ఒక్కొక్కసారిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి గబగబా బయటకు వచ్చేవారు. మిమ్మల్ని అందరినీ చూసేవారు, వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. వారి యొక్క డిసిప్లిన్ కానీ వారి యొక్క విధానం కానీ ఎంత బాగుంటుందంటే, ఒకనొక రోజు స్వామి టీచర్లందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. మేమందరం ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన విజిటింగ్ ప్రొఫెసర్, ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ పీజీ డిపార్ట్మెంట్ కి. ఆయన పాఠాలు చెప్తున్నారు. ఆయనకి స్నఫ్ తీసుకునే అలవాటు ఉండేది, ఆయన ముక్కుబడం తీసుకునేవారు. సో స్వామి ఆయనకి కొత్త, స్వామి ఆయనకి పెద్ద స్వామి గురించి ఏం తెలియదు కూడా. ఆయన వచ్చారు లోపల కూర్చున్నారు ఇంటర్వ్యూ రూమ్ లో.
1: కొంచెం వయసు అయిన వ్యక్తి,
2: బాగా పెద్దవారు, దగ్గర 70 ఏళ్ళు ఉండే అప్పుడే. ఆయన ఆ ముక్కుబడం డబ్బా తీసి ఆయన ముక్కుబడం పీలుస్తూను,
1: స్వామి సమక్షంలోనే
2: ముక్కుబడం పీలుస్తూ, కొందరికి తెలియదు వారి స్వామి సమక్షంలో ఎలా ప్రవర్తించాలి అనేది వారికి తెలియదు. అంచేత వారు వారి లోకల్లో వాళ్ళు ఉంటారు, వారికి ఎలా చూస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వామి కూడా దాన్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యేవారు. స్వామి దాని గురించి పట్టించుకునేవారు కాదు. ఏమనేవారంటే వాడి తరహా అది వాడికి తెలియదు ఇంకాను. వాడి చంటి పిల్లవాడితో సమానం స్వామికి, యాక్చువల్ గా చెప్పాలి అంటే. నెమ్మదిగా తెలుసుకుంటాడు వాడి దారిలో. అందుకే ఆల్వేస్ వీ సే స్వామి గివ్స్ ఎ లాంగ్ రోప్ అంటాం.
1: అవును సార్,
2: ప్రతి వాడికి తెలిసినటువంటి విషయం స్వామి ఈ అవతారాన్ని కాదు, కృష్ణ అవతారంలో కానీ రామావతారంలో అన్ని అవతారాలను కూడా దుష్టులు అందరికీ కూడా చాలా లాంగ్ రోప్ ఇస్తారు.
1: శిష్యుడికి 100 సార్లు
2: అలాగే అందరికి వాడికి 100 నీకు చెప్తారు, రిమైండ్ చేస్తారు కూడా, 100 తప్పులు మాత్రమే కాస్తానని చెప్తారు అందరికీ. అంతే ప్రపంచంలో ఈ అవతారాలు కూడా అంతే, అవతారం యొక్క తత్వమే మారదు. అందుకే అని చెప్పారు, రామావతారంలో రాముడిగా వచ్చాను, కృష్ణావతారంలో అప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్లీ వచ్చాను ధర్మ సంస్థాపన కోసం అని. ఈయన ముక్కుమూడం పీలుస్తున్నారు, పీలుస్తుంటే ప్యాంటు షర్ట్ మీద పడుతోంది. ఆయన జీవరిమాలు తీసి జనరల్ దేశనీ అసలు చేసినప్పుడు తుడుచుకుంటున్నారు. ఆ జీవరిమాలు చాలా డర్టీగా ఉంది, నేచురల్ డార్క్ అయిపోతుంది బాగా స్నఫ్ కలర్ లో. స్వామి వారి ఇంటర్వ్యూలో మాతో చాలా విషయాలు చర్చించి అన్ని మాట్లాడుతూ వారికే చూశారు. వారికే చూస్తే ప్రొఫెసర్ గారు, మరి ఈ ముక్కుబూడం పీల్చడం అనేది మంచిది కాదు కదా, డిసిప్లిన్ లోనూ మంచిది కాదు, ఎంతదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పీల్చేస్తుంటే అందరూ చూస్తూ ఉంటారు, దీనికి చూసి కొంతమంది మళ్ళీ అడిక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏమి ఆయన పెద్ద ప్రొఫెసర్ గారు పీలుస్తూ మేము పీల్చచ్చు అని పీల్చచ్చు వాళ్ళు ముక్కుబూడం. రెండోది ఏంటంటే మీకు ఆరోగ్యానికి చాలా హానికరమైనది, ఇది ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంది, అందుచేత మరి దీన్ని మీరు మానేస్తే మంచిది కదా అన్నారు. అంటే ఆయన మామూలుగా చూస్తూ స్వామికి అన్నారు, స్వామి ఇప్పుడు ఆల్రెడీ నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఈ వయసులో నేను ఇది మానేయాల్సిన అవసరం అంత ఉందంటారా, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంది, కంటిన్యూ నష్టం ఏమిటి అన్నారు. సరేలేండి అన్నారు స్వామి. డిడ్ నాట్ కంటిన్యూ ది డిస్కషన్ విత్ హిమ్, వదిలేశారు అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చి మాతో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడుతూ వారు వారి చేతిలో జీబ్రుమాల ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ జీబ్రుమాలతో వారు చెమట తుడుచుకుంటూ ఉండేవారు. నుంచుని మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ వారు వారి యొక్క పేదాలను కూడా తుడుచుకుంటూ ఉండేవారు మధ్య మధ్యలో. ఆ రోజున స్వామికి తాంబూలం వేసుకునే అలవాటు ఉండేది, అందువల్ల వెండి బాక్స్ ఉండేది, ఆ వెండి బాక్స్ లో తాంబూలాలని అమర్చబడి ఉండేవి, ఒక్కొక్కటి తీసి వేసుకుంటూ ఉండేవారు. యాక్చువల్లీ అమ్మవారిని మనం వర్ణించినప్పుడు ఏమంటామంటే తాంబూల పూరిత ముఖి అంటాం. అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం, అంచేత అమ్మవారు తాంబూలను తీసుకుంటారు. తాంబూలం తీసుకుని ఎర్రటి పేదాలతో కనిపిస్తూ ఉంటుంది, అలా కనిపిస్తారు అమ్మవారు ఎప్పుడు కూడా అమ్మవారు కాబట్టి ఆయన తీసుకుంటూ ఉండేవారు. సరే ఆయన తాంబూలం తీసుకుంటూ ఉండేవారు. అంచేత ఆ రోజున మూత్ తుడుచుకున్నప్పుడు ఏమైందంటే రెడ్ స్ట్రెయిన్స్ వచ్చాయి ఆయన జీవరిమాల మీద. ఆయన రెడ్ స్ట్రెయిన్ అంతా వచ్చేసరికి చూసుకున్నారు, అది చూశారు, మా కేసు చూశారు, మళ్ళీ అటు చూశారు, మళ్ళీ మా కేసు చూశారు, మళ్ళీ అటు మళ్ళీ చూశారు. చూసి మాతో అన్నారు, నేను నిన్న కృష్ణమూర్తి జీవరుమాలంతా బాగలేదే అని అన్నాను కదా మీతోటి అన్నారు. అవును స్వామి, మరి ఇప్పుడు నా జీవరుమాలు కూడా బాగలేదు కదా అన్నారు. స్వామి దానికి దీనికి చాలా భేదం ఉంది స్వామి, అది అది అది నఫ్ది, అది పిలిచిన వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఒళ్ళు బట్టలన్నీ పాడవుతాయి. లేదు లేదు, మీకు నా ఎందున్న భక్తితో మీరు అలా మాట్లాడుతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను వారిని వద్దు అని అన్నాను అంటే తప్పు అని వారిని అన్నాను అంటే ఇది తప్పే. అంచేత నేను ఈ రోజు నుంచి ఇంకా తాంబూలం వేసుకోకూడదు అని చెయ్యి ఎక్స్టెండ్ చేసి జీవరుమాలు చివరితో అలా పట్టుకుని రెండు వేళ్లతోటి ఆ జీవరుమాలు వదిలేశారు ఆయన. వదిలేసి ఆ వదులుతూ అన్నారు, ఈ జీవరుమాలను ఎలా వదులుతున్నానో అదే విధంగా ఈ అలవాటు కూడా వదిలేస్తున్నాను అన్నారు. స్వామి అన్న, ఇట్ షుడ్ బి సో సింపుల్ అన్నారు. ఇట్ షుడ్ బి సో సింపుల్ ఫర్ ఎనీబడి. ఒక చెడ్డ అలవాటును విడిచిపెట్టడం అనేటువంటిది అంత సింపుల్ గా విడిచిపెట్టగలే శక్తి నీకు ఉండాలి. నువ్వు విడిచిపెట్టాలి దాన్ని, విడిచిపెట్టి ఎందుకు, నీకు మంచిది, సంఘానికి మంచిది, అది రెండింటికి కూడా. నీ మనస్సు మీద నీకు అంత నియంత్రణ ఉండాలి, అంత క్రమశిక్షణ ఉండాలి అనేవారు.
1: చెప్పడం మీద కాకుండా చేసి ఆచరించి చూపించారు మనందరికీ.
2: ఆచరించి చూపించారు ప్రతిదీ. పొద్దున్న 4 గంటలకు లేవాలని వారు లేచేవారు, ముందు వారు లేచి వారు అన్ని చేసేవారు. అందుకే స్వామి మాతో అన్నారు ఒకసారి, నాకు ఒక్కడికి మాత్రమే గురు స్థానంలో ఉండేటటువంటి అధికారం ఉంది, అది నేను ప్రకటిస్తున్నాను ప్రపంచానికి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ నేను చేసిన తర్వాతే నేను చెప్తాను, నేను చేయనిది ఏది కూడా ఇతరులను చేయమని చెప్పని ఎప్పుడు కూడా. అంచేత నేను ఒక్కడనే గురువు అన్నారు, అంతే, గురుస్థానంలోనే ఉంటానన్నారు. అంచేత మాకు కూడా అదే చెప్పేవారు, మీరందరూ టీచర్లు, మీరందరూ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు మిమ్మల్ని ఎప్పుడు కూడా నిశ్చితంగా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. నా టీచర్ చేసినప్పుడు నేనెందుకు చేయకూడదని అడుగుతాడు, అంటే మీరు చేయకూడదని. నిజానికి మీకు ఒక విషయం చెప్పచ్చో చెప్పకూడదో నేను ఇంటర్వ్యూలోను, నేను 79లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఏ చైన్ స్మోకర్.
1: మీరు చైన్ స్మోకర్? సార్,
2: ఐ వాజ్ మై సెల్ఫ్ ఎ చైన్ స్మోకర్. నేను దగ్గర దగ్గర 3-4 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చేవాడిని. అంటే బయటకు వెళ్ళేవాడిని, మందిరంలో ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత సిగరెట్ కొనుక్కునేవాడిని, అంటించేవాడిని, కాల్ ఇస్తూ కాలేజ్ గేట్ దాకా వెళ్ళేవాడిని, గేట్ దగ్గర బయట పడేసి ఆర్పేసి లోపలికి వెళ్ళిపోయేవాడిని.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్
2: ఒక సంవత్సరం పాటు స్వామి టాలరేటెడ్ మీ. నిజంగా చెప్పాలంటే స్వామివారు నన్ను టాలరేట్. పాపం వారు ఏమి ఇబ్బంది పడ్డా నాకు అనిపిస్తుంది, అయ్యో స్వామివారు ఏదో మనసుకైనా కష్టం కలిగించానేమో ఆ రోజుల్లో అని. ఆ తర్వాత వారు నాకు కబురు పెట్టేవారు, నాకు తెలియక ఎవరితోనో చెప్పకుండా కబురు పెట్టేవారు. ఎవరెవరితోటో చెప్పేవారు, వెళ్ళి చెప్పండి అని. బికాస్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మీ ఐ థింక్. సో వచ్చారు వాళ్ళందరూ, వచ్చి ఎవరెవరు నాకు తెలియని వారు కాలేజీకి వచ్చి ఎవరు గంగాధర శాస్త్రిని పిలిచేవారు, వెళ్ళేవాడిని. వెడితే ఎవరు, నువ్వు స్వామి కాలేజీలో పాఠాలు చెప్తున్నావు కదా, పంతులు కదా, నువ్వు పంతులుగా ఉండి చుట్టూ బీడీలు సిగరెట్లు ఇవన్నీ కాల్చకూడదు కదా, మరి నువ్వు పిల్లలకి ఎలా చెప్తావు కాల్చకూడదు, మానేయాలి అంటే నేను వారితో పొలైట్ గా చెప్పేవాడిని, అయ్యా మీకేం కష్టం కలిగించాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ ఉండేవాడిని. చివరికి సంవత్సరం అయిపోయిన తర్వాత స్వామి వారి అంతటి వారు ఒకరోజు నాకు చెప్పారు, ఇది ఇలా చేయటం వల్ల నీకే నష్టం, నీ ఆరోగ్యం పాడవుతుంది. నిజంగా అప్పుడు నా ఆరోగ్యం కొంత పాడైంది, ఇంకా ముందుకు పాడవబోయే స్థితిలో ఉంది అది. ఆ స్థితిలో స్వామివారు ఏం చేశారంటే దగ్గరికి వచ్చారు, లే అన్నారు. లే అని రహస్యంగా, మిగతా వాళ్ళందరూ కూడా వింటే బాగోదేమో అన్నట్టుగా, చాలా హీ వాజ్ విస్పరింగ్ ఇన్ టు మై ఇయర్స్ అనమాట, చెప్పారు ఇలా ఇలాగా, నీ తండ్రి ఒకనొక కాలంలో నీకు తెలియదు, అసలు మా తండ్రి గారు సరిగ్గా నాకే తెలియదు, స్వామి చెప్పారు ఆ రోజునే, నీ తండ్రి వయసులో ఉన్నప్పుడు చుట్టలు కాల్చేవాడు, బీడీలు కాల్చేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, హీ వాజ్ అడ్మిటెడ్ టు హాస్పిటల్, హీ వాజ్ అబౌట్ టు డై, నేను వారిని రక్షించాను. మీ ఇంట్లో ఎవరు ఏ రకమైనటువంటి పొగాకు అలవాటు ఉన్నప్పటికీ కూడా మీరు దాంతో నశించిపోతారా, ఇట్ డజంట్ హెల్ప్ యూ, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బ్యాటరీ, యూ హావ్ టు స్టాప్ ఇట్ అన్నారు అని. ఏమిటో తెలియదు ఆశ్చర్యం, నేను అప్పటికే చాలా ట్రై చేశాను. ఎందుకంటే ఆ సంవత్సరం పొడుగునా స్వామివారు ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా ఏదో నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా ప్రతి ఉపన్యాసంలోనూ పబ్లిక్ డిస్కోర్స్ లో కూడా ఏమంటూ ఉండేవారంటే, టీచర్లు ఉంటారు చాలా మంది, వాళ్ళందరూనేమో ఏవేవో చేయకూడని పనులు చేస్తారు, వాళ్ళు విద్యార్థులు చేయకూడదని ఎలా చెప్పగలుగుతారు, వేర్ ఇస్ ది మోరల్ రైట్ టు దెమ్ అంటూ ఉండేవారు. అంటే నేను తలకరించు కూర్చుని వినాల్సి వస్తూ ఉండేది, ఏ స్వామి నన్నే తిరుగుతున్నారేమో అనుకుంటూ ఉండేవాడిని, విచ్ ఇస్ ట్రూ. సరే అన్ని చెప్పారు ఆ సంవత్సరం అయిన తర్వాత, చెప్పి అలా కొంచెం ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకో వెనకొచ్చి నా భుజం మీద వారి చేతితో తట్టారు, అలా తట్టారు, ఇలా తట్టి మానేస్తావు, ఇక ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్లు అవి కాల్చావు, మానేస్తావు అని వెళ్ళిపోయారు. అంతకుముందు నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను అది జరగలేదు, కానీ ఆ రోజున వారి ఇలా తట్టి నువ్వు మానేస్తావు అన్నారు. బిలీవ్ మీ ఆర్ నాట్, ఆఫ్టర్ దాట్ అసలు ఎవరి రోజున నేను సిగరెట్ ముట్టుకోలేదు, అసలు నేను కాల్చలేదు, నాకు కాల్చాలని కోరిక, అసలు ఏం జరగదు,
1: సంకల్పానికి దైవబలం తోడైంది.
2: వారు అంటే ఇలా ఇలా టచ్ చేసి తీసేయగలరు శరీరంలోంచి? అసలు ఏదైనా ఒక అపకారం నీకు ఒక విషయం వల్ల జరుగుతోంది అని అంటే దాన్ని నీ మనస్సులోంచి కూడా తొలగించేసేటటువంటి లక్షణం వేరుకుంది. ఆ రకంగా స్వామి స్వయంగా క్రమశిక్షణ పాటించి మాకు చూపించేవారు ఏం చేయాలని. ప్రతి ఆదివారం కాలేజీకి వచ్చి మాకు చెప్పేవారు. చాలా గొప్ప విషయం చెప్పారు స్వామి. అసలు నేను మరిచిపోలేనటువంటి విషయాలు చెప్పారు స్వామి మాకు టీచర్లకి. బంగారు, మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే ప్రత్యేకంగా నేను ఆదివారాలు వచ్చి మీతో మాట్లాడతాను, మీకు ఈవేళ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి అన్నారు. అని ఇప్పుడు పుట్టపర్తికి ఎంతో మంది వారి పిల్లలందరినీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు, హర్యానాలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, బొంబేలో ఉన్నారు. కావాలంటే వారి పిల్లల్ని పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చేర్చి చదివించగలుగుతారు. కానీ వారు కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చేర్పిస్తున్నారో తెలుసా? నన్ను చూసి నా దగ్గర ఉంటే విద్యతో పాటుగా ఆధ్యాత్మిక సంపత్తిని కూడా వారు పొందగలుగుతారు అనే విశ్వాసంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ చేర్చినటువంటి పిల్లల్ని నేను మీ దగ్గర అప్పచెప్తున్నాను. అంటే ఏంటి, నాకు మీ ఎందు ఎంతో విశ్వాసం ఉంది, మీరందరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీని బాగా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి నేను మీకు మీ పిల్లల్ని అప్పచెప్తున్నాను. అందుచేత ఈ పిల్లల యొక్క అభివృద్ధికి విద్యాపరంగాను ఆధ్యాత్మికంగాను కూడా జాగ్రత్తగా చూసి పెంచి పోషించాల్సిన అవసరం మీకుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళందరికీ కూడా నా యందు విశ్వాసంతో ఇక్కడ చేర్పించారు. వీళ్ళకైనా జరిగితే వాళ్ళకి నా మీద విశ్వాసం పోతుంది, అది కాపాడాల్సిన బాధ్యత మీది. వాళ్ళకి నా యందు ఉండేది. మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి అనేవారని, ఏదోలే వీళ్ళందరూ పరుల పిల్లలు, మన ఇష్టోచ్చు మనం పాఠాలు చెప్తే పెద్ద ఏముంది, ఎవడగదలుచుకున్నాడు మన్ని అని కనుక మనం బాధ్యతారహితంగా పాఠాలు చెప్తే వాళ్ళకి చదువు రాక వాళ్ళు పాడైపోతే రేపు వాళ్ళు చదువు రాక పాడైపోవడానికి మీరు కారకులు అవుతారన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఇలా కనుక మీరు చేస్తే మీ పిల్లలు పాడైపోవడానికి భగవంతుడు కారకుడు అవుతాడు. మీరు కనుక నా పిల్లలందరినీ బాగా చూసుకుంటే మీ పిల్లలందరినీ నేను బాగా చూసుకుంటాను. జాగ్రత్త, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇట్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ ఈవెన్ టుడే.
3: ఈ బాధ్యతను మర్చిపోరాని విధంగా మీకు గుర్తు చేశారు.
2: చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఏంటంటే, ఎవరికైనా అపకారం చేయాలని ఆలోచన రావటం కూడా తప్పనివారన్నమాట. అసలు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్వామి జస్ట్ డిడ్ నాట్ వాంట్ ఓన్లీ ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ ఇస్ దేర్. నువ్వు 9 కాలేజ్ కంటే 9 వస్తావు, 12 దాకా కూర్చుంటావు, 1 వస్తావు, 4 వెళ్తావు. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ది డిసిప్లిన్. దట్ ఇస్ నాట్ ఎలోన్ ది డిసిప్లిన్. అది ఒక్కటే డిసిప్లిన్ కాదు. స్వామి గారు ఏం చెప్పారంటే 2 ఉంటాయి. 2 ని నువ్వు కంప్లీట్ గా మాస్టర్ చేసినప్పుడే 1 ఈజ్ కంప్లీట్ అనేవారు. దాని సెకండ్ సైడ్ ఏమిటంటే, మీ ఫిజికల్ డిసిప్లిన్ తో పాటు మీ మానసిక డిసిప్లిన్ కూడా మీరు పెంచాలి. ఇంటర్నల్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం. అంటే లా ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎథిక్స్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఒక లాయే ఇంపార్టెంట్ అండి, సో వీ విల్ మేక్ ఎనీ లా అంటే ఎలా కుదురుతుంది?
3: స్పిరిట్ ఆఫ్ ది లా అంటారు.
2: స్పిరిట్ ఆఫ్ ది లా ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా మనకి. అందుకని స్వామి అన్నారు ఇంటర్నల్ డిసిప్లినర్ అండ్ హీ హాస్ గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇది, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆల్సో. అదేంటంటే, ఆంతరంగికమైనటువంటి డిసిప్లిన్ ఎవడైతే కల్టివేట్ చేసుకుంటాడో ఫిజికల్ డిసిప్లిన్ ఆటోమేటికల్లీ హీ మాస్టర్స్. ఆంతరంగికమైన డిసిప్లిన్ అంటే ఏంటంటే, స్వామి అన్నారు పంచేంద్రియములను కూడా నీ అధీనంలోకి తెచ్చుకోవటం డిసిప్లిన్.
3: పంచేంద్రియములను
2: కూడా నీ అదుపులో నీ అధీనంలోకి తెచ్చుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి క్రమశిక్షణ అన్నారు. అది రియల్ డిసిప్లిన్. అది ఫిజికల్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిజికల్ డిసిప్లిన్, వీ నెవర్ టాక్ అబౌట్ ఇంటర్నల్ డిసిప్లిన్ విచ్ ఇస్ రాంగ్. అసలు క్రమశిక్షణ అంటే ఏంటంటే, అప్పుడు చెప్పారు మాకు ఉపన్యాసం, నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అని, నీ కళ్ళని నువ్వు డిసిప్లిన్ చేయన్నారు. స్వామి, కళ్ళని డిసిప్లిన్ చేయడం ఏంటి అంటే, ఏదైనా చూడకూడదు కనిపించింది అనుకో నీకు, జనరల్ గా ఏం చేస్తావంటే అది మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ప్రతి వాడికి కూడా. అది చూడకుండా ఉండగలగడమే కంటిని డిసిప్లిన్ చేయటం, నీ నేత్రాలను డిసిప్లిన్ చేయటం. వినకూడనటువంటి ఏమైనా వినిపిస్తూ ఉంటే అది వినకూడదు అని చెవులకు చెప్పి నియంత్రించటం, ఆ డిసిప్లిన్. అది మానసికమైన డిసిప్లిన్. ఏదైతే అధర్మమైనది ఉందో అది నీ మనసులోకి రాకుండా దాన్ని ప్రివెంట్ చేయటం మానసికమైన డిసిప్లిన్. చేతులతో కానీ, కాళ్లతో కానీ, నోటితో కానీ, కళ్లతో కానీ, చెవులతో కానీ, దేనితోటి కూడా నీ ఇంద్రియాలతో ఏ పని అయితే నువ్వు చేయకూడదో ధర్మ ప్రకారంగా దాన్ని చేయకుండా ఉండటము అనేటువంటి ప్యూర్ డిసిప్లిన్ అది.
3: చాలా చక్కగా సెలవు ఇచ్చేస్తారు. ఇంత మీరు చెప్పినట్టు ఇప్పుడు మాకు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. రావణునికి ఉన్నటువంటి ఆ భేదము ఒకరు బాహ్యమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తే మరొకరు ఆంతరంగిక క్రమశిక్షణ పాటించి ధర్మానికి స్వరూపులు ఒకరయ్యారు, అధర్మానికి స్వరూపులు ఇంకొకరయ్యారు.
4: రెండు
3: చాలా చాలా చక్కగా చెప్పుకోవచ్చు. స్వామి అన్నట్టు చెట్టు కొమ్మల పూలు పుట్టించు చేతితో మన మనంబున భక్తిని నాటుకొలుపు, పువ్వు లోపల పిందె పొడమించు చేతితో మన మనంబున రక్తి నాటుకొలుపు, పిందె లోపల విత్తు పుట్టించు చేతితో మన మనంబున శక్తి నాటుకొలుపు, విత్తు లోపల చెట్టు పెరిగించు చేతితో మన మనంబున ముక్తి నాటుకొలుపు, దినదినంబున అభివృద్ధి వచ్చునట్లు కడకు ఇయ్యది ఫలసిద్ధిగాంచునట్లు ఎల్ల వేళల సాయి మనచెంత ఉండునట్లు దీవెనలు అందించు ఓ సత్య సాయిదేవ. సత్య సాయిదేవ, మీ సమయాన్ని, మీ విలువైనటువంటి సమయాన్ని ప్రేక్షక మన శ్రోతలందరికీ అందించినందుకు రేడియో సాయి బృందం నుంచి కృతజ్ఞతలు.
4: నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి నాకు మీకు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గాను దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి డిసిప్లిన్ గురించి. యాక్చువల్ గాను హౌ ఆశ్రమ్ ఇస్ సో మచ్ డిసిప్లిన్ అంటే ఎంత డిసిప్లిన్ ఆశ్రమంలో ఉండాలని స్వామి ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణ నియమావళిని యాక్చువల్ గా స్వామి రూపొందించారు.
3: అది
4: దాట్ వీ విల్ హ్యావ్ టు డిస్కస్ లేటర్ అనమాట.
3: తప్పకుండా,
4: అది చాలా ఇంపార్టెంట్. అది
3: తప్పకుండా,
4: వీ విల్ డూ ఇట్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
3: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయిరామ్ సార్.
5: నిత్య జీవితంలో చాలా సందర్భాలలో మనకు ఏమి చేయాలో తోచని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలనాడు కృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత మన ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్నిచ్చే జ్ఞానబాండం. వయస్సుతో నిమిత్తం లేకుండా నేటి మహిళలు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు సందేహాలతో సతమతమవుతున్నారు. భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో అటువంటి కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహరావు గారు వివరిస్తారు. విందాం.
6: సాయిరామ్, నా పేరు హర్షవర్ధిని. నేను వర్కింగ్ యూత్ అండి. నాకు కలిగిన సందేహం, ఇప్పుడు నేను ఒక జాబ్ హోల్డర్ని, సో నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ జీవితానికి మధ్య ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి?
7: అమ్మా సాయిరామ్, వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మిక జీవితం అనే విషయంలో కొంత గ్యాప్ పెట్టుకునే మనం ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి మనం జీవించేది మన ఆధ్యాత్మిక కొరకే. అల్టిమేట్ మన లక్ష్యము మోక్ష ప్రాప్తియే. దాంట్లో ధర్మ అర్థ కామ మోక్ష. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థం సంపాదిస్తూ ధర్మబద్ధమైన కామాలు మనం అనుభవిస్తూ మన లక్ష్యమైన మోక్షాన్ని మనం చేసుకోవాలా. కాబట్టి కేవలము ధనముకే, విత్తానికే విలువ ఇస్తూ ఆధ్యాత్మిక దాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయంలో ప్రతి విషయంలో అలాగనే ఉంటుంది అన్నమాట. ఇంకా మీ ఉద్యోగ విషయంలో మీకు కలిగేటువంటి కొన్ని డౌట్స్ ఎలాగంటే, ఇంకా ఎక్కువ నేను విద్యాభ్యాసం చేసి ప్రమోషన్ చూసి ఇంకా ఆ లైన్లో నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే నేను ఎక్కువ సుఖపడతా అనేటువంటి ఒక అభిప్రాయం ఉండవచ్చు. మంచిదే, కానీ మీ శక్తి ఎంతవరకు ఉన్నది మనం చూసుకోవాలి. దాన్ని మన శక్తిని మించిన పని ఎప్పుడు చేయవద్దు. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. ఆ విధంగా మనం పోతూ నీ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోండి. ఎప్పుడు కూడా మనకు భగవద్గీత సమత్వము సమభావన అనే విషయాన్ని ఎప్పుడూ బోధిస్తూ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఆ విధంగా మనము సంతోషంగా మన ఎంప్లాయర్ను కూడా సంతోషపెట్టొచ్చు, మనం కూడా సుఖపడొచ్చు. ఆ విధంగా చేసుకుంటూ పోతే బాగుంటుంది సాయిరామ్.
6: సాయిరామ్ సార్, నా పేరు అరుణ ఇంగువ. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను ఫైనాన్స్ ఫీల్డ్లో 15 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను. నాకున్న సందేహం హర్ష అడిగిన దానికి కంటిన్యూషన్. స్వామి చెప్తూ ఉంటారు, మీరు తీసుకునే ప్రతి రూపాయికి 3 రూపాయలు సరిపడ పని చేయండి అని. అది ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో 9 గంటలు చేయాల్సి వచ్చినా కూడా 12 గంటలు చేస్తూ నా జీవితంలో 15 ఏళ్లలో ఒక పుష్కరం అట్లా అయిపోయింది. అలా చేయడం మొదలెట్టాక వాళ్లకు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది, వీళ్ళు 12 గంటలు చేసేస్తారు ప్రతిసారి అని. అది ఒక జీవితంలో ఒక స్థాయిలోకి వెళ్లిపోయాక అప్పుడు దాన్ని ఎట్లా ఆపాలి, ఎక్కడ లైన్ గీయాలి, మన మనం స్వామిని ఫాలో అవ్వాలి ఆయన చెప్పింది అనే ఉద్దేశంతో చేస్తూ, కాకపోతే మన కుటుంబానికి సమయం ఇవ్వలేకుండా జరగకుండా ఎట్లా ఉండాలి అనేది ఒక అందరికీ వచ్చే క్వశ్చన్.
7: సాయిరామ్, చక్కగా ఇంతవరకు హర్ష గారు అడిగిన ప్రశ్నకు దీనికి కొద్ది లింక్ ఉన్నది. మీరు సిన్సియర్ హానెస్ట్ గా మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి, మీరు ఒక రూపాయి మీరు జీతం తీసుకుంటే 3 రూపాయలు మీరు పనిచేయండి అని స్వామి సలహా మనకు. అంటే అర్థమేమి, మనం ఎవరికి రుణపడకుండా మన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయాలా, అది స్వామి యొక్క సందేశం. అయితే మనము ఆ మంచి నీతిని మనం ఫాలో చేస్తున్నప్పుడు మన ఎంప్లాయర్ గాని ఇంకా ఇతరులు గాని మన ధర్మాన్ని నిష్ఠను గనక వారు సరిగా అర్థం చేసుకోకుండా మనం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ లో మనం కొద్ది జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మము వన్ సైడ్ కాదు, యూ షుడ్ బి ఈక్వల్ టు అండ్ ఫ్రో. అంతేగాని వన్ సైడెడ్ మీద ఏది కూడా కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదనమాట. మన మంచితనాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే మనం దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలా. స్వామి చెప్పినట్టుగా మీరు 9 గంటలకు బదులు 12 గంటలు పనిచేసినారు, సంతోషమే. ఇంకా ఎక్సెస్ అయినప్పుడు మీరు దానికి ఒక ఉపాయం ద్వారా మీరు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుద్ది, మీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. రెండవది, మీకు డబ్బు వస్తుండొచ్చు కాక, కుటుంబంతో పిల్లలతో మీరు ఏమి సంతోషాన్ని కానీ ఇంకేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పాల్గొనడానికి మీకు వీలు ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు నీతో వచ్చేది ఆధ్యాత్మిక విలువలే గాని ఈ ధన సంపద కాదు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ముందు మనసులో శాశ్వతమైనది ఆ ఆధ్యాత్మిక విలువ మన ఎంబడి వచ్చేది చేసిన పాపము చేసిన పుణ్యము వచ్చును తన వెంట. మన ఎంబడి వచ్చే దాని గురించి మనం వాల్యూ ఇవ్వకుండా ఈ ప్రాపంచిక టెంపరీ విషయాలకు మనం విలువ ఇస్తున్నామంటే అశాశ్వతానికి విలువ ఇస్తున్నామంటే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పరిస్థితులను గమనించి ఎక్కడ పులి స్టాప్ పెట్టుకోవాలో పెట్టుకోండి. మీకు శారీరకంగా మానసికంగా మీ శక్తి ఉన్నంత వరకు మీరు పోండి. ఇంకా శక్తికి బియాండ్ అవుతున్నది అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఎప్పటికప్పుడు మీరు చూసుకొని అక్కడ పులి స్టాప్ పెట్టుకొని ఇతరులను నొప్పింపక తానువ్వక అనేటువంటి విషయాన్ని చూసుకుంటూ ఆ విషయాన్ని మీరు మీరే నిర్ణయం చేసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే మీ పరిస్థితులు ఎలా ఉంటే నాకు తెలియదు, కానీ మీరు జనరల్ ఒక్వేషన్ నేను చెప్పగలుగుతా. నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఏ పనైనా చేయగలుగుతా, నా శక్తికి మించిపోయిందంటే నేను చేయలేను. కాబట్టి ఆ శక్తి ఉన్నదా లేదా అనేటువంటి నిర్ణయము మీరు ఆలోచన చేసి తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం. సాయిరామ్.
8: సాయిరామ్, నా పేరు రాజేశ్వరి అండి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక గృహిణిని. గృహస్థురాలుగా నేను ఎన్నో పనులు రోజు చేస్తూ ఉంటాను. వంట చేసినప్పుడు, ఇంటిని శుభ్రం చేసినప్పుడు, చాలా పనుల్లో ఎన్నో క్రిములు కీటకాలు చనిపోతూ ఉంటాయి. ఇలా చేయడం పాపం అంటారా? దీనికైనా ప్రత్యామ్నాయం
7: ఉందంటారా? ఇప్పుడు మన గృహస్థులకు ఇంటి వ్యవహారాలు చేసుకునేటప్పుడు మనకు తెలిసి తెలియక కొంత హింస జరిగిపోతుంటది. దీనికి పంచశూన దోషములని శాస్త్రం చెప్పింది. దానికి పొయ్యి, చీపురు గట్ట, కత్తిపీట, జలకుంభము, ఇవి కొన్ని ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేసేటప్పుడు మనకు తెలియకుండానే హింస జరిగిపోతుంది. ఆ హింస జరుగుతున్నప్పుడు మనం దాని నుండి బయటపడేదానికి కూడా ఒక ఆల్టర్నేట్, మనకు ఒక ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి. ఏంటి అవి అంటే పంచమహాయజ్ఞములని గృహస్థుడు ప్రతినిత్యం ఆచరించాల్సింది. మనకు గీత 13వ అధ్యాయం చాలా చక్కగా చెప్పింది ఈ విషయాన్ని గురించి కూడా. ఏంటిది అవి అంటే, ఫస్ట్ దేవయజ్ఞము అంటే దేవతలను పూజించుట, ఋషి యజ్ఞము అంటే ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనము అధ్యయనం చేయడము లేక శ్రవణం చేయడము సత్సంగం చేయడం అనేటువంటిది రెండవది. మూడవది మనుష్య యజ్ఞం అంటే మనుషులకు మనం సహాయం చేయడం, రోగగ్రస్తులకు, ఎవరైనా బాధపడుతున్న వారికి, ఎవరైనా బీదలకు, ఏదో రకంగా వాళ్ళని సంతోషపెట్టేటువంటి ప్రయత్నం. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావనతో పోతే అది మనుష్య యజ్ఞం అవుతుంది. తర్వాత పితృయజ్ఞము అంటే పితృదేవతల స్థితిలో మనం తప్పనిసరిగా ఆచరించాలి. వారి అనుగ్రహం చేతను మనకి శరీరం వచ్చింది. ఈ రోజు మనం ఇలా ఉన్నా అంటే వారి ఆశీస్సులే. కాబట్టి ఆ స్థితులను గుర్తుపెట్టుకుని వాళ్ళని శ్రద్దాపూర్వకంగా ఆ పితృదేవతలను ఆరాధించే కార్యక్రమాన్ని తీసుకోవాలి. లాస్ట్ లా భూతయజ్ఞము, ప్రాణులకు మనము ఏదో విధంగా ఇప్పుడు గోశాలకు వెళ్ళి కొంతమంది గోవులకు కొంత గడ్డి గాని అటువంటి పెడుతున్నారు. అట్లా ప్రతి జీవికి మనం ఏది ఏమి చేయగలుగుతామో మనం శాయశక్తులు చేస్తూ ఉంటూ ఆ పని చేసిన తర్వాత కూడా రామార్పణం కృష్ణార్పణం సాయి అర్పణం అనేటువంటి భావనతో మీరు పోండి. నేనే చేస్తున్నది మనకు వద్దు, ఆహా ఆ కర్తృత్వ బుద్ధి వద్దు మనకు. స్వామి నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినాడు నేను చేస్తున్నా అని ఎప్పుడు కూడా నిష్కామంగా చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే గృహస్థులకు కొంత ఎగ్జంప్షన్ ఉన్నది. కానీ మనము వాటి చోటుకి వెళ్ళి వాటిని నియంత్రించకూడదు. మన ఇంట్లో వచ్చినప్పుడు మీ ఎటువంటిది ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇంకప్పుడు మనం వాటితో మనము తప్పించుకోవాలి. ఆ తప్పించుకోకపోతే ఏమైపోద్ది, మన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకు వాటిని నియంత్రించాలి అంటే మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో అతి శ్రేష్టమైనది. కాబట్టి ఒక మానవునికే మోక్షం పొందే అధికారము అవకాశం పరమాత్ముడు ఇచ్చినాడు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మిగతా క్రిమి కీటకాలకు వాటికి అంత విలువ లేదు. అట్లా అని చెప్పేసి వాటిని హింసించమని ఉద్దేశం కాదు, కానీ వీలైనంత మట్టుకు ఈ ఉత్తమమైన ప్రాణిని మనం కాపాడుకోవాలి. ఎందుకో మనం ఆ మోక్షమైనటువంటి పురుషార్థాన్ని సాధించాలి కాబట్టి ముందకు ఇంతక సెలవిచ్చినాను ధర్మార్థ కామ మోక్షములని. ఆ పరమ పురుషార్థమైన మోక్షానికి ఒక మానవుని కాపాడాల్సింది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలను మనము తీసుకోవచ్చు. శాస్త్రం మనకు పర్మిషన్ ఇచ్చింది, దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సాయిరామ్.
9: సాయిరామ్ సార్, నా పేరు సాహితి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సాధారణంగా మనం ఒకసారి సన్మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుని అందరి గురించి మంచిగా ఆలోచించాలని నిర్ణయించుకున్నా చుట్టుపక్కల వారి మాటలకో లేదా అక్కడున్న పరిస్థితులకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడుగా ఆలోచించే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
7: మీరు బేసికల్ గా మంచిగా ఉన్నా మీ యొక్క ఆ పరిస్థితులు ఆ సహవాస దోషం వలన అటువంటి యొక్క చెడు ఆలోచనలు చెడు మార్గంలో వెళ్లేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఆ దుస్సాంగత్యాన్ని ఆ పరిస్థితులను మనము దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అవాయిడ్. ఇప్పుడు ఏదైనా గాని అటువంటి వారిని మనం మంచిగా చేయాలనుకుంటే మీకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఆ పని చేయగలుగుతారు, లేకపోతే అది కష్టమైపోతుంది. ఎందుకంటే ఆ సంఘదోషం అనేది చాలా బలవత్తరమైనది. ఈ రోజులలో ముఖ్యంగా పాశ్చాత్య కల్చర్కు అలవాటు పడినటువంటి పరిస్థితులలో మనము వాళ్ల యొక్క ప్రలోభాలకు వాళ్ల ఫోర్సుకు మనం లోబడిపోయి మన మంచితనాన్ని కూడా మనం కోల్పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా పోవద్దు. ఎందుకంటే వీలైనంత మటుకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలా. దుస్సాంగత్యం వద్దు మనకు. మీకు లేదండి ఇంకా నేను వాళ్ళని వదులుకోలేను అనే పరిస్థితులలో మాత్రము కొద్దిగా తెలివిగా ప్రవర్తించాల. ఎప్పుడు అవసరం అనుకుంటే, అత్యవసరం అనుకుంటే అక్కడ ఏదో ఉండు, అక్కడ ఉంటే మీరు ఏదో ఫార్మాలిటీస్ లాగా ఉన్నట్టు ఉండి మీ ప్రయత్నంలో మీరు ఉండాలి. మీ జాగరూకతతో మీరు ఉంటూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఎప్పుడు కూడా వర్జించాల్సిందే. ఎప్పుడు దుష్టులతో సాంగత్యం, దుష్టంటాడంటే వాడు మంచి ఆలోచన లేనివాడని అర్థం. ఇంకా అది ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు, ఇప్పుడు ఈ సందర్భం మనకు అక్కర్లేదు. కానీ మంచి విషయాలని ఎప్పుడు మనం చూసుకోవాలి అంటే మంచి వారి స్నేహం చేయండి. అంటే మంచి వారి స్నేహం ఏంటంటే చెడు వారి స్నేహం వదిలేయండి అనే అర్థం కదా. ఆ విధంగా చేయండి. సాయిరామ్.
10: అంకుల్, ఇప్పుడు నార్మల్ గా నేను మార్నింగ్ 8:00 కి బయలుదేరి ఆఫీస్ కి వెళ్తాను, సాయంత్రం మళ్ళీ 8:00 కి వచ్చేస్తాను. ఈ మధ్యలో నార్మల్ గా అమ్మకి సహాయం చేయాలన్నా, ఇప్పుడైతే అన్ని తనే చేస్తున్నాను. నాకు మార్నింగ్ బాక్స్ దగ్గర నుంచి అన్నిట్లోనే తను నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడైనా అమ్మకి చేయాలి అంటున్నా కూడా నేను అప్పటికే టైర్డ్ అయిపోయి వచ్చేస్తాను కాబట్టి నా శరీరం మనసు సహకరించకపోవచ్చు. నాకు ఉంటుంది చేయాలని, కానీ అవి సహకరించకపోవడం వల్ల నేను చేయట్లేదు. ఇప్పుడు మరి దానికి నేను ఎలా?
7: సాయిరామ్, మీకు అమ్మకు సహాయం చేయాలనే సంకల్పము ఉన్నది, కానీ మీ పరిస్థితుల ప్రభావం చేత మీరు చేయలేకపోతున్నారు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? కనీసం ఒక సానుభూతిని మీరు పెట్టుకున్నప్పుడు, మీకు వీలైనప్పుడు అల్లన్నా కనీసం చేయాలి. ఇప్పుడు మీరు డ్యూటీ ఉన్నదంటే సాటర్డే సండే జనరల్ గా రెస్ట్ ఉంటుంది. ఆ రోజులలో కనీసం మా అమ్మకు మీరు రెస్ట్ ఇచ్చేసామా, ఈ రోజు నేను చేస్తా పని. ఆ విధంగా మీ యొక్క తల్లి యొక్క మీకు హెల్ప్ మీరు చేస్తూ ఉండొచ్చు, మీ భావనను కూడా మీరు తృప్తి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అమ్మ కూడా సంతోషిస్తుంది, మీరు కూడా సంతోషపడతారు. ఎందుకంటే మీ యొక్క డ్యూటీ యొక్క పరిస్థితిని బట్టి మీరు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సరే, చేయగలిగిన సమయాలలో కూడా చేస్తే అది మీకు వారికి ఇద్దరికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విషయం ఆ ఎప్పుడు అనేది మీరు నిర్ణయించుకోవాలి, ఏ పరిస్థితిలో ఉండాలని నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే అప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ ముఖ్యంగా మదర్ తో ఎప్పుడు కూడా యు షుడ్ బి వెరీ పొలైట్, హార్ష్ గా ఎప్పుడు ఉండొద్దు. మీరు సంతోషంగా మాట్లాడినప్పుడు ఆమె ఎంత పని చేసినా అలసిపోదు. అది అర్థమైంది కదమ్మా. ఎందుకంటే మీరు అమ్మైనాక మీ అమ్మ సంగతి అప్పుడు అర్థమవుతుంది మీకు, ఇప్పుడు అర్థం కాదు మీకు. కాబట్టి తల్లిని ఎప్పుడు కూడా ప్రేమగానే మనం మర్యాద పూర్వకంగానే మనము వాళ్ళని సంబోధిస్తూ వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాలి. స్వామి అంటున్నారు, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, అంతే కదా. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని మీరు పెట్టుకోండి. స్వామి చాలా సింపుల్ గా చెప్పినాడు, వ్యాస మహర్షి దీని కొరకు చాలా చెప్పినాడు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఇంకా చెట్లు ఎందుకు కాయలు కాస్తున్నాయి, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి, ఆవులు ఎందుకు పాలిస్తున్నాయి అని చెప్పినాడు. మన స్వామి ఒకటే మాట చెప్పినాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ హెల్ప్, డోంట్ హర్ట్ ఎనీబడి. సాయిరామ్.
6: సాయిరామ్ అండి, మనం ఆఫీస్లో చేసే పనికి దాని వల్ల వచ్చే ఫలితానికి చాలాసార్లు మనకి మనం ఆపాదించేసుకుంటాం. ఒకవేళ అది మంచి ఫలితం ఇచ్చినా చెడు ఫలితం ఇచ్చినా చాలాసార్లు మన వల్లే జరిగింది. ఎస్పెషలీ మనకు కావాల్సిన ఫలితం రాకపోతే అయ్యో నేనేదో తక్కువ చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అని కొన్ని రోజుల పాటు దాని గురించి బాధపడి మదనబడి దాన్ని మరొకసారి రిపీట్ చేయకుండా ఉండాలి ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇలా అనుకునేటప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, స్వామి కదా అన్ని చేయిస్తారు మన చేత, మనం ఓడిపోయినా కూడా ఆయనే మనం ఓడిపోయేట్టు కూడా చేస్తున్నారు, సో దట్ మనం అందులో నుంచి నేర్చుకుని ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ఉండాలి అని. కానీ ఇలా అవ్వడానికి కొంచెం టైం పట్టేస్తుంది, ఇది అర్థం కావడానికి. ఆ రెండు మూడు రోజులు కొంచెం బాధలో వెళ్ళిపోతుంది. ఆ రెండు మూడు రోజులు నేను కొంచెం ఒక రోజుకి తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి?
7: సాయిరామ్, మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది కొంత. ఎందుకంటే ఒక్కటి రెండు రోజులు నేను ఇబ్బంది పడుతున్నా, ఇంకా నాలుగు రోజులైతే ఆ మదన నాకు తగ్గుతుంది అని చెప్తున్నారు, అది ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే స్వామి నా ద్వారా చేయిస్తున్నాడు, నేనే చేస్తున్నా అనేటువంటి కర్తృత్వ భావన కలిగినప్పుడు, కర్తృత్వ భావన ఎప్పుడు ఉంటుందో దాని ఫలితం మనని బాధిస్తుంది. నేను కర్తను కాననుకుంటే అది భావించదు. గీత స్పష్టంగా చెప్తుంది, ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అయ్యా నేను ఏమి చేసేవాణ్ని కాదు, నేను కర్తను అనేటువంటిది జ్ఞాన మార్గంలో వెళ్తుంటే ఇంకా వానికి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇక భక్తుడు ఏం చేయాలి, ఇది పరమాత్మని చేతిలో నేను పనిముట్టిని ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపాధిని ఉపయోగించుకుంటాడో ఆయన అతని ఆయన ధర్మం. పాలం ముంచినా నీట ముంచినా భారం అనేది స్వామి అని దండం పెట్టుకోవడం. అప్పుడు పూర్తి భారం స్వామి మీద వేసేసి మీరు ఉండండి, మీరు వదిలేయండి. అంతేగాని సగం స్వామి చేస్తున్నాడు సగం నేను చేస్తున్నా అని ఈ హాఫ్ హాఫ్ బిజినెస్ ఇక్కడ వద్దు మనకు. మీరు మొత్తం తీసుకుంటే మీరే తీసుకోవాలా లేదా అంటే స్వామికి వదిలిపెట్టాలా. అర్థమైంది కదా. ఇప్పుడు నా ద్వారా స్వామి చేయిస్తున్నాడు అనుకోవడం కరెక్ట్, ఎందుకంటే మనం భక్తులం. జ్ఞానం ఏమంటే నా ఏవ కించిత్ కరో మీతి యుక్తో మన్యత తత్వవిత్, తత్వం తెలిసిన వాడు నేనేం చేసేవాడిని కాదంటాడు ఆయన సాక్షి. ఇప్పుడు ఆ స్థాయికి మనకు పోకుండా కనీసం భక్తుల్లాగా ప్రకృతి ద్వారా పనులు జరుగుతున్నాయి అనేటువంటి భావన మనకు మంచిది. వాస్తవంగా చెప్పాలంటే ఏ పని జరుగుతున్నా ఈశ్వరుని ద్వారా పని జరుగుతుంది. ఈశ్వర సర్వభూతాన మృద్దేశ అర్జున తిష్టతి అన్ని బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. అయ్యా ఆ యంత్రాన్ని తిప్పేటువంటి వాడు ఈశ్వరుడు అన్ని సకల ప్రాణులలో ఉండి సకలం చేస్తూ ఉంటాడు. కానీ నేనేమనుకుంటున్నా అహంకారం చేత నేనే చేస్తున్నాటువంటి భావన పడతానమాట. ఒక బండి కింద కుక్క ఏమనుకుంటది, బరువు అంతా నేనే మోస్తున్నా అనుకుంటది, బరువు మోసదాది. ఈ దొమ్మరి వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోతుంటే వాళ్ళతో పెంపుడు కుక్కలు ఉంటాయండి, అవి వాళ్ళతో కూడా పోతుంటాయి, ప్రయాణం చేస్తుంటాయి. ఆ బండ్లలో ఎడ్ల బండ్లలో వాళ్ళు తీసుకొని పోతుంటే ఆ బరువు అంతా మేము మోస్తున్నా అనుకుంటది అంట. ఇప్పుడు మన పని అలాగున్నాయి, ఏది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేని జరగదండి. ఇప్పుడు నేను చెయ్యి లేపాలనుకుంటా, అందరు చెయ్యి లేపుతున్నారా అండి, ప్యారలైజ్ వచ్చిన వాడు చెయ్యి ఎందుకు లేపుతలేనండి, అంటే దాని అర్థం ఏంది, ఈ చెయ్యి లేపేదానికి ఒక హిడెన్ శక్తి, ఒక అన్నోన్ శక్తి ఒకటి ఉన్నది, కనబడేదానికి కనబడకుండే ఒక శక్తి, మహత్తరమైన శక్తి ఉన్నది, అదే పరమాత్మ, అదే సమస్తాన్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏమంటే అర్థమైంది, కాబట్టి ఆ శక్తికి మనం సరెండర్ కావడమే అది భక్తుని లక్షణం. ఇంకా రెండో మాట లేదు, ఆ విధంగా మీరు పోవాలి. రెండవది, అప్పుడప్పుడు నేను అయ్యో ఈ విధంగా మంచి చేస్తే మాత్రము, మంచిగా అయింది, చెడు చేస్తే మాత్రం నా వల్ల పొరపాటు అయిందని మదన పడతారు. మంచి చెడు జరుగుతున్నదంతా కూడా ఈశ్వరేచ్ఛ. ఆఖరికొస్తే మనం ఎవడైనా తిడుతున్నాడు అంటే కూడా ఏదో వాడికి మనకి ఏదో కనెక్షన్ ఉంది, గత జన్మలో మన కనెక్షన్ ఉన్నది, కాబట్టి వాడి ద్వారా పరమేశ్వరుడు ఆ విధంగా చేస్తున్నాడు అని ఓర్పుతోని పోతివా, నీకు సమస్య లేదు. సమత్వం యోగ ఉచ్యతే సిద్ధ సిద్ధ్యో సమభూత్వ, సమత్వం యోగ ఉచ్యతే, సమభావన పెట్టుకోవడమే యోగం. యోగం అంటే ఎక్కడో కాదండి, ఈ భావన పెట్టుకుని మీరు ఆఫీసులో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఇది ఒడుదుడుకులు అనేది సహజము, వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఆతాహే జాతాహే. వాటి గురించి మీరు పట్టించుకోకుండా భగవంతుని మీద భారం వేయండి. పట్టించుకోకుండా అంటే పని చేయడం అని కాదు, పని చేస్తూ మీ ఫలితాన్ని గురించి రామ అర్పణం కృష్ణ అర్పణం పోతుంటే మనశ్శాంతి పొందగలుగుతారు. సాయిరామ్.
11: భూమి మీద ఎన్నో ప్రాణులు నివసిస్తున్నాయి, ప్రతి ప్రాణి ఇంకో ప్రాణి మీద ఆధారపడుతూనే బతుకుతుంది, వాటి మనవడి కోసం, ఆహారం కోసం గాని, రక్షణ కోసం. ఈ క్రమంలో మానవుడు మనవడి కోసం జీవహింస చేస్తూనే ఉన్నాడు. సో ఈ మానవులందరూ ఆ జీవహింస చేయడం తప్పని వాళ్ళు తెలుసుకోలేరు కొంతమంది. సో మనం అందరూ శాకాహారులుగా మారాలంటారా, మాంసాహారులుగా మారడం తప్పు లేదంటారా?
7: అమ్మా, ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుందాం. జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవత్వాన్ని బోధించినప్పుడే ఆ జీవికి శక్తి వస్తుంది. అది శాకాహారమా మాంసమా ఆరామా అనేటువంటిది ఇప్పుడు మనం విచారణ చేద్దాం. శాకాహారంలో కూడా హింస ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. మాంసాహారంలో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాణిని చంపినప్పుడు మనం ఏ విధంగా బాధపడతామో వాటికి కూడా వికాసవంతమైన మనసు, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను అనుభవించేటువంటిది మనస్సే, సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది మనస్సే, దాని ధర్మం అది. మగతి ఇప్పుడు వృక్షాలు, కాయలు, పండ్లు ఉన్నాయి, వాటికి మనసు ఉందంటే మనసు చాలా తక్కువ. ఎట్లా అంటే క్లోరోఫామ్ వేసినప్పుడు మత్తులో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఒక ప్రాణిని కోసినప్పుడు, అవి హింసించినప్పుడు అది బాధపడుతుంటే మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అయితే ఈ చెట్లను వృక్షాలను మా విధంగా చూడలేము, కానీ దాంట్లో కూడా హింస ఉన్నదని జైనులు వాళ్ళందరూ కూడా దాని పరీక్ష చెప్పినారు. కాబట్టి మనం ఎటుగుడుగా వెజిటేరియన్ అనే విషయంతో అధికంగా వద్దు. హితము మితము ఋతము, అది హితమయంగా ఉండాలా మితమే ఉండాలా, ఈవెన్ వెజిటేరియన్ అయినప్పటికి కూడా. ఇక రెండోదికి వస్తే మాంసం. ఈ మాంసం అనేది రజోగుణ సంబంధమైన ఆహారం. అందరూ వెజిటేరియన్ కావాలంటే అది సృష్టిలో అవుతుందో కాదో నేను చెప్పలేను అన్నమాట. ఎందుకంటే స్వామిని కూడా ఒక హిర్లీ అని ఒక అతను అడిగినాడు, స్వామి నాకు మాంసం అంటే చాలా ఇష్టము, నేను తింటా అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, అరే చూడరా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే నీ మనసు చాలా సూక్ష్మం అయిపోవాలి. సూక్ష్మం ఆహారం అయినటువంటి అంటే పరిశుద్ధమైన ఆహారం తీసుకున్నప్పుడే నీ బుద్ధి శుద్ధమవుతుంది. అయ్యా, నేను తినే ఆహారంకు నా మనసుకి ఏం సంబంధం అండి, నేను ఏదైనా తినొచ్చు, మనసు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది కదా, మనసు ఆపరేతో సాబచ్చాహాయ్ అంటాడు. కరెక్ట్ కాదు. అసలు మనసు అంటే ఏంది, మన ఆలోచనలే మనసు. మనసు అనేటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి, మన తినేటువంటి ఆహారం, మన చేసే పనులను విహారం, ఆహార విహారాలతోటే మన అలవాట్లు, మన ఆలోచనలు వస్తాయి. అటువంటిప్పుడు రజోగుణ సంబంధము, తమోగుణ సంబంధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మన బుద్ధి, మన మనసు పరిశుద్ధి ఎట్లా అవుతుంది చెప్పండి. కాబట్టి కాజాలదు. అయితే మోక్ష ప్రాప్తికి మాత్రము తప్పకుండా శాకాహారం అవసరము. లేదండి, నేను కాయ కష్టాలు చేసుకున్నా, నేను రెజ్లింగ్ చేస్తా, నేను ఫుట్బాలర్, నేను స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటే, నాకు శరీర దారుఢ్యం కావాలనుకున్నప్పుడు రజోగుణం ఫర్ దెమ్, బట్ నాట్ మోక్షం పొందాలనుకున్న వ్యక్తికి మాత్రము అది అనవసరము. ఒకవేళ నిజంగానే భగవంతుడు మనకు అది సహజంగా పెట్టి ఉంటే, ఒక వైల్డ్ అనిమల్స్ కదా, క్రూర జంతువులకు ఇచ్చిన పనులను విహారం, ఆహార విహారాలతోటే మన అలవాట్లు, మన ఆలోచనలు వస్తాయి. అటువంటిప్పుడు రజోగుణ సంబంధము, తమోగుణ సంబంధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మన బుద్ధి, మన మనసు పరిశుద్ధి ఎట్లా అవుతుందో చెప్పండి.

0: జంతువులకు ఇచ్చినటువంటి కూరలు గోర్లు అటువంటి నిర్మాణం మనకు భగవంతుడు చేసి ఉండేవాడు. అలా చేయలేదంట. దాని అర్థమేంది? యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అన్నట్టే కదా. ఎందుకంటే ఈశ్వరుడు మరి వాటికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తుండే కదా. కాబట్టి అవి తింటున్నాయంటే వాటికి సహజం, అది ఇది మనకు అసహజం. కాబట్టి అసహజం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. శాకాహారమే మానవుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినాడు సాయిరామ్. కాబట్టి అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. 50% ఆఫ్ ది డిజీజెస్ యూ కెన్ అవాయిడ్ ఇఫ్ యూ స్విచ్ ఓవర్ టు ద వెజిటేరియన్ సాయిరామ్.
1: సాయిరామ్ సార్, కుటుంబంలో సమాజంలో మనకుండే బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో మనస్ఫూర్తిగా వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు వీలు పడదు మనకు. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం ఎలా
0: చెప్పాలి సాయిరామ్? ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్లాలంటే కుటుంబంలో మనం అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు మనకు సాధ్యం కాదు అని మీరు అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అవుతుంది. ఎప్పుడైతుంది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పరివారం అందరు కూడా, మన అత్త మామ తల్లి తండ్రి మన భర్త పిల్లలు అందరు కూడా అందరు ఈశ్వర విభూతులే అనుకోవడం. నేను ఇప్పుడు మా తల్లిగారింట్లో మా అమ్మ మా తల్లిగారు బంధువులు వచ్చినారు, అప్పుడు నాకు ఎంత ఇష్టంగా నేను పనిచేస్తా. సపోజ్ మన అత్తగారు వాళ్ళు వచ్చినారు, అప్పుడు ఎట్లుంటుంది? మనకు పని చేస్తాము కానీ మనసులో ఎలాగుంటుంది అంటే, నాకు ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టం లేకుంటే కష్టం అవుతుంది. ఇది జనరల్ గా రెండవది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగాలంటే సంసారంలో ఉంటూ కూడా ఏ విధంగా చెయ్యాలి అంటే, ఎవరికి ఏ సేవ చేస్తున్నా అది పరమేశ్వరుని సేవ అనుకుని పోవాలా. ఈ నామరూపములన్నింటి యందు నిన్నే దర్శించుముగాక, ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుముగాక. ఎవరికి సేవ చేసినా ఈశ్వర సేవ కదా, ఆ విధంగా మనం పోవాలా. సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్ సర్వీస్ టు గాడ్ అని చెప్పినారు, చాలా పెద్దది. నేను అక్కడ బయటికి పోయి చేసేదాన్ని కాదు, ముందు మనం ఇంట్లో చేద్దాం కదా, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం కదా. ఆ విధంగా ముందు మన ఇంట్లో ఉన్న మన కుటుంబ వ్యక్తులందరినీ కూడా ఆ భగవత్స్వరూపాలే అనేటువంటి భావన పెట్టుకుందాం. ఆ విధంగా చేస్తే అందరిలో పరమాత్ముడు ఉన్నటువంటి జ్ఞానానికి కూడా మీకు ఎదిగేస్తానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరిని హర్ట్ చేయదు. ఇందాక అమ్మగారికి చెప్పినాను, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, ఒకటే ప్రిన్సిపల్ చాలు స్వామి. ఒక్క చిన్న పాయింట్ చాలంటున్నా కదా, నేను ఎన్నో కవర్ చేసేస్తా దాంట్లో. మీకు చిన్న సూత్రం చాలు మనకు. మనకి అంత టైం లేదు గ్రంథాలు చదివి ఉపనిషత్తులు చదివి తీసుకునేది లేదు. స్వామి మనకు చాలా సింపుల్ గా ఒకటే సూత్రాలు ఇచ్చేసినాడు, దాన్ని పట్టుకోండి. ఎవరికి మీరు సేవ చేస్తున్నా ఆ పరమేశ్వరుని సేవ అనుకోండి. కానీ నేను అమ్మ నాయన అనుకోకండి, అమ్మ ప్రతి ఒక్కరు. ఇంకోటి, కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, పని చేస్తుంటూ భగవంతుని స్మరించుకోండి. ఆ దానంత ఈజీయెస్ట్ పని ఇంకోటి లేదు. మనకు రెండు ముఖ్యమైన స్వామి పెట్టినాడు, ఒకటేమి నామము. ఆ నామం అనేది నామితో కనెక్ట్ చేస్తుంది, మీరు ఎల్లప్పుడూ చేయొచ్చు ఆ పని. అదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. గీత కూడా ఆ మాట చెప్తున్నాను, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరచ, నన్ను స్మరించుకుంటూ నీ కర్తవ్యం చెయ్యి. భగవద్ అనుగ్రహాన్ని పొందాలంటే కలియుగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ నామస్మరణ. తర్వాత వీలైతే దానము. ఈ రెండు మానవుని పవిత్రం చేసేటువంటి సాయిరామ్.
2: మనం పనిచేసే చోట మనం డిఫరెంట్ గ్రూప్స్ లో పనిచేస్తాము. మన స్థాయిలో ఉన్న వాళ్ళు మనతో స్నేహితంగా ఉంటారు, మన పై స్థాయిలో ఉన్న వాళ్లతో, మన కింద స్థాయిలో ఉన్న వాళ్లతో కమ్యూనికేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. మన కింద వాళ్ళు ఏదైనా చేయకూడనిది చేసిన ప్రవర్తన బాగోపోయినా మనకి చాలా సులువు వాళ్ళకి చెప్పడం పిలిచి. మన పైన వాళ్ళకి చాలా మటుకు మనకే ఇష్టం ఉండదు ఎత్తి చూపించడం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు. సో మనం అంతవరకు వెళ్ళాం, కానీ మనతో పాటు మన స్థాయిలో తిరిగే వాళ్ళు ఒక అబద్దం చెప్పి ఏదైనా పరిస్థితి నుంచి తప్పించుకున్నా, యాజ్ అన్ ఎగ్జాంపుల్, మన వాల్యూస్ కి వాళ్ళు వాళ్ళ వాల్యూస్ మన వాల్యూస్ ఒకటి అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నాకేమనిపిస్తుందంటే, స్వామి అందరినీ మన జీవితంలోకి ఏదో ఒక రీజన్ కోసం తీసుకొస్తారు. కొంచెం మంది నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, కొంచెం మంది నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవడానికి. అది మటుకు నేర్చుకుని వదిలేసేయాలా, లేకపోతే మనకి మన ఎక్స్పీరియన్స్ తో మనకు తెలుసు కాబట్టి అలా ఉండకూడదు అని.

0: వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలా? ఎందుకంటే మళ్ళీ మనకి స్వామిదే గుర్తొస్తుంది, యూ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అండ్. సో అది ఫాలో అయ్యి వాళ్ళని పక్కన పెట్టాలా? ఈ డైలమా అందరికీ వస్తుంది.
1: సాయిరామ్, ఇక్కడ మీరు ఒక అధికారిగా ఉన్నప్పుడు నీ కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ లో వారు చేయకూడని పనులు ఏదైనా చేసినప్పుడు మీరు ప్రేమగా వాళ్ళను మీరు మందలిచ్చి వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం మీరు చేయవచ్చు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇందాక మీరు చెప్పినారు, మీరే చెప్పినారు ఏమని, నాకంటే పైన ఉన్న అధికారం నేను చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని మనం మానుకొని మన సబార్డినేట్స్ మాత్రం మనం తప్పకుండా మనం చేయాలి. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళను సరిదిద్దడం కూడా మనం ఒక యజ్ఞంగా తీసుకోవచ్చు. మనం తప్పు కాదు అది. ఎందుకంటే దాన్ని కూడా మనం, మీరు అధికారి కాబట్టి ప్రేమగా చెప్పండి, అది విననప్పుడు చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. So you can instruct them in the beginning. Later on, if it doesn't come, then you can order it. That is a different point here. కాబట్టి ముందు మీరు వాళ్ళని సంస్కరించే ప్రయత్నం, అంటే సరి అయిన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి. చేయడం మీ కర్తవ్యం కాబట్టి చేయండి. దాంట్లో ఏం తప్పలేదు, ఏం దోషం లేదు. లేదు వీడు ఇట్లనే ఉంటాడు కదా, నేను ఇంకా వాడిని ఏం చెయ్యలేను అనేటువంటి నిరుత్సాహం మీకొద్దు. మీ ప్రయత్నం మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలా. స్వామిని ఎప్పుడు తలుచుకోండి, స్వామి మీరు చెప్పిన మార్గం నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు శక్తినివ్వండి. ఆ విధంగా మీరు ముందుకు పోండి. ఎందుకంటే దాంట్లో ఏం దోషం లేదన్నమాట, తప్పు కాదు అది. సపోజ్ ఒకవేళ మీరు ఎంత చెప్పినా గాని కూడా ఆ వ్యక్తిలో ఏ మార్పు రాలేదనుకోండి అనుకోండి, అప్పుడు మీరు దాన్ని వదులుకోవచ్చు. ఎందుకంటే ఎంత నేర్చినా గాని ఎంత చదివినా గాని మూర్ఖుడు అవగుణంబు మానలేయుడు, బొగ్గు పాలగడుగు పోవునామలి నంబు. బొగ్గును తీసుకొచ్చి నువ్వు అభిషేకం చేసుకొచ్చి 1 మంత్ అయింది, నాకు 41 డేస్ అయింది, ఇంకా తెలగలేదంత అవుతుందా? కాబట్టి కొంతమంది బార్న్ అట్లా ఉంటారు. సో మీ ప్రయత్నం అప్పుడు ఫలించదు అక్కడ. దాన్ని ఏం చేయాలి మీరు? ఉపేక్ష. ఏం చేయలేరు మీరు, బట్ యూ కెన్ డూ యువర్ ఎఫర్ట్. మీరు చేయాల్సిన ప్రయత్నం మనం చేయండి, దయ ప్రార్థన చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాము, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు స్వామి నాకు వాళ్ళు పంపించిన అంటే పంపి ఉంచు ఉండవచ్చు, చెప్పలేము మనకి. ఎందుకంటే రుణానుబంధ రూపేణా పశుపత్ని సుత ఆలయ, ఎవ్రీ పర్సన్ హెస్ గట్ సమ్ రిలేషన్ ఇస్ సంథింగ్ అట్ ద అదర్. మనం అందరము సాయికి ఇక్కడ సంబంధికులం అంటే మనకు స్వామికి ఏదో సంబంధం ఉన్నది కాబట్టి మనం ఇక్కడ వచ్చినాం, లేకుండా రాలేమండి. మనం పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఎంతమంది వస్తున్నారండి? సాయిరామ్,
2: ప్రతి మనిషికి ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయండి. బాధ, అదేవిధంగా కోపం కూడా. సో ఈ కోపం మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, దానికి ఏమైనా స్వామి మనకి సలహాలు చెప్పారు?
1: సాయిరామ్, స్వామి చాలాసార్లు చెప్తున్నాడండి, ఈ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అని అంటున్నాయన. మన కోపం వస్తుంది కదా, ఆ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అంటే చూడండి, ఈ ఫస్ట్ కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. తర్వాత కోపాన్ని గురించి ఎట్లా నివారించుకోవాలనేటువంటి ఆలోచన చేద్దాం. కోపం అంటేమి? నాకు ఇష్టమైనటువంటిది ఏదైనా జరగకపోతే, నాకు అనిష్టమైనది జరిగినప్పుడు నాకు కోపం వస్తుంది కదా. అంటే ఈ కోపం అనేది నేను ఏ కోరికలతో ఎప్పుడైతే ఉంటానో నా కోరికలు విఫలమైనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ధ్యాయతో విషయాన్పం సహ సంగస్యేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీత మనకు చక్కని మాట చెప్పినాడు. అంటే నేను విషయ వస్తువులను, అంటే ప్రపంచ విషయాలను వస్తువులను వ్యక్తులతో ఏదో నేను అనుకున్నది నాకు కావాలని కోరుకున్నాను, ఆ కోరిక విఫలమైనప్పుడే నాకు ఈ ఎమోషన్, ఈ మానసికమైనటువంటి ఒక్క ఆ డిసప్పాయింట్మెంట్, అది నాకు క్రోధ రూపంగా పరిణమిస్తుంది. నిరుత్సాహము అది క్రోధంగా పరిణమిస్తుంది. ఆ క్రోధమే ఇంకా రకరకాలుగా మార్పు చెందుతూ పోతా ఉంటుంది. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే క్రోధాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ విషయ వాసనలో నేను పోయినప్పుడు దానిలో నాకు కలిగిందేది, కలగందేది, అది కలిగితే వచ్చిన లాభమేమి, కలగకపోతే వచ్చిన నష్టమేమి అని ముందు దాని విషయం మీరు తెలుసుకున్నప్పుడే మీరు క్రోధాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అనవసరంగా ఒకరిని మనకు సిద్ధించలేదనుకోండి, దాని మీద నేను అనవసరంగా ఎమోషన్ అయిపోయినా అవసరమా దానికి? చిన్న చిన్న వాటి విషయాలు, వెరీ సింపుల్ విషయాలు ఉంటాయి కొన్ని కొన్ని. ఏదో మన మీద అడిగినాము, హస్బెండ్ ఇయ్యలేదనుకోండి, చిన్ని మాట సడన్ గా మనం రేజ్ అయిపోయినాం, కారణం అవసరమా? ఇప్పుడు కాకుండా ఇంకోసారి ఆ విధంగా మీరు దాన్ని ఓర్చుకొని పోయడానికి ప్రయత్నం చేయాలి. కోపం ఎవరికి మంచిది కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తద్యము సుమతి. సుమతి గారు చెప్పినాడు కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏ పాయింట్ ఏ విషయం అని తెలుసుకుంటూ దానికి విలువ ఇవ్వకుండా ఉండి మీరు బోర్చుకొని పో, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఆజ్ నై కల్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంటే ఆ కోపాన్ని మీరు శ్రమంప తీసుకోవచ్చు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి.
0: సాయిరామ్
1: ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక సాయరేడు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. స్వామి మనం ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఉపయోగించుకున్నందుకు స్వామి కూడా ఒకసారి ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరామ్.
3: భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో నేటి మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహారావు గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కుమారి హర్షవర్ధిని, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి పాల్గొన్నారు. కోమలత్వము నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహభావంతో కూడి సేవ చేయ శాంతి ధామంబు చేరుట సత్యమయ్యా అన్నారు. సేవ చేసేవారిలోనూ అందుకునేవారిలోనూ సేవ వల్ల వచ్చే మార్పును సంతృప్తిని తెలిపే సేవారాధన అనే నాటిక ఇప్పుడు విందాం. సమర్పణ హైదరాబాద్ నుంచి వచ్చిన కోటి సమితి బృందం.
4: నమస్కారం నాగయ్య గారు. ఊరి పెద్దలంతా స్కూల్కి విచ్చేశారు, ఏమిటి విశేషం?
5: అవునండి, విశేషమే. పాఠశాల సక్రమంగా నడుస్తున్నదో లేదో తెలుసుకోవడం మా బాధ్యత కదా. అంచేత ఓసారి చూసి వెళ్దామని వచ్చామండి. ఏమంటారు అవధాని గారు?
6: అవునండి, ఇంతకుముందు లేక స్కూల్ ఏదో కాస్త భిన్నంగా నడుస్తున్నదని విన్నాం కాబట్టి.
4: అంటే అవసరమైతే నన్ను హెచ్చరిద్దామని వచ్చుంటారు.
7: అలా అని కాదు, కానీ
4: మొహమాట పడతారు. ఎందుకండి నాగయ్య గారు, మీరు విన్నది నిజమే. నేను పాఠాలు చెప్పే పద్ధతి, విద్యార్థుల్ని తీర్చిదిద్దే పద్ధతి కాస్త భిన్నంగానే ఉంటాయండి.
5: అంటే ఇంతకు ముందులా కాక స్కూల్ మీ స్వంత పద్ధతిలో నడుపుతున్నారంటారు, అంతేనా?
4: స్వంత పద్ధతి కాదండి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బోధించిన పద్ధతి, విద్యార్థుల్ని విజయపథంలో నడిపించగల పద్ధతి, వారిలో దయా ప్రేమ కరుణ వంటి సద్గుణాలు వికసింపజేయగల పద్ధతిని అనుసరిస్తున్నానండి.
7: రాజారాం మాస్టారు, ఇది మీ సొంత బడి కాదు, ప్రభుత్వానిది. దానికి కొన్ని నియమ నిబంధనలు పద్ధతులు ఉంటాయి, వాటిని తూచా తప్పకుండా పాటించడమే. అంతేకాని మీకు నచ్చలేదని.
4: అంటే మార్చే అధికారం నాకు లేదంటారు, అంతేనా? కానీ నాగయ్య గారు, ఒక వ్యక్తి పొరపాటు చేస్తే అతని కుటుంబమే దెబ్బతింటుంది, అదే ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని తరాల మానవాళి భవిష్యత్తు అంధకార బంధురమవుతుంది. నేను అలా జరగనివ్వనండి.
6: అంటే నీచత్వం వచ్చినట్టు బోధనా పద్ధతుల్ని మార్చేస్తారా మాస్టారు?
4: మార్చి తీరుతాను. ఒక పద్ధతి సత్ఫలితాలు ఇవ్వనప్పుడు ఆ మార్గాన్ని మార్చుకోవడంలో తప్పు లేదు. ఎన్నో దేశాల్లో స్వాతంత్ర్య సముపార్జనకి రక్తపాతం జరిగింది, కానీ ఆ పద్ధతిని మార్చి అహింసా మార్గంలో భారతదేశానికి గాంధీజీ స్వాతంత్ర్యాన్ని సాధించలేదా? విశ్వవ్యాప్తంగా ఆ మార్పును వేణుల మెచ్చుకోలేదా? యుద్దమే శరణ్యమన్న అశోకుని చేత అహింసా మార్గాన్ని అనుసరింపజేసి గౌతమ బుద్ధుడు ఆ పద్ధతిని చిరస్మరణీయం చేయలేదా?
5: అంటే మీరు గాంధీలో గౌతమ బుద్ధుడు అనే మీ అభిప్రాయం?
4: కాదండి, వారు అవతార పురుషులు, వారు చూపిన బాటలో నడవాలని, నా విద్యార్థుల్ని ఆ బాటలోనే నడిపించి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని తపనపడి అతి సామాన్యుండండి. పేరు కోసం ఉద్యోగం చేసి ధనం సంపాదించుకుని వెళ్లిపోవాలన్నది నా అభిమతం కాదు. నా దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి ఒక వివేకానందుడిగా, ఒక గాంధీగా, మానవత్వ మూర్తి భవించిన శాస్త్రవేత్తగా, అవినీతిపై సమర శంఖారావం పూరించిన అన్నా హజారేగా తీర్చిదిద్దటమే నా లక్ష్యమండి.
6: ఏంటి మాస్టారు, విద్యార్థులని వివేకానందులుగా తీర్చిదిద్దగల మహనీయులా మీరు?
4: కాదండి, మన పిల్లల్ని వివేకానందులుగా తీర్చిదిద్దటానికి మనం మహనీయులం కానక్కర్లేదండి అవధాని గారు. మాతృదేశం కోసం మథన పడాలి, లోకోద్ధరణ కోసం తప్పించాలండి, సమాజ శ్రేయస్సు కోసం జీవితం అంకితం చేయాలి అంతే.
7: లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు ఇప్పుడున్న పద్ధతిలో సాధ్యం కావా మాస్టారు?
4: సాధించగలమని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండి. విద్యా విజ్ఞానాలు సంపాదించుకుని ఎంతో మంది మాతృభూమిని మరచిపోయి ధనం కోసం భిక్షాపాత్ర పట్టుకుని దేహీ అంటూ విదేశాలకు పరుగులు తీస్తున్నారు. గొప్ప గొప్ప డిగ్రీలు అందుకున్న వారందరూ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టి వెళ్లిపోతున్నారండి. అత్యున్నత విద్యను అభ్యసించిన వారు కూడా అవినీతి పరులై దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రేమ సేవాభావాలతో కొనసాగవలసిన విద్యా వైద్య రంగాలు వ్యాపారంగా మారిపోయాయి. దాని అర్థం ఏమిటి? వారు నేర్చుకున్న విద్య వారిలో నీతి నిజాయితీలను అంకురింపజేయలేదనే కదా.
5: మీరు అన్నది కొంచెం నిజమే అనుకోండి.
4: అనుకోవటం కాదండి నాగయ్య గారు, ఇది యథార్థం, కంటికి కనిపిస్తున్న నిజం. ఎవరినో ఎందుకండి, మిమ్మల్నే తీసుకోండి. ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నారు కదా, లక్షలు సంపాదించుకున్నారు. కానీ ఈ పాఠశాల కూలిపోతుంటే, గ్రామంలోని రామాలయం శిథిలమవుతుంటే, రోడ్లు అధ్వాన్నంగా మారి ప్రమాదాలు జరుగుతుంటే, త్రాగే నీరు లేక ప్రజలు ఇబ్బందులు పాలవుతుంటే, యువకులు జులాయిలుగా తిరిగి సంఘ విద్రోహులుగా మారుతుంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? పిల్లలు పూనుకోబట్టి ఈ గ్రామం నేడు ఇదిగో ఇలా లక్ష్మీ గడపలా కలకలలాడుతూ ఉందండి.
8: మాస్టారు, మా పెద్దలకి మా గురించి పట్టించుకునే తీరికి ఎక్కడిది? కోట్లు గడించడానికే సమయం సరిపోవడం లేదు.
5: రే విశ్వ, ఏమిట్రా మాటలు?
8: కోపం వచ్చిందా నాన్నగారు? ఏం చదువుతున్నావురా నాన్న అని ప్రేమగా నన్ను ఎప్పుడైనా అడిగారా? పాఠాలు అర్థం కాక, మార్కులు సరిగ్గా రాక, ప్రేమతో చెప్పే దిక్కులేక సతమతమవుతుంటే మార్కులెందుకురా? నా వెనకాల తిరుగు లక్షలు సంపాదిస్తావని చెప్పారు తప్ప ఒక్కసారైనా స్కూల్కొచ్చి మాస్టర్ నిలదీసి అడిగారా?
9: సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు గురించి, పితృవాక్య పరిపాలకుడైన రాముని గురించి, దైవాన్ని నమ్ముకుని విజయం సాధించిన పాండవుల గురించి ఎప్పుడైనా చెప్పారా మాకు? అన్నార్తులకింత అన్నం పెట్టండి, కష్టాల కడలలో మునిగిపోతున్న వారిని ఆదుకోండి అని సేవాభావాన్ని అలవాటు చేశారా?
8: మేం ప్రహ్లాదులం కావడం మీకు ఇష్టం లేదు. లక్షలు సంపాదించే యంత్రాల్లా మారాలి, మానవత్వం లేని రాక్షసులం కావాలి, ప్రజల్ని పీడించి సంపాదించాలి. చదువు సంధ్య మాని గోటి పిల్లలు ఆడుకుంటుంటే తప్పట్లు కొట్టారు తప్ప ఇది తప్పురా అని ఏనాడు చెప్పలేదు. పాలేర్లతో పరిహాసంగా మాట్లాడుతుంటే నవ్వుకున్నారు తప్ప సాటివాణ్ణి గౌరవించాలి, తోటివాణ్ణి ప్రేమించాలని బుద్ధి చెప్పలేదు.
9: బాగా చదువుకోండి, ఇంజనీర్లు డాక్టర్లు అయి సమాజానికి సేవ చేయండిరా అని సలహా ఇవ్వలేదు.
8: ఏనాడు 30 మార్కులు చూడని మేము ఈనాడు ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటున్నాం. అది మాస్టారు చలవ. భారతదేశం ఎంత గొప్ప దేశమో, భారతీయులు ఎంత ఆదర్శంగా జీవించారో, మన పూర్వీకుల్ని మనం ఎలా అనుసరించాలో మాకు తెలిసిందంటే అది మా మాస్టారి అభిమానం. దీనజనుల్ని ఆదుకోవాలని, సాటి వారిని ప్రేమించాలని అర్థం చేసుకుని ఆచరిస్తున్నామంటే అది మా మాస్టారి ఆశీస్సు.
9: స్కూల్కి వచ్చే ముందు, మాస్టార్ని ప్రశ్నించే ముందు మీరు ఇవన్నీ తెలుసుకుని రావాల్సింది.
7: నాగయ్య గారు, ఆ పిల్లల ఆవేదన చూశారా? రాజారాం మాస్టర్ గారు చెప్పింది అక్షరాల నిజం.
5: ఏమయ్యా ధర్మారావు, నువ్వు ఈ గ్రామంలో చదువుకున్నవాడివి, వాళ్లకు వత్తాస పలుకుతావేమిటయ్యా? గ్రామం తరపున మాట్లాడక.
6: అవునయ్యా, మేము చెప్పిన దాన్ని సమర్థించాలి కదా.
7: ఏం సమర్థించాలండి? స్కూల్ కూలిపోతూ ఉంటే సమర్థించాలా? పిల్లలు పశువుల్లో మారుతుంటే సమర్థించాలా? చదువుకున్నవాణ్ణి కాబట్టి మీకన్నా ముందే ఈ స్కూల్లోకి వచ్చాను. మాస్టర్ గారు పాఠాలు చెప్పడం విన్నాను. వారు ఈ గ్రామానికి దేవుడిచ్చిన వరం అని భావించాను. ఇంత ఆదర్శ ఉపాధ్యాయుడిలా ఎలా మారగలిగారు అని అడిగాను. వారేం చెప్పారో తెలుసా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు వినడం వల్ల, వారు గురువులకిచ్చిన సూచనలు పాటించడం వల్ల, బృహస్పతి లాంటి గురువులు, ప్రహ్లాదుడి వంటి శిష్యులు ఉన్న వారి విద్యాసంస్థల్ని దర్శించడం వల్ల అని వారు చెప్పారు.
4: అవునండి, నేను చెప్పిన వెంటనే ధర్మారావు గారు ప్రశాంతి నిలయం వెళ్లారు. విదేశాల్లో స్కాలర్షిప్లు కూడా తిరస్కరించి, వై హావ్ కమ్ టు లెర్న్ నాట్ టు ఎర్న్ అని మన దేశ గౌరవాన్ని పెంచిన వారిని, కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అన్న పేరుతో సమాజ సేవకు అంకితమవుతున్న వారిని, గురువుల్ని గౌరవించిన వారిని, పెద్దల్ని ఆదరించేవారిని, దైవాన్ని విశ్వసించిన వారిని విద్యార్థుల్ని చూశారండి వారు. ముచ్చటపడి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వారు కంకణం కట్టుకున్నారు.
5: ఏమిటి ధర్మారావు, నువ్వు ప్రశాంతి నిలయం వెళ్ళావా? మరి మాకు చెప్పలేదేమయ్యా?
7: ఏమండోయ్, మీరు అప్పటికే టీవీలు చూసి పేపర్లు చదివి ప్రశాంతి నిలయంపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారు మీరు.
6: అవును, మరి వాళ్ళు విమర్శిస్తున్నారంటే కొంతైనా నిజం ఉండకపోతుందా అని.
4: ఏమిటి నిజం అవధాని గారు? కమ్ సీ, ఎగ్జామిన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ అంటే రండి, చూడండి, పరిశీలించండి, అనుభవించండి, ఆనందించండి అని భగవాన్ దశాబ్దాలుగా చెబుతుంటే ఒక్క మారైనా మీరు ప్రశాంతి నిలయం వెళ్లారా? కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమకు మంచినీళ్ళిచ్చి రతనాలసీమగా మారిస్తే, లక్షలాది మందికి అద్భుతమైన ఆసుపత్రులు సృష్టించి ఆరోగ్యం ప్రసాదిస్తుంటే, విశ్వవిద్యాలయం స్థాపించి విద్యార్థుల్ని వివేకానందులుగా మారుస్తుంటే ఆ అద్భుతాన్ని చూశారా? మీరు వెళ్లరు, చూడరు, తెలుసుకోరు. అవతార పురుషుడు ఎలా అర్థమవుతాడండి మీకు?
5: ప్రపంచ ప్రఖ్యాత పాత్రికేయుడు ఆర్కే కరంజియా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ వినాయక్ కృష్ణ గోకర్, అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం, ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్త శామ్యూల్ శాండ్విస్, భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్ సూరి భగవంతం, డాక్టర్ వెంకటరామన్, బ్రహ్మశ్రీ, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి, చురుకుమిల్లి కావావధానులు వంటి ఉద్దండి వేద పండితులు ప్రశాంతి నిలయం వెళ్లారు, బాబాను దర్శించారు. శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని సన్నిహితంగా పరిశీలించారు, పరిశోధించారు. భగవాన్ బాబా అవతార పురుషులని తెలుసుకున్నారండి. భక్తి విశ్వాసాలతో వారి పాదాలను ఆశ్రయించారు. వారి సేవలో జీవితం ధన్యం చేసుకున్నారు. వారికంటే గొప్పవారు ఈ విమర్శకులు. నమస్కారం మాస్టారు.
4: నమస్కారం నాగయ్య గారు. వీరు అనిరుద్ధులు, సత్యసాయి గ్రామ సేవకు జీవితాన్ని అంకితం చేసిన యువకుడు. సందేహాలు ఏమైనా ఉంటే ఈయన అడగండి.
10: ఏమిటో రకరకాల కథనాలు వెలువెడుతుంటే.
5: చూడండి పైడిరాజు గారు, అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్నో పత్రికలు భగవాన్ అవతార వైభవం గురించి అద్భుతమైన కథనాలు ప్రచురించాయి. వాటిని చదవలేదా మీరు? చూడండి, రాముడి కాలంలోనే రావణుడు, ధర్మరాజు కాలంలోనూ దుర్యోధనుడు కూడా ఉన్నారు కదండి.
4: అంటే ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటారా?
5: అవును మాస్టారు, నిరాధారమైనవే. రామరాజ్యం స్థాపించిన రాముడు అగ్నిపుణ్యతి అయిన సీతను స్వీకరిస్తే అపనిందలు వేశారు. గీతను బోధించి కౌరవుల్ని సంహరింపచేసిన ప్రేమమూర్తి శ్రీకృష్ణ పరమాత్మను శిశుపాలుడు దూషించాడు. దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నించాడు. కంసును సంహరించడానికి రాక్షసుల్ని పంపాడు. ప్రేమ మార్గాన్ని బోధించిన క్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. చివరికి షిరిడి సాయినాథుణ్ణి కూడా పిచ్చి పకీరన్నారు. అయినా వారి వైభవం తగ్గిందా? వీధి వీధిన ఆలయాలు కట్టి ప్రజలు ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ అవతార పురుషులందరికీ అవతారం చాలించిన తరువాత ఆలయాలు ఏర్పడ్డాయి. కానీ సశరీరుడై ఉండగా ఆలయాలు ఏర్పడి కుల, మత, దేశ, వర్గ విభేదం విస్మరించి అందరి చేత దైవంగా కొలవబడుతున్న అవతారమూర్తి సర్వ ప్రపంచ చరిత్రలో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా ఒక్కరే.
6: అలాగటండి, మేము విన్నవన్నీ అసత్యాలా అయితే?
5: ఇంకా సందేహమా అవధాని గారు? బాబాను దైవంగా కొలిచిన వారిలో అణుశాస్త్రవేత్తలున్నారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, కళాకారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఉన్నారండి. వారితో పాటు అతి సామాన్యులు ఉన్నారు. వీరందరూ విన్న ప్రతి విషయాన్ని నమ్మేవారు, కాషాయం కట్టిన వారినలో అనుసరించేవారు కాదు కదా?
10: అనుసరించరనుకోండి. అయినా
5: ఏమండి పైడిరాజు గారు, సంశయాత్మ వినశ్యతి న సుఖం సంశయాత్మనః అని భగవద్గీత చెబుతోంది. మీరు ముందు ఆ సందేహంలోంచి బయటపడండి. ఫలానా వారు నీ తల్లిదండ్రులని లోకం చెబితే మీరు నమ్మారు తప్ప అసలు మీ తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? అంచేత నమ్మకం అనేది ముఖ్యమండి.
4: బాగా చెప్పారు. భగవాన్ బాబా సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ముందు మీరు నమ్మండి. అప్పుడు దైవంగా దర్శనమిస్తారు. ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ యు డోంట్ సీ, ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ యు బిలీవ్. తెలిసిందా?
5: అవును మాస్టర్. సర్వజ్ఞత్వము, సర్వ జగద్రక్షతత్వము, కీర్తి వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, మానవుడైనా మానవాతీత అద్భుతాలు చేయడం, స్వప్నంలో సాక్షాత్కరించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం, ఇటువంటి దైవ లక్షణాలు కలిగిన పరిపూర్ణ అవతారమూర్తి మన భగవాన్ శ్రీ సత్యసాయి.
4: చూడండి నాగయ్య గారు, 85 సంవత్సరాలు అసంఖ్యాకమైన లీలలు ప్రదర్శించి 65 సంవత్సరాలు మానవ సమాజానికి సంఘ శ్రేయస్సుకి అవసరమైన సేవా పథకాలు చేపట్టి తన అమృత ప్రేమను మానవాళికి పంచి ఇచ్చి తానేమిటో, తన దివ్యత్వం ఏమిటో, తన అవతార లక్ష్యమేమిటో ఈ ప్రపంచానికి రుజువు చేసుకున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఆ సేవలు అవిశ్రాంతంగా ఆచంద్రతారకంగా కొనసాగించడానికి విశ్వవ్యాప్తంగా కోట్లాది హృదయాల్లో నిస్వార్థ సేవా తత్పరతను పెంచి పోషించారు. ఇక ఎవరికి తన మహనీయతను రుజువు చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. రాముడు గురించి వాల్మీకి ఒక రామాయణం రచించాడు, కాని ఒక్కొక్క భక్తుని హృదయం తెరచి చూస్తే బాబా గురించి కొన్ని వేల రామాయణాలు రచించాలండి.
5: అంతేకాదు మాస్టర్, భగవాన్ బాబా విద్యా వ్యవస్థకే తలమానికం లాంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడమే కాదు, సమాజ హితం కోసం నీటి పథకాలు, దీనజన సేవ, ఉచిత వైద్యం అందించారు కదా, వాటి గురించి వ్రాయరేమని ఆ విమర్శకులను మనం అడగాలి. మాకా అవసరం లేదు. సమాజంలో ఎంతమంది నాస్తికులున్నా ఆలయాలు, ఆరాధనలు దినదినానికి పెరుగుతున్నట్టే శ్రీ సత్యసాయి వైభవం ఇప్పుడు ఎప్పుడూ కూడా దివ్య ప్రభలతో వెలుగుతూనే ఉంటుంది, చూస్తూ ఉండండి.
7: నాకు తెలిసిన విషయం చెబుతాను నాగయ్య గారు, బాబా తను తాను దేవుడుగా ప్రకటించుకోవడం ఏదో తప్పైనట్టు విమర్శిస్తారు కొందరు, కాని బాబా మీరు దైవమా అని స్వామిని అడిగితే అది సగమే నిజం బంగారు. నీవు కూడా దైవాంశ సంభూతుడివే, ఇది పూర్తి నిజం అని సమాధానమిచ్చారు. అణు అణువులను దివ్యత్వాన్ని దర్శించిన అవతార పురుషులు శ్రీ సత్యసాయి, అందుకే వారందరినీ దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించేవారు. అంటే ఈశావాస్యమిదం సర్వం అన్న ఉపనిషద్వాక్యాన్ని గుర్తించి వర్తించినట్టే కదా. బాబా కర్పూరహారతులు అందుకుంటారని మరో విమర్శ. కోట్లాది భక్తులకు బాబా దేవాదిదేవుడు, తమ దైవానికి వారంతా హారతులిస్తారు, ఊరేగిస్తారు, ఉయ్యాలలు ఊపుతారు. భక్తులుగా అది వారి హక్కు, దాన్ని కాదనే అధికారం గాని విమర్శించే అర్హత కాని ఎవరికి లేవు, ఉండవు, ఉండబోవు.
5: అవును ధర్మారావు, మీరందరూ ఇంత వివరంగా చెబుతుంటే అన్ని ప్రత్యక్షర సత్యాలు అనిపిస్తోంది. విషయం తెలియక అంత అపార్థం చేసుకున్నాం.
6: అయితే మాస్టారు, ఈ గ్రామానికి మేము మొగుటము లేని మహారాజులం కదా, గ్రామమున అడుగొడ్డులో నిలబడి మాకే నీతులు బోధించి తప్పని చెప్పే ధైర్యం ఎలా వచ్చిందయ్యా మీకు?
4: చెప్పమంటారా అవధాని గారు?
8: మీరెందుకు మాస్టారు, మమ్మల్ని చెప్పనివ్వండి. నాలుక మీద సాయినామం, గుండెల్లో సాయరూపం నెలకొని ఉంటే మీకు చెప్పే ధైర్యమే కాదు, ప్రపంచాన్ని జయించే ధైర్యం కూడా వస్తాయి.
11: తారేబాబు తమరే కాబడాలి బాబు.
5: ఏమైందిరా కంగారు పడతా, ముందు జరిగింది ఏమిటో చెప్పు.
11: అబ్బిగారికి పట్నంలో ప్రమాదం జరిగిందయ్యా, ఆసుపత్రిలో చేర్చో రాత్రి లోపల. అదేంటో ఏబీ పాజిటివ్ అట, ఆ రక్తం అర్జెంట్ గా ఎక్కించాలట. రక్తం నేనెక్కడ తేగలను బాబు, మీరు తప్ప నాకెవరున్నారయ్యా. అందుకే రక్తం ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి బాబు, ఆడి పేరాలు కాపాడండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు.
5: పదరామయ్యా, రక్తం నేనిస్తాను.
4: నువ్వుండు అనిరుద్ధు, గ్రామానికి పెద్దలు వారున్నారుగా, గ్రామస్తుల యోగక్షేమాలు చూడవలసిన వాళ్లు. వాళ్లు తలుచుకుంటే రక్తదానానికి ఒక సైన్యాన్నే పంపగలరు. అదీగాక రామయ్య రక్తం ధారపోసి వాళ్ల పొలాలు పండించాడు, అందుచేత ఎంతో అభిమానంగా ఆదుకుంటారులే.
11: మాస్టారు సరిగ్గా చెప్పారు బాబు, రక్తం ధారపోసి మీ పొలాలు దున్నాను, బంగారం పండించాను. కరుణించండి నాగయ్య బాబు, కరుణించండి, నా బిడ్డకి రక్తదానం చేయండి బాబు, వాడికి ప్రాణం పోయండి బాబు, ప్రాణం పోయండి బాబు.
5: ఒరే రామయ్య, నీ అంత తెలివి తక్కువ నేను ఎక్కడా చూడలేదురా. రక్తం కోసం లక్షలాది ప్రజలున్న పట్టణాన్ని వదిలిపెట్టి 10,000 ప్రజలు కూడా జనాభా లేని ఈ పల్లెటూరుకు వస్తావా? ఇక్కడ రక్తం ఎవడిస్తాడురా? ఇదిగో ఈ 200 తీసుకుని పట్టణానికి పరిగెత్తు.
6: మా బాధ చెప్పారు నాగయ్య గారు,
4: ఆలస్యం చేయక పరిగెత్తురా.
11: అయితే రక్తదానం చేయరా బాబు?
6: వెధవది, రక్తదానం అంటే సామాన్యమైన నా ప్రాణాలు తోడేసి చేయడమన్నమాట.
11: మాస్టర్ బాబు, తమరైనా దయదర్శండి బాబు, నా బిడ్డను బతికించండి బాబు, నా బిడ్డను బతికించండి.
4: అధైర్య పడక రామయ్య, వీరెవరో నిన్ను ఆదుకోరని నాకు తెలుసు. వీరు చదువుకున్న చదువును లక్షలు సంపాదించడానికి, మేడలు కట్టడానికి, పదవులు అలంకరించడానికే పనికి వస్తాయి తప్ప సాటి మనిషిని ఆదుకోవడానికి, వాడి ప్రాణాలు కాపాడటానికి కాదు. అనిరుద్ధ్,
12: మాస్టర్.
4: నువ్వు రామయ్యతో వెళ్ళు, వాళ్ళ అబ్బాయికి రక్తదానం చెయ్యి.
12: అలాగే.
4: అతని ప్రాణాలు కాపాడు, మీ వెనకనే మేము వస్తాం, అవసరమైతే మేము రక్తదానం చేస్తాం.
12: పద పద వెళ్దాం.
11: తమది దేవుడు చల్లగా చూడాలి బాబు. నాగయ్య బాబు, తమరు 200 తమరే ఉంచుకోండి, అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను, ఆ బాబాని నమ్ముకోవలసింది.
7: చూశారా నాగయ్య గారు, మన చదువులు నేర్పిన సంస్కారం ఏమిటో. చెమటోచి మనకు సేవ చేసిన వాడిని కూడా ఆదుకోలేకపోయాం. ఇలాంటి ప్రవర్తనను మార్చడానికే స్కూల్లో సత్యసాయి బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు మన మాస్టర్ గారు. ఇప్పటికైనా అర్థమైందా?
4: సాటి వారిని ఆదుకోలేని సంపదలు, తోటి వారిని ఆదరించలేని చదువులు నిరర్థకమండి నాగయ్య గారు. నిర్మల ప్రేమకు, నిస్వార్థ సేవకు మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు. శ్రద్ధతో, భక్తితో సమాజానికి సేవ చేయండి. సమాజం క్షేమంగా ఉన్నప్పుడే వ్యక్తి క్షేమంగా ఉంటాడు. శ్రద్ధతో భగవంతుని పాదాలు, భక్తితో భగవంతుని హృదయం ఉండండి.
12: మమ్మల్ని క్షమించండి మాస్టారు. ఎక్కడి నుండో వచ్చి ఏ పరిచయం లేకపోయినా మా రామయ్యను ఆదుకున్నారు. మా పిల్లల్ని బుద్ధిమంతుల్లా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. మీకు మా నమస్కారాలు మాస్టారు.
7: నమస్కారాలు మాస్టారి కాదండి, వారిలో సేవాభావం చికృంపజేసిన భగవాన్ బాబా గారికి చేయండి. ప్రేమ, సేవా సమ్మిళితమైన సేవ అంటే బాబావారికి ప్రాణం. సేవ చేసిన వారిపై వారు ఎంత కరుణ కురిపిస్తారో మీ విశ్వనాథ్ చెప్పేవాడు నాకు. ఆ కథ మీ నాన్నగారికి చెప్పారా విశ్వనాథ్?
8: ఆ కథ మా నాన్నకి ఎప్పుడో చెబుదామనుకున్నాను, కానీ ఆయనకు వినే తీరిక లేదు. ఒకరోజు భగవాన్ బాబా హై స్కూల్ ప్రిన్సిపాల్ ని పిలిచి, మద్రాసులో విష్ణు అనే పిల్లవాడున్నాడని, అతని తల్లిదండ్రుల వివరాలు, చిరునామా చెప్పి అతనికి స్కూల్లో సీటిస్తున్నట్లు వర్తమానం పంపించవలసిందని చెప్పారు.
13: అదేమిటయ్యా, ఎంట్రన్స్ పరీక్ష రాయకుండానే?
8: అంకుల్, అదే మాట ప్రిన్సిపాల్ అడిగితే వాడు నా పరీక్షలో పాస్ అయ్యాడు, వాడికి సీట్ ఇవ్వండి అని చెప్పి పంపారు బాబా.
7: విష్ణు బాబా పరీక్షలో పాస్ అయ్యాడా?
8: అవును, విష్ణు బాబా పరీక్షలో పాస్ అయ్యాడు. ఒకరోజు అతడు కిక్కిరిసిన సిటీ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. సీటు లేక నిలబడలేక అవస్థ పడుతున్న ఒక గర్భిణీ స్త్రీని చూశాడు. వెంటనే లేచిపోయి, అక్క కూర్చో అని ఆమెకు సీట్ ఇచ్చాడు. ఆమె కూర్చొని, దేవుడు నిన్ను చల్లగా చూడాలి తమ్ముడు అని అతన్ని ఆశీర్వదించింది. ఆ తల్లి ఎంత నిండు మనసుతో ఆశీర్వదించిందో. ఈ సంఘటన జరిగిన 4 శ్రీ సత్యసాయి స్కూల్ నుండి అతనికి పిలుపు వచ్చింది. చిన్న సేవను కూడా బాబా ఎలా గుర్తించారో చూసారా? రాజేష్, శివయ్యను తీసుకురా.
13: పని పాట చెయ్యలేని వాడెందుకురా?
7: ఇప్పుడు చేయలేడు నాగయ్య గారు, కాని ఒకప్పుడు అహోరాత్రాలు మీకు సేవ చేశాడు కదా.
13: సేవలు చేసినప్పుడు ఆదరించాం కదటయ్యా.
7: చేసినప్పుడు అందరూ ఆదరిస్తారండి, కాని చేయలేనప్పుడు కూడా ఆదరించాలి, అది మానవత్వం అంటే.
11: దండాలయ్య గారు,
8: మాస్టారు, శివయ్య తాత పెద్దవాడయ్యాడు, పిల్లలు లేరు, పాపం ఆకలితో అలమటిస్తున్నాడు. మాకు అమ్మా నాన్న చాక్లెట్లు కొనుక్కోమని ఇచ్చిన డబ్బు దాచాం. దాంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ అమృత కలసం ఇచ్చి శివయ్యకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం.
13: అయ్యగారు, అయ్యగారు, ఈ పిల్లలు గాని ఆ ఏర్పాట్లు గాని చేస్తే మనమిక గ్రామంలో తలెత్తుకుని తిరగలేమయ్యా.
12: ఒరే ఒరే, మమ్మల్ని ఈ గ్రామంలో కాస్త తలెత్తుకుని తిరగనివ్వండి రా మాస్టారు. వీళ్ళకి చెబుతున్న పాఠాలు ఏవో మాకు చెప్పండి. నెల రోజుల్లో గ్రామంలో శివయ్య లాంటి వాళ్ళందరికీ ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తాం. వాళ్లకి అన్నపానాలు అమర్చి వాళ్లు ఆనందంగా ఉండేలా చేస్తాం.
4: మీ పిల్లలకి పాఠాలు చెప్పడం మీకోసమే నాగయ్య గారు. వారిలో మార్పుతో మీలో కూడా మార్పు రాలేదా? అందుకే మీరంతా బాబా పాదాలని ఆశ్రయించండి. వారి ఆశీస్సులతో ఎన్నో గ్రామాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలని దర్శించండి. అందరం కలిసి ఈ గ్రామాన్ని నందనవనంలా సుందరంగా తీర్చిదిద్దుకుందాం. ఈ సేవను ఇతరులకు ఉపకారం చేస్తున్నామన్న భావంతో కాక సేవను ఒక పూజలా, ఒక ఆరాధనలా, ఒక తపస్సులా చేద్దాం. నిండు మనసుతో బాబాను ప్రార్థిద్దాం, వారు మనని సేవా మార్గంలో చేయి పట్టుకుని నడిపిస్తారు.
8: మాస్టారు, నాన్నగారు, బాబాను పల్లకీలో ఊరేగించి ఉత్సవం చేస్తున్నాం, రండి. మాతో పాటు మీరు కూడా పల్లకీ ఉత్సవంలో పాల్గొనండి.
12: పదండి వెళ్దాం.
14: జై సాయిరాం,
15: జై సాయిరాం,
14: జై సాయిరాం,
15: జై సాయిరాం,
14: జై సాయిరాం,
15: జై సాయిరాం.
3: సేవ వల్లే వచ్చే మార్పును, సంతృప్తిని తెలిపే చక్కని నాటిక సేవారాధన విన్నారు. సమర్పణ హైదరాబాద్ నుంచి వచ్చిన కోటి సమితి బృందం. ఇందులో పాల్గొన్నవారు రాజారాం మాస్టర్ గా, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ గారు, నాగయ్య మరియు అనిరుద్ధ్ గా, శ్రీ బీబీఎస్ తిలక్ గారు, అవధానిగా శ్రీ పి సత్యారావు గారు, పైడిరాజుగా శ్రీ కె మురళీకృష్ణారెడ్డి గారు, రాజేష్, రామయ్య మరియు శివయ్యగా శ్రీ బి సురేష్ కుమార్ గారు, విశ్వనాథంగా మాస్టర్ ఏ శశివర్ధన్, ధర్మారావుగా శ్రీ కె కృష్ణారావు గారు. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధంతో సేవా మార్గాన్ని ఎంచుకున్న భక్తులు ఎందరో ఉన్నారు. సేవ చేస్తే సేవ్ చేస్తాను అని స్వామి ఇచ్చిన హామీ వారందరికీ అనుభవమే. విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతంలో పాడేరు చుట్టుపక్కల గ్రామాల్లో స్వామి ఇచ్చిన స్ఫూర్తితో సాయి యువత దాదాపు 250 త్రాగునీటి ప్రాజెక్ట్స్ నిర్మించింది. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమంలో సేవ ప్రాముఖ్యత గురించి, సేవా కార్యక్రమాలలో అనుభవాల గురించి పథక లబ్ధిదారులైన కొందరు గిరిజనులతో సంభాషణ విందాం. ఈ కార్యక్రమానికి సూత్రధారి శ్రీ గణేష్, పరిచయకర్త శ్రీ వసంత భానుగారు.
16: ఓం సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సేవా కార్యక్రమాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దైవాన్ని చేరుకునేందుకు సేవే అతి సులభమైన మార్గమని ఎన్నోసార్లు తమ దివ్య ఉపన్యాసాలలో స్పష్టం చేశారు. గ్రామాలలో సేవ చేయడం ముఖ్యమని చెప్తూ, పల్లెల్లో సేవ చేయడం చాలా ప్రధానమైనది. ఏ అనుకూలములు లేక అనేక కష్టనష్టములకు గురై ఆరోగ్యం జరుపుకుని నిరాధార స్థితిలో ఉన్నవారికి సహాయం చేయటము, సేవలు కావించడము, చేదోడువాదోడుగా నిలవడము అత్యవసరం అని చెప్పారు. సేవలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని, సేవతో మార్పు వస్తుందని కూడా చెప్పారు. స్వామి చెప్పిన మార్గంలోనే విశాఖపట్నం గాజువాక సాయి యువత చెడు అలవాట్లకు బానిసలై కలుషితమైన నీరు తాగుతూ దయనీయమైన స్థితిలో నివసిస్తున్న గిరిజనులకు సేవ చేయడానికి నడుం బిగించింది. అరకు, పాడేరు సబ్ డివిజన్లోని 276 గ్రామాలకు నీటి సదుపాయం కల్పించింది. ఎత్తైన కొండల మీద ఉన్న ఆ గ్రామాలు చేరుకోవాలంటే 18 నుంచి 25 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం లేని కొండ మార్గాన పోవాలి. వాటిలో ఎన్నో కొండల మీద చాలా ఎత్తులో ఉన్నాయి. జర్రకొండ గ్రామం అయితే 5,000 అడుగుల ఎత్తులో ఉంది. అటువంటి గిరిజన ప్రాంతంలో గాజువాక సాయియుత చేసిన సేవలు అక్కడి ప్రజల్లో ఎటువంటి మార్పు తెచ్చాయి అనే తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకు గాజువాక సాయియుతను శ్రీ గణేష్, శ్రీ హరి, శ్రీ ప్రతాప్, శ్రీ గణనాయక రెడ్డి, శ్రీ రాజ్ కుమారులతో మనం ఇప్పుడు ముచ్చటిద్దాం. సాయిరాం,
17: సాయిరాం.
16: ఈ గిరిజన ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సూత్రధారి మన గణేష్ గారు. గణేష్ గారు, మీరు గిరిజన ప్రాంతంలో చేసిన సేవల వల్ల అక్కడ ప్రజల్లో వారి జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చినట్టు మీరు గమనించారా? ఒకవేళ వచ్చి ఉంటే వాటి గురించి కొంచెం వివరించండి.
17: సాయిరాం అండి, రేడియో సాయి 6వ వార్షిక కోసం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే తెలుగు రేడియో సాయి వింటున్న సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమతో సాయిరాం అండి. సాయిరాం, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కాలుబాట కూడా లేని మారుమూల గిరిజన గ్రామాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 276 గ్రామాలకి సత్యసాయి ప్రేమామృత ద్వారం మంచినీటి పథకం అందించారండి. అట్లాగే స్వామివారి దయతో 27 గిరిజన గ్రామాల్లో ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయండి గ్రామాలు. అట్లాగే స్వామివారు సాయి కుల్వంత్ హాల్ సభా మండపంలో మాటిచ్చారండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్లి ప్రారంభించండి అని. ఆ మాట ఆ స్ఫూర్తితో ఇవాళ గిరిజన గ్రామాల్లో, స్వామి పల్లెల్లో, ఎన్నెన్నో గిరిజన గ్రామాల్లో స్వామి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో గిరిజనులందరూ కూడా పుట్టపర్తి వచ్చారండి. పుట్టపర్తి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం సేవించిన తర్వాత వాళ్ళ అద్భుతమైన మార్పు కలిగిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి భక్తి లేని గ్రామాల్లో భక్తి కూడా పెరిగిందండి. అట్లాగే చెడు అలవాట్లండి, వాళ్ళు పొద్దున్న లేచి మడ్డికల్లు, నాటిసార, జీడికల్లు, చుట్టాలు, గంజాయి అన్నీ తాగుతారండి. అలాంటి గ్రామంలో వచ్చిన వాళ్ళు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఊర్లోకి వెళ్ళాక వాళ్ళు చెడు అలవాట్లన్నీ వదులుకున్నారండి ఆ గ్రామాల్లో.
16: అంటే గణేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పిందంటే మొట్టమొదట వచ్చిన మార్పు వాటిలో భగవంతుడు దైవం అనే భక్తి భావన ముందు కలిగింది, తర్వాత వ్యక్తిగతంగా సన్మార్గంలో ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, చెడు అలవాట్లు వదిలేయాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలిగిందంటున్నారు.
18: సాయిరాం అండి
16: చెప్పండి.
18: అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి సాయిరాం.
16: హరి గారు చెప్పండి.
18: సాయిరాం అండి, మన సత్యసాయి ప్రేమామృత ధార కార్యక్రమం జరిగే క్రమంలో హుకుంపేట మండలంలోని కుర్బ పంచాయతీలో ఉన్నటువంటి బరింగబంద, కొండచీడుకు పుట్టు, పొదిలి అనే మూడు గ్రామాలు ఉన్నాయి సాయిరాం. ఆ గ్రామాల్లో సత్యసాయి ప్రేమామృత ధార కార్యక్రమం జరిగింది సాయిరాం. అయితే వారందరూ కూడా పుట్టపర్తి వచ్చి స్వామి సన్నిధిలో స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత వారు ఊరెళ్లిన తర్వాత వాళ్ళంతా మారడం అనేది జరిగింది సాయిరాం. ఇదంతా కూడా నా సహోద్యోగి అయినటువంటి కొండబాబు అనే అతను నాతో ఈ విధంగా చెప్పాడు సాయిరాం. సాయిరాం, మా గ్రామంలో గ్రామదేవత పండుగ ఉందనేసి మా చుట్టూ బంధువులు ఉన్నటువంటి ఆ మూడు గ్రామాల్లో ఉన్న మా బంధువులను పిలిచాను సాయిరాం. వాళ్ళు పండగకి వచ్చారు సాయిరాం. వారు వస్తారు కదా అని నేను మాంసము అలాగే మందు నాటుసారా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయిరాం. అయితే వాళ్ళందరూ కూడా పండగకు వచ్చిన తర్వాత రెండు చేతులు జోడించి, సాయిరాం నన్ను మమ్మల్ని ఇటువంటి ఈ కార్యక్రమాలకి ఎప్పుడూ పిలవద్దు సాయిరాం, మేము పుట్టపర్తి వెళ్లి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మానేసి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం, మా ఇటువంటి కార్యక్రమాలకైతే జీవితంలో ఇంకెప్పుడు కూడా మమ్మల్ని పిలవద్దు అని తనతో చెప్పడం జరిగింది సాయిరాం. అలాగే వాళ్ళు కూడా గ్రామంలో ఒకరినొకరు సాయిరాం సాయిరాం అనే పిలుస్తున్నారు, తప్పితే ఎవరు కూడా వారు పేర్లు పెట్టుకుని కూడా పిలుచుకోవట్లేదు సాయిరాం. అది కూడా తను ఎంతో ఆనందంగా చెప్పాడు సాయిరాం. సాయిరాం ఆ గ్రామస్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మేము కూడా మాలో కూడా మార్పు పొందడానికి స్ఫూర్తిగా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది సాయిరాం. వాళ్ళు ఏంటంటే సాయిరాం, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే వేటాడుకుని మాంసం తినడం, ఈ మందు తాగడం అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం లాంటిది సాయిరాం. అటువంటిది వాళ్ళంతా కూడా స్వామి దయవల్ల స్వామి అనుగ్రహ ఆశీస్సులతో అవన్నీ కూడా మానేరని తను చెప్పడంతో చాలా ఆనందం అనిపించింది సాయిరాం.
16: అంటే స్వామి చెప్పినట్టుగా అహింస మార్గంలోకి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు మనం. సరే చెప్పండి ప్రతాప్ గారు.
19: సరే, దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను కూడా చెప్పదలుచుకున్నాను. హుక్కుంపేట మండలం గుందిరాప అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఏంటంటే ఆయనకి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా ఇంకా తాగుడే ముఖ్యం అనమాట అండి. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే పక్క వారిని అడుగుతాడు, అడిగి కూడా తాగుతాడు, ఒకవేళ వాళ్ళు లోపతే వాళ్ళు కొడతాడండి. అటువంటి వ్యక్తిత్వం అనమాట ఆయనకి, తాగడం లేకపోతే ఇంకా బతకలేడు. అప్పుడు ఏమైందంటే ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన బాధ భరించలేక గ్రామస్తులందరూ కూడా ఆ చుట్టుపక్కల లేడీస్ అందరూ ఒక్కొక్క రూపాయి రెండు రూపాయలు చందాలు వసూలు చేసి ఇతన్ని సాయిరాం దగ్గర పంపిద్దాం, కొంచెమైనా మారుతాడనే ఒక ఉద్దేశంతో బలవంతంగా ట్రైన్ ఎక్కించారండి. ఆయన పుట్టపర్తి వచ్చాడు. పుట్టపర్తి వచ్చిన తర్వాత పుట్టపర్తిలోని వాతావరణాన్ని అంతా చూశాడనమాట. చూసిన తర్వాత ఆయనలో చాలా పరివర్తన వచ్చిందండి. నేను చాలా వెనకబడి ఉన్నాను, ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను కూడా వీళ్ళగా మారాలి అనేసి అనుకుని స్వామి సన్నిధిలో స్వామి ఎదురుగా సాష్టాంగంగా నమస్కారం చేసుకుని ఆయన స్వామికి చెప్పుకున్నాడంట, స్వామి ఈ రోజు నుంచి నేను ఎటువంటి చెడు అలవాట్లకి చెడు కార్యక్రమాలకి వెళ్ళను
16: అని
19: వదిలిపెట్టాడు సార్. వదిలిపెట్టిన తర్వాత ఆయన ఆ గ్రామానికి మళ్ళీ తిరిగి వెళ్లి ఆయనతో పాటు ఎవరెవరైతే ఇలా తిరుగుతారో వాళ్ళందరినీ కూడా చెప్పి మంచిగా చెప్పి వాళ్ళని కూడా మార్చాడండి. మార్చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంటే ఆయన ఆ ఏరియాకి కొంచెం పెద్ద అనమాట అండి, మూతుబరి లేక
16: పలుగుబడి ఉన్నాడు,
19: కొంచెం పలుగుబడి ఉన్నాయన. ఆయన ఏం చేశాడంటే మిగతా గ్రామస్తుల్లో అక్కడ నాటుసారా బాగా కాస్తారండి, సో ఆ గ్రామాల్లో అన్నింటిలో కూడా నాటుసారా కాయకుండా కంట్రోల్ చేశాడండి.
16: అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా అలవాటు మానుకోవడం సాధ్యమే, తర్వాత ఇంకోటి చెప్పి మార్పించారు, కానీ బిజినెస్ కోసం అని చెప్పి నాటుసారా కాస్త మనం వాటి వింటారా వాళ్ళు ఎలా మార్చగలిగారు వాళ్ళని?
19: వాళ్ళు యాక్చువల్ గా అండి స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది, మీకు అది కూడా చెప్తాను. అక్కడ పుట్టపర్తి నుంచి ఆ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఉన్నారండి, పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళలో మంచి చైతన్యం వచ్చింది, మనం మారాలని ఒక ఉద్దేశం బాగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక గ్రామంలోని సభ పెట్టుకుని ఒక తీర్మానం చేసుకున్నారు.
16: గ్రామ సభలాగా
19: అందులో ఏమనుకున్నారంటే ఎటువంటి చెడు అలవాట్లకి సంబంధించిన వస్తువులు గాని నాటుసారా కాయడం గాని ఇవన్నీ కూడా మన గ్రామంలో చేయకూడదు అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు సార్. ఆ తీర్మానం చేసుకోవడమే కాకుండా అవతల గ్రామంలో నుంచి తాగేసి వచ్చినా కూడా వాళ్ళు లోపలికి రానివ్వరండి. సో ఇటువంటి సందర్భంలో కొంతమంది ఆ తీర్మానాలని పాటించకుండా వ్యతిరేకిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులకు వీళ్ళే సమాచారం అందించి అటువంటి కార్యక్రమాలు జరగకుండా వాటిని ఆపుకుంటున్నారండి.
16: మీరు చెప్పింది బానే ఉంది. సామాన్యంగా ఇటువంటి దురలవాట్లకి పెద్దలే కాకుండా ఇటీవల కాలంలో యువత కూడా తొందరగా అలవాటుకు బానిసలైపోతున్నారు. మరి యువతలో ఎటువంటి మార్పు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఉన్న వాళ్ళలో మన రాజకుమార్ గారు యువకుడు, ఈయన ఆ గ్రామంలో గిరిజన గ్రామాల నుంచి వచ్చినాడు కాబట్టి రాజకుమార్ గారు మీరు చెప్పండి, సాయి యువత మీ గ్రామాలకు వచ్చి కార్యక్రమాలు చేసిన తర్వాత అంత మునుపుకి ఇప్పటికీ యువతలో ఏమైనా మార్పు వచ్చిందా?
20: ఆ మార్పు వచ్చింది సాయిరామ్.
16: ఎలాంటి మార్పు చెప్పండి?
20: సాయిరామ్, నేను పాడేరు మండలం జీ ముంచంపుట్టి గ్రామం నుంచి వచ్చాను సాయిరామ్. మా మునపటికంటే ఇప్పటికి మాలో చాలా మార్పు అనేది వచ్చింది సాయిరామ్. సాయిరామ్ వల్ల వచ్చే ముందు మాలో ఇది యువత ఎలా ఉండేదంటే తెల్లవారు లేవటం, కాలం కాలం తిరగటం, అంతే దినచర్య ఉండేది. కానీ సాయిరామ్మలు వచ్చిన తర్వాత మా యొక్క దినచర్య చాలా మార్పు వచ్చింది. సాయిరామ్మలు ట్యాంకులు పట్టుకొచ్చినప్పుడు మేము కొండలు ఎక్కడం దిగడం చాలా సునాయాసంగా జరుగుతాం కాబట్టి వాళ్ళు తెచ్చే ట్యాంకుల్ని పైపుల్ని మేము తాళ్లతో కావడ కట్టుకుని మేము కొండ ఎగువ ప్రాంతానికి తీసుకుని వెళ్తాము. అంతేకాకుండా సాయిరామ్ వల్ల వచ్చి వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇది నాన్ టెక్నికల్ గా ఇది అన్ని సాయం మేము అందిస్తాము. ఎలా అంటే అవును సాయిరామ్, అంటే ఇప్పుడు గునపాలతో తవ్వడం గాని ఇంకేదైనా పైన సంపు దగ్గర ఊట దగ్గర ఏదైనా తాపీ పని చేయడం గాని ఇలాంటి పనులు ఏమైనా చేస్తాం సాయిరామ్. అలాగే తాపీ పని పూర్తయిన తర్వాత మా సాయిరామ్ వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు వర్క్ అవుతున్నప్పుడు ఎలా చేయాలి ఎలా అని చెప్తూనే ఉంటారు. అది చూసి నేను నేర్చుకున్నాను సాయిరామ్. టెక్నికల్ గా వర్క్ సార్, నేను బీటెక్ చదువుకున్నాను. సాయిరామ్
16: బాగుందండి, చెప్పండి.
20: సాయిరామ్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను టెక్నికల్ గా అన్ని వర్క్ నేర్చుకున్నాను.
16: మీరు నేర్చుకున్నందువల్ల మీరు కూడా పనులు చేయగలుగుతున్నారు ఇప్పుడు?
20: చేయగలుగుతున్నాను సార్.
16: మీరు ఇంకెవరైనా చెప్తున్నారా, నేర్చుకున్నారా?
20: నేను నేర్చుకునే కాక నాతోటి యువకులకి నేర్పించాను సారామ్. అంటే మన సాయిరామ్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ భాషలో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, అందుకని సారామ్ వాళ్ళు చెప్పినప్పుడు నేర్చుకుని మా వాళ్ళకి నేర్పించాను సాయిరామ్. అంతేకాకుండా ఇప్పుడు మా వాటర్ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు సాయిరామ్ వాళ్ళు మాకు టూల్ కిట్ అనేది ఇస్తున్నారు, రెంచీలు అన్నీనా. వాటితో పాటు మేము ప్రతి నెలకి 2 సార్లు ట్యాంక్ క్లీనింగ్ వాటర్ ట్యాప్ క్లీనింగ్ అన్ని చేసుకున్నాం సాయిరామ్.
16: అంటే ఇప్పుడు సాయిరామ్ వాళ్ళు వచ్చి చేయకలేకుండా మీరే చేసేస్తున్నారు?
20: మేమే చేసుకున్నాం సాయిరామ్.
16: ఒకవేళ రిపేర్లు వస్తే?
20: రిపేర్లు వచ్చినా మేమే చేసుకున్నాం సాయిరామ్.
16: రిపేర్ వచ్చినా మీరు చెప్తారు బానే ఉంది, కానీ వాటికి ఏమన్నా స్పేర్ పార్ట్స్ అంటే విడిభాగాలు అవి కావాల్సి వస్తే మరి ఎలా సమకూర్చుకుంటారు మీరు?
20: మేము మా గ్రామంలో ఉన్న ప్రతి గడప నుండి తలో 5-10 వేసుకుని కొనుక్కొని రిపేర్ చేసుకున్నాం సార్.
16: ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో అంత ఆర్థిక శక్తి ఉండదు కదా కుటుంబాలకి, వాళ్ళు మీరు అడిగిన వెంటనే ఆ డబ్బు ఇవ్వగలుగుతున్నారా లేక ఏమైనా ఫోర్స్ చేయాల్సి వస్తుందా? మీరు
20: ఫోర్స్ చేయట్లేదు సార్. అంటే మా కోసం సాయిరామ్ వాళ్ళు ఎక్కడి నుంచో 150 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి మా కోసం ఇంత అభిప్రాయపడుతున్నారు కదా, మన గ్రామం కోసం మనం అభివృద్ధి చేసుకోలేమా అనే తపన మాలో ఏర్పడింది సాయిరామ్. అందుమూలన మేము ప్రతి గడపకి 5 తలో 5-10 అడిగితే ఇంకా ఉన్న వాళ్ళు అంతకు మించేస్తున్నారు కానీ ఇవ్వము అనే ప్రశ్న ఎవరు వేయట్లేదు సాయిరామ్.
16: చాలా బాగుందండి, వాళ్ళు మాట్లాడడం చాలా ఆనందదగిన విషయం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు నీటి ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ ఆడవాళ్ళకి చాలా దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చే శ్రమ తగ్గింది, తర్వాత దానివల్ల సమయం కూడా ఆదా అయింది. ఈ ఆదా అయిన సమయాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుని మారుతున్నారని దాన్ని ఎవరు చెప్పగలరా?
21: సాయిరామ్ సార్
16: చెప్పండి. చెప్పండి
21: సాయిరామ్ సార్. ఆడవాళ్ళు ఏంటంటే ఒకరోజు మేము రథాలు పెట్టాం సాయిరామ్, బాకూరు గ్రామంలో రథాలు పెట్టేటప్పుడు రథాల్లో ఏంటంటే సాయిరామ్ వాళ్ళు రథాలు అయిపోయిన తర్వాత సాయిరామ్ మీకు ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉన్నాయని అడిగితే సాయిరామ్ గతంలో కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు కూడా మళ్ళీ మాకు కుట్టు మిషన్ ట్రైనింగ్ నేర్పండి సాయిరామ్ అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది సాయిరామ్. అడిగితే అప్పుడు మా మిస్సెస్ ఏంటంటే టైలరింగ్ వచ్చిన కారణంగా ఆవిడ తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సాయిరామ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందుతున్నారు. దానివల్ల ఒకరోజు వెళ్లి చేసి వస్తే టైం సరిపోవట్లేదని చెప్పి అక్కడే 1 రోజులు ఉండిపోయి
0: అంటే మీ మిస్ అక్కడ ఉండిపోయేవారా?
21: అవును సైరామ్, మా మిస్సెస్ నేను కూడా ఆవిడతో పాటు ఉండిపోయి వారం రోజులు అక్కడ ఉండి వాళ్ళకి ట్రైనింగ్ నేర్పి వచ్చినంత వరకు, వాళ్ళకి విద్య వచ్చినంత వరకు పట్టుకుని అక్కడే ఏ 10 గ్రామాలు అయితే 10 గ్రామాల్లో ఆడవాళ్ళు పిల్లలందరూ వచ్చి నేర్చుకుంటారు సైరామ్. మాకు కూడా ఎంత తృప్తి అనిపించేది. వాళ్ళు రావడం కూడా 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుని వస్తున్నారు సైరామ్. అది 1-2 కాదు, వాళ్ళు ఆడపిల్లలు కొండలు ఎక్కి కొండలు దిక్కుని మేము ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నామో ఆ ఊర్లో 10 కిలోమీటర్ల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు సైరామ్.
0: బానే ఉంది, వీళ్ళు నేర్చుకుంటున్నారు, దానివల్ల మళ్ళీ వాళ్ళు కుటుంబిషన్ మీద పనిచేసి అని సంపాదించుకుంటున్నారా?
21: అవును సైరామ్, దాని మీద కుటుంబిషన్ మీద పనిచేసి డబ్బులు సంపాదించుకుని ఆ గ్రామాలకు వెళ్లి ఆ చుట్టుపక్క వాళ్ళ బట్టలు కాకుండా ఇతరుల బట్టలు కూడా కుట్టి ఆ డబ్బులు ఆదా చేసుకుంటున్నారు సైరామ్.
0: ఇది బానే ఉంది, కానీ వాళ్ళు సొంతంగా కుటుంబిషన్ పెట్టుకోవడం ఏమైనా జరిగిందా? మీరు వాళ్ళకి ఏమైనా సాయం చేశారు? అటువంటి
17: సైరామ్ అండి, ఇది కుటుంబిషన్ ట్రైనింగ్ 2 సంవత్సరాల కిందట మొదలు పెట్టామండి. ఈ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళకి వైజాగ్ నుంచి ట్రైనర్స్ ని తీసుకెళ్లి ఈ గిరిజనులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గ్రామానికి 2 చొప్పున లేడీస్ ని సెలెక్ట్ చేసేవాళ్ళు.
0: వాళ్ళ ప్రాంతంలో
17: వాళ్ళ ప్రాంతంలోనే ఒక విలేజ్ కి 2 చొప్పున లేడీస్ ని సెలెక్ట్ చేసి ఒక 10 గ్రామాలు 15 గ్రామాలు తీసుకుని అందరికీ ఒక చోట పెట్టి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ మిషన్స్ నేర్చుకుని వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా జాకెట్లు కుట్టించుకోవాలని ఏదైనా వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి కుట్టించుకోవడం, 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకోవడం, అట్లాగే వీళ్ళంతా కూడా సంతలకు ఆ మిషన్ పట్టుకెళ్లి వారానికి కూడా సంత జరుగుద్దండి. ఆ సంతల్లో కూడా ఆ మిషన్స్ రోజు జాకెట్లు అవి వస్తే చుట్టుపక్కల అన్ని కుట్టడం, ఆ డబ్బులు పోగు చేసుకునండి. ఆ డబ్బులతో ఆ గిరిజన అమ్మాయి పుట్టపర్తి సేవకు వచ్చేదండి. సేవకు రావడమే కాకుండా ఆ పక్కనున్న తోటి వారు కూడా ఒక మనిషిని ఆవిడ డబ్బులు పెట్టి తీసుకొచ్చేదండి.
0: దేనికి?
17: సేవకి, పుట్టపర్తి సేవకి.
0: కేవలం
17: అంతే అండి. మేము గ్రామాల్లోకి వెళ్లేవారు, ఆడవాళ్ళందరూ కూడా మా కాలికి దండం పెడుతున్నారు. ఏంటి సార్, మా కాలికి దండం పెడతారు, మీరు స్వామికి దండం పెట్టండి, ఆయన మీకు చేస్తున్నారు అంటే సరే అది కాదు సార్, మా ఆయనందరూ తాగేసి ఫుల్ గా మమ్మల్ని కొట్టేవారు, వాళ్ళు పుట్టపర్తి వెళ్ళడం వల్ల మద్యం నాన్ వెజ్ ఇవన్నీ వదిలేశారండి, సాయంత్రం భజనలు చేసుకుంటున్నారండి, అంతా కూడా పొలం పనులు చేసుకుంటూ అంటూ ఆ లేడీ ఒక మాట అంది, చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ఇంకా తాగుతున్నారండి, వాళ్ళు కూడా మీ అందరూ చందాలు వేసుకున్నామండి, వీళ్ళందరినీ కూడా పుట్టపర్తి స్వామి దర్శనానికి తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా మారుతారండి.
0: చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళ గిరిజనులో సహానుభూతి అనే భావం కూడా వచ్చింది. మనం బాగుపడమే కాదు, పొరుగు వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆడవాళ్ళు సంతోషం. కానీ సామాన్యంగా స్త్రీలకు ఏంటంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇంత మునుపు వాళ్ళకి టైం ఉండేది కాదు, ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు, వాళ్ళ విద్య వాటి విషయంలో వాళ్ళు ఏమైనా శ్రద్ధ పడుతున్నారు?
20: సరే సార్, నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను.
0: చెప్పండి.
20: ఇక్కడ ఏమైందంటే ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ కూడా చుట్టుపక్కల చాలా దూరాలు వెళ్లి వాటర్ తీసుకొచ్చేవారండి. ఇప్పుడు అటువంటి శ్రమ పడాల్సిన పని లేదు. మొత్తం అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఉదయాన్నే నీట్గా చక్కగా తయారు చేసి స్కూళ్ళకి పంపించి వాళ్ళందరినీ కూడా అక్కడ స్కూల్లో మాస్టర్ వస్తున్నాడా లేదా చూస్తున్నారండి. మాస్టర్ రావడమే కాదు, ఒకవేళ రాకపోతే మాస్టర్ని అడుగుతున్నారు ఎందుకు రావట్లేదు, ఏం చేస్తున్నారని. అయిపోయిన తర్వాత మేము అందరం ఏమనుకున్నామంటే ఈ పరిణామం చాలా బాగుంది, వీళ్ళకి బాలక ట్రైనింగ్ పెడతాం, పిల్లలకి నేర్పిద్దాం అని అనుకున్నామండి. అనుకున్న తర్వాత పిల్లలందరినీ కూడా సుమారుగా 70 గ్రామాల్లో బాల వికాస్ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందండి. ఆ బాల వికాస్ కార్యక్రమం ఊరికి 2 సెంటర్లు పెట్టాం.
0: ఊరికి 2 అంటే చాలా మంచి విషయం, కానీ ఒక్కొక్క గ్రామంలో అంతమంది పిల్లలు ఉంటారు, ఒక్క క్లాస్కి ఎంతమంది ఉంటారు?
20: ఒక సెంటర్ లో 20 నుంచి 25 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు.
0: చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, గణేష్ గారు, వీళ్ళకి మరి ఇక్కడ బాల వికాస్ టీచర్లు ఉండాలి కదా, వాళ్ళకి ట్రైనింగ్ అది ఎలాగా?
17: సరేమండి, వాళ్ళ గ్రామాల్లో ఆడపిల్లల్ని సెలెక్ట్ చేయడం, ఆ ఊర్లో కోడళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వైజాగ్ నుంచి ట్రైనర్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఒక రోజంతా కూడా ఒక 15 గ్రామాల వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సీడీలు, మెమరీ కార్డులు, బాల వికాస్ మెటీరియల్, భజనవాళ్ళ పుస్తకాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో బాల వికాస్ చెప్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా బాల వికాస్ చెప్తున్నారండి. అట్లాగే మీకు ఇంకో విషయం తెలుసండి, స్కూల్ కూడా వెళ్లలేని పిల్లలు ఇవాళ వీళ్ళు రాని వాళ్ళు స్వామి సాయి గాయత్రి మంత్రం చెప్తున్నారు, భజనలు చేస్తున్నారు, స్వామి మంత్రాలు ఎన్నో చెప్తున్నారండి, అద్భుతంగా చేస్తున్నారండి.
0: చాలా సంతోషం అండి. ఇప్పుడు మనం ఈ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు వ్యక్తిగతం సామూహికంగా వెళ్ళే మార్పు వచ్చిందని కూడా చూడండి.
21: అంటే సైరామ్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
0: చెప్పండి గారు.
21: సామూహికంగా అంటే వాళ్ళ గ్రామాల్లో ఒకప్పుడు ఏంటంటే సైరామ్, గ్రామంకి అసలు పడేది కాదు సైరామ్, కొట్టుకుని మందు తాగి ఉండటం వల్ల చంపుకునే వరకు కూడా ఉండేవారు సైరామ్. అటువంటిది ఈ రోజు ఆ గ్రామంలో ఎవరికైనా సరే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే అందరూ కూడా వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో అవసరం వాళ్ళు అందరూ ఊళ్ళో గ్రామస్తులు అందరూ కలిసి తీర్చడం,
18: అలా విధంగా చేసుకుంటున్నారు సాయిరామ్. అలాగే వాళ్లతో పాటు పక్క గ్రామంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఈ గ్రామంలో వాళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తా వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటున్నారు సాయిరామ్. అలాగే ఊర్లో ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ప్రతి ఇంటి నుంచి సారం కొద్దిగా ప్రతి ఇంటింటి నుంచి ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఇంట్లో కొద్దిగా బియ్యం కొద్దిగా పప్పులు అలాగే
16: నారాయణ సేవ కోసం
18: నారాయణ సేవ కూడా పెట్టుకుంటున్నారు సారం. తెచ్చుకుని మొత్తం అంతా కలిసి నారాయణ సేవ చేసుకుంటా కలిసిమెలిసి ఉంటున్నారు సారం. అలాగే దాంతోపాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కలిసి పల్లకి సేవ స్వామి పల్లకి సేవ చేసుకుంటా భజనలు కూడా ఒక గ్రామంలో పక్క ఊర్లో కూడా వెళ్లి భజనలు చేసుకుంటా స్వామి మానవ సేవ మాధవ సేవ అన్న కాకుండా యూనిటీ మొత్తం అంతా కూడా లవ్ వాల్
16: సేవ కూడా ఉంది కదా. ఇందులో మానవ సేవ మాధవ సేవ స్వామి ఎప్పుడో చెప్తారు
18: ఆయన కూడా చేస్తాం సార్.
1: ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఆ గ్రామంలో ఒక అతను బాకూర్ అనే గ్రామం సైరం బాకూర్ గ్రామంలో ఒక అతను ఆటో కొనుక్కుందామని ఎన్నో రోజులు పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఆటో కొనుక్కోలేక బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. బ్యాంకు ఏంటంటే రేపురా అనుకుంటే అలాగా ప్రాణం చేస్తే
21: అప్పుడు ఒకరోజు స్వామికి గట్టిగా ప్రేయర్ చేసుకుని స్వామి ఈ రోజు నాకు ఎలాగైనా నాకు ఆటో కొనాలి
1: సైరం, నాకు ఎలాగైనా బ్యాంకులో ఇప్పించండి అని చెప్పి ఆయన ఇంట్లో ప్రార్థన గట్టిగా చేసుకుని ఆ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్లిన వెంటనే బ్యాంక్ మేనేజర్ అతని దగ్గరికి పిలిచి సైరం మీరు రెండని చెప్పి పిలిచి అప్పుడు అతను ఏంటంటే వెంటనే లోన్ శాంక్షన్ చేయడం జరిగింది సైరామ్.
16: లోన్ శాంక్షన్ చేశాడు.
1: వెంటనే లోన్ శాంక్షన్ చేస్తే ఆయన ఎంతో ఆనందపడి ఇది కేవలం నాకు స్వామి వల్ల అయ్యిందని చెప్పి ఆయన మనసులో ఎంతో గట్టిగా పెట్టుకుని సైరామ్ ఈ రోజు నుంచి గర్భిణీస్త్రీలు గానీ ఎవరికైనా ఆప్తలు ఉంటే గానీ నెక్స్ట్ వికలాంగులకు గానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి గానీ ఫ్రీగా నా ఆటోలో నిత్యం వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి మనసులో అనుకున్నారు సైరామ్.
16: నియమం పెట్టుకున్నాడు.
1: నియమం పెట్టుకుని రెగ్యులర్ గా గర్భిణీస్త్రీలకు గానీ అందరినీ కూడా హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు సైరామ్.
16: ఉచితంగా
1: తీసుకొచ్చి ఉదాహరణగా ఒకటేంటంటే ఒక రోజు ఏం జరిగిందంటే సైరామ్, ఆ గ్రామంలో అర్ధరాత్రి ఒక అతనికి పాము కాటేసింది. పాము కాటేసిన వెంటనే ఆయన ఎంతో ఆ గ్రామం 12 కిలోమీటర్లు నడుచుకుని ఆటో ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ తాలూకు చుట్టాలు వచ్చిన తర్వాత సైరామ్ ఇలా మా వాళ్ళకి పాము కాటేసింది, మీరు అర్జెంట్ గా ఆటో వేసుకుని రావాలంటే అప్పటికప్పుడు ఆ అర్ధరాత్రి అప్పుడు ఆటో వేసుకుని ఆ గ్రామానికి వెళ్లి ఆయన తీసుకుని అక్కడి నుంచి 50 కిలోమీటర్లు పాడేరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఆ రోజు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇంకొక అరగంట గానీ తను లేట్ అయితే విషమంతా శరీరానికి ఎక్కేసి ఈయన చనిపోతారని చెప్పి డాక్టర్ గా ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఎంతో ఆనందపడి ఆ రోజు చాలా స్పూర్తి చేసుకున్న ఈ రకంగా అతనే కాదు సైరామ్, మిగతా ఎంతో మంది ఆటో వాళ్ళు కూడా ఇది ఆలకించి ఇలాగ మేమే చెయ్యాలని చెప్పి తపనతో ఈ రోజు ఆ గిరిజన గ్రామాల్లో ఇంటింట అందరూ కూడా సేవా కార్యక్రమం చేసుకుంటున్నారు సైరామ్.
16: బాగుంది. ఒక మనిషిని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఈ సేవా కార్యక్రమం రావడం అనేది చాలా మంచి విషయం అండి
1: సైరామ్. అదే రకంగా నేను కూడా ఇదే రకంగా వచ్చాను సైరామ్. ఒకరోజు గణేష్ సైరామ్ నన్ను ఒక వాటర్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ తీసుకెళ్లారు. చూసిన తర్వాత నాకు ఎంతో నచ్చింది. నచ్చిన తర్వాత గణేష్ సైరామ్ అడిగాను నేను కూడా ఏదైనా సేవ ఉంటే చెప్పి చేస్తానని. అయితే నాకు డ్రైవింగ్ వచ్చి సైరామ్, నేను డ్రైవింగ్ వచ్చి కాబట్టి గణేష్ సైరామ్ వాళ్ళ దగ్గర అందరు డబ్బులు వేసుకుని ఒక 1000 వ్యాన్ కొనుక్కున్నారు. ఆ వ్యాన్ లో ట్యాంకులు పైపులు పంపింగ్ సామాన్లు కింద నుంచి పట్టుకెళ్లి పైకి పట్టుకెళ్లాలి, డ్రైవింగ్ చేసుకుని పట్టుకెళ్లాలి. పట్టుకెళ్ళాలి వస్తే నేను శనివారం ఆదివారం గణేష్ సైరామ్ ఏంటంటే
16: సెలవు రోజుల్లో తీసుకెళ్లేవారు.
1: ఆ సెలవు రోజుల్లో శనివారం ఆదివారం వెళ్లి ఈ కింద నుంచి పట్టుకెళ్లి ఆ గ్రామం ఏ గ్రామానికి అవసరం ఆ గ్రామానికి కూడా పైపులు ట్యాంకులు దింపి అవసరమైతే ఒక 1 రోజులు అక్కడే ఉండిపోయి కూడా అక్కడి నుంచి ట్యాంకులు పైపులు దించడం జరిగింది సైరామ్. దానివల్ల మాకు ఎంతో తృప్తి అనిపించింది. నేనేంటంటే స్వామి ప్రేయర్ చేస్తున్నాం, అక్కడ గిరిజన గ్రామాలకు వ్యవస్థలు గిరిజన కుర్రాలకి డ్రైవింగ్ నేర్పాలని ఎంతో డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఉచితంగా డ్రైవింగ్ నేర్పాలని స్వామిని ప్రార్థన చేస్తున్నాం సైరామ్.
16: చాలా బాగుందండి. మీ సంకల్పానికి స్వామి ఆశీస్సులు తోడాలని కోరుకుందాం. ఇలా గణేష్ గారు మీరు చెప్పొస్తున్నారు.
2: రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ చాలా మంది గిరిజనులు పుట్టపడుతూ వచ్చాక వాళ్ళ గ్రామాలకు వెళ్లి భక్తి కూడా లేదండి వాళ్ళు. ఇవాళ ఇంట్లో స్వామి ముందు దీపం పెట్టుకోవడం, భజనలు చేయడం, అట్లాగే ఊరంతా కలిసి సత్యసాయి కుటీరాలు మందిరాలు కట్టుకున్నారండి. చాలా గ్రామాల్లో.
16: ఎన్ని గ్రామాల్లో?
2: 70 గ్రామాల్లో సత్యసాయి కుటీరాలు కట్టుకున్నారు. ఆ గ్రామాల్లో రోజుకి 2 కుటుంబాలు పొద్దున సాయంత్రం డ్యూటీ వేసుకుని అక్కడ ఉన్న వాకిలంతా శుభ్రం చేయడం. సరే శుభ్రం అంటే ఒక మాట చెప్తానండి, పుట్టపట్టు వచ్చి ఎంత ఈ నీట్నెస్ ఈ డిసిప్లిన్ చూసి వాళ్ళ గ్రామాలకి వెళ్లి వాళ్ళంతా ఏం చేశారంటే ఊళ్ళో డ్రైనేజీలు తవ్వుకున్నారండి. అట్లాగే పారిశుభ్రం మొత్తం అంతా నీట్ గా చేసుకుని పుట్టపత్తులు ఎంత నీట్ గా ఉంటుందో ప్రశాంత్
17: సంక్రాంతిని అలాగంత ఊరంతా అంత నీటిగా చేసుకుని అట్లాగే మన ఇచ్చిన సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం అండి, స్వామి ఇచ్చిన వాటర్ని రోజు పొద్దున్న ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ దండం పెట్టుకుని దీపం పెట్టి నీళ్లు పట్టుకుంటున్నారండి.
0: అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి
17: చాలా అసలు ఇప్పుడు జబ్బులే లేవండి ఆ గ్రామంలో. ఇవాళంతా కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్నారండి. అట్లాగే ఇంటింట భజనలు చేయడం, స్వామి వైభవాన్ని వ్యాప్తి చెందారండి. పల్లకి వస్తాలు గ్రామాల్లో పల్లకీలు చుట్టుపక్కల మామూలుగా స్వామి వైభవం నడిపిస్తున్నారండి. ఇందులో స్వామి వైభవం అంటే ఒక గొప్పతనం చెప్తానండి మీకంతా కూడా. ఇవాళ పుట్టపర్తికి సేవ గాని దర్శనానికి గాని కొన్ని వేలల్లో మందులు రెడీగా ఉన్నారండి రావడానికి స్వామి దర్శనం చేసుకోవడానికి. అట్లాగే సైరామ్ ఇదంతా కూడా స్వామి చెప్పిన మాట, నేను చూసుకుంటాను మీరు వెళ్లి ప్రారంభించండి అన్న ఒక మాటకే స్వామి ఇవన్నీ జరిపించుకుంటున్నారండి. సరే
0: చాలా సంతోషం అండి. మీరన్నీ మీరు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత స్వామి చెప్పిన అన్ని కూడా అక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. లవ్వాలి కనిపిస్తోంది, ప్రేమించని సందని ప్రేమించమన్నది కనిపిస్తోంది, సేవ చేయడం కనిపిస్తోంది, పరులకు సాయం చేయడానికి ఇంకో పొరుగు గ్రామానికి కూడా వెళ్ళి సాయం చేయడం కనిపిస్తోంది, యూనిటీ కనిపిస్తోంది. అక్కడ అహింసా మార్గంలో వాళ్ళు మంతు మునుపు ఒకళ్ళు కొట్టుకునేవాళ్ళు అవన్నీ మానేసి ప్రేమగా కలిసి మెరగడం కనిపిస్తోంది.
17: కొన్ని వేలల్లో మందులు రెడీగా ఉన్నారండి రావడానికి స్వామి దర్శనం చేసుకోవడానికి. అట్లాగే సైరామ్ ఇదంతా కూడా స్వామి చెప్పిన మాట, నేను చూసుకుంటాను మీరు వెళ్లి ప్రారంభించండి.

0: కనిపిస్తోంది. ఇంత చక్కటి మార్పు గిరిజన గ్రామాల్లో రావడమే కాకుండా ఈ మీరు చేసిన ప్రాజెక్టులు చేసిన 276 గ్రామాల్లో నా గిరిజన ప్రాంతాల్లో భగవాన్ శ్రీ సాయిబాబా వారి నామం మారు మోగుతోందని చెప్పొచ్చు. సాయిరాం
1: సాయిరాం అండి. అందరికి
2: మానవ సేవే మాధవ సేవ కార్యక్రమంలో సేవ ప్రాముఖ్యత గురించి, సేవా కార్యక్రమాల్లో అనుభవాల గురించి శ్రీయుతులు గణేష్, ప్రతాప్, కొండబాబు, గణనాయకారెడ్డి, రాజ్ కుమార్లతో సంభాషణ విన్నారు. పరిచయకర్త శ్రీ వసంత భాను గారు. దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి 3 సోపానాలు ఇప్పుడు విందాం. సమర్పణ శివం డిజిటల్ స్టూడియో, హైదరాబాద్ రేడియో సాయి బృందం.
3: సాయిరాం రమేష్.
4: సాయిరాం సాయిరాం. రారా సురేష్.
3: ఏమిట్రా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు?
4: సదాశివం గారని లోగడ మా ఇంటి ప్రక్కనే ఉండేవారు, నీకు తెలుసుగా.
3: ఆ ఎందుకు తెలియదు. ఆయన ఎప్పుడు మటమటలాడే మొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని ఆయనను సదాశివం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.
4: ఆయనేగా? ఆ ముమ్మూర్తులా ఆయనే. ఆయన పొద్దున్నే ఫోన్ చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, రాగలవా అని అడిగారు.
3: వస్తానని మాటిచ్చావా?
4: ఇచ్చాను గనకే కదా నిన్ను తోడుగా తీసుకువెళదామని నీకు ఫోన్ చేశాను.
3: ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చుగా, చాలా అర్జెంటు పనుందని చెప్పి రమ్మనటం ఎందుకు?
4: ఆయన అర్జెంటుగా వచ్చి కలవమన్నాడు కనుక అర్జెంటు పని అని చెప్పాను. పైగా ఆయన రమ్మన్నారని చెబితే నువ్వు రావని నాకు తెలుసులే, అందుకనే చెప్పలేదురా.
3: చాలా కరెక్ట్ గా చెప్పావు. పైగా ఆయన రమ్మన్నది నిన్ను, మధ్యలో నేనెందుకు? ఆ సంగతి అటుంచు. ఆయనకు భగవంతుడు అంటే నమ్మకం అంతంత మాత్రం. ఊసిపోక గుళ్ళు గోపురాలంటూ తీర్థయాత్రలంటూ తిరుగుతూ ఉంటాడు. పైగా అన్ని తీర్థయాత్రలు చేశాను, ఇన్ని తీర్థయాత్రలు చేశానంటూ మెడనిండా రుద్రాక్షమాలతో, నొసట విభూతిరేఖలతో ఆ ఫోజొకటి.
4: ఒరే, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం కరెక్టే, కాని ఆయన రమ్మని ఫోన్ చేశాడు కదా. ఈ మధ్యకాలంలో ఏమన్నా మారాడేమో. బాబావారి పుస్తకాలేమన్నా చదివి బాబావారంటే సదభిప్రాయానికి వచ్చాడేమో అందుకని.
3: ఆహా, ఏం గొప్ప ఆలోచనరా. నీలాగా ప్రతిది పాజిటివ్ గా ఆలోచించడం నాకు చేత కాదులే. ఆ ఫోజులు రాయడు మారతాడు అనుకోవటం మూర్ఖత్వంరా.
4: అలా ఎందుకు అనుకోవాలరా? మారతాడేమో అన్న భావంతో వెళ్ళొచ్చుగా.
3: ఇదే చెరువులో గేదెను పెట్టి కొమ్ములు బేరమాటం అంటే. ఒరే రమేష్, ఎవరు అలా మారర్రా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోవలసిందే.
4: మామూలు విషయాల్లో అది నిజం కావచ్చు, కాని భగవంతుడి విషయంలో మాత్రం ఆ సామెత వర్తించదు. బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు కరంజియా స్వామి మీద ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ ఎన్నో ఏళ్ల తరబడి తన పత్రికలో వ్యాసాలు రాశాడు. బాబావారిని పరీక్షించుదామని వచ్చి బాబావారి దివ్యత్వం పట్ల సమ్మోహితుడై వారికి పాదాక్రాంతుడవటమే కాకుండా గాడ్ లివ్స్ ఇన్ ఇండియా అన్న పుస్తకాన్ని కూడా రాశారు. అందువల్ల ఇది బాబావారు మనకిచ్చిన సేవగా భావించి మన పాత్ర మనం నిర్వహించుదాన్రా.
3: బాబావారు మనకిచ్చిన సేవ అంటూ ప్రయోగించావుగా బ్రహ్మాస్త్రాన్ని. ఇంకా చేసేదేముంది? బాబావారి పాద పద్మాలకు ప్రణమిల్లి జయ జయ సాయినమో, జయ శుభదాయినమో అని మనస్ఫూర్తిగా పాడుకుంటూ ముందుకు సాగటమే.
4: ఒరే సురేష్, నువ్వు ఇలా మాటలు పాటలతో నీ ఆమోదాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు పారవస్యంతో

0: రామయ్య గారు.
1: నమస్కారం. నమస్కారం. అదేంటో రమేష్, ఆ మధ్య మార్కెట్ లో కలిసినప్పుడు సాయిరాం మావి గారు అంటూ పలకరించావు, ఇప్పుడు ఈ నమస్కారాలేమిటి?
2: చెప్తానంకుల్, ముందుగా మా మిత్రుడిని పరిచయం చేస్తాను.
1: ఇతని పేరు సురేష్ కదూ? చిన్నప్పటి నుంచి మీరిద్దరూ జంట కవుల్లా కలిసి తిరుగుతూ ఉండేవారు కదా. మీ స్నేహం ఇలా కొనసాగుతూ ఉండడం చాలా గొప్ప విషయం. ఇంతకీ మనం ఎక్కడున్నాం?
3: సాయిరాం దగ్గర అండి.
1: గుర్తొచ్చింది, అప్పుడు మార్కెట్ లో కలిసినప్పుడు సాయిరాం మావయ్య గారు అంటూ నోరారా పిడిచిన వాడివి, ఇప్పుడు నమస్కారాలకు వచ్చావేంటి?
2: ఆ రోజు మార్కెట్ లో మిమ్మల్ని సాయిరాం అంటూ పలకరించడం నీకంత ఇష్టంగా లేనట్లుగా, కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా అనిపించారు, అందుకని.
3: పైగా మీరు రమేష్ వాళ్ళ ఇంటి పక్కనున్న రోజుల్లో ఒకసారి మేము నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా పాటలు మేళతాళాలతో తెల్లవారుజామున చుట్టుపక్కల వాళ్ళ నిద్రపాడు చేసే అధికారాన్ని మీకెవరిచ్చారు అని మమ్మల్ని నిలదీశారు కూడా.
1: అబ్బో, అన్నీ గుర్తున్నాయే మీకు?
2: అవునంకుల్, సర్వదేవతాతీత స్వరూపులైన బాబావారేమో త్రికరణ శుద్ధిగా మనస్సులో రూపతత్వాలను ఊహించుకుంటూ నోటితో నామం పాడుతూ చేతులతో తాళం వేస్తూ పరవశించి ఆనందమునుభవిస్తూ అందరూ సామూహికంగా సంకీర్తనము చేసినప్పుడు ఉద్భవించే దివ్యశక్తి తరంగాలు పరిసరాలయందు వ్యాపించి వాతావరణంలోని కాలుష్యాన్ని శుభ్రం చేసి పవిత్రత సాత్వికతలతో నింపుతాయని చెబుతూ ఉంటే మీరేమో అందుకు భిన్నంగా మాట్లాడటం మమ్మల్ని దిగ్భ్రాంతి గురిచేసింది, అందువల్ల అది మా మనస్సుల్లో నాటుకుపోయింది.
1: అవును, మీరంటున్నది నిజమే. ఆ సంఘటనని తలుచుకుంటే ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానా అని బాధేస్తుంది.
3: పోనీనేండి సాయిరాం, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు?
1: అలాని కాదు సురేష్, సమాజ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అప్పట్లో దేవుడు లేడనటం ఓ ఫ్యాషన్. అలా అన్నవాళ్లం చాలా ఫార్వర్డ్ వ్యూస్ ఉన్నవాళ్లం అనుకుంటూ కాలం ఎగరేసుకు తిరిగేవాళ్లం.
2: అవునండి, మా గోపాల మావయ్య కూడా అదే పద్ధతిలో ఉండేవాడు. ఎప్పుడు మా ఇంటికొచ్చినా ఇష్టాగోష్ఠిగా మీతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు.
1: ఇప్పుడు ఎలా ఉన్నాడేమిటి మీ మావయ్య?
2: ఆయనిప్పుడు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రల్లో మునిగి తేలుతున్నాడు.
1: అవునవును, అదొక స్టేజ్. నేను అలాగే తిరిగాను. దేవుడు గుళ్లల్లోనే ఉంటాడని, గుడికెళ్లి రాగానే పుణ్యం మన అకౌంట్లో పోగుపడిపోతూ ఉంటుందని, ఎన్ని తీర్థాలలో మునిగితే అంత సద్భక్తులమని భావిస్తూ ఇతడు సద్భక్తుడు అని ఇతరులు గుర్తించి మనలను గౌరవించాలన్న తాపత్రయంతో కొంతకాలం గడిచిపోయింది. ఇదీ సరైన పద్ధతి కాదని విసిదమవుతోంది. అలా అని గుళ్లకి తీర్థయాత్రలకి వెళ్లకూడదని నేను అనను గాని, అందువలన కలుగుతున్న పరిపక్వత ఎంత అని ఆలోచిస్తే సమాధానం మాత్రం ఇంత ఆశావహంగా అనిపించటంలా.
3: సాయిరాం, మీరు చాలా డీప్ గా వెళ్లిపోయారు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఆధ్యాత్మిక డైరీ రూపొందించారు. ప్రతి భక్తుడు స్వామివారు నిర్దేశించిన విధంగా నేను నా దినచర్యను పాటించగలుగుతున్నానా అని సెల్ఫ్ ఆడిట్ చేసుకునే విధంగా ఉదయం ఓంకారం సుప్రభాతంతో మొదలై రాత్రి విశ్రమించే వరకు చేయవలసిన కార్యక్రమాల పట్టికనిచ్చారు. ఇందులో ఎన్ని ఆచరించగలుగుతున్నామో టిక్ పెట్టుకోవాలి.
2: మొదట్లో ఆచరించిన ఐటమ్సే ఎక్కువగా ఉండేవి. అయితే ప్రతి ఒక్కరూ అయ్యో నేను ఇన్ని ఐటమ్స్ వదిలేస్తున్నానా అని బాధపడి క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటున్నారు.
1: అందుకనే నాకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలన్నా శ్రీ సత్యసాయి బాబావారి భక్తులన్నా చక్కటి అభిప్రాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి బాబావారి పుట్టినరోజు వేడుకలప్పుడు సంస్థా భక్తులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను టీవీలో చూసి ముగ్ధుడినైనాను. నాకు మరో సంవత్సరం సర్వీస్ ఉందాయా? రిటైర్ అవ్వగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్లాన్ ఒకటి తయారు చేసుకుందామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మని కోరాను.
3: సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ రిటైర్మెంట్ దాకా ఆగటం ఎందుకు సాయిరాం?
1: అదేలాగయ్యా, ఉద్యోగంలో ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టం కదా.
2: కష్టమేముంది అంకుల్, సేవా కార్యక్రమాలు 90% శని ఆదివారాల్లోనూ సెలవు రోజుల్లోనే ఉంటాయి. భజనలు సత్సంగాల వంటివి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లోనే ఉంటాయి. ఇక వ్యక్తిగత సాధన అంటారా, అది మన మనస్సును స్థిరం చేసుకోవటంలోనూ ప్రణాళికను రూపొందించుకోవటంలోనూ ఉంటుంది.
1: నాకు కావాల్సింది అదే. వ్యక్తిగత సాధనకు మీరేమన్నా ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తున్నారా ఏంటి?
3: సదాశివం గారు, స్వామివారు మన సాధనకు అనువుగా నవసూత్ర ప్రణాళికను, 10 కమాండ్మెంట్స్ ను ప్రసాదించారు. మేము వాటన్నిటినీ క్రోడీకరించి ముక్తికి 3 సోపానాలు అన్న ప్రణాళికను ఆచరిస్తున్నాం.
1: ఏంటి, ముక్తికి 3 సోపానాలా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి చెప్పండి, ఆ 3 సోపానాలు ఏమిటో?
2: అవి: దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు, మనస్సును త్రుంచు.
1: 3 సోపానాలంటే ఏదో చకచక మెట్లెక్కేయచ్చు అనుకున్నాను. చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నాయే.
3: మీరు అలా ఆలోచిస్తే కాంప్లికేటెడ్ గానే అనిపిస్తాయి సాయిరాం, విశ్లేషిస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి.
1: అలా అంటారా? అయితే మొదటి ఐటెం ఏమిటి?
2: దేహాన్ని వంచు.
1: దేహాన్ని వంచు అంటే వ్యాయామం, అదే ఎక్సర్సైజ్ చేయమనైనా? నా ఈ 59 ఏళ్ల వయసులో ఎక్సర్సైజ్ మొదలు పెడితే ఏ నరమో పట్టిందనుకో, మొదటికే మోసం వస్తుంది.
3: భగవాన్ బాబావారు యోగాసనాలు, జ్యోతి ధ్యానం వంటివి బోధించిన మాట వాస్తవమే గాని, ఇక్కడ దేహాన్ని వంచు అంటే వ్యాయామం కోసం వంచమని కాదు.
1: మరి దేనికోసం?
2: సేవ కోసం వంచు అని. సేవకు పూనుకునే ముందు అహాన్ని చంపుకోవాలి. నేను ఇంత పెద్ద ఆఫీసర్నే, నాకు ఇన్ని బంగళాలు ఇన్ని కారులు ఉన్నాయే, ఆఫీసులో ఊ అంటే ఆ అంటే సబార్డినేట్స్ వచ్చి అడుగులకు మడుగులొత్తుతారే అనేటటువంటి భావాలను ప్రక్కన పెట్టి ఇంగ్లీష్లో డౌన్ టు ఎర్త్ అంటారే, అంత సాదాసీదాగా తయారవ్వాలి.
1: ఇన్నేళ్లు జీర్ణించుకుపోయిన ఆ లక్షణాలు పోవటం అసాధ్యం.
3: అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకోవటానికేగా ఈ సాధనలన్నీ.
2: సాధనముల పనులు సమకూరు ధరలోనన్నారుగా సాయిరాం.
3: ఒక్కమారు సేవామాధుర్యాన్ని చవి చూడండి. ఇంకా తరువాత ఎక్కడ దొరుకుతుంది సేవ, ఎప్పుడు దొరుకుతుందని పరితపించిపోతారు.
1: భలే మాట్లాడుతున్నారయ్యా మీరు. సేవ ఎక్కడ దొరుకుతుంది అని పరితపించిపోవటానికి ఇదేమన్నా అంగడి సరుకా? ఎక్కడ పడితే అక్కడ దొరకటానికి.
3: మీరలా అంటున్నారు గాని సాయిరాం, అంగట్లో వస్తువులు అన్ని చోట్ల దొరకవు, కాని సేవ మాత్రం దేహాన్ని వంచితే అణువణువునా దొరుకుతుంది.
1: అంగట్లో వస్తువు అన్ని చోట్ల దొరకకపోవటం ఏమిటి?
2: అది కాదు సాయిరాం అంకుల్, పళ్ళు పళ్ల తోటలోనే కదా, పళ్ళ మార్కెట్లోనే కదా దొరుకుతాయి. కూరగాయలు కూరగాయల మార్కెట్లోనే కదా దొరుకుతాయి. మందులు మందుల షాపులోనే దొరుకుతాయి. అలాగే కిరాణా వస్తువులు, బట్టల షాపులు, ప్రతిదానికి ప్రత్యేక షాపులుంటాయి. కాని సేవ అలా కాదండి. ఇందాక మన సురేష్ చెప్పాడే, సేవ అణువణువునా దొరుకుతుందని. అది నిజం.
1: సేవ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎలా దొరుకుతుందయ్యా?
3: దొరుకుతుంది సాయిరాం. దేహాన్ని సేవాభాగ్యం కోసం వంచాలి. ఎలాగంటే, మీరు కూరగాయల మార్కెట్లో ఉన్నారనుకోండి. ఒక వృద్ధురాలు కూరగాయల సంచి మోయలేక ఆయాసపడుతోంది. ఆ కూరగాయల సంచిని అందుకొని ఆటోనో బస్సో ఆమె ఎలా ట్రావెల్ చేస్తుందో అక్కడ దాకా చేర్చి వాహనాన్ని ఎక్కించండి. ఎంత అద్భుతమైన సేవ, ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి.
1: బానే ఉంది. ఇంకా?
2: ఇంకా అంటే, పిల్లలు వృద్ధులు రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీ జేబులో నుంచి కర్చీఫ్ తీసి వాహనాలను ఒక్క క్షణం పాటు ఆపమని కర్చీఫ్తో సౌజ్ఞ చేస్తూ వారిని రోడ్డు దాటించండి.
3: మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు కదా సాయిరాం, ఆఫీసులో మీ సీటుకు సంబంధించిన ఏ ఫైలు పెండింగ్ లో పెట్టకపోవటం, ఎస్ ఆర్ నో డెసిషన్ వేగంగా ఇవ్వండి, అది గొప్ప సేవే.
2: అలాగే మీ పరిధిలో ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చండి, దాహార్తుల దాహం తీర్చండి.
3: మన ఉన్నతి కోసం ఇంకొకరిపై చాడీలు చెప్పి పదవులను అధిరోహిద్దామనుకుంటే భగవంతుడు క్షమించడండి.
2: అవునంకుల్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. చవి చూశారుగా, అల్లుకుపోండి, అణువణువు నా సేవాభాగ్యాన్ని పొందండి.
1: క్వైట్ అమేజింగ్. ఎంత అద్భుతంగా ఉంది మీ పరిశీలన విశ్లేషణ. మరి 2వ సోపానం ఇంద్రియాలను నిగ్రహించు అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించనైనా, లేక ఏదన్నా అంతరార్థం ఉందా?
3: అవునండి, భగవాన్ బాబావారు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు కలియుగానికి సన్యాసాశ్రమం నిషిద్ధమని. సంసారంలో ఉంటూనే తరించాలట.
1: సన్యాసాశ్రమం అక్కర్లేదనటం, ఇంద్రియాలను నిగ్రహించాలనటం చాలా విరుద్ధంగానూ వింతగానూ ఉంది. అలా చెప్పినా వారి భావం ఏమై ఉంటుందో?
2: ఏమై ఉంటుందంటే, మన పెద్దలు తలలు బోడులైనా తలపులు బోడులవునా అని చెప్తూ ఉంటారు. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుందనుకోవటం పొరపాటు. సంసారంలో ఉంటూనే బంధాలు అనుబంధాలు పెంచుకోకుండా నిమిత్త మాత్రంగా ఉండడం అలవరుచుకోవాలని చెప్పకయే చెప్పడం అన్నమాట ఈ సూచన.
1: మరి ఇంద్రియాలను గ్రహించడం ఎలాగయ్యా?
3: ఎలాగంటే హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ.
1: ఏంటి హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అంటే?
2: ఆలోచనలు ఎప్పుడూ భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉండాలి, చేతులు సమాజ సేవలో పునీతమవ్వాలి.
1: ఆలోచనలెప్పుడు భగవంతుడి మీద కేంద్రీకృతమవ్వాలంటే మరి ఆఫీసు పని మాట ఏమిటి?
3: ఆఫీసు పని మానేసి దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చోమని కాదు సాయిరాం, ప్రతి పని భగవత్ కార్యంగా భావించటం. తరువాత ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులను భగవంతుడు ఆమోదిస్తాడా అని ఆలోచించి ముందుకు సాగుతుంటే తప్పకుండా ధర్మబద్ధమైన కార్యక్రమాలనే చేస్తారు.
2: అలాగే ఇందాక చెప్పుకున్నట్లు సమాజ సేవలో పాల్గొని మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి.
1: అంతవరకు బాగానే ఉందయ్యా, ఆచరించి తీరాల్సిన విషయాలే. మరి ఇంద్రియ నిగ్రహం మాట ఏమిటి?
3: ఇంద్రియ నిగ్రహం అనగానే మన భావాలు ఎటో పోతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుగా సాయిరాం.
1: తెలుసు.
2: అయితే వాటన్నింటినీ నియంత్రించడంలోనే ఉన్నది మన ఉన్నతి.
1: అదే ఎలా అని?
3: ఉదాహరణకి నోరు తీసుకోండి, అది చేసే పనులు రెండు, ఒకటి ఆహారం స్వీకరించడం, రెండోది భావ ప్రకటన అంటే మాట్లాడడం అండి.
2: తినటానికి భగవంతుడు నోరిచ్చాడు కదా అని అవసరాన్ని మించి తింటే హానికరంగా మారుతుంది. అలాగే దేహానికి హాని కలిగించే మత్తు పదార్థాల సేవనం, ధూమపానం వంటి వాటి వల్ల ఎందరో మరణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు.
3: అందువల్ల తిండి పట్ల నియంత్రణ ప్రదర్శిస్తే చక్కని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
1: అందుకనే కదా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
2: అవును సాయిరాం. అలాగే భగవంతుడు మనకు ప్రసాదించిన మరోవరం మాట్లాడే శక్తి. ఏ జీవరాశికి లభించని అపురూప శక్తి భావ ప్రకటన. దానిని సద్వినియోగపరుచుకుంటే ఎన్నో సత్ఫలితాలనిస్తుంది.
3: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత మన వాక్పటిమను సద్వినియోగపరచుకోమని సూచిస్తుంది.
2: అలాగే నోరా వీపుకు తేకే అన్న సామెత మనం నియంత్రణ లేకుండా మాట్లాడితే ఘర్షణలు కొట్లాటలు జరిగి చివరికి గాయాలు పాలు కావలసి వస్తుందని సూచిస్తోంది. ఒక్కొక్కసారి ఇది హత్యలకు కూడా దారితీయవచ్చు.
3: అవునండి, సమాజాన్ని ఉద్ధరించడానికైనా పతనావస్థకు చేర్చడానికైనా వాక్కే ప్రధానం. అందువల్ల వాక్ నియంత్రణ సమాజ శ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తిగత శ్రేయస్సు దృష్ట్యా ఎంత అవసరమో ఆలోచించండి.
1: బావుంది బావుంది. అపూర్వ సహోదరుల ఏ పాయింట్ తీసుకున్నా అనర్గళంగా చర్చించి చక్కటి పాయింట్కు డ్రైవ్ చేస్తున్నారయ్యా.
2: మేము డ్రైవ్ చేస్తున్నదేముంది అంకుల్? చెడు కనకు, చెడు వినకు, చెడు అనకు అంటూ దానిని మూడు కోతుల కథగా ఎప్పుడో చెప్పారు కదా మన పెద్దలు. ఇది జ్ఞానేంద్రియాల నియంత్రణను సూచించేదే కదా.
1: అవునవును, ఆ కథను చాలాసార్లు విన్నాను గాని ఈ ఇంద్రియాల నిగ్రహం అన్న యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఇలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తుంటే ఆ కథలో ఎంత అంతరార్థం దాగి ఉన్నదో అర్థమవుతోంది.
3: అందుకనే సంసార సాగరంలో ఈదులాడుతూ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలి అన్నదానికి కంటి గుడ్డుకు కాటుక అంటనట్లు, నాలుకకు జిడ్డు అంటనట్లు, పళ్ల మధ్య నాలుక మసులుతున్నట్లు జాగ్రత్తగా ఉండాలన్నది బాబావారి ఉవాచ.
1: సరేనయ్యా, జ్ఞానేంద్రియాల నియంత్రణ గురించి ఒక అవగాహన కలిగింది. మరి కర్మేంద్రియాల మాట ఏమిటి?
2: కర్మేంద్రియాల పనే పనిచేయటం. సపోజ్ చేతులున్నాయి, ఇల్లు కట్టాలన్నా పడగొట్టాలన్నా చేతులు పనిచేయాల్సిందే కదా. కనుక మనం చేతుల ద్వారా ఆచరించే కర్మలు కన్స్ట్రక్షన్ కి ఉపయోగపడుతున్నాయా లేక డిస్ట్రక్షన్ కా అని ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మంచి వైపే మొగ్గు చూపడం జరుగుతుంది.
3: అందువల్ల మన ప్రతిచర్య ధర్మబద్ధంగానూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేదిగానూ ఉండాలన్న తలంపుతో మనం కార్యక్రమాలకు పూనుకున్నామనుకోండి, ఖచ్చితంగా అవి మంచి పనులే అయి తీరుతాయి. అంటే మన విజ్ఞతతో మన కర్మేంద్రియాల కార్యక్రమాలను మనమే నియంత్రించుకోగలుగుతున్నామన్నమాట.
1: అవునవును, ఇందాకనే అనుకున్నాం కదా, ఏ కార్యక్రమమైనా సరే మనం చేసే పని భగవంతుడు మెచ్చుతాడా అనేది కొలమానంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా చెడు కార్యక్రమాల మీద, చెడు భావాల మీద నియంత్రణ ఏర్పడుతుంది.
2: అబ్బా ఎంత సింపుల్ గా స్వీట్ గా నియంత్రణ మేడీజీ అన్నట్లుగా చెప్పారంకుల్. అంటే మీరు సేవా కార్యక్రమాలలో పాల్గొనటానికి అవసరమైన మూల సిద్ధాంతాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నారన్నమాట.
1: ఆగండి ఆగండి, ఆ ఆకళింపు 66% వరకే వచ్చింది.
3: అదేమిటి సాయిరాం?
1: మీరు చెప్తున్న ముక్తికి మూడు సోపానాలలో రెండేగా చర్చించుకున్నాం, అంటే 2/3, మిగిలిన 1/3 అంటే 34% కూడా చర్చించుకుంటే గాని నాకు పూర్తి అవగాహన కలగదు. ఇప్పటి వరకు దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు అన్నారు, ఇప్పుడేమో మనస్సును తృంచు అంటున్నారు. పెంచటం అంటే పర్వాలేదు గాని తృంచటం కాస్త బాధాకరమైన విషయం కదా.
2: ఇందులో బాధకు తావేలేదు సాయిరాం. మొక్కకు తెగులు పట్టిందనుకోండి, తెగులు పట్టిన మండనో కొమ్మనో తొలగించడంలాగా, చెట్టనేమిటి, మన దేహంలో ఏదన్నా రుగ్మత ఏర్పడి మందులకు లొంగకుండా బాధ పెడుతుంటే పరిశీలించి ఓవర్ గ్రోత్ కానీ మరేదన్నా అడ్డంకి కానీ ఏర్పడితే ఆపరేషన్ చేసి అంటే త్రుంచివేస్తున్నారు కదా. అలాగే చెడు భావాలను త్రుంచివేయాలి.
1: మనసంటే ఏదో హార్టో లంగో కిడ్నీయో అన్నట్టు చెప్తావేమిటి? ఇది ఒక పార్ట్గా మనకి ఎక్కడా కనపడదు కదా.
3: కంటికి కనపడదు గాని మనిషి ఆలోచనలకు, దానిని అనుసరించి చేపట్టే చర్యలకు మనస్సే కదా మూలం. అందువలనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే మనస్సే బంధానికి మోక్షానికి కారణహేతు అవుతుంది.
1: అది సరే, నేను మళ్లీ మళ్లీ అదే విషయాన్ని అడుగుతున్నానని అనుకోవద్దు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల కలిగే పరిమాణాలను పెంచుకోవచ్చు తుంచుకోవచ్చును. ఈ కనబడిన మనస్సును, అదేనయ్యా, మనస్సు నుంచి ఉద్భవించే ఆలోచన పరంపరను త్రుంచటం ఎలా?
2: ఈ విషయం మీకు చక్కగా అర్థం కావటానికి భగవాన్ బాబావారు చెప్పిన ఉదాహరణ మీకు చెప్పి తీరాలి. మానవ హృదయం తాళం వంటిది, మనస్సు తాళం చెవి వంటిది. తాళం చెవిని తాళంలో పెట్టి కుడివైపుకు తిప్పితే అది తెరుచుకుంటుంది, ఎడమవైపుకు తిప్పితే తాళం పడిపోతుంది. అలాగే మనస్సును ప్రపంచం వైపుకు తిప్పితే బంధం కలుగుతుంది, దైవం వైపుకు తిప్పితే మోక్షం లభిస్తుంది. అంటే ఒకే తాళం చెవి మోక్షానికైనా బంధానికైనా కారణమన్నారు భగవాన్ బాబావారు.
1: చాలా బాగుంది. తాళం చెవిని తిప్పే నిర్ణయంపైనే మన భవిష్యత్తు, ముఖ్యంగా ఆధ్యాత్మిక భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట.
3: ఆహా, చాలా చక్కని అవగాహనకు వచ్చారు సదాశివం అంకుల్. మనలో కలిగిన భావాలను స్థిరపరచుకోవటానికి మన ఆచరణ ఎలా ఉండాలో కూడా భగవాన్ బాబావారు తమ దివ్య ఉపన్యాసాలలో చక్కగా చెప్పారు.
2: అసలు విషయమేమిటంటే అంకుల్, మనం మారవలసిన అవసరం గుర్తించడం. ఈ మార్పు అనేది దివ్యత్వంతో మన సహజ సంబంధాన్ని తెలుసుకోవటం అన్నమాట. మారవలసిన అవసరాన్ని గుర్తించడంతో విశ్వాసం దృఢమై వ్యతిరేక భావాలు పటాపంచలైపోతాయి, మన పనులు చైతన్యవంతమైన మార్గంలో పయనిస్తాయి.
3: ఈ దృఢతరమైన విశ్వాసం ఫలితంగానే బాబావారు అనంత అనుగ్రహంతో మనం స్వామి వైపు ఒక్క అడుగు వేస్తే తాము 10 అడుగులు వేసి వచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంటే మన చిన్న చర్య వల్ల బాబావారి అనుగ్రహానికి అర్హత సంపాదిస్తున్నామన్నమాట. ఇది మనం సాధిస్తున్న ఆధ్యాత్మిక ప్రగతి 2వ దశ.
1: నాదో చిన్న అనుమానం రమేష్.
2: అడగండి అంకుల్.
1: బాబావారు ఇప్పుడు భౌతికంగా లేరు కదా, 10 అడుగులు వేస్తే వస్తానన్నమేమిటి?
3: సదాశివం గారు, మీరడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది.
1: అదేంటి?
2: నేను చెప్తానంకుల్. భగవాన్ బాబావారు భౌతికంగా లేరంటే ఇతరత్రా ఉన్నారన్నదేగా దానర్థం. మానవాతీత శక్తిగా ఉన్నారన్నమాట.
1: దానికి నిర్ధారణ ఏంటయ్యా సురేష్?
3: స్వామి ప్రసాదిస్తున్న అనుభూతులే. ఎంతమందికి స్వామి ప్రతిరోజు ఎన్నెన్ని అనుభూతులను ప్రసాదిస్తున్నారో ప్రచురితం అవుతూనే ఉన్నాయిగా. కొన్నిటిని ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం.
2: రాముడు కృష్ణుడు వంటి అవతారమూర్తులు తమ అవతార పరిసమాప్తి అనంతరం కూడా భక్తుల పాలిటి కొంగు బంగారమై నిలుస్తుండబట్టే కదా యుగాలు మారినా గుళ్ళు గోపురాలు కట్టుకుని పూజలు చేస్తున్నాం.
1: అవునయ్యో, ఆద్యంతరహితుడైన భగవంతుడు ధర్మరక్షణ భక్తోద్ధరణ కోసం వివిధ రూపనామాలతో అవతరిస్తూ ఉంటాడన్న ఆలోచన కూడా లేకుండా అజ్ఞానంతో అనేశాను. కాలాయ నమః, కాలాతీతాయ నమః అని పూజించుకుంటూ ఉంటాం కదా, ఇంకా ఆయన లేనిదెక్కడా? ఇక 3వ దశ గురించి చెప్పండి.
3: ఉన్నట్లుండి మార్పు రావడం అంత తేలిక కాదండి. అందువల్ల మూలాల వద్దకు ప్రయాణం చేయాలి. నిజం చెప్పాలంటే యూటర్న్ తీసుకోవటం అన్నమాట.
2: అవునంకుల్. మనస్సనే సారవంతమైన తోటలో సదాలోచనలు నాటాలి. సద్గ్రంథ పఠన, సత్సాంగత్యం వంటి వాటి ద్వారా మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నీ ప్రేమపూరితం కావాలి.
3: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి మనలను ఉన్నత స్థితికి చేర్చి భగవత్ అనుగ్రహ ప్రాప్తిని కలిగిస్తాయి.
2: ఈ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రార్థనలు, భజనలు, నిస్వార్థ సేవ చేస్తూ మనస్సును తదనుగుణంగా శృతి చేయటం చాలా ముఖ్యం. ఇదే మన సాధనకు పరాకాష్ట. ఈ స్థితే మనను ఉద్ధరించేది, మోక్షానికి మార్గం సుగమం చేసేది.
1: రమేష్, సురేష్, మీరిద్దరూ ఈనాడు ఇక్కడికి రావటం పూర్తిగా భగవాన్ బాబావారి సంకల్పమే అనిపిస్తోంది. మీరు మాట్లాడిన ప్రతి మాట బాబావారు మీ ద్వారా నాకోసం పలికించినట్లు అనిపిస్తోంది. ఈనాటి నుంచే నేను మీ సూచనలు పాటిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలలో త్రికరణ శుద్ధిగా పాల్గొంటూ నా జీవితాన్ని సార్థకత చేకూర్చుకుంటాను. ఇందాక మీరు మంచి వాతావరణానికి ప్రార్థనలు, భజనలు దోహదపడతాయని చెప్పారు. ఇవన్నీ విన్నాక నాకు ముక్తికి మూడు సోపానాల కార్యక్రమాన్ని చక్కని భజనతో ఆరంభించాలన్న కోరిక కలుగుతోంది. ఒక భజనని పాడమని కోరుతున్నాను.
3: మాకు చాలా ఆనందంగా ఉంది సాయిరాం. మేము మా ఆనందాన్ని భజన రూపంలో వెల్లడి చేసుకుని సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం.
2: ముందుగా మనందరం భగవాన్ బాబావారికి కృతజ్ఞతాపూర్వకంగా జేజేలు చెప్పుకుని భజనను పాడుకుందామే. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారికి జై.

0: అని ఎలుగెత్తి పాడుకోవాలనిపిస్తోందిరా.
1: పాడుకోవచ్చు. ఆ సదాశివం గారి ఎపిసోడ్ ముగింపును బట్టి మన పాటల సరళిని నిర్ణయిద్దాంలేరా.
0: ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. మరి బయలుదేరదామా?
1: ఇంకా ఆలస్యం ఎందుకు? పద సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి జై.
0: నమస్కారం సదాశివం.

శ్రోతలంత వరకు దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి మూడు సోపానాలు విన్నారు. సమర్పించిన వారు ఎమ్మెల్యన్ స్వామి, సత్యమూర్తి ప్రభల మరియు రాహుల్ సాగర్.

ఓం శ్రీ సాయిరాం. నేటి మానవులు తామెవరో తాము తెలుసుకొనలేక అజ్ఞానములో మునిగి సతమతమవుతూ ఆర్ష విద్యా సంస్కృతిని మరచి స్వధర్మమును వీడి వర్తిస్తున్నారు. అట్టివారిపై వాత్సల్యముతో వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి కార్యోన్ముఖులుగా చేసి సనాతన ధర్మ పునరుద్ధరణ, వేదోద్ధరణ, ధర్మరక్షణ, విద్వత్ పోషణ, భక్త సంరక్షణ కావించుటయే తమ అవతార లక్ష్యం అని స్వామి ఉద్ఘాటించారు. సూర్యుడు ఒకచోట ఉదయించినా విశ్వానికంతా వెలుగునిస్తాడు. అలాగే స్వామి అనంతపురం జిల్లాలో అవతరించినప్పటికీ అనంత విశ్వానికి తమ ప్రేమను పంచుతున్నారు. హిమాలయ పర్వతాలను అద్దములో చూపినట్టుగా స్వామి అవతార లక్ష్యాన్ని సర్వాధారి అను నృత్య రూపకములో స్వామి పాదాలచెంత సమర్పించబోతున్న బాల వికాస్ చిన్నారుల ప్రయత్నాన్ని దయతో మన్నించి ఆశీర్వదించమని విన్నవిస్తూ శరణాగత సుమాంజలులు అర్పిస్తున్నాము స్వామి.

దివ్య ప్రభలు విరాజిల్లుతూ సాగివస్తున్నది శ్రీ సత్యసాయిరాముని రథం. అందులో సర్వాధారి అయిన శ్రీ సత్యసాయినాథుడు అధిష్ఠించడం వల్లనే అంత శోభాయమానముగా ఉంది. మన దేహమనే రథములో హృదయ సింహాసనమునందు అధిష్ఠించమని స్వామిని మనసా ప్రార్థించడం. స్వామిని హృదయములో ప్రతిష్ఠించుకున్న ప్రతి దేహము శ్రీ సత్యసాయి రథమే అవుతుంది.

వేదాలు అపౌరుషేయాలు. సాక్షాత్తు సర్వరక్షకుడైన ఆ సర్వేశ్వరి నుండి ఆవిర్భవించాయి. సకల ధర్మాలకు వేదమే మూలం. ఎచ్చట వేదోద్ధరణ జరుగుతుండునో, ఎచ్చట వేద విధులు పూజింపబడుదురో, అచ్చట సుఖశాంతులు ప్రవర్ధమానమగునని సాక్షాత్తు వేద పురుషుడైన మన స్వామి ప్రబోధించారు. సాయీశ్వరుని సుబోధ సారమెల్లా వేద వారాసి చిలికన వెన్నా అన్నట్లు సాయివాణియే వేదవాణి.

స్వామి జీవితమే వారి దివ్య సందేశం. అవతార లక్ష్యములో భాగమైన ధర్మరక్షణను స్వామి ఆచరణ ద్వారా చాటి చెప్పుతున్నారు. వేదశాస్త్రములు పునఃప్రతిష్ఠింపచేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశము కలిగించి స్వధర్మ బోధ సల్పి ధర్మాచరణ పరాయణులుగా తీర్చిదిద్దుటయే తమ అవతార లక్ష్యమని ప్రకటించడమే కాకుండా ప్రకటితము గావించుచున్నారు మన స్వామి.

విద్వత్ పోషణ శ్రీ సత్యసాయి అవతార లక్ష్యములో మరొక ప్రధానాంశం పాండిత్యానికి ఆదరణ, పండితులకు పోషణ. మృగ్యమైపోతున్న నేటి సమాజములో స్వామి వేద సప్తాహ యజ్ఞాలను, అతిరుద్ర మహాయజ్ఞములను నిర్వర్తిస్తూ వేద పండితులను సత్కరించే సంస్కృతిని మనకు తెలియచేస్తున్నారు.

మన ఆలయాలు సత్య సాక్షాత్కార సాధనాలు, ఆధ్యాత్మిక కళాశాలలు, హృదయ సౌందర్య సంస్కార దర్పణాలు అని స్వామి అభివర్ణించారు. అటువంటి ఆలయాలు కలిగిన క్షేత్రాలను దర్శించడం ధర్మరక్షణలో అంతర్భాగం. ఆలయ దర్శనం నేత్రానందము కొరకు కాదు, ఆత్మానందము కొరకు అని భ్రాంతులను తొలగించి బ్రహ్మతత్వము ఎరిగించారు మన స్వామి.

సాయి అంటే ఓయి అంటూ అవ్యాజమైన అపారమైన ప్రేమతో స్వామి ప్రపంచములోని సర్వులను ఆకర్షించి ప్రభావితులను చేయుచున్నారు. ఖండ ఖండాంతరముల నుండి ప్రతిదినము ఎందరో భక్తులు ప్రశాంతి నిలయముకు వచ్చి ఆనందమును పొందుతున్నారు. నేనుండగా భయమెందులకు అని అభయ ప్రదానము కావించి తమ దర్శన స్పర్శన సంభాషణలతో కోటానుకోట్ల మందికి ఆనందమును ప్రసాదిస్తున్నారు. భక్తి ఒకటి ఉన్న స్వామి సర్వంబునొసగును వైకుంఠము విడనాడి కైలాసము కాదని భక్తోద్ధారకునిగా ఆర్తజన నాథునిగా వచ్చి ప్రభావితులను చేయుచున్నారు. ఖండ ఖండాంతరముల నుండి ప్రతిదినము ఎందరో భక్తులు ప్రశాంతి నిలయముకు వచ్చి ఆనందమును పొందు

సర్వజీవుల యోగక్షేమ భారమును వహిస్తున్నారు. స్వామి జీవితంలో క్షణక్షణము దేహములోని కణకణము కోటానుకోట్ల ధనాన్ని మానవాళి కొరకే అర్పిస్తున్నారు. 1000 తల్లుల ప్రేమనందించే సాయిమాత నిర్మల నిస్వార్థ ప్రేమకు మనం ఏమివ్వగలము? నిర్మలమైన ప్రేమ తప్ప.